ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి సంహారం, సీతాన్వేషణకు వానరసేన పయనం, హనుమంతుని సముద్రలంఘనం, సీతా సందర్శనం, రావణునికి హెచ్చరిక, లంకాదహనం, సీత జాడ శ్రీరామునికి నివేదన.
1: సదరికి అనుగ్రహించాడు, ఉత్తర దిశ ప్రయాణమై వెళుతున్నాడు. ఈ ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు. పైనుంచి సుగ్రీవుడు చూచాడు. చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారేమో అని భయపడి, హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు, అతనికి గొప్ప పేరు, శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని గురించి అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును, ఆరు శాస్త్రములు కూడా తెలుసు, మా తెలివితేటలు గలవాడు, అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు. హనుమానుకును ఒక బ్రాహ్మణ వేషమును ధరించి అతి వినయముగా రామలక్ష్మణుడి దగ్గరికి వెళ్లాడు. ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు. సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను, ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెస్సెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు. తెలియని మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు, ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతుడికి తప్ప మరొకరు తెలియదు. ఇప్పుడు రాముడు మితభాషి లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా, తను ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు. అప్పుడు లక్ష్మణుడే హనుమంతునితో మాట్లాడుతున్నాడు, మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది, సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశమునికి వచ్చాము, కాని శబరి మీ దగ్గరికి వెళ్లమని

చెప్పింది అని చెప్పేటప్పటికీ వారిద్దరినీ ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి. నడిచేటప్పటికీ ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది. అందువల్ల ఇరువురు కూడాను తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు. ఒక్కతూరి ఎగిరాడు, ఋషిముఖ పర్వతం పైన చేరాడు. పూజారి రామలక్ష్మణులు, సీతా అన్వేషణలో ఇలాంటి వాడు చాలా అవసరమే. ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడాను, ఎవరైనా కూడాను సహాయం చేయడంలో ఏ విధమైన వెనుకంజ వేయరు. సత్యాన్వేషణ జరుపుతున్నాడు శ్రీరాముడు. అందువల్ల ఆ సత్యములకు ప్రపంచమే కూడాను స్వాగతమిస్తుంది. అక్కడ వెళ్లిన తర్వాత సుగ్రీవుణ్ణి రాముడికి పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఈ సీతను ఎవరో అపహరించినట్టుగా తెలిసింది. తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా, ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది. అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణుడు ముందు పెట్టాడు సుగ్రీవుడు. అది చూచాడు లక్ష్మణుడు, చూచాడు రాముడు కూడా. చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా నీ సీతమేనా చూడమని చెప్పాడు. లక్ష్మణుడు చూచాడు, కంటిటారలు కారుస్తున్నాడు. నాహం జానామి కేయూరే అన్నా, నేను చెప్పలేను. ఈ కంకణము ఎవరివో నేను చూడలేదు. ఇది సీతమో కాదో నేనెప్పుడు చూడలేదు. ఇంకా కుండలములు, ఈ కుండలాలు కూడా నేనెప్పుడు చూడలేదు. కాని ఈ కాళీ అందరి మాత్రము సీతమ్మ వారివి అన్నారు. ఇవి నీకెట్ట తెలుసునన్నాడు. నిత్యం పాదాభివందనం, ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక. అప్పుడు కాళీ అందరిని చూచానున్నాడు. చూచారా, రామాయణంలో ఉండినటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి యొక్క శీలతత్వాన్ని, గుణతత్వాన్ని ఎంత గొప్పగా గమనించడంలో మీరు చక్క విద్యార్థులైన వారు చక్కగా గమనించాలి. 13 నెలలు యువకులైనటువంటి రామలక్ష్మణ సీతలు ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు. ఒక్కనాడైనప్పుడు సీతాముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు, పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు. ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి. ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది. నాహం జానామి కేయూరి, నేను ఈ కుండలాలను చూడలేదు, కంకణాలు చూడలేదు. జాయతి, ఈ అందెలు మాత్రం చూచానన్నాడు. కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్ష్మణి యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు. ఆ క్షణక్షణము కూడాను లక్ష్మణి యొక్క గుణగణములు మాత్రమే వర్ణించడమే రాములకు అదొక పెద్ద పరిగా ఉంచిపోయింది. లక్ష్మణ నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు. రామ, నీవెక్కడ నేనెక్కడ, నీ కింకరుడను నేను, నీ కింకరుడను, నీ గుణములే నాకు అభ్యసించాయి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది. నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి, నీ కంపెనీ నీ నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వస్తుంది. కనుకనే ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము. అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవులకు రాములకు మైత్రి జరిగింది. ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాములు. మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం. కాబట్టి వారిని జయించాలంటే వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారి మైత్రి మనకు కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది. కనుక వారికి ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది. సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు. తమకు తెలిసినది తక్కువైనప్పటికీ ఎక్కువైనటువంటి దానితో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు. అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి, దైవ విషయం లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు. దైవ విషయం లోపల ఇట్టిది అట్టిది నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు. అది ఎట్టిది ఇది ఎట్టిది, అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిది నిర్ణయించే అధికారం ఎవరికి? దైవం ఏదైనా చేయవచ్చును, ఇది చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు. ఎందుకంటే దైవ దృష్టిలో చెడ్డదే లేదు. ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుండాలి. ఈనాడు నీ ఫలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు. రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుంది, అది అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ దృష్టికి అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిదే. ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము, ఇది చెడ్డదెట్ట అవుతుంది. కనుకనే అన్ని మంచివే లోకములో, చెడ్డదనేటువంటి ఏమాత్రమూ లేదు. ఈ దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి.
ఇదియే త్రేయో మార్గము అన్నారు. అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం. త్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు. ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది, మలము నీవు చెడ్డదంటున్నావు, కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే. నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. అది నివృత్తి మార్గము. అందులో కూడా మంచి ఉంటుండాలి. మంచిలో చెడ్డ ఉండి చెడ్డలో మంచి ఉంటుండాలి. మంచిలో చెడ్డను చూడటము ప్రవృత్తి మార్గము, చెడ్డలో కూడా మంచిని చూడటము నివృత్తి మార్గము. కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది. నీ దృష్టికి అది ఇది భేదం ఉండవచ్చును. కారణం ఏమిటి? నీ దృష్టి పరిమితమైనటువంటిది, భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది. అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము. నీ దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి. భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు. ఏది చెప్పినా అది రైటే, ఏది చేసినా అది రైటే. అనగా ఏమిటి? భగవంతుని ఎందుకు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి. స్వార్థరహితునికి ఈ భేదములే రావు. భేదం కలవానికి బాధలే ఉంటుంటాయి. కనుకనే జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు రామజీవితాన్ని అనుసరించాలి. ఆ రామజీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి. కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి, ఈ సందేహం తీర్చుకుంటే కాని నాకు మనసు తృప్తి కాలేదు అన్నాడు. హనుమంతుడు మంచి పదములతో, వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని. రాముడు నవ్వాడు. ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే. ఈ సందేహాలు రావటం సహజమే. దీనికి కారణమేమిటి? కాని అల్పత్వమే దీనికి కారణం. వీడు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు. మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు. మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వానికి సందేహం లే రావు. సందేహం ఉన్నటువంటి వానికి అల్పులకే సందేహము. జీవితమే అల్పత్వము. కనుక ఈ సుగ్రీవుడు అల్పుడుగా కనిపిస్తున్నాడని నవ్వుకున్నాడు రాముడు. కాని అల్పుడు కాని అదుపుడు కాని ఈ సమయంలో నాకు అవసరమే. ప్రపంచంలో పనికిరాని వస్తువు ఒక్కటి లేదు. పనికొచ్చేటువంటి ఒక పొరక పుల్ల కూడాను పళ్ళు గుచ్చుకోవడానికి పనికొస్తుంది. కానీ ఇంక ప్రాణమున్న జీవి పనికిరాడా? కనుక ఈ అల్పుడు కూడాను ఇప్పుడు నాకు అవసరమే. ఎందుకనగా హనుమంతుడు వాని పక్షంలో ఉంటున్నాడు. హనుమంతుడు చాలా శక్తివంతుడు. కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుడి ఎందుకు ఏ శక్తులు ఉంటున్నాయో కనుక గుర్తించినప్పుడే దీన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. తప్పక నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు. ఐదు వృక్షములు నీటుగా ఉంటున్నాయి, సరిగా వరుసగా ఉంటున్నాయి. ఐదు వృక్షములు అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్ తీస్, దాన్ని ఒక్కతూరి కొట్టమన్నాడు. ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా దాటినాయి. ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతల వెళ్ళింది. అప్పుడు రాములు పాదము పైన పడి నన్ను క్షమించమని చెప్పి, నేను చాలా అల్పజ్ఞుడను, అనేక బాధలకు పడి నేను ఈ విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోయాను, నన్ను రక్షించమని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఇంకా నేను నేర్చుకుంటాను, నీ యొక్క తండ్రి అన్నరాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు. న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు. ఈ దోషమంతా కూడా నువ్వు వాలిది, మిస్అండర్స్టాండింగ్, తప్పు అర్థం తీసుకున్నాడు. ఈ తప్పు అర్థంలో చేతమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు. తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం, తమ్ముని భార్య కూడా బిడ్డతో సమానం. అలాంటి బిడ్డతో సమానమైనటువంటి తమ్ముని భార్యను తాను అపహరిస్తున్నాడు. ఈ పాపమును భరించడానికి వీలు కాదు. ఇలాంటి దుర్మార్గుడికి శిక్షించాల్సిందే. ఇది రామరాజ్యం లోపల ప్రధానమైనటువంటి యొక్క నీతి. ఈ నీతి నిజాయితీతో జీవించడమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం. ఇది రఘువంశమునకు తగినటువంటి యొక్క కీర్తి అని గుర్తించుకుని నేను తప్పక వారిని చంపుతానన్నాడు. చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు. మొదటి దినం వెళ్లాడు, కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు. ఈ విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు. రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు? చెట్టు చాటను ఇచ్చుకొని ఎందుకు చంపాలి? ఏదైనప్పటికీ భగవంతునకు అన్నీ తెలుసును. ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగబడినో అక్కడే జరగాలి. వారికి భయపడతాను, చెట్టు చాటును దాగలేదు. ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు. నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు. ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే, ఈ యొక్క మృగ విహారార్థమై వెళ్లినటువంటి వారు చెట్టు చాటు నుంచి మృగమును చంపుతారు. కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే. ఇంకా రెండవది ఏమిటంటే, వాలికి ఒక వరం ఉంటుండాలి. ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్దం చేస్తారో, ఎదురుగా యుద్దం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వాలికి పోతుంది. వాళ్ళు ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు, అప్పుడు వాళ్ళని జయించడానికి వీలు కాకుండా పోవచ్చు. ఇది ఒక కారణము.
ఇక మూడవ కారణము, వాళ్ళు కూడాను పరమ భక్తుడే. నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాల పైన పడవచ్చును, కోరవచ్చును. అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపో. ఈ విధంగా అనేక రకములైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు. ఈ సత్యాన్ని ప్రాణం ఇచ్చక పూర్వమే వారి గుర్తించాడు. అప్పుడు రాముణ్ణి నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామా నీవు చేసింది నిజమే, నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు. నా తండ్రి అనేటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణము నేను ఈనాడు ఉపయోగించుకున్నాను. నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్. అయితే నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే. అయితే నా తమ్ముడుకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చెయ్యాలి, అదొక్కటి వరం ఇమ్మన్నాడు. ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యములకు సుగ్రీవుని రాజు చేశాడు. వర్షాకాలం ప్రారంభమైంది. ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవటానికి కూడా వీలు కాదు, ప్రవాహములంతా ఉంటుంటాయి, మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు. అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు, 2 నెలల కాలమును మాత్రం కోరాడు. తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగెప్పుతానని. ఈ 2 నెలలు జరిగింది, కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు. లక్ష్మణ్ణి పంపించాడు, సుగ్రీవా నీ కార్యము తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా? దగ్గరైనటువంటి క్రూరుడవు నీవు, ఈ కార్యాన్ని నీవు సాధించుకున్నావు, కానీ నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు. ఇందుకోసం రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు, అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు తూచా ఒక్కొక్క పదములు. 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే ఉండాలి, కానీ పట్టణంలో నివసించకూడదు. కనుకనే కిష్కింద పట్టణానికి పోవడానికి వీల్లేదు, అందువల్ల లక్ష్మణ్ణి పంపించాడు. కానీ అక్కడ సుగ్రీవుడు కూడా చాలా బాధపడుతున్నాడు. సుగ్రీవుడు చాలా గుణవంతుడే, కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు. కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు. రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేనెంతో మరవలేను అని మనసులోనే తలంచుకుంటూ ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులనంతా పంపించాడు. అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మినిగారు. 4 వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు. దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరూ దాటలేరు, ఎందుకంటే రావణుడి ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు. కనుక మీరు లంకకు పోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. లంకకు వెళ్లాడు, అక్కడ ఉండినటువంటి పరిస్థితులంతా చూచాడు. చాలా మండిపడ్డాడు హనుమంతుడు. ఎక్కడ వనములకు పెళ్ళినప్పటికీ ఇది సీతాన్వేషణ, సీతాన్వేషణ, సీతాన్వేషణ. బ్రహ్మచారి హనుమంతుడు, ఇతని మంత్ర స్థిర చిత్తుడు, అచంచల హృదయుడు. అతను సీతని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు. ఈ బెడ్రూములకు వెళ్ళక తప్పదు, ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూముల్లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు. కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడే, కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలని దృష్టితో చూడలేదు. అన్ని వైపులా చూచేటప్పటికీ రాక్షసులే తప్ప తాగి పడిపోయారు, వారి శరీరంలో వారి యొక్క స్వాధీనంలో లేవు. కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికీ ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి. చూచాడు, ఈమె సీత కావచ్చు అనుకున్నాడు. తరుపది సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు. సీత యొక్క గుణగణమును చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు. అక్కడ ఒక విధమైనటువంటి విరక్తి కలిగింది, కానీ సీత చిక్కలేదు, నిరాశకు గురి అయ్యాడు. హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు. గుట్టపైన సింసిప వృక్షం పైన ఎక్కాడు, విచారిస్తున్నాడు. నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తను తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రాములకు ఏమని జవాబు చెప్పాలి? సముద్రంలో పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు. ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు. ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నాననేటువంటి ఒక ఫీలింగే అది ఆత్మహత్యకు కారణమైంది. భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగే అతని ఆత్మహత్య కారణమైంది. చేయలేనటువంటి నా బ్రతుకు ఎందుకు? నేను జీవించి ఎవరి కోసం జీవించాలి? దైవప్రీతి కోసం నేను జీవించాలి. దైవప్రీతిని పొందలేకపోతే నా జీవితమే అవసరం లేదు. ఆ యొక్క దీని నుంచి చెట్టు పైన ఎక్కి చూచాడు. ఒక పెద్ద వనము కనిపించింది, నేను ఆ వనాన్ని చూడలేదే అన్నాడు. అక్కడి నుంచి మరీ పరిగెత్తి వెళ్లాడు. అశోకవనములో ఒక వృక్షం కింద కూర్చుంది అది పాపం సీత. స్త్రీ అబల, ఎవరు కూడా తనవారు అనేటువంటి వారు ఒక్కవారైనా లేరు, ఏకంగా ఉంటుండాలి, ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
ఆమె అశోకనంలో ఉంటుండి 10 నెలలు కూడాను అన్నపానాదులు వదలపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది. రావణ శక్తి చిల్లర కాసుల వంటివి, కాని సీత యొక్క శక్తి మహా దివ్య తేజస్సుతో కూడినటువంటి శక్తి. పతికి దూరమై పరితపించుతున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది. ఆ అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు. సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు. సీత ఈ తుచ్ఛమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాతికమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు. ఆయన కేవలం రాక్షస భావాలు, కాని ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు. కాని ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాలి.

వినింది. ఎవర్రా ఈ రంక లోపల? నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది. కోతి ఏం అందమైనటువంటిది, అది చాలా వికారమైనటువంటిది, కానీ ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది. ఆ అందం కోతిలో ఉందా? కాదు, రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం. తాను ఏదాన్ని ఇష్టపడుతుందో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది. అప్పుడే చెప్పింది, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందము. కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము. ఈ రామనామమే నాకు ఆనందము, ఈ ఆనందమే నా అందము. ఈ విధంగా కూడాను రామాయణంలో అనేక విధమైనటువంటి యొక్క అందానందములు కూడాను గురించి ప్రబోధిస్తూ వచ్చింది. రాముణ్ణి చూసినటువంటి వాడు లేక సీతను చూసినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు. సీత లంకలు చేరిన తర్వాతనే రామునితో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి. సీతను ఎప్పుడు చూడలే, కనుక ఈయన సీతను కాదు. ఒక చెట్టు ఎక్కి రామకథను గానం చేస్తూ ఒక్కతూరి సీత పైకి చూచింది. చూచి కంటిదారలు కారుస్తుండాలి. అప్పుడు ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలుసునా? రాక్షసులు ఉండడానికి వీలు కాదు. విభీషణి భార్య శరమ్మ ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి. ఇంకా విభీషణి బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు, అజట త్రజట. వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మీరు భయపడకండి, మా రాక్షసుల యొక్క గుణములు ఈయన ఇలాంటివి ఉంటుంటాయి. ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది. ఆమెను ధర్మస్వరూపుడు ధర్మమే జయిస్తుంది. సత్యమునకు విరుద్ధం కాదు. సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి. ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది. ఈ సమయాన్ని చూచుకున్నాడు రాముల దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు. ఆ ఉంగరమును సీత ముందు పడవేశాడు. చూచింది ఆ ఉంగరం, పట్టలేని ఆనందంతో మరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన, హనుమంత, నీవు నిజంగా రాముని యొక్క బంటేనా లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా? రాక్షసుని నేను ఎన్నో పర్యాయాలు చూచాను, కానీ నేను కూడా ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండొచ్చు, నువ్వు నిరూపించవచ్చు, కానీ నాకు సాక్ష్యమేమిటి? ఎప్పుడూ నిన్ను చూడలేదు, నీవెప్పుడూ నన్ను చూడలేదు అని చెప్పేటప్పటికీ, తల్లి, నా హృదయం నందే ప్రతిష్ట అయినాడు రాముడు, నా హృదయాన్ని ఒక్కతూరి చూడమని చెప్పాడు. ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత. ఏమిటి ఆ యొక్క మహత్యము? ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు. ఈ ఆనందం చేత ఈమె సీతననే గుర్తించాడు. తిరిగి వెనుకకు వెళ్లాడు. అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండేటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తృంచి వేస్తున్నాడు. పరిగెత్తి వెళ్లేటప్పటికీ అక్కడ పట్టేశారు. ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్లాడు. రావణ దర్బారులో కూర్చున్నాడు. రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు. ఈ దుర్మార్గుడు, దుష్టుడు, దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను, సదాచారవంతులను, శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం నాకు సాధ్యం కాదన్నాడు. తన తోకను పెంచాడు పెంచాడు పెంచాడు పెంచాడు. రౌండ్ చేసి రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్ లో తనపై కూర్చున్నాడు. రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు, కోతి జాతివి నీవు వనమెల్ల చిరచితివి, నిన్నెవడు పంపించరా? నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచదొర నన్నంపెరా. హనుమంతుడు తక్కువ కాదు, నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచదొర నన్నంపెరా. రావణుకు ఏ రాజులున్న నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా. ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పరివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా? నీవు నీకు నోరు మూపిస్తానన్నాడు. ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా. యక్షుడవు నీవు, బ్రహ్మాత్వాదుడవు నేను, రామస్వామి బంటురా. నిన్నెవరైనా నిన్ను రా అనలేదేమో, నేను రామస్వామి బంటు కనుక నిన్ను రా అనే పలకరిస్తున్నానన్నాడు. ఈ విధంగా రావణుడి పని ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు. రావణుడి లోపల ఒక విధమైన భయం ఏర్పడిపోయింది. ఒక కోతికే ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యములకంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది. తదుపరి ఇంకా రావణుడికి ఏమీ చేతకాలేదు. చేతగాని వాళ్ళకు చేష్టలు చేస్తానంటాడు. అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాడు. ఆ తేలిపుకు కొంచెం కొసలోపల అగ్ని అంటించండి అన్నారు. రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు,
ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకకంతా చుట్టారు. కానీ ఇది కూడా నువ్వు మంచిదే అనుకున్నాడు, కానీ నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతానో ఏమో అని తిరిగి విచారం చేశాడు. కానీ నా తోక నేను చల్లార్చుకోవాలి. ఎగిరాడు ఎగిరాడు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగురు లేక అన్ని ఇండ్లు అంటుకున్నాయి. తాను సముద్రంలో పోయి దుమికాడు తోకను చల్లార్చుకోవటం కోసం. అక్కడ నుంచి చూస్తే అంతా కూడా మండిపోతుంటుండాలి. మరి యోచన చేశాడు, చీ, రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేసినాను. కానీ రావణ్ పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపు చేశాను, కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు. ఇంకొక క్షణమైనా కూడా నిలిచలేదు. అందుకే సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను. అన్వేషణ జరిగింది, సీతమ్మ వారు లంకలో ఉన్నారు. ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది వెళ్లాడు. ఈ మధురవనమును చేరిపోయారు. రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రము జలమును కూడా పుచ్చుకోనున్నా. పరిగెత్తి వెళ్లాడు.

0: చెరగి విల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచు నీలుచున్న పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు చలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెలగి విల్లుల లోపులనున్నా చెలగి విల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచు నీలుచున్న పలువు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
1: కానీ
0: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతూ ఉంటుండాలి. అలాంటి సీతను చూచాను. ఇంక వినలేదు రాముడు, సీత ఇంత బాధలో ఉంటుండాదా అని హనుమంత ఇంక వెనుకకు తిరుగుదాం, తిరిగి లంకకు పోదామన్నారు. సుగ్రీవుడు శాంతపరిచాడు, స్వామి నీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు, కానీ ఇది చాలా పొరపాటు. యుద్ధము చెయ్యాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి. నీవు ఏనాడు యుద్ధము చేసి ఎరుగవు. నీవు దయామయుడవు, ప్రేమ స్వరూపుడవు, ధర్మమే నీ యొక్క స్వరూపము, సత్యమే నీ యొక్క స్వభావము. అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు. కొంతకాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు, ఈ రామ రావణుని యొక్క యుద్ధమే ఒక ఎత్తు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణలు, సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ. ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి. కనుకని ప్రేమస్వరూపుడైనటువంటి రాములు, శాంతస్వరూపమైనటువంటి సీత, కామస్వరూపుడైనటువంటి రావణుడు అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు. అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు. మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి. శాంతమును కూడా బోధిస్తుండాలి సీత. ఇంకా సత్యస్వరూపుడు, ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాములు ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు. కనుకనే రాముని ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ మీరు లాస్ట్ లో వనవాసం చేశారు, పంచవటి. అది ఏ అన్న కోసము, ప్రాణమయ కోసము, అనుమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఈ పంచకోసములే ఈ పంచవటి. ఇక్కడే ఉంటున్నారు సీతారాముడు, ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి యొక్క కాముడు. ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఒక చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితానికి వెళుతున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణం చక్కగా బోధపడుతుంది.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవుని ఉత్తేజపూరితునిగా ఉన్నత మానవునిగా తీర్చిదిద్దేది సేవ. నిర్మలత్వమే దివ్యత్వమును అందుకోగలుగుతుంది. కనుకనే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము. మానసిక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని వికసింపజేసి ప్రకటింపజేయునదే ఈ నిస్వార్థ సేవ. అప్రయత్నముగా దైవత్వమును అనుభవింపచేస్తుంది ఈ సేవ. వజ్రము ప్రకాశించవలనన్న అనేక విధములుగా కోతలు కోయవలసి వస్తుంది. నీ సేవ ప్రపంచమునకేమాత్రమూ అవసరము లేదు. సేవలు చేయకపోతే ప్రపంచము నిలిచిపోయే స్థితిలో లేదు. కాని సేవలు దేనికోసం? మీ నిమిత్తమై మీరు సేవలు చేయాలి. మీ మానసిక పవిత్రత కోసము, నిర్మలత్వము కోసము సేవను ఆచరించాలి. ఈ సేవ అనేకత్వములోని ఏకత్వమును గుర్తింపజేస్తుంది, ఐకమత్యమును అభివృద్ధి గావిస్తుంది. ఈ ఐకమత్యమే నిర్మలత్వానికి మార్గమవుతుంది. సంకల్పములు ఉద్భవించిన వెంటనే విజ్ఞాన విచక్షణలతో వాటి మంచి చెడులను విచారించాలి. సంకల్పములు అనేక రకములుగా మనలో ఆవిర్భవిస్తూ ఉంటాయి. కాని వీరిని నిత్యానిత్య విషయ పరిశీలన చేతను, విజ్ఞాన విచక్షణల చేతను విచారణ సలిపి ఏది నా భవిష్యత్తుకు ఉత్తమమైనది, ఏది నా గౌరవ మర్యాదలను కాపాడేటటువంటిది, ఏది మానవత్వాన్ని నిలిపేది అని విచారణ సల్పి అనుకూలమైన సంకల్పములనే మనము అభివృద్ధి పరచుకోవాలి. ప్రతికూలమైన సంకల్పములను ప్రతిహితము చేయాలి, అనగా తరిపి కొట్టాలి. వాటిని దూరం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈ విధముగా కాకుండా మనము సంకల్పాలను గోప్యముగా దాచుకోవటానికి ప్రయత్నించినప్పుడు అవి మనల్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి గొరిపోతాయి. ప్రతి సంకల్పాన్ని హతము చేయటమో లేక నిర్మూలము చేయటమో లేక వచ్చిన సంకల్పానికి విరుద్ధమైన పవిత్ర సంకల్పాన్ని అభివృద్ధి పరచటమో మనం చేయవలసి వస్తుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రథమ ప్రపంచ సమ్మేళనంలో ఆఖరి రోజైన 18వ తేదీ ఉదయం స్వామి ఒక్కొక్క రాష్ట్రము నుంచి సమ్మేళనంకు వచ్చిన ప్రతినిధులతో వారి వారి ప్రత్యేక సమస్యలను గురించి విడివిడిగా సంభాషించి సంతృప్తిపరిచారు. స్వామి తమ దివ్యోపన్యాసములో మనస్సనే మదపుటేనుగును నామస్మరణమనే పగ్గముతో కట్టివేయవచ్చును, విచ్చలవిడిగా పరిగెత్తుచున్న చిత్తమును ధ్యానముతో నిరోధించవచ్చును, పంచమవేదమైన మహాభారతములో పంచ ప్రాణములైన పాండవ సోదరులు పరమాత్మని అండదండగా భావించి ఆశ్రయించారు, కాబట్టి వారికి సామ్రాజ్య పట్టాభిషేక భాగ్యము చేకూరినదని ఉన్నది. లోక కళ్యాణమును ఆత్మకల్యాణమును సాధించు నిమిత్తము మహర్షులు నిర్ణయించిన ధర్మ మార్గమును అనుసరించవలను అన్నారు స్వామి. పూర్ణతత్వమును తెలుసుకొనక ధర్మ నిర్ణయమునకు అధికారము కలుగదు, దానిని తెలిసిన వారే వర్ణాశ్రమ ధర్మమును రూపొందించారు. అట్టి ధర్మమును త్రోసివేసిన గొప్ప హాని కలుగుతుంది. ధర్మశాస్త్రముల పఠనము అత్యవసరము, కాబట్టి సేవా సమితులు సంస్కృత విద్యను కూడా పోషించవలెను. అన్ని రాష్ట్రములు తమ తమ ప్రత్యేక భాషను ప్రోత్సహించి పిల్లలకు నేర్పిన అన్ని భాషలకు తల్లి అయిన సంస్కృతమును అలక్ష్యము చేయుట మంచిది కాదు అని తెలిపారు స్వామి. మానవులు నాలుగు రకములవారు. ఏది జరిగినను ఎవ్వరిని చూచినను మంచి చెడ్డ రెండిటినీ తప్పు ఒప్పు అనక అన్నింటినీ సమానముగా భావించేవారు మొదటి రకం. మంచిని మంచిగాను చెడ్డను చెడ్డనుగాను భావించేవారు రెండో రకం. చెడ్డనే గైకొని మంచిని నిరాకరించేవారు మూడో రకం. మంచిని కూడా చెడుగా మార్పు చేసి సంతృప్తి పడేవారు నాలుగో రకం. మొదటి రకం వారు ఉత్తములు, రెండవ రకం వారు మధ్యములు, మూడవ వారు అధములు, నాలుగవ వారు అధమాధములు. మీరు ఉత్తమ గుణములను పెంచుకొని ప్రేమ దృష్టిని అభివృద్ధి చేసుకుని ఆనందాన్ని అనుభవించండి, అందరికీ ఆనందమును అందింతురుగాక అని స్వామి అందరినీ దీవించారు. సాయంత్రం 5 గంటలకు బ్రహ్మశ్రీ కొల్లూరి సోమశేఖర శాస్త్రి గారును, కుప్పా బైరాగి శాస్త్రి గారును సంస్కృత భాషలో స్వామి అవతార తత్వాన్ని గురించి ఉపన్యసించారు. గుజరాత్ దేశమందలి నవసారీ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ నానూభాయి శాస్త్రి గారు తాము రచించిన అష్టోత్తర సహస్ర శ్లోక పుష్పములను, శ్రీవారి చరిత్రను శ్రీవారి పాదపద్మములకు సమర్పించారు. ప్రతినిధుల తరపున శ్రీమతి అస్బోర్న్ గారు బొంబాయి సమితి ఏర్పాట్లు తృప్తికరముగా ఉన్నాయని, వాలంటీర్లు సమితి సభ్యులు వివేక విచక్షణ వినయములతో ప్రతినిధులకు సేవ చేయుచున్నారని తెలిపారు. తరువాత స్వామి, దేహమే తానని తలంచి మానవుడు నానా బాధలు పడుతున్నాడు, తాను దేహి అని తెలుసుకొనిన జీవిత ప్రయాణము సుఖమయమవుతుంది. ఒక కారును నడపాలన్నప్పుడు చక్రమును పట్టుకుని తిప్పాల్సిన అవసరం లేదు, లోపల ఉన్న స్టీరింగ్ను తిప్పితే చాలు. జీవిత రథము యొక్క విషయం కూడా ఇంతే. ఆత్మసాక్షాత్కారము అనెడు గమ్యమునకు ప్రయాణము సలుపువానికి దేహమే రథము, ధర్మార్థ కామమోక్షములే టైర్లు. ఆ టైర్లలో ఆత్మవిశ్వాసమను గాలిని నింపి బుద్ధి అను డ్రైవరు చేతికి మనస్సను స్టీరింగ్ చక్రమును ఇచ్చినట్లయితే ప్రయాణము విజయవంతమవుతుంది. చంద్రమండలమునకు విజయయాత్ర చేయనక్కర్లేదు, అది వ్యర్థమును విపత్కరమును కూడా. అయితే హృదయాకాశములో ప్రకాశించుచున్న మనస్సను చంద్రమండలములో ప్రవేశించి దాని నిజతత్వమును తెలుసుకొనిన మానవుడు మోహక్షయమును పొంది మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావచ్చును. అన్ని దేహములలోనూ చైతన్య స్వరూపముగా ఉండి వానిని ఆడించేది పాడించేది అంతా ఒక్క దైవతత్వమే,
ఉపాధులు బల్బుల వంటివి, కరెంటు ఒక్కటే. తనలో నివసించు ఆ పరమాత్మని గుర్తించి నిత్యానందమును పొందవలనన్న నామస్మరణ అత్యవసరము.

బ్రహ్మ ముహూర్తములో మీమీ గ్రామ వీధులలో జట్టుగా మీరు కంఠమెత్తి నామ సంకీర్తనము చేసినా మీ అహంకారము తగ్గుతుంది. నిద్రించు వారిని శ్రావ్యమైన భగవన్నామముతో మేల్కొలిపిన పుణ్యము లభిస్తుంది. భజన కార్యక్రమమును ఆదివారము లేక గురువారములలో ఏ వారము పెట్టుకొనుట మంచిది అని కొందరు సందేహించారు. ఏ వారమైతే ఏమి, సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అని ఉన్నది కదా. ఆసక్తి కలవారలు చేరుటకు అవకాశము అనుకూలము కలిగిన స్థలమునందు కాలమందు భజనను ఆనందముగా చేసుకోండి. ప్రశాంతి నిలయంలో పాడినట్టి కీర్తనలే అని నిర్బంధమేమీ లేదు. మీకు ఆత్మానందము కలిగించు ఏ భగవన్నామమునైనను శ్రావ్యముగా హృదయావేదనతో ఉత్సాహముతో పాడండి. మరొకరి విశ్వాసమును దూషించక, ఎవ్వరి హృదయమును బాధపెట్టక మెలుగుటయే భక్తుని లక్షణము. ప్రణవోచ్చారణతో భజనను మొదలుపెట్టి ప్రణవముతోనే ముగించిన పిమ్మట అదే చోటైనను లేక ప్రశాంతమైన ఇతర స్థలములలోనైనను కొంతసేపు ధ్యానము చేయవలెను. ఒక జ్యోతిని వెలిగించి ఉంచుకుని చక్కగా దానినే ధ్యానించి భ్రూమధ్యమునను పిమ్మట హృదయములోనికి దానిని ప్రవేశింపచేసినట్లును ఆ కమలము వికసించినట్లును లోని జ్యోతి ప్రకాశము వ్యాపించి అంధకారమును నశింపచేసినట్లును భావించాలి. ఆ జ్యోతిని సర్వాంగములకును వ్యాపింపచేసి పవిత్రము కావించాలి. జిహ్వపై జ్యోతిని వెలిగించినప్పుడు దుర్భాష, అతిభాష, చాడీలు, అసత్యము మొదలైన గబ్బిలములు పారిపోవాలి. నయనములలో జ్యోతి వెలిగినప్పుడు చెడు దృష్టి నాశనమవ్వాలి. శ్రోత్రములలో వ్యాపించి చెడ్డ విషయములను విను వాంఛను నాశనము చేయాలి. ఇట్లే దేహములోపల బయట జ్యోతిని వ్యాపింపచేసి శత్రుమిత్రాది సర్వభేదములను తొలగించి వాసుదేవ సర్వమితి అను మహాసత్యమును సాక్షాత్కరింపచేసుకోవాలి. కావున భజనానంతరము ధ్యానము తప్పక చేయాలి అని స్వామి తెలిపారు. భజన తరువాత ఆధ్యాత్మిక గ్రంథపఠనము మంచిదా కాదా అని కొంతమందికి సందేహము. గ్రంథపఠనము వలన హృదయానందము కూడా భంగము కావచ్చును. అందరి అభిరుచులు ఒకే రీతిగా ఉండవు కదా. కాబట్టి తర్క వితర్కములు చేయక గ్రంథపఠనమును మానుట మంచిది. ప్రసాదమును పంచిపెట్టు విషయమును కూడా కొందరు ప్రస్తావించారు. ఏ ప్రసాదము మంచిది అని సందేహించారు. నా ఆదేశమేమిటంటే నామ ప్రసాదమిచ్చిన చాలును, అదే మధుర ప్రసాదము అని సెలవిచ్చారు స్వామి. 18వ తేదీ రాత్రి బెంగుళూరు శ్రీ సుందరమూర్తి పార్టీ చేత కీలుగుర్రముల నృత్య కార్యక్రమము జరుపబడింది. ప్రతినిధులందరూ చూసి ఆనందించారు. 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రపంచ సమ్మేళన సమాప్తి సమావేశం జరిగింది. 75,000 మంది ప్రజలు చేరారు. సమ్మేళనంలో తీర్మానింపబడిన విషయములను స్వామి ఆజ్ఞ ప్రకారము ప్రజలకు శ్రీ ఇందులాల్ షా గారు తెలిపారు. శ్రీ సావంత్ గారు సమ్మేళనము సాధించిన మహోన్నతిని వివరించారు. శ్రీ గోకాక్ గారు సమ్మేళనములో ప్రతినిధులందరికీ శ్రీవారి దివ్య ప్రేమను అందుకొని అవకాశము లభించినది, దానిని హృదయ సంపుటిలో జాగ్రత్తగా భద్రపరుచుకుని తమ తమ స్వస్థానములకు వెళ్ళుచున్నాము. మన పూర్వీకులు ఆర్జించి మనకిచ్చిన ఆధ్యాత్మిక పెన్నిధి యొక్క విలువను స్వామి బోధ వలన తెలుసుకున్నాము. జాతి మత కులములు ఎట్టివైనను, విద్యాధన బలములు ఎంత ఉండినను లేకపోయినను, అందరికీ మానవత్వము నుంచి మాధవత్వమునకు ప్రయాణము చేయు అధికారము సమముగా ఉన్నదని, భగవదనుగ్రహము అందరిపై సమముగా ఉండుననియు, శ్రీ సత్యసాయి భగవానుల దివ్య చర్యల వలన మనకు దృఢ విశ్వాసము కలిగినది. స్వామి సర్వదేవతా స్వరూపము, సాయితత్వము సర్వమత సమ్మతము, సాయినామములో అన్ని నామములు లీనమయ్యున్నాయని తెలుసుకున్నాము అని తెలిపారు. మహారాష్ట్రపు లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారు శ్రీ బార్దే గారు శ్రీవారు ఈ భోగనగరమును యోగనగరముగా మార్చుచున్నారు. మీరు అమృతపుత్రులు, ఆనందస్వరూపులు, ప్రేమస్వరూపులు అని హెచ్చరించి
ప్రజలకు స్వస్వరూప జ్ఞానమును కలుగజేసి నిత్య సుఖశాంతులను అనుగ్రహించుచున్నారు అన్నారు. తరువాత స్వామి దివ్యబోధను అందించుచూ, ప్రజలలో భక్తి ప్రపత్తులు సహజముగా ఉండినను సరియైన నాయకత్వము లేక ప్రబోధ ప్రచారములు లేక విద్యాలయములలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పోషకమైన శిక్షణ లేక అశాంతికి విద్యార్థులు గురి అవుచున్నారని, నగర సంకీర్తనాదుల వలన కలుషితమైన వాతావరణము క్రమక్రమముగా పవిత్రమవుతుందని వేదశాస్త్రాది గ్రంథ ముఖ్యతత్వమును విద్యా సంస్థలలో బోధింపవలనని, లేత హృదయాలలో ప్రేమను సహనాన్ని సేవాకాంక్షను నాటవలనని స్వామి బోధించారు. మరియు ప్రపంచ సమ్మేళనం యొక్క ఆదర్శ ఆదేశముల ప్రయోజనములను సర్వులలోనూ ప్రేమ అంకురించి నిత్య నిర్మల సుఖశాంతులు లోకమునకు అందజేయుటయే అని స్వామి సెలవిచ్చి అందరినీ ఆశీర్వదించారు. 2 వారములు తమ మధ్య నివసించి తమకు ఆనందానుభూతిని, ధార్మిక జాగృతిని, తత్వబోధను అపార కరుణతో అనుగ్రహించిన స్వామికి హర్షాశ్రుపూర్ణ నయనములతో బొంబాయి పౌరులు హృదయపూర్వక నమోవాకములను అందించి ఘనమైన వీడ్కోలను అందించారు.

నిత్య నిర్మల సుఖశాంతులు లోకమునకు అందజేయుటయే అని స్వామి సెలవిచ్చి అందరినీ ఆశీర్వదించారు. 2 వారములు తమ మధ్య నివసించి తమకు ఆనంద

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్

0: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాద పద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు. విందామా.
1: ఓం శ్రీ సాయిరాం. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయసు కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62, 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించాం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులకు నయం కాలేదు. వాళ్ళు చెప్పారు ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అవి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోను వాళ్ళతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరేననే ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకల్కు రావాలి, గుంటకల్ నుంచి ధర్మవరం దగ్గర ఇందుపురమా పెనుగొండ రావాలి, అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం అయినాము, ఉదయం ట్రైన్కి ఎక్కాలని. రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంక ఏం చేయాలో వాళ్ళకు వంట చేసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టకపోతే బాగుండదు కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తరఫు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, రేపు మేము ఏదో పుట్టపరిచి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల పెట్టుకుని నిలుటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు, కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా. సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగానే అని చెప్పేసి ఉదయం చేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోన్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: ఆ బంధువులు వాళ్ళు ఉదయాన్నే ఏం చేశారు, అయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతాం అనగానే మంచిది అన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరు.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది. అప్పుడు
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా,
1: ఆయన తీసుకురాలేదు.
2: ఆయన తీసుకురా.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడ ఉండేవారు? మీరు
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయము సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపలికి పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రానియరు, దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు చీర తెచ్చుకున్న సామాన్లు అన్ని అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. ఇంకా తినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరు అందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు. మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వివిధ పొట్టలు అందరూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను 2 రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ. నాకేమో స్వామిని చూస్తూ ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైంది నాకు అర్థం కావడం లేదు, కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఎన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్దమ్మాయి కాంపుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాంపు అవుతుందని నర్స్ చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము నాకు. ఎప్పుడు పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగాడు అంటే నాకు బలిష్టం, ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధుడు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఈయన సాధు ఎన్ని తెలియదు, దేవుడు ఎన్ని తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని డాక్టర్ డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టర్ లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన మా అమ్మాయి కంపగలే
1: మూడు రోజులకు
2: అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీపిలి పొట్లలు ఇద్దామనుకుంటే ఈ అమ్మాయి కాంప అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాక నేను పోదాంలో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయి కానిపోయింది. కానిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు.
1: కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ ఒక 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావుని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని
2: ఆయన 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపు ధరించడం, బ్రషింగ్ ఇయ్యడం, అట్లా 3 రోజులు చేసి 3 రోజులు చెప్పినాక నీకు బాగా అవుతుంది, ఏం భయపడగాక ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్తికి వచ్చారు. నాకు అప్పుడు పుట్టపర్తి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులు అయినాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు, జబ్బు అంతా ఊరికే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట. డాక్టర్లు చెప్పారంట, సరే ఇంకా 3 రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మాంతులకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీధి ఇచ్చారు, చెప్పినారు 3 రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, ఇంకా నాకు 3 రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని ఏమో చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడంలా. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా, అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఇంకా ఏం తెలియదు, ఇంకెవరికి ఏం తెలియదు. ఇంకా సరే 3 రోజులు అయిన తర్వాత ఆయనకు డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువగా ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయేద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరూ వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ పని ఉంది, 10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. నేను రాను రాను అని కొంచెం మొండికేసుకున్నాడు. మొండికేసుకున్నాక నాకు చాలా బాగా వేసింది, ఏంది చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మొండికేసుకున్నాడే అని అనుకుంటూ విచారంగా ఉండి కొంచెంసేపు ఆయన దగ్గర నుండి యూతులకు వచ్చేసిన. యూతుల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడ ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకో అని చెప్పింది. సర్లేమని నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తల తీసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలో పెట్టి నేను నడిచి కూర్చున్నా. నేను వచ్చిన కొంచెంసేపటికే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణికిపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా రా అంటున్నాడు ఊరికే. ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత దూరం ఏంటి రా అంటే తలుపు అట్లయితే సోస్తాను, నాకు తలుపు చేత కాదు, నాకు లేడని చేత కావడం లేదు, నాకు రావడం కదలని చేత కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకూడదని సరే అని మళ్ళీ పక్కన ఒక దారి ఉంది మాకు ఆ రూమ్ లేకపోవడానికి నేను ఆ దారి ఉండకపోయినా. దారి ఉండకపోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా ఇదంతా మాకు కలిగింది అంత భయపడిపోతున్నాడు ఇట్లా వణుకుతున్నాడు నోటి మాట రావటం లేదు అంత తెరాల్సి చూస్తుంది కదా ఆ మనిషి తయారైపోయాడు. నాకు భయం వేసింది ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి అంత అర్ధగంట టైం కూడా కలేదు ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటా అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు ఇంట్లో గొడవ చేస్తారు అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది ఏం చెప్పని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు డాక్టర్కి చెప్పు అక్కడ నిన్ను అర్జెంటుగా రమ్మన్నది అని చెప్పు అని చెప్పిన. సరే అక్కడ పోతే డాక్టర్ లేడు మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను పోయిన పల్లె బాబుకి చెప్పరా అన్న పల్లెకి వచ్చే అక్కడ లేడు వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలి ఇంకా బయట చెప్దామా ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు చెప్పకపోదామా ఈయనకేమో చెప్పు వచ్చింది ఏం చదువుకుంటాడా అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినా నువ్వు స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి సరే ఆయన వీపు తర్వాతం ఏమన్నా మళ్ళీ బాగా అవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరాం సాయిరాం అని అంటుండు నువ్వు అంటుండు అంటే నువ్వు అంటుండు నేను కాదు ముందు నువ్వు అంటుండు నువ్వు సాయిరాం సాయిరాం నువ్వు అంటుండు నేను అంటుంటాను ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరాం చిన్నగా సాయిరాం సాయిరాం అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది నోరు వచ్చింది కానీ చేతులు కాళ్ళు రావాలి కదా సాయిరాం అంటుండు సాయిరాం అంటుండు నువ్వు అంటుండు అని అని నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా అన్నా. మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం లేచి కూర్చోవడం కొంచెం లేయడము కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది మీ ఆయన చిన్న ఆయన బాగాలేదు అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగాలేదు ఆమె ఏదో అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు మీరు వెళ్ళి చూడండి అని చెప్పిండు. అంతలో వాళ్ళంతా వచ్చేసారు వాళ్ళందరూ వచ్చేసరికి నాకేం బాగైంది కదా ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్ళకు నేను సాయిరాము అని చెప్తా వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు నమ్మాలి కదా వాళ్ళు నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
2: నాక 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసినా ఇంకా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేరు. మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు మళ్ళా డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పాలి కదా ఇట్లా జరిగింది ఇట్లా అయింది నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను అంతలో ఇట్లా జరిగిపోయింది నీకో సర్వంశం నువ్వు లేవు బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే అంత ఇంకా ఊరంతా ఒక ఇదే శబ్దం ఇదే గర్వ చేస్తారు అందుకని నేను వచ్చి చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే అంత నయం వచ్చింది ఏం కాదులే అని అని చెప్పేసి నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు నీకు ఈ జబ్బు పోతుంది నయమవుతుంది సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకుంటారు. ఆయన మీటింగ్ ఉంది రెండుసార్లు నేను పోలేదు కదా మీటింగ్కు అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా అందుకని ఈసారి పోకపోతే బాగుండదు ఈసారి పోయి రావాలి అంటేనే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుపరిచికి వచ్చినా 10 రోజులు ఉన్నా మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది ఆమె అమ్మ నేను వస్తాను అది బాగండి కదా నేను వస్తాను అన్నది సరే రమ్మని పిలుచుకున్నాను. పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి ఇట్లా లైన్ లో తిరుగుతూ ఉంటే ఊరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామి ఏం చూసిండు, ముందు ఆమెను పిలిచిండు. ఆమె చూచాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఏంటన్నీ నాకు తెలియదు, ఏం తెలియదు, ఊరికి ఏంటన్నా. అంతట పక్కవాడు ఉండి నిన్ను రమ్మంటున్నాడు స్వామి లోపలికి, నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, ఇంకా కొంతమంది పిలుస్తారు, అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము, నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు వాళ్ళు, వచ్చేసినారు మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో. అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది నాకు, స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులో అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు. లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావడా అని కోరినాడు. నాకేం కావాలో నాకు అర్థం కాలేదు అసలు. కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే, అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తూ ఉంటా, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుంటాడు. నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేనేం అడగలే, ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా ఉంటా నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమో చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ్డలు వేపించున్నాం. కూలి వాళ్ళందరూ గెంచగడ్డలు వేపిస్తే నేను చెట్టు కింద కూర్చున్నా. జొన్నలు కొర్రలు గెంచగడ్డలు టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం. అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిచ్చేటానికి పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళ టైలు కూర్చున్నా, నేను ఇటు కూర్చున్నా. టెంకాయ చెట్టు ఉంది, ఆ టెంకాయ చెట్టు మీరు నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము ఉండే, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పోయి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి ఎక్కడో బరువు అనిపిస్తుంది కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురుకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కి పోయి అమ్మ మీద పాము పడింది అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు. నేను అసలు అనుకోలే, నాకు ఆ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గర ఉందని అనుకోలే. నేను ఎక్కడ ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి తినేసి అట్లా వెళ్ళిపోయింది. మరి నా దగ్గర నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడ కింద నేను చదువుకుంటా ఉంటే తొడ కింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు. పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడకింద పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్త చూసింది రాత్రిపూట, ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లే అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాములు వచ్చినా కూడా నీకు ఈ చదువులు ఏంటి, ఇదేమిటి, ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండురంగా ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండురంగం కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. వాదించి ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగబోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది, నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, 10 కూడా ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ చేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని నిద్రపోతుంటే లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను ఈ వయసులో, నేను రాలేను ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను మీరు బోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానంక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి తభిషేకంగా ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామిని దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10-30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరూ 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికున్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచినంటే వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసిన, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు కారు లేదు ఏమి లేదు, మనం ఎట్లా పుట్టపర్తి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు రెండు ఎదురుగట్టలు ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టినారు, మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒట్టి పెట్టినారు, దాని మీద తడికేసినారు, ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు, ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. నలుగురు నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపడి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే బర్త్డేకి పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమికి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కార్లో పోదాం లే వద్దని అందరూ నన్ను నివారించిండ్రు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా, పోతే అక్కడనే పుట్టపుట్టలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను, మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండి, నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినా గానీ హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి బలము ఇదంతా ఎట్లా ఇచ్చాడంటే, ఆయన నన్ను ఎన్నుకున్నాడు నడుపుకుంటున్నాడు. ఆయన మరి ఎందుకు చేస్తున్నాడు, ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు నడుపుకుంటున్నాడు, ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నిలుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
2: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
2: ఏం చేయరు. 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదనో, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు, అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరూ అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు, అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు ఒంగోలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి వంట సామాగ్రి వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సును తీసుకుపోయి అన్ని ఊర్లు చిన్న పల్లెటూళ్ళు పెద్దటూరు ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లి ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్లా ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాడ్స్ ఇచ్చినారు, అవి ఇచ్చినారు, మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తూ ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
2: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాదు అయితే అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి. స్వామి ద్వారా వచ్చిందే కదా అది అంటే ఈ డెలిగేట్స్ బ్యాట్స్ అయిపోయినాయంట మా కాడికి వచ్చేసరికి. అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట. అవి అయిపోయి ఈ రెండు మాకు ఇచ్చారన్నమాట. అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు అదంతా కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి ఇంకా నేను భయపడుతూనే స్వామి ఏం చేసినారు గురువులను ఇక్కడ కూర్చోమను డెలిగేట్స్ అక్కడ కూర్చోమను సేవలను అక్కడ కూర్చోమను నిధులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి. అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా 7-8 మంది ఉన్నారు మాతో కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం. స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కావు నాకేం భయం వేస్తుంది. ఆయన నాసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది ఎందుకంటే నేను తప్పు చేసినానేమో నేను తప్పు చేసినానేమో నేను అవతారుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం. ఆ భయం తట్టలే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్లు ఇవ్వడము అందరికి అన్ని చెప్పడము మా మధ్యలోనే కూర్చొని స్వామి భోంచేస్తే మేము చుట్టూ అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోంచేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు. ప్రతి నేను వచ్చిన 10 రోజులు ఉంటే 10 రోజులు ఏ లైన్లోనే కూర్చో ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడతారు. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకున్నాను అంతే అంత మాల తీసుకుంటా మాలలో అప్పుడు ఏనియరు స్వామికి అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా పెట్టుకొని ఇట్లా దాచుకుంటా దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చేవాళ్ళకి కూడా కనపడదు తెలియదు స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం నేను స్వామి పాదాల మీద పెట్టడం నన్ను ఇట్లా అనడం నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాచ్ ఇచ్చారు కదా మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
2: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాచ్.
2: ఓపెన్ చేసి ఊరు ఊరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని వాళ్ళకి సామాన్లు కూడా వాళ్ళకి తిండి సామాన్లు పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు వాళ్ళందరికి ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలా ఇంత శుభ్రంగా ఉండాలి మీరు గలీజు ఉండకూడదు ఇట్లా స్వామిని నమ్ముకోండి ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి మీకు బాగా చదువులు వస్తాయి మీరు మంచి వాళ్ళు అవుతారు బాగా పెద్దవాళ్ళు అవుతారు ధనవంతులు అవుతారు స్వామి మీ కష్టాలు తీరుతాడు అని అట్లా అందరికి చెప్పి పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊర మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు దానికి వచ్చారా మీరు?
2: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ కూర్చున్నాక స్వామి మొక్కవన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము గురువుని సేవించడము దేవుణ్ణి సేవించడము ఆ శ్లోకాలు
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
2: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీ గురు విన్నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపదాంతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భూతి సదా ఓంకారం బిందు సంక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
2: అన్ని నేర్పాము అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు చిన్న చిన్న నాటికలు అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు ఒక రాయిని ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దునే వాడు ఆ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి గొర్రెలు వాడికి గొర్రెలు ఉంటాయి కదా ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కానీ తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి బాధ్యంగా అంటే చీరల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు. తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్నీ మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉండంగ వాడికి ఒక రోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడు, నేను ఊరికి పోతున్నాను, ఇది నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాడు సరలేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు. తండ్రి తాగుతాడు అని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉండే, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేసాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక ఏమరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు తాగుడు తాగినాడు అని చెప్పాడు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తావు నువ్వు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నా నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్లు పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొస్తున్నా, దేవుడు మరి తాగినాడని చెప్తావు, నువ్వు తాగి అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చిన తాకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికీ కైవల్ని ఇచ్చిండు అని నేనే రాసిన కాయద ఆ కథ. అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చేయించి బాల వికాస్ టీచర్లు అందరికీ పిల్లలతో నాటికలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటికలు, ఈ కులసదర్శ అంటే కొంతమంది తగ్గుబడిని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్నవి పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటికలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కథ చేస్తే ఎట్లా నాటకం కూడా చేయాలా, ఆ నాటకం చేస్తేనే వాళ్ళకు అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పాను, అబద్ధం చెప్పకూడదు అని సార్ చెప్తే అది స్వామి చెప్పిండు ఆ కథ మాకు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా, అబద్ధం చెప్పకండి అని చెప్తారు, మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమంటారు, మాకు అబద్ధం చెప్పకని చెప్పి ఇల్లు అబద్ధాలు చెప్తున్నారు, ఇదేంటి అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు, ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరైనా నాన్న లేడని చెప్పరా అని చెప్తారు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగుతున్నావు, మళ్ళీ చెప్పమంటావు, ఏమిటిది నేను చెప్పను, నువ్వు చెప్పాక ఇంకా నేను చెప్పను అనేది వాడు అవతాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకి ఇంత తెలివి ఉందే, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళు ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
2: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం, ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఉండి సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగా లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని అయిపోయింది.
1: ఇది ఏ సమస్య జరిగింది, నేను ఐడియా ఉందా?
2: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలు అండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మామూలు మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిత్తూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు. కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి, ఇది గిత్తూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి, ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం. అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని బ్రషింగ్ ఇయ్యాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు. స్వామి లైన్లోకి వచ్చినా కానీ అడగరు, ఊరికే నమస్కారం చేస్తారు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన, స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా ఏమన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పట్టు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు, అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులందరికి చెప్పాలి కదా, నేను అన్న మాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది, స్వామి వస్తారంటే పక్క ఊళ్ళో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంత 3-4 రోజులు టైం ఉంది,
1: రోజులు అంతే.
2: అప్పుడు మేము ఒకరు ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఎవరితో చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి వస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి కొంచెం భయం వేసింది, అయితే నేను ఎవరితో చెప్పడా ఇంకా సరే. ఆ మాట ఊరికి వెళ్ళిపోయాం, ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామికి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టతలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నాను ఎందుకు ఆయన వచ్చినారు, అంతేకాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్తున్నానంటే, బాల వికాస్ పిల్లలకు, మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి, స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని, ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చోనండి, ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయిన ఎట్టుకున్నాడో అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చిన వైపు ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా కంపించలేదు, ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది నేను మళ్ళీ అనుమానపడ కదా, బాధపడ కదా, అందువల్ల అదే ఒకటి కనపడలే. అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గరికి తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గానీ లేదంటే పెళ్లి గానీ,
2: స్వామి అన్న ప్రశ్న చేశారు, పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మా చిన్న అబ్బాయి చేశాడు. అప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అన్ని చేయమని భాస్కర్కు అందించి, మా అబ్బాయి పేరు భాస్కర్, ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లో చేయమంటే అక్కడల్లో శ్రీశైలము, కనిగిరి అక్కడల్లో దృష్టిపోయినాము, నంద్యాల అక్కడల్లో దృష్టిపోయినాం. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకాలు వేపించి, స్వామి నాటకాలు వేపించి, అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్పినారు కాబట్టి రెండు జిల్లాలో మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరి నేను అందరిగా సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లా ఉంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, యోగా ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేస్తుంది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న తర్వాత ఉదయాన్నే లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది, అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమెకు చెప్పినారు, ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేమి తెలియదమ్మా, స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చేయండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్ళీ రోజు రమ్మన్నది నన్ను, స్వామి చెప్పినారు నిజమే, నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటిసార్లు చేయాలా, కోటిసార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లా చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లల్లో మూడి అమ్మ అనే ఆమె ఉన్నది, ఆమె దగ్గరకు కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేందుకు స్వామిగా అనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామి దగ్గర ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఉమ్మడిన ఇది జత చేయి, ఈ అక్షరం జత చేయి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద పట్టమ్మ ఇచ్చినది కోటిసార్లు చేసారా,
2: రోజు అదే పనిగా చేసుకుంటాం. నువ్వు కోటిసార్లు కాదు,
1: కోట్లు,
2: కోటి అన్నది కోటిసార్లు అయినా ఎక్కువనే అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు, కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లలు మూడమ్మ ఇద్దరు కలిసి చెరు కర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు, అది జరిగిపోయిందా. ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా, ఊరికే స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు, నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మని తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది. అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు, ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి వచ్చా కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తారు అరిటాకులు ఇస్తారు వేసి ఇద్దరికి బొడ్డను చేసి ఇద్దరికి తినిపించి చూసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది, అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది, అది అది చూపెట్టారు మీకు
2: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటా. ఏంటో ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకరు వస్తే వచ్చని పోయి ఇంక ఎట్లా పోయేవాడమే కదా, ఇంక మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అని మనసులో అనుకున్నా, నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
2: భాగాలు తీస్తున్నాడు అనమాట పై పుట్టని తిన్నాడు. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపిలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి, ఇవి ఉండే మొక్కజొన్న కండీలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా తీసి మళ్ళీ రెండు ఉట్ట కరిపించేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపు వస్తుంది, ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
2: మరి ఇంకా ఏమంది, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురుభవనానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్లి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్లి కారులో కూర్చొని మా బెంగళూరు వెళ్లారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 300 మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర వాళ్ళు మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని, మా పెద్దమ్మాయిని, మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్డ పడింది, 300 నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా, కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలింటేనే అందరు చూశారు, చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికనే ఉన్నారు. ఆ అమ్మాయికి ఏమి నొప్పి లేదు, ఏమీ లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేస్తున్నామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్ళీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం, డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్లను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టర్, నిజమా ఇది కాదా, అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరైన ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాం, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం కానీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ ఏదేమి కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది, వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. ఆ అమ్మాయి పడింది దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడక్కడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడైనాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులైనారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట వండి మమ్మ కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మమ్మల్ని రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు. బాగా భజన మండలీలు అన్ని ఏర్పాట్లు చేసుకుని అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకుని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా

0: മംഗളം ജ്ഞാനദായനെ, മംഗളം പ്രത്യുവാസായ, മംഗളം സത്യസായനെ, സായരാം
1: സായരാം
0: സായരാം.
2: ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు లిస్నర్ అట్ రేడియోసాయి.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పురాణ వైరాగ్యం గురించి చక్కగా తెలిపే పురాణం వైరాగ్యం అనే కథనిప్పుడు విందాం. ఒక వ్యాపారి నిత్యము పురాణ కాలక్షేపానికి పోయేవాడు. పౌరాణికుడు ఎక్కువగా త్యాగశీలతను గురించి చెప్తూ త్యాగభావాలను పెంచుకోమని బోధిస్తూ వచ్చాడు. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు పౌరాణికుడు సప్తాహ దీక్షను ప్రారంభిస్తూ వ్యాపారితో, ఈ సప్తాహ దీక్ష పూర్తి అయ్యేంత వరకు నీవు నిత్యమూ వచ్చి పురాణ శ్రవణం చేయాలి, దీక్షకు భంగము కలగకూడదు, దీక్షగా చేస్తే సత్ఫలితము తప్పక లభిస్తుంది అన్నాడు. వ్యాపారికి ఆ పౌరాణికుని మీద ఎంతో గురి. అందువలన ఎన్ని పనులున్నప్పటికీ ప్రతిరోజు పురాణ కాలక్షేపమునకు వెళ్లేవాడు. ఒకసారి తప్పనిసరిగా అతడు వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది. ఎట్లా, శాస్త్రులవారు పురాణ శ్రవణానికి భంగము కలుగకూడదు అని హెచ్చరించాడు కదా అనుకున్నాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన తట్టింది. ఆత్మావై పుత్రనామాసి అన్నట్లు తనకు తన పుత్రునికి ఎట్టిభేదమూ లేదు కనుక ఆ రోజు తన కుమారుని పురాణ శ్రవణమునకు పంపవచ్చును అని నిశ్చయించుకున్నాడు. కాని వెంటనే మరొక ఆలోచన తట్టింది. పురాణములో ఎక్కువగా త్యాగమును గురించి చెప్తాడు శాస్త్రులవారు. అవన్నీ విని నా కుమారుడు పెళ్లి చేసుకోకుండా వైరాగ్యముతో సన్యాసి అయిపోతాడేమో అని చింతించి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ కథ నుండి స్వామి ఏమి సందేశమునందిస్తున్నారు? తల్లిదండ్రులే వారి పిల్లలను పెడత్రోవు పట్టిస్తున్నారు. అంతేకాదు, పురాణములు విన్నంత మాత్రాన మనసు మారుతుందా? తాను 10 సంవత్సరాలు విన్నాడు. ఏమైనా మారాడా? ఇంకా అతని కుమారుడు ఒక్క దినములో మారగలడా? వ్యాపారి వంటి బుద్ధిలేని తండ్రులెందరో ఉన్నారు. వారికి తగినట్లే వారి పిల్లలు కూడా తాళము వేస్తూ ఉంటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. 2020 గురు పూర్ణిమ సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక కార్యక్రమం దారిచూపే దైవం. ఈ కార్యక్రమాన్ని 3 భాగాలుగా శ్రోతలకు పునఃప్రసారం చేస్తున్నాం. మానవ జన్మను కర్మల ద్వారా సార్థకం చేసుకోవచ్చని, ఆ కర్మలను నడిపించే ఆలోచనలను సక్రమంగా ఎలా పెట్టుకోవాలో స్వామి అందించిన పాట ఆధారంగా ముందు 2 భాగాల్లో చర్చ ద్వారా తెలుసుకున్నాం. ముఖ్యంగా వివేకము విచారణ వల్లనే బంధ విముక్తి అని తెలియచేసే స్వామి పాట ఆధారంగా ఈనాటి చర్చాగోష్ఠిని మీకు అందిస్తున్నవారు శ్రీ గణేష్, శ్రీమతి లలితాసాయి దగ్గుపాటి, శ్రీమతి స్వప్న. వినండి దారిచూపే దైవం పునఃప్రసార 3వ ఆఖరి భాగం.
1: మరి ఈ పాటలోని 3వ, యాక్చువల్గా చాలా పాట చాలా పెద్దది, మనం దాన్ని కొంచెం కన్సైజ్ చేసుకుని మొదటి చరణాలు మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ దానికి వెళ్దాము. లోకముకై దిగులొందక మీరు లోకేశుని సేవించండి, వర్ణాశ్రమ ధర్మంబులు వదలక ఓపికతో సాధించండి. మరి దీనికి లలితక్క మీరేం చెప్పాలనుకుంటున్నారు?
2: అంటే స్వామి ఎంత చక్కగా క్లియర్ గా చెప్పారు కదా, లోకము కోసం ప్రాకులాడకుండా లోకేశునితో కలిసి ఉండడానికి ప్రయత్నించండి, ఆయనకి దగ్గరవడానికి ప్రయత్నించండి. అలాగే లోకంలో ఉన్నంతసేపు మనకి విధించిన విధుల్ని మటుకు కరెక్ట్ గా నిర్వర్తించాలి. మన వర్ణాశ్రమ విధులని మర్చిపోకుండా వాటిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో చెయ్యగలగాలి. చేసి ఆ ఫలితాన్ని స్వామికి సమర్పించాలి, కాని వాటిని తప్పించుకుని స్వామి దగ్గరికి వెళ్దామనే ప్రయత్నం చేయకండి. మన బాధ్యతల్ని మనం తప్పకుండా పూర్తి చేసుకోవాలి అని చెప్తారనమాట. అది ఇది వింటుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తోంది స్వప్న.
3: చెప్పండి.
2: బహుశా 1960s లో అనుకుంటాను, ఆ టైంలో ఒకసారి స్వామి దర్శనం కోసం ఒక సన్యాసి వచ్చారట. ఆయన చాలా యంగ్ అనమాట, చాలా మంచి యుక్త వయసులో ఉన్నారు ఆయన. కానీ సన్యాసం తీసుకున్నారు, స్వామి దర్శనం చేసుకున్నారు. చేసుకుని స్వామిని ప్రార్థించారట, స్వామి నా ఆధ్యాత్మిక సాధన ముందుకు వెళ్లట్లేదు, మీరు నాకు ఏదో ఒక ఉపదేశం చేయాలి, నాకు సహకరించండి, సహాయం చేయండి, నేను త్వరగా పురోగతిని సాధించడానికి అని. అంటే అప్పుడు స్వామి అన్నారట, సన్యాసం కాదు నాయన, నువ్వు ముందు మీ ఊరు వెళ్లి మీ ఇంటికి వెళ్లి మీ అమ్మని చూసుకో అని చెప్పారట. చెప్తే ఆ సన్యాసి చాలా ఆశ్చర్యపోయారట, అదేంటి స్వామి నన్ను ఇప్పుడు ఇంటికి ఊరికి వెళ్ళమంటున్నారు, ఒక్కసారి ఈ కాషాయం వేసుకున్నాక ఇంకా భవబంధాలతో మనకి ఏమీ సంబంధం లేదు కదా, ఇల్లు ఊరు తల్లి తండ్రి వీటన్నింటినీ వదిలేసుకున్నాకే కదా నేను సన్యాసం స్వీకరించాను, ఇప్పుడు మళ్లీ వాటిల్లో పడమంటారు వెళ్లి, అది ఎలా కుదురుతుంది, ఈ మళ్లీ వెనక్కి వెళ్లడం జరగదు కదా సన్యాసం నుంచి. అంటే అప్పుడు స్వామి అని మళ్లీ ఆయన అడుగుతారట, స్వామి నేను ఆధ్యాత్మికంగా నా సాధన ముందుకు సాగడానికి మీరు నాకు ఏం చేయాలో చెప్పండి. అంటే స్వామి అన్నారట, అక్కడ నీ తల్లి కష్టపడుతోంది, నువ్వు ఎంత సాధన చేసి ఏం ప్రయోజనమే, ఇక్కడ ఆ సాధన ఫలితం అంతా ఆమె కన్నీళ్లలో కొట్టుకుపోతోంది. అక్కడ నువ్వు నీ తల్లిని వదిలేసి వచ్చావు, నీ తండ్రి చనిపోయాడు, పెద్ద వయసులో చూసుకోవటానికి ఎవరూ లేక ఆధారపడే మనిషి లేక ఆవిడ అక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ బాధపడుతూ జీవితాన్ని సాగతీస్తోంది, భగవంతుణ్ణి తలుచుకుని ప్రతి క్షణం దుఃఖిస్తోంది, నాకు ఇలాంటి కష్టం వచ్చింది అని. మరి అటువంటప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సిన బిడ్డగా నీ బాధ్యతను నిర్వర్తించకుండా సన్యాసం తీసుకుని ఈ వయసులో నువ్వు సాధన చేస్తానంటే పరమాత్ముడు ఒప్పుకుంటాడా, సంతోషిస్తాడా, నిన్ను ముందుకు సాగనిస్తాడా అని అడిగారట స్వామి. అడిగితే అతనికి అప్పుడు ఆ విషయం గ్రహింపుకొచ్చి ఎంతో పశ్చాత్తాపడి స్వామి దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్లీ తన ఇంటికి తన ఊరికి తిరిగి వెళ్లాడు. స్వామి ఆ విధంగా అతన్ని అతని తల్లిని ఇద్దరిని కూడా రక్షించారు. తల్లినేమో కష్టపడకుండా జీవితం సౌకర్యవంతంగా జాగ్రత్తగా సాగిపోవడానికి, ఇతనికేమో ఆధ్యాత్మిక సాధనలో ఇంకా ముందుకు వెళ్లాలంటే కాషాయం వేసుకునేవలసిన అవసరమే, అదే ఒకటే మార్గం కాదు, నీ బాధ్యతలు నువ్వు ఎక్కడున్నా కూడా కరెక్ట్ గా నిర్వహిస్తే భగవంతుడే నిన్ను ముందుకు తీసుకెళ్తాడు అనే సందేశాన్ని అతనితో పాటు మనందరికీ కూడా స్వామి ఇచ్చారు అని చెప్తారనమాట. అలాగే ఒక భక్తుడు ఒకసారి అడిగారట స్వామిని, స్వామి ఇలా గృహస్థాశ్రమం నుంచి మనం వానప్రస్థానికి ఎందుకు వెళ్ళడం, సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ గా, అంటే స్వామి దానికి సమాధానం చెప్తూ చెప్పారట. అదెలా కుదురుతుంది? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని నాలుగు ఆశ్రమాల్ని విధించినప్పుడు నువ్వు ఒకదానిలో ప్రవేశిస్తే నాలుగింటిలోనూ సమానంగా వెళ్ళాలి అని స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పారట. చూడు, నువ్వు ఒక ట్రైన్ ఎక్కావు, ట్రైన్ లో ప్రయాణించడానికి థర్డ్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటుంది. నీ స్థోమతిని, నీ స్థాయిని బట్టి నువ్వు ఏ టికెట్ కొనుక్కోగలిగితే అది కొనుక్కుని ఆ కంపార్ట్మెంట్ లో ఎక్కుతావు. కంపార్ట్మెంట్ సౌకర్యంగా ఉంటుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ నువ్వు విజయవాడ నుంచి పుట్టపర్తి రావాలంటే అన్ని స్టేషన్లు దాటుకునే రావాలి. నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాను కదా, నేను విజయవాడ తర్వాత నెక్స్ట్ స్టేషన్ పుట్టపర్తిలో దిగిపోతాను, మధ్యలో స్టేషన్లతో నాకు సంబంధం లేదంటే కుదరదు. ట్రైన్ ఒకటే దారిలో వెళ్తుంది. సో అలాగే ఇది కూడా, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం తీసుకున్నాకే సన్యాసాశ్రమానికి అర్హత ఉంటుంది అని చెప్తూ స్వామి చాలా సార్లు స్వామి దీన్ని రీఇటరేట్ చేశారట. మీరు ఏ జీవితంలో ఏ పొజిషన్ లో ఉన్నా, ఏ స్టేజ్ లో ఉన్నా, దాన్ని త్రికరణ శుద్ధితో నిర్వహించండి చాలు, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంతేగాని ఇది వదిలేసి నేను ఏదో సాధిస్తాను, ముందుకు వెళ్తాను అంటే అది కుదరదు అని చెప్తారని.
3: చాలా బాగుంది అక్క. ఇదే విషయాన్ని షిర్డీ బాబా కూడా తన దగ్గరకు వచ్చిన ఒక భక్తుడు చెప్తారనమాట. ఒకసారి ఒక అతను దేశం అంతా తిరిగి, ఆయన కృష్ణ భక్తుడు అనమాట, షిర్డీ బాబా దగ్గరికి వస్తారనమాట. వచ్చి బాబా వైపు కూడా చూడకుండా పక్కకెటో చూసుకుంటూ ఆయన ఆవేదన, కోపం అన్ని వ్యక్తపరుస్తుంటాడు. నేను ఇన్ని సంవత్సరాలు అన్ని విడిచిపెట్టి కృష్ణుడి కోసం తిరిగేనాటి, హిమాలయాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు మొత్తం దేశమంతా తిరిగి వెతికాను కృష్ణ కృష్ణ కృష్ణ అని, నా కృష్ణుడి దర్శనమే అవ్వలేదు అని అనేసి అంటే అప్పుడు బాబా అంటారట, అని నువ్వు భార్య పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి వాళ్ళకి తినడానికి కూడా లేదు, నీ బాధ్యతలు నిర్వర్తించవలసినవి అక్కడ మానేసి కృష్ణ కృష్ణ అంటూ నువ్వు ఎన్ని దేశాలు తిరిగితే కృష్ణుడు నీకు ఎక్కడ కనిపిస్తాడు? నీ బాధ్యతలోని, నీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే నువ్వు కృష్ణుడు చూడలేని వాడివి, వేరే ఇంకెక్కడో కృష్ణుడు నీకు ఎలా కనిపిస్తాడు? వాళ్ళల్లోనే నువ్వు చూడలేపావు అంటే అని బాబా గారి దగ్గర ఉన్న కర్రని ఇలా కొట్టి ఇలా చూడు అని తీక్షణంగా అంటారనమాట. అంతవరకు బాబా వైపు చూడరు అతను. షిర్డీ బాబా వైపు చూసినప్పటికీ షిర్డీ బాబా మురళీకృష్ణుడిగా ఆయనకి ఒక రెండు నిమిషాల పాటు దర్శనమిస్తారనమాట. అంటే పాప ఈయనకి తాపత్రయం భగవంతుని చేరుకోవాలని ఉంది, అందుకే ఆ కృష్ణ దర్శనం కూడా ఆయనకి అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఆయన చాలా ఆనందపడతాడు, నేను ఇంత తిరిగాను ఎక్కడా నాకు దర్శనం అవ్వలేదు, ఇప్పుడు ఈ రెండు క్షణాల పాటు నాకు ఈ దర్శనమైంది, కానీ నీకేమిటి కర్మ కృష్ణ, ఈ పాడుబడిపోయిన మసీదులోని చిరిగిపోయిన బట్టలతోటి వేళ్ల మధ్యలో ఉండడానికి అంటే. అప్పుడు బాబా గారు నవ్వుతారట, అటు భోగభాగ్యాలు అనుభవించాలన్నా ఇలా ఉండాలన్నా నాకు రెండూ సమానమేను, నాకెందులోని అది గొప్పది ఇది చెడ్డదని ఏం లేదు, నా భక్తుల కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అప్పుడు చెప్తానమాట. నీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తించాలి, అందులో భగవంతుని చూసుకుంటూ ముందుకు వెళ్తే ఫస్ట్ ఆకారంలో ఉన్న నీ భార్య పిల్లలు నువ్వు కృష్ణుని చూడలేపావు, ఆ నిరాకార పరబ్రహ్మతత్వం నీకు ఎక్కడ అర్థమవుతుంది అని అంటారు. అంటే స్వామి కూడా చెప్తూ ఉంటారు కదక్క, మనం ఏంటంటే అడవులకు వెళ్ళిపోయో లేకపోతే ఏదో ఆశ్రమం, చాలా మంది అంటారు ఈ కష్టాలు భరించలేకపోతుందండి, ఏదైనా ఆశ్రమంకి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అంటే అనిపిస్తుంది, ఆశ్రమంకి వెళ్ళినా అక్కడ మనుషులే ఉంటారు, అక్కడ అదే తిండి తినాలి, అక్కడ అవే పనులు చేయాలి. సో మనం ప్లేసులు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు, మన ఆలోచనల్లోని మనం శాంతంగా అంటే ఆ బ్యాలెన్స్డ్ ఇది తెచ్చుకోవాలి తప్పించి ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తే అక్కడ బాగుంటుంది అనుకోవడం భ్రమని స్వామి చెప్తూ ఉంటారు.
1: ఇక్కడ స్వామి విద్యార్థులకి, అవుట్ గోయింగ్ బ్యాచెస్ కి ఒక స్టూడెంట్ కి చెప్పినటువంటి అద్భుతమైన విషయం గుర్తొస్తుంది అక్క. ఏమన్నారంటే, ఇంతవరకు నువ్వు ప్రశాంతి నిలయంలో ఉండి నీ జీవితాన్ని సాగించావు, ఇప్పుడు నువ్వు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు కాబట్టి నీ మనసులో ఆ ప్రశాంతి నిలయాన్ని స్థాపితం చేసుకుని నువ్వు బయటికి వెళ్ళి బంగారు అన్నారంట. అంటే ఎంత ఎంత మంచి సూచన స్వామి మనకి అందించారో అర్థమవుతుంది. మరి మనం
2: చాలా బాగుంది స్వామి చెప్పేవన్నీ కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్పినా అవి మనసుకు హత్తుకుపోతాయి. ఎందుకంటే బహుశా స్వామి చెప్పినట్టుగా ఇంకెవ్వరూ అంత విడమర్చి చక్కగా అర్థమయ్యేలా చెప్పలేరేమో కదా స్వప్న. మరి ఈ పాటలో ముందు ఇంకా తర్వాత స్వామి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామా?
3: తప్పకుండా.
2: మనసుకు లోనై మరి మాట్లాడక స్మరణము చేయండి, మన్మమెరింగిన మరునిమిషములో మనసే వారికి గురువండి. ఎంత బాగా చెప్పారో కదా. అంటే మనకి మన మనసు అనేది ఒక ఒక డిస్కోర్స్ లో స్వామి చెప్పారు గణేష్, మొన్ననే నేను 2 రోజుల క్రితమో ఎప్పుడో డిస్కోర్స్ వింటూ ఉంటే ఈ భాగం చాలా గుర్తుండిపోయింది అనమాట. స్వామి అంటున్నారు, మనిషి మనసుని మైండ్ ఇస్ అ మ్యాడ్ మంకీ అంటూ ఉంటారు, పిచ్చి కోతి లాంటిది మనసు, దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటారు. నిజానికి ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాడ్ మంకీ స్వామి చెప్తున్నారు అనమాట, ఇట్ ఈస్ మ్యాన్ కైండ్ అన్నారు. అంటే ఆ ఎప్పుడైతే మనం మన మనసు, వెన్ యువర్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్, దాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు, ఇట్స్ నాట్ ఎ మ్యాడ్ మంకీ ఎనీమోర్ అని. దాన్ని అలా మార్చుకోగలగడం నీ చేతుల్లో ఉంది. మనసు చెప్పింది విని నువ్వు మారుతావా, మనసుకి నచ్చ చెప్పి దాన్ని మార్చుకుని నువ్వు నీ దారిలోకి తెచ్చుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంది. దానికి సులువైన మార్గం మళ్ళీ నామస్మరణం అంటూ స్వామి మళ్ళీ నామస్మరణ దగ్గరికి తీసుకెళ్తారు. అలా ఎప్పుడైతే మన ఇంకో విషయం కూడా స్వప్న, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం హౌ టు కంట్రోల్ మైండ్, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మా చెంచెల్లకి మన కృష్ణ అని అర్జునుడు అంతటి వాడు కృష్ణ పరమాత్మ దగ్గర మొరపెట్టుకున్నాడంటే మనం ఎంతటి వాళ్ళం. మరి మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే బహుశా మన పని మనస్సును కంట్రోల్ చేసుకోవడం కాదేమో అనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు చూడండి, షిరిడి బాబా భక్తునికి ఇంత చక్కటి సందేశం చెప్పారని. అలాగే షిరిడి సాయి అవతారంలో ఇంకొక సంఘటనలో స్వామి చెప్తారు, మనస్సు పని ఏంటంటే ఆలోచించడంట. భగవంతుడు ఎవరి పని వాడికి ఇచ్చారు, కళ్ళ పని ఏంటంటే చూడటం, నోటి పని ఏంటంటే మాట్లాడడం, రుచి చూడటం, అలాగే మనసు పని ఆలోచించడం. దాని పని అది నిరవధికంగా నిరంతరాయంగా చేస్తూనే ఉంటుంది. సో నువ్వు వెళ్లి దాని పనిలో అడ్డుపెట్టకు. కాకపోతే నువ్వు ఏం చేయగలవంటే ఏది ఆలోచిస్తోందో ఆ సబ్జెక్ట్ ని నువ్వు చేంజ్ చేయొచ్చు,
3: మరల్చాలి.
2: దేని గురించి ఆలోచించాలి అనేది నువ్వు నిర్ణయించుకో, ఆలోచించడం దాని గురించి పెట్టి అంటారనమాట. సో ఎప్పుడైతే మనం నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇవ్వరి, నాకు ఒంట్లో బాగలేదు, నాకు హెల్త్ బాగలేదు, ప్రపంచంలో పరిస్థితి ఇవాళ ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటామో, మనసు దాని గురించే ఆలోచిస్తుంది 24 గంటల సేపు, 365 రోజులు దానికి శ్రమే లేదనమాట. అలా కాకుండా ఎప్పుడైతే పరిస్థితి ఇలా ఉంది, నిజమే అన్ని కరెక్టే, కానీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు స్వామి అన్ని చూసుకుంటున్నారు, స్వామి అందరినీ జాగ్రత్తగా చూస్తారు, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ అనే ధైర్యం ఎప్పుడు వస్తుందో మనసు దాని గురించి ఆలోచిస్తుంది. సో మనసుకి ఆలోచించడానికి సబ్జెక్ట్ మ్యాటర్ నువ్వు ఇవ్వు, సబ్జెక్ట్ నువ్వు ఇవ్వు, మ్యాటర్
1: చూసుకుని
2: ఆ సబ్జెక్ట్ మటుకు మీరు సెలెక్ట్ చేసుకోండి. డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ మైండ్, ట్రై టు కన్విన్స్ యువర్ మైండ్.
1: సో ఆ కన్విన్స్
3: అంతవరకు ఆలోచించాలి, అంతవరకు ఇబ్బంది పెట్టిన మనసే మనకు స్వాంతని చేకూరుస్తుంది, మనని శాంతంగా ఆలోచించేటట్టు కూడా చేస్తుంది.
2: అవును, అది అప్పుడు ఆ మనసుని నువ్వు గురువుగా కూడా గ్రహించవచ్చు. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటుందో, మనసుకి ఈ విషయం అర్థమవుతుందో, ఏంటి నేను చేసే పని ఒక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఒక జీవితాన్ని నిర్ణయిస్తుంది అనే విషయం తెలుసుకుంటుందో, అది ఎప్పుడు మంచి చేయడానికే చూస్తుంది. అటువంటి మనస్సును నువ్వు గురువుగా అంగీకరించచ్చు అని చెప్తూ స్వామి ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్పారట. ఒక బిందె నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ బిందెని నువ్వు పట్టుకుని నడుస్తుంటే నీళ్లు అటు ఇటు తొణుకుతూ ఉంటాయి. అంటే ఒక భక్తుడు అడిగాట, స్వామి మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి స్వామి, ఎంత ట్రై చేసుకున్నా స్వామి మీద నిలవడం లేదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు స్వామి చెప్పారట, ఆ బిందెలో నీళ్లు నడిచెళ్తున్నప్పుడు తొణుకుతాయి. ఏవి తొణుకుతాయి? పైన ఉన్న నీళ్లు తొణికిపోతాయి, కింద ఉన్న నీళ్లు పైనకు వచ్చి తొణుకో కదా, పైన ఉన్న నీళ్లు మటుకే తొణుకుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ బిందెని తీసుకెళ్లి దాని కింద అగ్ని పెట్టి మంట పెట్టి దాన్ని వేడి చేశారు అనుకోండి, ఇక్కడ బిందె మనిషి దేహం అయితే అందులో ఉన్న నీరు మనిషి మనస్సు లాంటిది, అందులో ఉండే మలినాలన్నీ ప్రాపంచికమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, నీ సాధనలో అంతరాయం కలిగించే ఆలోచనలు ఇవన్నీ. ఎప్పుడైతే నామస్మరణ అనే అగ్నిని అంటించి ఆ నీటిని వేడి చేస్తావో అందులో ఉన్న మలినాలన్నీ ఆవిరైపోయి బయటికి వచ్చేస్తాయి. అప్పుడు చివరికి కిందగా ఏం మిగులుతుంది, నిర్మలమైన నీరు మిగులుతుంది. అంటే ఇదే మనసు రహస్యం అని చెప్పారట స్వామి. నీ మనస్సుని అంత నిర్మలంగా మార్చుకోవడానికి నామస్మరణ అనే అగ్నిని అంటించండి, ఆ నిర్మలమైన మనస్సే నీకు దారి చూపిస్తుంది.
1: యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అన్ని కూడా మనకి మానవ మాత్రం కాబట్టి ఈ ప్రాసెస్ అన్ని కూడా మనకి ఇంకా కష్టంగానే అనిపిస్తాయి. సో దానికి స్వామి ఇంకా సింపుల్ ఆన్సర్ ఇచ్చారు, అదేమిటంటే ఒకసారి మన సీనియర్ అనిల్ కుమార్ సార్ అని ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ గా వర్క్ చేశారు. స్వామి ఆయనతో స్వామితో పాటు ఆయన ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుంటుండగా ఆయన ఒక ప్రాబ్లమ్ని వ్యక్తపరిచారు స్వామికి. స్వామి, నేను మైండ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను స్వామి, నన్ను చాలా బాధ పెడుతుంది అంటే స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు, బంగారు మైండ్ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా నీకు, లేకపోతే నువ్వు మైండ్ వెనకాతలు పరిగెడుతున్నావా అని అడిగారంట. ఆయన ఒక్క నిమిషం మాట్లాడడం మానేశారు, ఆగిపోయారు. ఆలోచన అప్పుడు మొదలైందనమాట. అని చెప్పి ఆలోచనలు వచ్చినప్పుడు నీ మనసు యాక్చువల్ గా నిర్మలమైనటువంటి ఒక సరోవరం, మానస సరోవరం అని దాన్ని అంటారు అని చెప్తూ స్వామి పక్కనున్న హ్యాండ్ కర్చీఫ్ ని ఇలా తీసి చూపించి, మనసు ఇంత నిర్మలంగా ఉంటుంది బంగారు అని ఆ వైట్ హ్యాండ్ కర్చీఫ్ ని చూపించారు. అప్పట్లో స్వామి పాన్ వేసుకునేవారు అనమాట. స్వామి ఆ మూతికి చివరినున్న ఆ రెడ్ మార్క్ ని ఇలా తుడుచుకుని, నువ్వు ఎప్పుడైతే ఆ మనసును వాడటం మొదలు పెడతావో అది నీకు ఇలా మలినాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఆ పాన్ తో క్రియేట్ అయిన ఆ మార్క్ ని స్వామి ఆ హ్యాండ్ కర్చీఫ్ మీద చూశారు. సో ఈయనకి పాప ఏం తోచలేదు, ఏం చేయాలి స్వామి అంటే, మరి ఈ హ్యాండ్ కర్చీఫ్ పాడైతే నువ్వేం చేస్తావు అంటే, స్వామి పాడైతే నేను దోబీకిస్తాను స్వామి అన్నారంట. అప్పుడు స్వామి, దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు టీచ్ ద లెసన్ అని చెప్పి, మరి ఆ దోబీ నేనేరా అని చెప్పి నీ మనసును నాకు ఇచ్చేయి అన్నారంట. అంటే ఇంత దాన్ని నేను ఎలా వాష్ చేయాలో, ఎలా క్లీన్ చేయాలో అది నేను చూసుకుంటాను. అంటే మన మనస్సు ఒక యాంకర్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ యాంకర్ ఎప్పుడైతే మనం భగవంతుడిని పట్టుకుంటామో ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ దాన్ని సప్రెస్ చేయకుండా రీడైరెక్ట్ చేస్తాయన్నమాట. సో ఇది దీంతో పాటు స్వామి ఇంకొక అక్క, మీరు ఇందాక చెప్పారు కదా కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది మనసు అని, సో దానికి స్వామి ఒక చక్కని ఉపనిషత్తు లాంటి మంత్రం ఒకటి ఇచ్చారు. ఇది 1999 కాన్వకేషన్ డ్రామా టైంలో పాండవులు సీన్ జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడు పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో వచ్చి వాళ్ళని అడుగుతాడు, మీరు ఎలా ఉన్నారు, అంతా జాగ్రత్తగానే జరుగుతుందా అని వాళ్ల భాగోగులు అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడనమాట, కృష్ణ మేము చాలా కష్టంలో ఉన్నాము, ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు అలా వస్తూనే ఉన్నాయని చాలా చింతపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారు చాలా చిలిపిగా నవ్వి, ఎందుకంటే స్వామి స్వయంగా ఈ డైలాగ్ ఆ స్క్రిప్ట్ లో ఇంక్లూడ్ చేశారు. అయితే నేను మీకు మంత్రం చెప్తాను అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెట్టు నుండి ఒక ఆకును తీసి ఆ హెయిర్ పిన్ ఏదైతే ఉందో దాంతో ఒక మంత్రం రాస్తారు, రాసి దాన్ని చుట్టి ఒక దీంట్లో పెట్టి ధర్మరాజుకి ఇస్తారనమాట. ఇచ్చి ఇది నీ మంత్రం ధర్మరాజా, నీకెప్పుడైతే కష్టం వస్తుందో ఇది ఓపెన్ చేసి ఈ మంత్రాన్ని చదువు, నీ కష్టం తీరిపోతుంది అన్న. ఓహ్, ఇంతకన్నా మంచి ఉపాయం మనకి ఇంకెక్కడ దొరుకుతుంది, సాక్షాత్ శ్రీకృష్ణుడే మనకు ఉపాయం చెప్పేశాడు అనుకుని అనుకుని శ్రీకృష్ణుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తనకి నెక్స్ట్ ఒక కష్టం వచ్చినప్పుడు అసలు ఏం కృష్ణుల వారు ఏం చెప్పారని చెప్పి అది ఓపెన్ చేస్తే ఆ స్వామి చెప్పినటువంటి ఆ సెంటెన్స్, దిస్ టూ షల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది. అంటే అన్ని కదలే మేఘాల వంటివి. అంటే ఇంతకన్నా స్వాంతన కలిగించేటటువంటి ఒక మంత్రం ఇంకెక్కడ మనకు దొరుకుతుంది చెప్పండి. అంటే అంత సింపుల్. అంటే మన మనసుని ఫస్ట్ థింగ్ స్వామి పాదాలకి విడిచిపెట్టాలి, స్వామి అధీనం చేయాలి అనమాట. రెండవది, ఎప్పుడైతే మన మనసు చింతపడుతుందో ఇది కూడా వెళ్ళిపోతుంది అన్న ఆలోచన మనం పెంపొందించుకోవాలని చెప్తారు స్వామి.
3: అదే నెక్స్ట్ లైన్ లో స్వామి ఎంతో చక్కగా చెప్తున్నారు, భక్తి జ్ఞాన వైరాగ్యముల వలన మాకు శక్తి చాలదని అనకండి, నామస్మరణతో కూడినవి నయ భయ విశ్వాసము లేనండి. అంటే మనం చెయ్యలేము, నాకు వైరాగ్యం ఎక్కడొస్తుంది, నాకు భక్తి లేదు, నాకు జ్ఞానం ఎలా కలుగుతుంది, మాకు శక్తి చాలదు అనుకోకండి. ఎందుకంటే ఈ నామస్మరణ చేస్తూ ఉంటే ఇందాక లక్క చెప్పినట్టు ఆ శక్తి కూడా స్వామి ఆటోమేటిక్ గా ఇస్తారు. స్వామి ఆ విశ్వాసాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటేనే నామస్మరణతో పాటు మనం ముందుకు వెళ్లగలమని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వైరాగ్యం అంటే ఏది శాశ్వతం కాదు, వీటిని విడిచిపెట్టాలని ఇందాక నుంచి అనుకుంటున్నాం కదక్క, కానీ మనకు చాలా కష్టం. ఏదైనా మనం అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించడం సులభం, కానీ ఆలోచించకుండా ఉండడం చాలా కష్టం. ఏదైనా సుఖమైన కష్టానైనా దాన్ని క్యారీ చేయడం చాలా చేస్తూ ఉంటాం, కానీ విడిచిపెట్టడం కష్టం. కానీ స్వామి ఒక విద్యార్థి చెప్పారనమాట, తను చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే మనందరికీ తెలిసిన విషయం స్వామికి ఎక్కువగా మాట్లాడడం నచ్చదు. సో పిల్లలందరికీ ఆ విద్యార్థి దశలో అంటే స్వామి ఒక మాటలు అంటే ఫిజికల్ గా నోటితో మాట్లాడిందే కాదు, స్వామి మాటలు అంటే మన ఆలోచనలు కూడా సంకేతిస్తూ ఉంటారు ఎప్పుడూ. సో మాటలు తగ్గించండి అంటే ఆలోచనలు తగ్గించండి అని అర్థం. అనవసరంగా మాట్లాడకండి అంటే అనవసరమైన ఆలోచనలు చెయ్యకండి అని అర్థం. అబ్బాయికి ఎంత ప్రయత్నిస్తున్నా మాట్లాడటం తగ్గించుకోలేకపోతున్నా అనమాట. ఓ రోజు తను వరండాలో కూర్చున్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోంచి వచ్చారు. ఈ అబ్బాయి లోపల అనుకుంటున్నాడు, స్వామి ఎంత ప్రయత్నం చేసినా నేను మాటలు తగ్గించుకోలేకపోతున్నాను, ఏం చెయ్యాలని. స్వామి తన చేతిలో ఉన్న కర్చీఫ్ అలా నడుస్తూ తెస్తూ విడిచిపెడతారు కిందకనమాట. వెంటనే అది కింద పడిపోతుంది. స్వామి కళ్లతో సైగ చేస్తారు. వెంటనే అబ్బాయికి ఆ లోపల స్ఫురణ కలుగుతుంది. అంటే స్వామి ఎప్పుడు చెప్తారు, ఆ హ్యాండ్ కర్చీఫ్ నేను క్యారీ చేయాలంటే అమ్మో పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చెయ్యాలి, అదే విడిచిపెట్టాలి అంటే 2 సెకండ్లో ఇలా అనగానే అది కింద పడిపోతుంది. స్వామి ఒకసారి ఉపన్యాసం చెప్తూ కూడా అదే చెప్పారు, ఈ ఒక స్పూన్ గాని మీరు ఏదైనా పట్టుకుంటే దాన్ని పడకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్త వహించాలి, ఎంతో బాధ్యత వహించాలి, ఎంతో శక్తితో కూడుకున్న పని అది. అదే మీరు విడిచిపెట్టేయాలంటే ఎంతో సులభం, ఇలా అనగానే అలా పడిపోతుంది కిందకది. అలాగే మీ ఆలోచనలు, మీ బాధలు, మీవేదైతే మీరు చాలా కష్టం అనుకుంటున్నారో వాటి పట్టుకోవడం వల్లే మీ కష్టం, పట్టుకోవడానికి కూడా కష్టం, విడిచిపెట్టడమే సులభం అని చెప్తున్నారు అనమాట.
1: ఇంత అద్భుతంగా చెప్పారు. మరి చాలా సమయం అవుతుంది కానీ దీని ఎసెన్స్ అంతా మనం స్టార్టింగ్ సాయిరామ సాయిరామ అంటూ అని నామస్మరణతో ప్రారంభించామక్క. మరి ఈ జర్నీని మనం ముగించే ముందు కూడా స్వామి ఈ నామస్మరణ గురించి మనకి ఏ విధమైనటువంటి సూచన ఇచ్చారో మనం చెప్పుకుందాము. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి కొంతమంది పెద్దల్ని తనతో పాటు తీసుకుని వెళ్లారనమాట. వారిలో కామావధాని గారు, మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా పనిచేసినటువంటి నంజుండయ్య గారు కూడా ఉన్నారనమాట. సో అందరికీ విడిది ఒకే బంగ్లాలో ఇచ్చారు. స్వామి ఎప్పుడైతే స్నానానికి వెళ్తూ ఉంటారో లోపలికి, కామావధాని గారికి ఒక అదృష్టం చిక్కిందనమాట. స్వామి రూమ్ బయట కూర్చుని నమకం రుద్రం చెప్తూ అరుణ ప్రశ్నం కూడా చెప్పే అవకాశం దొరికింది. ఆయన మహాపండితుడు, ఆయన స్వామి అనుగ్రహాన్ని పొందిన మహావిద్వాంసులు. మరి ఆయన ఇలా చెప్తూ ఉంటే ప్రతిరోజు నంజుండయ్య గారు వచ్చి, అరే ఇంత వేద పాండిత్యం ఉన్న ఈయనకి ఇంత చక్కని అదృష్టం లభించింది, నాకు ఒక్క ముక్క వేదం కూడా రాదు, స్వామిని ఈ విధంగా కొలవటానికి నాకు అవకాశం లేదే అని చాలా చింతపడుతూ ఉండేవారనమాట. సో మరి ఒకరోజు అలాగే ఆయన చాంట్ చేస్తున్నారు, ఈయన పక్క నుండి వింటున్నారనమాట. స్వామి ఆ రోజు స్నానం ముగించుకొని రెడీ అయ్యి అప్పుడే రూమ్లోంచి బయటకొస్తూ, అంటే ప్రతి మనసులో వెళ్లే ఆలోచన కూడా స్వామికి అందుతుంది. మరి ఆ ఆలోచన ఆ సంశయాన్ని మరి పటాపంచలు చేయడానికి స్వామి ఏం చేశారంటే, వచ్చి కామావధాని గారి వైపు చూసి, కామావధాని భగవంతుడి అనుగ్రహం పొందటానికి వేదాలు చదవాలనా అని అడిగారంట. అదే కాకుండా మరి అన్నిటికన్నా పవర్ఫుల్ మంత్రం వేదమా శ్రీరుద్రమా అని అడిగారంట. అంటే కామావధాని గారు ఎంత వినయ విధేయతలతో సమాధానం చెప్పారంటే, స్వామి వేదాలు ఏమీ చదవనక్కర్లేదు, భగవతి అనుగ్రహం పొందాలంటే అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ మంత్రం సాయిరాం మంత్రం, సాయిరాం అని ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్తే చాలు, అది మీ దగ్గరికి తీసుకొని వస్తుంది అని చెప్పి ఇలా దణం పెట్టుకున్నారంట. స్వామి చిరునవ్వుతో ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి నంజుండయ్య గారి వైపు చూసి ఒక నవ్వు నవ్వి అలా వెళ్లిపోయారనమాట. అంటే ఎంత భరోసా స్వామి ఇస్తారు, ఆ నామం సాయిరాం అన్న నామం ఇంత చిన్నదైనా సరే ఎంత పొటెంట్, మనల్ని భవసాగరాన్ని దాటించగలదు అన్న భావన భక్తుని హృదయంలో భగవంతుడు క్రియేట్ చేస్తాడనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. మరి
2: చాలా బాగుంది గణేష్.
1: ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే గురు పూర్ణమి ఒకరోజు కూడా సరిపోదు, మనకి ఆ సాక్షాత్తు భగవంతుడు మనందరికీ జగద్గురు,
3: దారి చూపే దైవం మన దగ్గర ఉన్నారు. ఇలా ఇంత చక్కగా దారి చూపిస్తున్నారు, ఎలా నడుచుకోవాలని గురువుగా అన్ని రకాలుగా మనకి దారి చూపిస్తున్నారు.
1: మరి ఈ పరమ పవిత్రమైన రోజు గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా స్వామి మనందరికీ ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని స్వామి గురించి ఆలోచించి స్వామి అనుభవాన్ని మదిలో మరొకసారి నెమరు వేసుకుని ఆ ఆలోచనలో మునిగి తేరడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ సత్యసాయినాథుడికి మనసారా కృతజ్ఞతాభివందనాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దారి చూపే దైవాన్ని ముగిద్దామా.
3: స్వామి మనందరికీ కూడా నిరంతరం ఆ నామస్మరణలోనే ఓలలాడి స్వామితో నిరంతరం ఉండి ఆ తరించే భాగ్యాన్ని కూడా కల్పించమని ఆశీర్వదించమని కోరుకుందాం. సమస్తలోకా సుఖినో భవంతు.
2: రేడియో సాయి శ్రోతులందరితో కలిసి స్వామి గురుతత్వాన్ని, అలాగే ఎంత ప్రేమతో మన స్వామి గురువుగా కూడా ఎంత ప్రేమతో నేర్పిస్తారు అనే విషయాల్ని ఈ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ కథల ద్వారా తెలుసుకుని మరొకసారి గుర్తు చేసుకున్నందుకు, అందరితో పంచుకోగలిగే అవకాశాన్ని మన ముగ్గురికి స్వామి ఈరోజు ఇచ్చినందుకు మన సద్గురువుకి, మన జగద్గురువుకి, మన స్వామికి, ఆయన పాదపద్మాలకి శతకోటి ప్రణామాలతో ఈ కార్యక్రమాన్ని స్వామికి సమర్పించుకుందాం. సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు శ్రోతలు 2020 గురుపూర్ణిమ సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక కార్యక్రమం దారిచూపే దైవం పునఃప్రసారంలో 3వ ఆఖరి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను listener@radiosai.org గాని 9393258258 వాట్సాప్ కి గాని రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు ఈ విశేషాలన్నీ రేడియో సాయి తెలుగు బృందం మీకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందించనుంది. ఇక విందామా. ముందుగా 2017 జూన్ 3 సాయంకాలం ప్రకాశం జిల్లా సాయి భక్తులు బాల వికాస్ చిన్నారులు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటకను స్వామికి సమర్పించారు. ఆ నాటక బృందం నుండి కొంతమంది సభ్యులతో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత 2 రోజులుగా ప్రకాశం జిల్లా సాయి భక్తులందరూ ప్రశాంతి నిలయానికి విచ్చేసి వారి పవిత్ర పర్తయాత్రను జరుపుకున్నారు. మొట్టమొదటి రోజు గురువే దైవం అనే చక్కని నాటికను వారు స్వామివారి పాదపద్మాల చెంత ప్రదర్శించారు. అదేవిధంగా తరువాతి రోజు అంటే నిన్న ఆదివారం రోజు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటికను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత పూజాపుష్పంగా సమర్పించారు. మరి ఈనాడు మన రేడియో సాయి స్టూడియోకి ఆ టీం వాళ్లు విచ్చేసి వాళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి వారితో కొంచెం ముచ్చటించి ఆ చిన్నారి కృష్ణుడు యశోదమ్మ చేసిన ఆ రోల్స్ ని, ఏ విధంగా వాళ్లు ఆ అభినయాన్ని స్వామికి ప్రదర్శించారు, దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సాయిరాం.
1: సాయిరాం అంకుల్.
0: నీ పేరు?
1: ప్రణవి.
0: ప్రణవి, సో నువ్వు డ్రామాలో ఏ రోల్ చేశావు?
1: కృష్ణుడుగా.
0: కృష్ణుడుగా. కృష్ణుడుగా నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు నీకేమనిపించింది?
1: చాలా బాగా సంతోషం వేసింది.
0: సంతోషం వేసిందా? సో ఏంటి ఏం చేసావు ఆ డ్రామాలో? ఏంటి నీ క్యారెక్టర్?
1: డాన్స్, గేమ్స్.
0: నువ్వు చేసిన డ్రామాలో పాట గుర్తుందా? పాట పాడతావా మాకు? పాడు.
1: గూపెమ్మలు చెప్పిన కల్లరని నమ్మావు, చిన్నవాడినని ఎంచుక ఎన్ని అటలన్నావు.

0: బాగుంది, చాలా బాగా పాడావు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా పుట్టపర్తికి?
1: సెకండ్ టైం.
0: సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు?
1: బాబా ఉన్నప్పుడే వచ్చా.
0: ఏ ఇయర్ లో?
1: 2009 లో.
0: అప్పుడు నీకు ఎన్నేళ్ళు?
1: నేను 2008 లో పుట్టా.
0: అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుందా నీకు? సో ఏం చేస్తావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?
1: ఫస్ట్ ఇయర్ చా స్వామి రాలేదని ఎంతసేపటికి స్వామి వచ్చిన ఉమ్మడి
0: కామ్గా ఉన్నావా? ఏమి అల్లరి చేయాలి కదా స్వామి వస్తే. సరే, నువ్వు స్వామి దగ్గర ఈ డ్రామా వేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు?
1: చాలా బాగా, చాలా చాలా బాగా అనిపించింది.
0: భయమే లేదా నీకు? మరి అప్పుడు సైలెంట్ గా ఉండిపోయి స్వామి వచ్చినప్పుడు? ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావని డ్రామా. నేను చూడలేదు.
1: సీడీ తీసుకోండి.
0: తప్పకుండా తీసుకుంటాను. సరే, సాయిరామ్ మీ పేరేంటి?
2: ప్రణతి.
0: ప్రణతి, మీరు యశోదగా యాక్ట్ చేశారు కదా?
2: అవును.
0: సో మీరు ఫస్ట్ టైం స్వామి దగ్గర డ్రామా చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?
2: ఇంతకు ముందు ఒకసారి చేశాను, సమత, అది 11 ఇయర్స్ బ్యాక్ చేశాను.
0: 11 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి. అప్పుడు సమత చేసిన డ్రామాలో మీ క్యారెక్టర్ ఏంటి, అప్పుడు స్వామి తాలూకా రియాక్షన్స్ ఏంటి, ఆ అనుభవం చెప్పండి.
2: సమతలో నేను ఒక డాన్స్ లో ఒక అమ్మాయి, ఒక గ్రూప్ డాన్స్ లో ఒక మెంబర్ ని, ఇప్పుడు నాది మెయిన్ రోల్. ఇందులో రెండు హ్యాపీగానే ఉంది.
0: సో ఆ ఎక్స్పీరియన్స్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గాని, స్వామి డ్రామా అయిన తర్వాత మీతో ఇంటరాక్షన్ గాని, ఆ విషయాలు కొంచెం పంచుకోండి. 2011 ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది సమత.
2: అప్పుడు చిన్నదాన్ని పెద్ద గుర్తులేదు.
0: సో ఈసారి ఫిజికల్ గా స్వామి మన దగ్గర లేరు, ఎదురుగుండా లేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగైంది మీకు?
2: చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఛాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
0: ఎట్లాగొచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ?
2: అంటే యాక్చువల్లీ డ్రామాలో చిన్నపిల్లలకే ఛాన్స్ వస్తుంది కదా, కానీ నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. కానీ అనుకోకుండా ఫోటో పంపించారు సెలెక్షన్స్ కి, అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది.
0: వెరీ గుడ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు ఈ డ్రామాకి?
2: 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా జరిగేది ప్రాక్టీస్.
0: ఓకే. ఇంకా ఫర్దర్ గా కూడా మీరు స్వామి దగ్గరికి వచ్చి చేద్దాం అనుకుంటున్నారా?
2: ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తాను.
0: మీరేమైనా పాడతారా ఈ డ్రామాలో? అది పాడండి.

0: సరే, మీరు ఇన్నేళ్లుగా స్వామిజీ గారికి వస్తున్నారు కదా, స్వామితో మీకున్న మోస్ట్ మెమరబుల్ అనుభవం ఏంటో మాతో పంచుకోండి.
1: అలా అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని స్వామి ఇచ్చినవే కదా.
0: మీకు నచ్చినది ఒకటి మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరూ వింటారు.
1: అంటే స్టూడెంట్ గా నా బిహేవియర్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి బాలైకాస్ కెళ్లడం వల్ల నాకు వచ్చింది అది. సో దట్ వాస్ వన్.
0: ఇంకా
1: అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం సీరియస్ హెల్త్ ప్రాబ్లమే. చాలా రోజులు బాగా టెన్షన్ పడ్డారు, అది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. కానీ స్వామి అనుగ్రహం వల్ల నాకు అది ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
0: వెరీ గుడ్. సాయిరామండి.
2: సాయిరామండి.
0: మీ పేరండి?
2: అపర్ణ లక్ష్మి.
0: సో మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్ లో?
2: యూత్ లీడర్ అండి.
0: యూత్ లీడర్. సో ఈ కృష్ణం వందే జగద్గురు డ్రామాకి ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాకు చెప్తారా కొంచెం?
2: తప్పకుండా సాయిరామ్. ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాశ్ రావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విన్నప్పుడు మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. సో దాంతో మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్కగా చేస్తుంది డాన్స్ మా టీమ్ లో బాల్ వికాస్ చిల్డ్రన్స్ లో. సో ఆ పాపనే కృష్ణుడిగా పెడదాము అనుకున్నాము. అంటే కొంచెం కలర్ తక్కువ ఉంది అని మా డీపీకి తెలియజేస్తే కూడా అది బ్లూ రంగు వేస్తారు కదా సరిపోతుంది అనుకున్నాము. అలా అమ్మాయితో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు బాగానే నేర్చేసుకున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మా డీపీ గారు ప్రకాశ్ రావు అంకుల్ మేము రిహార్సల్స్ చేస్తున్న దగ్గరకు వచ్చారు. వచ్చాక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ లో చూస్తూ ఆ కృష్ణుడు కొంచెం సన్నగా ఉంది అయితే ఆ పాప. కానీ అది వీళ్ళు 40 మినిట్స్ అప్పుడు వచ్చి రిహార్సల్స్ లో జరుగుతున్నంతసేపు అంకుల్ ఇప్పుడు చేసిన ఈ కృష్ణుడు వంకే చూస్తున్నారంట. నేనైతే తిరిగి నా ప్రోగ్రామ్ వైపే నేను తిరిగి చూసుకుంటున్నాను, నేను అదే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు పిల్లలని. కానీ అంకుల్ ఈ పాపను చూస్తున్నారు. అంతా అయిపోయాక పిలిచి ఇప్పుడు ప్రణవి అని పాప చేసింది, ఆ పాపను అంకుల్ దగ్గరికి పిలిచి ఈ అమ్మాయిని పెట్టుకుంటే అమ్మా అని అడిగారు కృష్ణుడిగా. ఒక డివైన్ పవర్ అమ్మా అది. స్వామి అంకుల్ కి పిలిచి చెప్పారంట ఒక ప్రోగ్రామ్ ఏదో జరిగినప్పుడు. కృష్ణుడిదే రాముడి పోర్షన్ అంట. చేసినప్పుడు పిలిచి దగ్గరికి అది అంత పెద్ద రోల్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉండేవాళ్ళు దొరకలేదా మీకు అన్నారంట అంకుల్ కి. అది అలా గుర్తుండిపోయింది అంకుల్. ఆ రోజు ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. మేమన్నా మీ పాప అంత డాన్స్ చేయలేదేమో సార్ అంటేను, లేదమ్మా డాన్స్ రోల్ ని కొంచెం తగ్గించైనా పర్లేదు కృష్ణుడు ఈ అమ్మాయి అన్నారు. సరే అంకుల్ అలా అనేసారు సరే అని అనుకున్నాం. అంకుల్ వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉన్నారు ఈ అమ్మాయి అని చెప్పారు వెళ్ళిపోయారు. కానీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ తర్వాత ఉంది కరెక్ట్ 10 డేస్ ఉందో అంతే. మేము పర్త్కి ఫస్ట్ కి వచ్చేసాము. సో 21st 22nd ఇది జరిగింది. ఈ పాపను పెట్టాక ఆ రోజు నైట్ ఇదంతా అయిపోయింది. తర్వాత రోజు పొద్దునే మేము తీసుకొచ్చి రిహార్సల్ స్టార్ట్ చేస్తే తను ఫస్ట్ నుంచి చేసేస్తుంది అంతా. ఈ 1 వీక్ చూడడం వల్ల నాకు తెలీదు స్వామి తనని ప్రకాశ్ రావు అంకుల్ దగ్గరికి పిలిచి ఆమె జుట్టు నెమరి ఇంత ఇచ్చి మరి ఆ శక్తి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఆ పాప నెక్స్ట్ డే నుంచి ఎంత చక్కగా చేస్తుందంటే, తర్వాత డాన్స్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారు సార్. మాత్రం ఆ సార్ కి చాలా థ్యాంక్స్. మేము నిజంగా గురువులందరము ఆ సార్ ఒక 3 డేస్ ఉన్నారు ఆ తర్వాత వచ్చి ఏది చెప్తే అది ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ 5 మినిట్స్ లో మళ్ళీ అది చేసేసి ఉంటుంది.

0: మన జిల్లా నలుమూల నుంచి అన్ని సమితిలు భజన మండల్స్ నుంచి సేవదలు వచ్చి సేవ చేసుకుని ఈ యొక్క ప్రశాంతి సేవలు చక్కగా ఇప్పటి వరకు ఏ కొరవ లేకుండా జరుగుతూ ఉన్నది. లోకల్ సేవలు అక్కడ మనకు ప్రశాంతి నిలయంలోనే కాకుండా కృష్ణా పుష్కరాల టైంలో శ్రీశైలం నందు, విజయవాడ నందు, తర్వాత ఎక్కడన్నా రామాలయాలు ఇతర దేవాలయాలు ప్రతిష్టలప్పుడు ఆ యొక్క కమిటీ వాళ్లు మనల్ని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ప్రతిష్ట టైంలో భోజనాలకు వేల మంది వస్తారు. అది క్రమశిక్షణతో చేయవలసిన కార్యక్రమం. మంచినీరు కానీ చిన్నపిల్లలు తప్పిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని ఎందుకో సత్యసాయి సంస్థలైతే బాగుంటుంది అనేది మన జిల్లాలో అందరికీ పెద్దలందరికీ ఎందుకో తలంపు ఉన్నది. అందుకోసమే మనల్ని పిలుస్తారు. సత్యసాయి సంస్థ ఎక్కడుందో వారిని పిలిస్తే ఒక 20 మంది వచ్చినా గాని 500 మందికి భోజనాలు పెట్టగలరు, క్రమశిక్షణతో నడపగలరు అని మనల్ని ఆహ్వానిస్తుంటారు. అందువలన మన జిల్లాలో ఎక్కడ దేవాలయాలు ప్రతిష్టలైనా ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని అడుగుతారు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి భజన మండల్స్ సమితిల నుంచి 20 నుంచి 50 మంది వెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తున్నారు. సేవా కార్యక్రమే కాకుండా భజన్స్, సత్సంగాలు కూడా ఉమామహేశ్వరరావు సార్ లాంటి వాళ్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి ఆ గ్రామాల వాళ్లను ఆనందపరుస్తారు.
1: సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే సేవదళకి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సేవదళ సభ్యులుగా పనిచేస్తున్నారు. స్వామి చెప్పినటువంటి ఈ డిసిప్లిన్ అనేది కొత్త వాళ్ళకి మీరు ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తారు, అది కొంచెం చెప్తారా?
0: వాస్తవంగా స్వామివారు సేవాదళ శిక్షణా శిబిరాలు పెట్టారు. పూర్వం స్వామివారే ఆ శిక్షణా శిబిరాలు ప్రారంభము, తర్వాత చివరిలో కూడా ఉపన్యసించేవారు. తర్వాత మహానీయులను ఈ సేవలకు శిక్షకులుగా పంపేవారు. ఆ టైంలో ఆ పూర్వము ఆ సేవాదళంతా భగవంతుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో సేవే కాకుండా స్పిరిచువల్ వింగ్ కానివ్వండి, ఇతరత్ర అన్ని వింగ్స్లో కూడా వారు ఎంతో ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉండటం వలన పూర్వమంతా కమిట్మెంట్ కొద్దిగా తగ్గింది. లేదని కాదు, కాకపోతే అప్పుడు 100% ఉండేది. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగం కనుక కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది అనుకుంటున్నాము. ఈ కమిట్మెంట్ ను మళ్ళా పరిపూర్తిగా చేయడం కోసము శిక్షణా శిబిరాలు పెడుతున్నాము, తర్వాత యువత సమావేశాలు పెడుతున్నాము, తర్వాత మహానీయులు చాలామంది ప్రకాశరావు లాంటి వారిని జిల్లాకు తీసుకొని వచ్చి కాలేజీలకు తీసుకొని వెళ్లి సేవాభావాన్ని గురించి ఇంకా ఇతరత్ర అన్ని విషయాల గురించి స్వామి ఏం చెప్పారో యువతకు, నా ప్రియమైన విద్యార్థులారా అని స్వామి ఒక 3 సంపుటాలు స్వామివారు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఉండేటువంటి ఆ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేసి వాళ్లల్లో చైతన్యాన్ని కలగజేయటం వలన ఈ మధ్య యువత కూడా సేవకు వస్తున్నారు. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
1: చాలా బాగుందండి. ఇప్పుడు రవికుమార్ గారు, ఈ జిల్లాలో జరిగినటువంటి ఈ సేవా కార్యక్రమాల గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు గత 2 రోజులుగా మీరు చేసినటువంటి ఈ పర్తి యాత్ర గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్తారా?
2: మన సంస్థలో జరిగే ప్రతి పని కూడా దైవ నిర్ణయం. ఇప్పుడు స్వామి రచించిన దాంట్లో మనం తెలియకుండా నడుస్తూ ఉంటాం. మేము ఒకసారి శ్రీరామూర్తి గారిని డిస్కషన్ చేసుకుంటూ, మనం కొంతమంది టీచర్లని పుట్టపర్తి తీసుకెళ్తే బాగుంటుంది, అక్కడ సెమినార్స్ అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఎమ్మడే 2వ రోజు చలంగారు ఫోన్ చేశారు, మీకు ఆగస్టులో పత్తి యాత్ర ఉంది అని అన్నారు. నేను వెంటనే, సార్ నిన్ననే అనుకున్నాము, మీరు ఇవాళ ఫోన్ చేశారు, మాకు దయవుంచి మాకు జూన్లో ఏర్పాటు చేయండి, మేము ఎక్కువ మంది సెలవులు ఉంటాయి టీచర్లకి, ఎక్కువ మందిని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది.

0: అని అన్నప్పుడు వారు ఎమ్మెల్యే సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఫస్ట్ సాటర్డే సండే అని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది, అందరికి తెలియపరిచాము. పట్టయాత్రలు ఇదివరకు 4 జరిగాయి, ఇది 5వది, అందరికీ అవగాహన ఉన్నది. కానీ మనం ఏం చేయాలి కొత్తగా? స్వామి పట్టయాత్ర లక్ష్యం ఏంటంటే, మన వాళ్ళు పెద్దవారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొత్త వారిని ఈ పట్టయాత్ర ద్వారా తీసుకెళ్లాలి. ఎవరిని తీసుకెళ్లాము? బాల వికాస్ పిల్లలు, బాల వికాస్ పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్లాము. తర్వాత గ్రామస్తుల్ని ఎక్కువ మందిని తీసుకెళ్లాము. అలాగే టీచర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈ టీచర్ల కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాము. అక్కడ మనం స్వామిని చూడడం, స్వామి అవతారం అంతా కూడా పిల్లలు స్కూల్స్ వీటి వ్యవహారంలో తిరిగింది కాబట్టి అవి చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చదివి వాళ్ళు చెప్పే స్కూల్స్ లో పిల్లల మీద పడుతుందని మాకు అభిప్రాయం. ఈ అన్నప్పుడు అందరు చక్కగా అవుతా ఉంది. ఈ పత్యాత్ర సందర్భంగా సుమారు 1,000 మంది టీచర్లను మనం కలవడం జరిగింది. కానీ మేము ఏప్రిల్ 23 స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంక మనకు అవకాశాలు లేవు అని మేము అనుకున్నాం. కొద్ది మందినే కలిసాం, సరిగా చేయలేకపోయామని ఒక డిసప్పాయింట్ అయ్యాం మేము. కానీ పేపర్లు రుద్దడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100 మంది గ్యాదర్ కావడం, మాకు ఆ విషయాలు తెలిసి ఎంబడే అక్కడికి వెళ్ళివ్వడం, అలాగే వాళ్ళకి సమ్మర్ అయినా కూడా జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ పెట్టడం, 100 మంది ఉంటారు అట్లా 8,000 మందిని కలవడానికి స్వామి ఒక అవకాశం. అంతమంది రాలేకపోయినా మేము భావించింది ఏంటంటే, స్వామి గురించి 8,000 మందికి చెప్పగలిగాం
1: చాలా బాగుంది
0: అని అనిపించింది. మనకి 150 మంది వచ్చారు. వీళ్ళందరికి కూడా అకామిడేషన్ ఫుడ్ అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఓన్లీ ఛార్జెస్ మాత్రం పెట్టుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము వీటిలో ఇక్కడ చెప్పే విషయాలు, ఇక్కడ చూసే విషయాలు మాకు తెలియనే తెలియవు, చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే మొదటి రోజు అనిల్ కుమార్ గారి ఉపన్యాసం, 2వ రోజు ఉదయం అంటే సెకండ్ నా జరిగింది, 3rd డే మార్నింగ్ విద్యావాహిని వాళ్ళ ఎగ్జిబిషన్, వారే సత్యజిత్ గారు వచ్చి చెప్పడం, వారి అనుభవాన్ని కలిపి చెప్పారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత నిన్న మున్ని మేడం గారు ప్రైమరీ స్కూల్ చూపించి పిల్లల్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నామని చూపించారు. వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడిపోయారు, ఈ విధంగా పిల్లల్ని చూస్తారా ఇక్కడ అని, మేము చాలా మార్చుకుంటాము మా దృక్పథాన్ని అని కూడా చెప్పిన వారు ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ రేడియో సాయి, మన రేడియో సాయి జగన్నాథరావు గారితో చక్కగా జరిగింది. ఈ విధంగా ఎక్కువ మంది తీసుకురావడం, దీంట్లో ఏమి గమనించామంటే, భజన పాడిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలండి, మొత్తం కొత్త పిల్లలే, 1 or 2 ఉన్నారు ఓల్డ్ వాళ్ళు. అలాగే డ్రామా వేసిన వాళ్ళందరూ కొత్త యూత్, ఇంతకుముందు ఎప్పుడు పార్టిసిపేషన్ లేదు. ఎక్కువ మంది 60% టీచర్లు, 60% అందరూ కొత్త వాళ్లే వచ్చారు. ఇది స్వామిదే అని మేము అనుకుంటున్నాం. దీనికోసం ఎంతో మంది బాగా కృషి చేశారు. తర్వాత మన ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ మేము ఇదివరకు పత్యాత్రలకు ఉన్నమాట మనం తెలుసుకోవాలి కాబట్టి, పత్యాత్ర అంటే భయం, అకామిడేషన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, మనం భక్తులు తిట్టుకోవాలి, ఇవన్నీ ఉండే మెయింటైన్ చేసి. కానీ ఈసారి మాత్రం మన ఆశ్రమ అథారిటీస్ అన్ని అద్భుతంగా మాకు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది మాకందరికి.
2: చాలా మంది టీచర్స్ అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ కొద్ది మంది మేము రాగలిగాము, ఈ విధమైన సమావేశాలు మనకు జిల్లాలో ఇటు గెద్దలూరు మార్కాపురం కంభం ఆ ఏరియాలో ఒకచోట, ఈ కోస్టల్ బెల్ట్ లో ఒకచోట అప్పుడప్పుడు పెట్టిస్తే 2,000 టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవి గ్రహించడానికి, దీనివల్ల సమాజం బాగుపడటానికి, మాలో కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చెయ్యండి అని అడిగారు, తప్పనిసరిగా అని కూడా చెప్పడం జరిగింది.
1: సో చాలా బాగుందండి, ఈ చర్చలో పాల్గొని ఇన్ని విషయాలు మా శ్రోతలందరితో మీరు పంచుకున్నారు. మీ అందరికీ మా రేడియో సాయి బృందం తరపున, మా రేడియో సాయి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మళ్లీ మళ్లీ రేడియో సాయికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. సాయిరాం.
3: సాయిరాం. థాంక్యూ సాయిరాం.

0: సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు, విందామా.
1: ఓం శ్రీ సాయినా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయస్సు కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించడం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులకు నయం కాలేదు. వాళ్ళ ఇల్లు చెప్పారు, ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అవి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోనూ వాళ్ళతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరే నేను ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకలకు రావాలి, గుంటకండ నుంచి ధర్మవరం దగ్గర ఇందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం, ఉదయం ట్రైన్కి ఎక్కాలని రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంకేం చేయాలో వాళ్ళకు వంట తీసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుండదు కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తలుపు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, నేనేదో పుట్టపర్తి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల్లు పెట్టుకుని నిలూటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు. కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా, సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగాని అని చెప్పేసి ఉదయం చేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోర్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: బంధువులు వాళ్ళు ఉదయం ఏం చేశారు, అయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతామనగానే మంచిదన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరమే.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా.
1: ఆయన తీసుకురాలేదు?
2: ఆయన తీసుకుపోలే.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడుండి వారు? ఎక్కడుండి వారు? మీరు
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయము సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపలికి పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రాని దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు తెచ్చుకున్న సామాన్లన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. వచ్చినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరు అందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు, మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వివిధ పొట్టలు అందరూ ఇస్తూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను 2 రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ నాకేమో ఆయన చూస్తా ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైంది నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఎన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళేమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాన్పుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాన్పు అవుతుందని నర్సు చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము నాకు. ఎప్పుడు పాండురంగ పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగాడంటే నాకు బలి ఇష్టము, ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధులు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఈయన సాధు అయింది తెలియదు, దేవుడు అయింది తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని డాక్టర్ చేస్తున్నాడు కదా. కానీ 10 రోజులు డాక్టరు లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజులు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన మా అమ్మాయి కంపగలే 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీబడి పొట్లలు ఇద్దామనుకుంటే ఈ అమ్మాయి కాంప అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాకనే పోదాంలో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయికి కానిపోయింది. కానిపోయిన మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు. కర్నూలు పోయినారు.
1: ఆయన కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ ఒక 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావుని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని?
2: ఆయన మూడు రోజులు ఉన్నాడు. మూడు రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపు ధర అవ్వించడం, బ్రషింగ్ గీయడం, అట్లా మూడు రోజులు చేసి మూడు రోజులు వెళ్ళినాక నీకు బాగా అవుతుంది, ఏం భయపడగా ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్చికి వచ్చిండ్రు. నాకు అప్పుడు పుట్టపర్చి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులైనాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంతా ఊరికనే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట డాక్టర్లు చెప్పారంట. సరే ఇంకా మూడు రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మా అంతలోకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీపులు ఇచ్చారు, చెప్పినారు మూడు రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, నాకు మూడు రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని ఏమో చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడంలా. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా, అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఇంకా ఏం తెలియదు, ఇంకెవరికి ఏం తెలియదు. ఇంకా సరే మూడు రోజులు అయిన తర్వాత ఆయనకు డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువ ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయొద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులున్నాక పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరు వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ 12-10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. ఆహా నేను రాను రాను అని కొంచెం మొండికేసుకున్నాడు. మొండికేసుకున్నాక నాకు చాలా బాధ వేసింది, ఏంది చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మొండికేసుకున్నాడే అనుకుంటూ విచారంగా ఉండి కొంతసేపు ఆయన దగ్గర నుండి యువతలకు వచ్చేసిన. యువతల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సర్లేమని నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలు పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంచెంకే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణుకుపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా అంటున్నాడు. ఊరికే ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత దగ్గర ఏంటి రా అంటే తలుపు అట్లా చేసి వస్తాను, నాకు తలుపు దీని చేత కాదు, నాకు లేడని చేత కావడం లేదు, నాకు రావడం కదలని చేత కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకూడదని సరే అని మళ్ళీ పక్కన ఓ దారి ఉంది మాకు ఆ రూమ్ లేకపోవడానికి, నేను ఆ దారి ఉండకపోయినా. దారి ఉండిపోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా, ఇదంతా బాగా కలిగింది, అంత భయపడిపోతున్నాడు, ఇట్లా వణుకుతున్నాడు, నోటి మాట రావటం లేదు, అంత తెరాల్సి చూస్తుంది కదా, ఆ మాజి తయారైపోయాడు. నాకు భయం వేసింది, ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి, అంత అర్ధగంట టైం కూడా కాలేదు, ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటో అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు, ఇంట్లో గొడవ చేస్తారు, అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, ఏం చెప్పా అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు, డాక్టర్కి చెప్పు, అక్కడ నిన్ను అర్జెంటుకు రమ్మన్నదని చెప్పు అని చెప్పిన. సరే అక్కడికి పోతే డాక్టర్ లేడు, మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను, పోయినా పల్లె బాబుకి చెప్పరా అన్న, పల్లెకి పోతే అక్కడ లేడు వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలా, ఇంకా బయట చెప్దామా, ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు, చెప్పకపోదామా, ఈయనకేమీ చెప్పొచ్చింది, ఏం చదువుకుంటాడో అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినాను స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ, పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి సరే ఆయన విభూతి రాద్దాం, ఏమన్నా మళ్ళీ బాగా అవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరాం సాయిరాం అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటున్నాడు, నేను కాదు, ముందు నువ్వు అంటుండు, నువ్వు సాయిరాం సాయిరాం అని నువ్వు అంటుండు, నేను అంటుంటాను, ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరాం చిన్న సాయిరాం సాయిరాం అనుకుంటా అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది, నోరు వచ్చింది. కానీ చేతులు కాళ్ళు రావాలి కదా, సాయిరాం అంటుండు సాయిరాం అంటుండు నువ్వు అంటుండు అని ఆయన నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి, ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది. మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం, లేచి కూర్చోవడం, కొంచెం లేయడము కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది, మీ ఆయన చిన్న ఆయన బాగాలేదు, అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగాలేదు, ఆమె అయ్యను రమ్మంటే అయ్య లేడు, అందుకని బాధపడుతున్నారు, మీరు వెయిట్ చూడండి అని చెప్పిండు. అంతలోగా వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసరికి ఈయనకేం బాగైంది కదా, ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్లకు, నేను సాయిరాము అని చెప్పిన వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ, అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
2: నాక 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసిన, ఇంకా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేరు. మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళీ డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పారు కదా, ఇట్లా జరిగింది ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది, ఇట్లా వద్దన్నాడు, సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలో ఇట్లా జరిగిపోయింది, నీకో సర్వంశం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే ఎంత ఊరంతా ఒక ఇదే శబ్దం ఇది గర్వ చేస్తారు, అందుకని నేను ఎవరితో చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది ఏం కాదులే అని అని చెప్పేసి, నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకున్నారు. ఆయన మీటింగ్ ఉంది, రెండు సార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలంటే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుపడిచికి వచ్చినా 10 రోజులు ఉన్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది, అది ఆమె అమ్మ నేను వస్తాను, అది బాగైంది కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను. పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి లైన్ లో తిరుగుతూ ఉంటే ఊరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామిని చూసిన ముందు ఆమెను పిలిచిండు, ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు ఏం తెలియదు, ఊరికి ఏంటన్నా అంతా పక్క ఉండి నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి, నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, ఇంకా కొంతమంది పిలుస్తారు అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు, వాళ్ళు వచ్చేసినారు, మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది, నాకు స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు. లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావడా అని కోరినాడు. నాకేం కావాలన్నా నాకు అర్థం కాలేదు అసలు, కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే. అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఈ ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉంటా, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుంటాడు. నాకు నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేను ఏం అడగలే, ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా ఉంటా, నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ చేపించినాం. కూలి వాళ్ళందరూ గెంచగడలు ఇస్తున్నారు, నేను చెట్టు కింద కూర్చోనున్నా. జొన్నలు, కొర్రలు, గెంచగడ్డలు, టమాటాలు, అట్లా అన్ని పంటలు పండిస్తాం. అన్ని పొలం బాగానే ఉంది, అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిస్తే పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళు అట్లా ఎదురు కూర్చున్నా, నేను కూర్చున్నా. టెంకాయ చెట్టు ఉంది, ఆ టెంకాయ చెట్టు మీద నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము, ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పోయి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి, ఎక్కడో బరువు అనిపిస్తుంది కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురుకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కిపోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు. నేను అసలు అనుకోలే, నాకు ఆ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గర ఉందని అనుకోలేదు. నేను ఎక్కడ ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అట్లా వెళ్ళిపోయింది. మరి నా దగ్గర ఉంది, నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడ కింద నేను చదువుకుంటా ఉంటే తొడ కింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు. పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడకుండా పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్తయ్య చూసింది రాత్రి పూట, ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లేయి అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాములు వచ్చినా కూడా నీకు ఈ చదువులు ఏంటి, ఇదేమిటి, ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండురంగా పాండురంగా, ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండురంగం కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. వాదించి ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగకపోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది, నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పదుకోడు ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని చూసినప్పుడు లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను, ఈ వయసులో నేను రాలేను, ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను, మీరు పోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానంక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి తప్పించంగా ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామిని దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10:30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరు 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికి ఉన్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్తికి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు రెండు ఎదురుగట్టలు ఇట్లా రెండు ఇట్లా పెట్టినారు. మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు. దాని మీద తడికేసినారు. ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు. ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. నలుగురు నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే భర్తలేక పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కారులో పోదాంలే వద్దని అందరూ నన్ను నివారించారు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా. పోతే అక్కడనే పుట్టపట్టలో చిత్రవత నీళ్ళు వేసేయండి నన్ను. మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండుగ నన్ను చిత్రవత నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆ ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినాగానే హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి ఈ బలం ఇదంతా ఎట్లిచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు ఆయన. మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు. ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నడుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
2: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
2: ఏం చేయరు. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదనో, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు. అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరు అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు. అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు, ఒంగోలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి వంట సామాగ్రి వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సులను తీసుకుపోయి అన్ని ఊర్లు చిన్న పల్లెటూళ్ళు పెద్దటూళ్ళు ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లి ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్లా ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాట్స్ ఇచ్చినారు, అవి ఇచ్చినారు. మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తా ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
2: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాదు అయితే అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు కదా అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి స్వామి ద్వారా వచ్చిందే కదా. ఆయన అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయి అంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట. అవి అయిపోయి ఈ 2 మాకు ఇచ్చారు అనమాట, అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు, అది కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువులను ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, మిత్రులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి. అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు, మాతో కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం. స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కదా, నాకేం భయం వేస్తుంది. ఆయన చూసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను తప్పు చేసినానేమో, నేను అవతారుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం. ఆ భయం తట్టులే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్లు ఇవ్వడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోజనం చేస్తే మేము చుట్టూ అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోజనం చేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు, ప్రతి నేను వచ్చిన ఎన్ని 10 రోజులుంటే 10 రోజులు ఏ లైన్లున్నా కూర్చో, ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడుతుంది. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకుందాం, అంతే అంత మాల తీసుకుంటా. మాలలో అప్పుడు ఏ నీరు స్వామికి, అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా, పెట్టుకొని ఇట్లా దాచుకుంటా, దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చే వాళ్ళకి కూడా కనపడదు, తెలియదు. స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం, నేను స్వామి పాదాల మీద పెట్టడం, నన్ను ఇట్లా అనడం, నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాజ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
2: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాజ్.
2: ఓపెన్ చేసి ఊరూరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని, వాళ్ళకి సామాన్లు కూడా, వాళ్ళకి తిండి సామాన్లు, పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికీ ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులో పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం, పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, మీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, నీకు బాగా చదువులు వస్తాయి, నీకు మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, ధనవంతులు అవుతారు, స్వామి నీ కష్టాలు తీరుస్తాడు అని అట్లా అందరికి చెప్పి, పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊర మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
2: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ, కూర్చున్నాక స్వామి మకాన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుణ్ణి సేవించడము, ఆ శ్లోకాలు.
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు విన్నమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి, సరస్వతి నమస్తుభ్యం, హృదయ కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతి మే సదా, ఓంకారం బిందు సంక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ, ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
2: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు. అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు, ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దునే వాడు ఆ నదిలో స్నానం చేసి ఆయన అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి బాధ్యం కావు. అంటే చీలల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు, తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్నీ మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉన్నాక వాడికి ఒకరోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడు, నాయన నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉన్నాయి, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేశాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక జనరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు తాళ్ళు తాగినాడు అని చెప్పిండు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తా ఉండవు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నాన్న, నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్టి పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండాడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల నువ్వరే అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొచ్చున్నా, దేవుడు మరి తాగినాడు అని చెప్తావు, నువ్వు తాగే అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చినాను తాకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికి వేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి, నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికి కైవల్యం ఇచ్చిండు అని నేనే రాసిన కథ. ఆ కథ అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చేపించి బాల వికాస్ టీచర్లు అందరికీ పిల్లలతో నాటకాలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటకాలు, ఈ కులస్వరస అంటే కొంతమంది తగ్గువాడని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండి దూరంగా ఉండండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్నవి పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటకాలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కథ చేస్తే ఎట్లా నాటకం కూడా చేయాలా, ఆ నాటకం చేస్తేనే వాళ్ళకు అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పాను, అబద్ధం చెప్పకూడదు అని సారి చెప్తే అది స్వామి చెప్పిండు ఆ కథ మాకు, అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా, అబద్ధం చెప్పకండి అని చెప్తారు, మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమన్నా మాకు అబద్ధం చెప్పకని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇదేంటి అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు, ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరో నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటావు, ఏమిటిది నేను చెప్పను, నువ్వు చెప్పాక నేను చెప్పను అనేది వాడు అబద్ధాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉంది, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
2: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం, ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఏమన్నా సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగి లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని ఆగిపోయింది.
1: ఇది ఏ సంవత్సరం జరిగింది, ఐడియా ఉందా?
2: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మామూలు మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిత్తూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు, కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిత్తూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా, వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం. అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని బ్రషింగ్ ఇయ్యాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు. స్వామి లైన్లోకి వచ్చిన కానీ అడగరు, ఊరికే నమస్కారం చేస్తాడు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా ఏమన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పట్టు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు, అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులు ఎందుకు చెప్పాలి కదా, నేను అన్నమాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది. స్వామి వస్తారంటే పక్క ఊర్లలో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంత 3-4 రోజులు టైం
1: రోజులు అంతే.
2: అప్పుడు మేము ఒక ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఎవరితో చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి ఇస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి కొంచెం భయం వేసింది. అయితే నేను ఎవరితో చెప్పడా, ఇంకా సరే ఆ మాట. ఊరికి వెళ్ళిపోయినాం, ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టతలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేగాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్పినానంటే, బాల వికాస్ పిల్లలకు మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి. స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చొని ఉండి ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయినా ఎట్టుకున్నాడో అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చినా పోయిపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా పంపించలేదు, ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది, నేను మళ్ళీ అనుమానపడ కదా, బాధపడ కదా, అందువల్ల అదే కనపడ. అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గానీ లేదంటే పెళ్లి గాని
2: స్వామి అన్నప్రాసన చేశారు. పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మా చిన్నబ్బాయి చేశాడు. అప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికి ఏమేమి కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అన్నీ చేయమని భాస్కర్ కు అందించి, మా అబ్బాయి పేరు భాస్కర్, ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము కనిగిరి అక్కడల్లా దృష్టిపోయినాము నంద్యాల అక్కడల్లా దృష్టిపోయినాం. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకలు వేపించి స్వామి నాటకలు వేపించి అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి 2 జిల్లాలు మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరితో సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లా ఉంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ అంత సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేస్తుంది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఉన్న తర్వాత ఉదయాన్నే లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమెకు చెప్పిన ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేమి తెలియదమ్మా స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చెయ్యండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్లీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటి సార్లు చేయాలా, కోటి సార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లా చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లెల్లో మూడి అమ్మనే ఆమె ఉన్నది, ఆమె దగ్గర కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామి కనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను స్వామి దగ్గర ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఉమ్మడి ఇది చెయ్యి, ఈ అక్షరం దశ చెయ్యి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి

0: కాదు
1: కోట్లు
0: కోటి అన్నది కోటి సార్లు ఎక్కువనే అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి అది ఆమె జల్లెలు మూడమ్మ ఇద్దరు కలిసి చిరకర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు అది జరిగిందా ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా ఊరికి స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు నేను స్వామి దగ్గర కూర్చొని ఇది ఏదో ఊరికి చూస్తా ఉన్నా చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు రామావతారంలో సీతమ్మని తీసుకొచ్చాడు కదా ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పెట్టుకొచ్చుకోలేదు మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి కూర్చుంది ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తారు అరిటాకులు ఇస్తారు వేసి ఇద్దరికి వడ్డన చేసి ఇద్దరికి తినిపించి చేసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు ఆమె అట్లా కూర్చున్నది అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది. అది అది చూపెట్టారు మీకు
0: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటే ఆయన ఏంది ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకడ వస్తే వచ్చని పోయి ఎట్లా పోయేవాడమే కదా ఇంకా మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అనుకుని మనసులో అనుకున్నాను, నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
0: భాగాలు చేస్తున్నాడు అనమాట పై పుట్టని కింద. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా నాకేం నొప్పి అనిపిలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె అది ఏది మన జొన్న కండి ఇవి ఉన్నాయి మొక్కజొన్న కండీలు ఉంటాయి చూడు ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా తీసి ఇట్లా తీసి అట్టేసి వేసిండు, మళ్ళీ రెండు ఇట్లా కరిపించేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, ఉందేమో నాకు తెలియదు, కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదు నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపుని వస్తున్నది, ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
0: మరి ఇంకా ఏమంది మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురు భవనానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని మా బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 300 అంతస్తుల మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర వాళ్ళు మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని మా పెద్దమ్మాయిని మా అమ్మాయి అంటే మా అమ్మాయికి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్డు పడింది, 300 అంతస్తుల నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలింటేనే అందరు చూశారు, చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పడుచుకోకుండా ఊరికనే ఉన్నారు. ఆ అమ్మాయికి ఏమి నొప్పి లేదు ఏమీ లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేసినామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్ళీ రోజు మేము ఊరికి పోతాం.

0: చెప్పినాం, డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్లను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టరు, నిజమా ఇది, కాదా అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాము, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం గానీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది, వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. అమ్మాయి పడింది, దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడు ఎక్కడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడైనాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులైనారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట ఉండి మమ్మల్ని కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మమ్మల్ని రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు, బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయనే, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయనే. సాయిరాం,
1: సాయిరాం,
0: సాయిరాం.

ఇంతవరకు ప్రకాశం జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు, సాయి భక్తుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 25వ తేదీన వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ఈనాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరుపుకునే వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ రేడియో సాయి తెలుగు బృందం అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో చక్కని అంశాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఈనాడు మనం మూషికంతో ముచ్చట్లు అనే చక్కని నాటికతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా?

0: అయ్యో ఎలక, అమ్మో సాయిరాం సాయిరాం సాయిరాం.
1: అమ్మో స్టూడియోలోకి వెళ్ళకొచ్చింది.
0: అవును ఎలక, అయ్యో ఎలక.
2: పిల్లలు పిల్లలు గాబరా పడకండి, నేను గణేశుడి వాహనం మూషికాన్ని, మిమ్మల్ని ఏమీ చేయను.
1: హే ఎలుక మాట్లాడుతుంది, సింధు మేఘన విన్నారా మీరు?
3: అవును, అది గణేశుడి వాహనం మూషికమంట.
2: అయితే అది మననేమి చెయ్యదు, భయపడక్కర్లే.
4: అవును పిల్లలు, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, అసలు మీతో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాను.
1: మాతో మాట్లాడడానిక?
4: అవును. ముందు మీరు కుర్చీలు టేబుల్ దిగి హాయిగా కూర్చోండి.
5: సరే సరే.
2: మూషిక, నువ్విప్పుడు రేడియో సాయికి ఎలా వచ్చా?
4: అదా, ఇప్పుడే మీరందరూ గణేశుడిని ప్రార్థించారు కదా.
1: అవును, గణేశుడి పండగని గణపతి ఆదర్వ శీర్షంతో ప్రారంభించాం.
4: గణేశుడు నేను ఇప్పటి వరకు కుల్లంత్ హాల్లోనే ఉన్నాం, దర్శనమైంది, భక్తులందరి హడావుడి. గణేశుడు చాలా బిజీగా ఉన్నాడు, ఇంతలో మీ ప్రార్థన విని ఇటు రేడియో సాయి వైపు వచ్చాం.
3: నీతో గణేశుడు కూడా వచ్చిందా? ఏడి
4: వచ్చాడు, అక్కడ బయట అందరితో మాట్లాడుతున్నాడు. మీతో ముచ్చటించటానికి ముందుగా నన్నిక్కడికి పంపించాడు.
1: అవునా మూషిక, నువ్వెప్పుడు గణేశుని దగ్గరనే ఉంటావు కదా, గణేశుని గురించి నీకెన్నో తెలుస్తాయి, మాకు చెప్తావా?
4: అవన్నీ చెప్పడానికే నేను వచ్చాను. సరే కాని ముందు మీ పేర్లేంటో చెప్పండి.
3: సరే, నా పేరు మేఘన.
2: నా పేరు సింధు.
1: నేను వినీత.
4: బావున్నాయి మీ పేర్లు, వాటి అర్థం తెలుసా మీకు?
3: ఆ తెలుసు, మేఘన అంటే మేఘం.
1: నా పేరు వినీత అంటే అర్థం నాకు తెలీదు మూషిక.
4: మీకెవరికైనా తెలుసా?
3: తెలీదు.
2: నువ్వే చెప్పు మూషిక.
4: వినీత అంటే వినయ విధేయతలు కలది అని అర్థం.
2: బావుంది. సింధు అంటే సముద్రం కదా?
4: అవును, బాగా చెప్పారు. మన గణేశుని పేర్లు తెలుసా మీకు?
2: చాలా ఉన్నాయి, అందులో 12 ముఖ్యమైనవి బాల్వికాస్లో వైష్ణవక్క చెప్పింది.
4: అవేంటో చెప్తావా సింధు?
2: ఆ చెప్తా మూషిక. సుముఖ, ఏకదంత, కపిల, గజకర్ణక, లంబోదర, వికట, విఘ్ననాశ, వినాయక, వినాయక, ఇంకా
1: నాకు తెలుసు, ధూమ్రకేతు, గణాధ్యక్ష, పాలచంద్ర, గజానన.
3: అవును మూషిక, ఇవే ఆ 12.
4: సరే, ఇప్పుడు గణేశుని ద్వాదశ నామ స్తోత్రం విందామా పిల్లలు?
5: సరే విందాం మూషిక.

0: మూషిక, నువ్వు మా పేర్లకున్నట్టే గణేశుడు పేర్లకు కూడా అర్థం ఉందా?
1: ఉంటుంది వినీత. వాటి గురించి తెలుసుకుంటే గణేశుని గురించి తెలుసుకున్నట్లే.
2: మూషిక, నువ్వెంత లక్కీనో, ఎప్పుడు గణేశుడి దగ్గరనే ఉంటావు. నాకు గణేశుడు అంటే చాలా ఇష్టం.
0: అవును, నాకు కూడా. నేను రోజు ఉదయాన్నే మొక్కుతా.
1: ఏమని మొక్కుతావు మీగనా?
0: నేనా, మంచిగా చదివి ఇంకా స్కూల్లో టీచర్ తిట్టకుండా చూడు అని.
2: నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని మొక్కుతా.
0: నేను మా అమ్మ నాన్న బాగుండాలని మొక్కుతా.
1: బాగున్నాయి మీ ప్రార్థనలు.
0: అంతేకాదు, ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు గణేశుడికే మొక్కుతారు కదా.
2: అన్ని భజన్లు గణేశుడితోనే మొదలవుతాయి.
0: వేదం కూడా గణేశుడి ప్రార్థనతోనే షురూ అవుతుంది కదా మూషిక.
1: అవును పిల్లలు, గణేశుడు ప్రథమ పూజ్యుడు.
2: మూషిక, నాకు ఒక డౌట్.
1: ఏంటో అడుగు సింధు.
2: ఎంతో మంది దేవుళ్ళున్నారు కదా, కాని గణేశుడికి ఎందుకు ముందుగా మొక్కాలి?
1: మంచి ప్రశ్ననే అడిగావు సింధు. నీకు గణేశుని తల్లిదండ్రులు ఎవరో తెలుసా?
2: ఆ తెలుసు, పార్వతీ శివుడే కదా.
1: అవును, మరి గణేశుని సోదరుడెవరు?
2: కుమారస్వామి.
1: హా, ఒకసారి వీరిద్దరికి ఒక పరీక్ష పెట్టారు.
0: అబ్బా, దేవుళ్ళకు కూడా పరీక్షలేనా?
1: పరీక్షిస్తేనే కదా మన గురించి తెలిసేది. ఆ పరీక్ష ఏంటంటే వీరిద్దరిలో ఎవరు మూడు లోకాలు చుట్టి ముందుగా వస్తారో అని.
0: అయ్యో, బుజ్జ వినాయకుడు నీ మీద జల్దీ పోలాడు కదా, అయితే కుమారస్వామి గెలిచిండా మూషిక.
1: లేదు వినీత, పరీక్ష మొదలయ్యాక నెమలి వాహనం ఎక్కి వేగంగా బయలుదేరాడు కార్తికేయుడు. గణేశుడు మట్టుకు తన సూక్ష్మ బుద్ధికి పదును పెట్టి బాగా ఆలోచించాడు. ఏ లోకాలు జయించాలన్నా, ఎందులో విజయం పొందాలన్నా తల్లిదండ్రుల ఆశీస్సులు ముఖ్యమని గ్రహించాడు. వెంటనే శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి వారి అనుగ్రహం పొందాడు. కార్తికేయుడు ఏ లోకం వెళ్లినా అతని కన్నా ముందుగానే గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అలా గణేశుడే విజయం పొందాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై గణేశుడిని ఆది పూజ్యుడిగా ఆశీర్వదించాడు.
0: చాలా బాగుంది మూషిక.
1: బావుందని విని ఊరుకోకూడదు పిల్లలు. మీరు కూడా గణేశుడిలా మీ తల్లిదండ్రులను గౌరవించి వారిని సంతోష పెట్టాలి, అది మీ బాధ్యత.
0: సరే మూషిక.
2: నేను పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుండి ఆటోలో వస్తున్నప్పుడు చూసా, స్వామి కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్ అన్నిటి ముందు గణేశుడే ఉండు.
1: అవును సింధు, స్వామి ఒకసారి స్టూడెంట్స్ తో మాట్లాడుతూ మీకు ఏది కావాలన్నా గణేశుడిని ప్రార్థించండి, సిద్ధి బుద్ధి ప్రదాత గణేశుడే అని చెప్పారు. పిల్లలందరికీ గణేశుడు మంచి దోస్తు కదా.
0: దేవుడు మనకు దోస్తు ఎట్లయితాడు?
1: మన దోస్తులు మనకేం చేస్తారు?
0: అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాం. మనం హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా వాళ్ళు తోడుగా మనతో ఉంటారు.
1: అలా అన్ని సమయాల్లో మనతో దేవుడే ఉంటాడు. ఈ దోస్తులు మారిపోయినా దేవుడు మాత్రం మనతో ఎప్పుడూ ఉంటాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి పిల్లలు. పుట్టపర్తిలో స్టూడెంట్ అయినా రామేశ్వర్ పుష్టికి జరిగిన అనుభవం చెప్తాను, వినండి, మీకే అర్థమవుతోంది.
0: సరే మూషిక.
1: ఒకరోజు కాలేజీకి వెళ్లేటప్పుడు హాస్టల్ ముందున్న గణేశుడి దగ్గర కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి నన్నొక్కడిని హాస్టల్లో వదిలేసి ఎందుకు మీరందరూ వెళ్లిపోతారు అని గణేశుడి మాటలు వినిపించాయి. అయితే నువ్వు కూడా నాతో కాలేజీకి రావచ్చు కదా అని అన్నాడు. అప్పుడు గణేశుడు సంతోషించి విగ్రహంలోంచి బయటికొచ్చి రామేశ్వర్తో నడుస్తూ వెళ్తున్నాడు.
2: అయ్యా, గణేశుడు కనిపించిందా?
0: నువ్వు గణేశుడి వాహనం కదా, అప్పుడు నువ్వేం చేశావు మూషిక?
1: నేను కూడా బయటికొచ్చి గణేశుడి వెనకాలే పరిగెత్తాను. మంచి పసుపు ఆకుపచ్చ పట్టుబట్టల్లో ఆ రోజు గణేశుడు ఎంత అందంగా మెరిసిపోయాడో. చాలా రోజులకి గణేశుడితో అలా బయట నడుస్తూ వెళ్లటం నాకు చాలా ఆనందం అనిపించింది. దారిలో అంతా తన పుట్టుక గురించి, ఏనుగు ముఖం గురించి, ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు గణేశుడు. మధ్యలో అబ్బాయి తప్పు చెప్తుంటే తొండంతా కడుతూ సరిచేశాడు కూడా. రోడ్డు మీద బళ్ళొస్తుంటే గణేశుడిని అవి గుద్దుతాయేమోనని భయపడ్డాడు. అప్పుడు గణేశుడు, నాకేమీ అవ్వదు, ఏవీ నన్ను ఏమీ చేయలేవు, అయినా నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ కనబడను అని చెప్పాడు. కాలేజీకి చేరాక గణేశుడు అక్కడ అందరి ప్రార్థనలు అందుకుంటూ ఉన్నాడు. రామేశ్వర్ గణేశుడికి ప్రదక్షిణం చేసి క్లాస్కు వెళ్లి లంచ్ టైంకి బయటికొచ్చాడు. మళ్లీ గణేశుడు అతనితో నడుస్తూ హాస్టల్కి కూడా వచ్చాడు. అయ్యో, గణేశుడి భోజనం ఎలా అని ఆలోచిస్తున్నాడు రామేశ్వర్. అప్పుడు గణేశుడు, నేను భోజనం చెయ్యను, మీరు బాగా చదువుకుని పొందే విద్య జ్ఞానమే నా ఆకలిని తీరుస్తాయి, నువ్వు వెళ్లి తినేసిరా అని అన్నాడు. అలా భోజనం అయ్యాక మళ్లీ క్లాసులు అయ్యాక గణేశుడు రామేశ్వర్తో నడుస్తూ వచ్చాడు. ఈసారి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నడవమని అతనితో అన్నాడు. ఇలా అబ్బాయితో లైబ్రరీకి కూడా చాలాసార్లు వెళ్లాడు. ఇలా చాలా రోజులు రామేశ్వర్ పృష్టికి కనిపించి అతనితో పాటు తిరిగాడు. గణేశుడే తన బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఎంతో సంతోషించాడు.
0: దేవుడే మన ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుంది కదా, ఆ అన్న చాలా లక్కీ. నాకు కూడా గణేశుడే కనబడి మాట్లాడితే ఎంత బాగుండో.
2: అబ్బా ఆశ, అది జరగని పని వినిత. మనమేమో చిన్న పోరలం, గంత పెద్ద దేవుడు మనకు కనిపిస్తాడా ఏంది?
1: సింధు, దేవుడు కనబడటానికి పెద్ద చిన్న అని లేదు. భక్తితో ఎవరు ప్రార్థిస్తే వారికి దర్శనమిస్తాడు.
0: మాలాంటి చిన్నళ్ళు కూడానా?
1: తప్పకుండా దర్శనమిస్తాడు, కాని అంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయాలి. మన వేదనారాయణ గారు చెప్పింది వినండి, మీకే అర్థమవుతుంది.
0: సరే ముషిక.
3: సాయిరాం, మీకందరికీ ఈరోజు నేను ఒక స్వామి దగ్గర జరిగిన విషయం గురించి ఒక మంచి కథ మీకు అందరికీ చెప్తాను. ఎన్నో సంవత్సరం సన్యాసవృత్తి తీసుకుని తిరువణ్ణామలైలో రమణాశ్రములో ఒక స్వామివారు ఉండేవాడు, అమృతానంద స్వామి. ఆయన రమణ మహర్షికి చాలా ప్రియమైన ఒక శిష్యుడు. రమణ మహర్షి ఎప్పుడు కూడానో అమృతం అమృతం అని ప్రేమతో ఆయన పిలిచేవాడు. ఆ మహానుభావుడి సమాధి తర్వాత అమృతానంద స్వామి మన బాబా గురించి, సత్యసాయి బాబా గురించి, అవతార పురుషుడు అని ఎవరో చెప్పారని స్వామి దర్శనానికోసం వచ్చారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి ఆయన కోరిక గదిలో పిలిచి, రమణ మహర్షి ఎట్లా పిలుస్తారో అదే స్వరంతో ప్రేమతో ఆయన అమృతం అని పిలిచినప్పుడు ఆయనకి తెలుసు, ఇది భగవాన్ రమణ మహర్షియే నా మా ముందు ఉన్నారు, మా గురు, మా దైవం మా ముందర ఉన్నారు అని స్వామి పాదాలు పడారు. తర్వాత స్వామి ఆయనకి ఒక ప్రశ్న అడిగారు, నీవు చిన్నప్పుడు ఒక గణపతి హోమం చేశావు కదా? అవును స్వామి, నేను చేశాను. శరీ, ఏమిటది, నాకు విశదంగా చెప్పు. స్వామి, 21 రోజు గణపతి హోమం చాలా నిష్ఠతో చేయాలి. ప్రతిరోజు 100 కొబ్బరికాయ ఈ బీజమంత్రంతో ఈ అగ్నిలో విఘ్నేశ్వరునికి సమర్పించాలి. ప్రతిరోజు 21 రోజు అట్ల చేయాలి. శరీ, 21 రోజు చేస్తే దానికి ఫలితం ఏమన్నారు? స్వామి, ఫలితం వచ్చి కడపటి రోజు విఘ్నేశ్వరుడే స్వర్ణమయంగా తేజోమయంగా అగ్నిలో ప్రత్యక్షమై స్వయం ఆహుతి పూర్ణాహుతి తీసుకుంటారు అని ఫలశ్రుతి. నీకు ఆ దర్శన భాగ్యం దొరికిందా అని అడిగారు స్వామి. లేదు స్వామి అన్నారు. లేదా, ఎందుకు దొరకలేదు అని అడిగారు స్వామి. లేదు స్వామి, అప్పుడు నాకు 7 సంవత్సరం. మా ఏదైనా నా పొరపాటు చేసి ఉంటాను. ఈ అమృతానంద స్వామి వచ్చి కేరళవాసి. అప్పుడు మా ఇల్లంలో, వాళ్ళు నంబూదిరి బ్రాహ్మిన్స్, మా ఇల్లంలో ఏదైనా నేను పొరపాటు చేసి ఉంటాను స్వామి, దానికోసమే దానికి చెప్పినట్టు ఫలితం లేకుండా పోయింది. స్వామి అన్నారు, ఎప్పుడు కుదరదు లేదు బంగారు. ఏదైనా మనం చేస్తే, మంత్రాలు చేస్తే తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అట్లాంటి ఏదు వ్యత్యాసం కూడా దీనిలో ఉండదు. దానికోసమే నేను నిన్న ఇక్కడ తెప్పించాను ఈరోజు అన్నారు. ఈయనకింకా అర్థం కాలేదు. స్వామి ప్రేమతో నన్ను ఇప్పుడు చూడు అన్నారు. ఆ చూసిన సమయంలో అక్కడ స్వామి లేదు, సాక్షాద్ విఘ్నేశ్వరు, కోటి సూర్య సమప్రభ, కోటి సూర్య కాంతితో ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమాయి ఆయనకి దర్శన భాగ్యం అప్పుడు అమృతానంద స్వామికిచ్చారు. ఆయన ఆనందం ఉత్పొంగిపోయింది, స్పృహ తప్పి పడిపోయారు అమృతానంద స్వామి. స్వామి విభూతి తీసుకొని ఆయన పైన రాసి కస్తూరి గారు మిగతా ఇద్దరిని పిలిపించి ఆయన రూమ్కు తీసుకుని వెళ్లమని అన్నారు. 3 రోజు అమృతానంద స్వామి ఆ తన్మయత్వ భావముల్లోనే మునిగిపోయి ఏమి తీసుకోకుండా 3 రోజులు ఆ రూములో ఉన్న తర్వాత మళ్లీ స్వామి ప్రసాదమిచ్చి ఆయన పంపించారు. చూశారా, చిన్నవాడు పెద్దవాడు ఇట్లే ఏమి వ్యత్యాసం లేకుండా ఎవ్వరు హృదయపూర్వం మంత్రం చేస్తారో తప్పకుండా దానికి ఫలితం అందరం పొందవచ్చు అని స్వామి నిరూపించారు మనకు.
2: సార్ ఎంత బాగా చెప్పారో కదా. మరి ముషిక, గణేశుడి యొక్క దంతం ఎలా విరిగిపోయింది? ఎందుకు ఏకదంతుడయ్యాడో చెప్తావా?
1: పిల్లలందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఒకసారి వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయాలి అనుకున్నాడు. తాను ఆపకుండా చెప్తుంటే దాన్ని అర్థం చేసుకుని అదే వేగంతో ఎవరు రాయగలరు? అంత తెలివైన వారు ఎవరా అని అనుకున్నాడు. మన గణేశుడు గజముఖుడు కదా, అన్ని జీవులలోకి ఏనుగు చాలా సూక్ష్మ బుద్ధి కలది, తెలివైంది కూడా. అందుకే తెలివికి ప్రతీకగా గణేశుడు ఏనుగు ముఖం కలిగి ఉంటాడు. అప్పుడు వ్యాసుడు తాను ఆపకుండా చెప్తుంటే అర్థం చేసుకుని రాయగలడని గణేశుడిని ఎంచుకున్నాడు. అలా ఒకసారి రాస్తుంటే గణేశుడి రాసే గంటం విరిగిపోయింది.
2: అయ్యా, మరేం చేసిండు, ఆపకుండా రాయాలి కదా.
1: అందుకే వెంటనే తన దంతాన్ని విరిపి దాంతో రాశాడు. ఎలాంటి ఆటంకం రాకుండా చేశాడు. అందుకే విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఇంకా ఒకే దంతం ఉంది కాబట్టి ఏకదంతుడు అంటారు. మనందరం గణేశుడిని చూసి అదే నేర్చుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా చివరి వరకు శ్రద్ధతో పూర్తి చేయాలి. అప్పుడు అన్నింట్లో విజయం సాధిస్తాం. శ్రద్ధావాన్ లపతే జ్ఞానం అని అందుకే అన్నారు మన పెద్దలు.
0: చాలా మంచి విషయం చెప్పావు ముషిక.
1: సరే పిల్లలు, ఇప్పుడు ఒక మంచి పాట విందామా?
0: గట్లయితే సరే, విందాం ముషికా.

0: ముషిక, నువ్వు స్వామి పంపించినట్లు వచ్చి మాకు మంచి మంచివి చెప్తున్నావు.
1: స్వామి పంపించినట్లు అంటావేంటి వినీత? స్వామే మీతో ముచ్చట్లు చెప్పమని పంపించారు. స్వామి పంపించడం అంటే నాకు పాత విషయం ఒకటి గుర్తొస్తోంది పిల్లలు.
0: అదేందో చెప్పు ముషిక.
1: 40 సంవత్సరాల క్రితం అప్పట్లో బృందావన్ విద్యార్థులు గణేశుడి విగ్రహం వాళ్లే తయారు చేసి పూజ చేసేవారు. కాని ఆసారి మట్టి తెచ్చి విగ్రహం చేస్తుంటే అన్ని పగుళ్ళొచ్చాయి. అందుకు హాస్టల్ వార్డెన్ ఈసారికి గణేశుడి విగ్రహం కొనేద్దాం అని పిల్లలకు చెప్పారు. మధ్యలో పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి వార్డెన్ గారిని విగ్రహం గురించి అడిగారు. ఆయన జరిగిందంతా చెప్పారు. అప్పుడు స్వామి, పిల్లలు మట్టితో వినాయకుడి విగ్రహం చేసి పూజ చేయటమే మంచిది, ఈసారి కూడా అలాగే చేయండి, నేను చూసుకుంటాను, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి పంపించారు. బృందావన్ హాస్టల్ దగ్గర 4 ఇటుకలు పెట్టి, 1 చెక్కబల్ల పెట్టి

0: వచ్చాయి అని వారు విగ్రహం చేయటానికి దాని మీద మట్టి ముద్ద పెట్టేసరికి ఒక ఎలుక ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బల్ల కింద దూరింది. అదంతా కదిపి లాగి చెయ్యటమెందుకని ఊరుకున్నారు.
1: అది నువ్వేనా ముషిక?
0: అవును నేనే, స్వామే పంపించారు. వాళ్ళు విగ్రహం చేసేంత వరకు అక్కడే ఉన్నాను. విగ్రహం చేయటం పూర్తయ్యాక

0: అని వారు గణేశుడిని పూజకి తీసుకువెళ్లటానికి పైకెత్తగానే నేను బల్ల కింద నుండి బయటికొచ్చేశాను. 2 రోజుల తర్వాత స్వామి బృందావన్ వచ్చారు. కారు దిగుతూనే, వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? ఎలుకను పంపించాను, వచ్చిందా అని అడిగారు. విద్యార్థులందరూ స్వామి ప్రేమకి పొంగిపోయారు.
1: ఏ పని చేసే ముందైనా స్వామినే తలుచుకొని మొదలు పెట్టాలని బాల్వికాస్లో అక్క చెప్పింది. అలా చేశారు కాబట్టే విగ్రహం పగులు లేకుండా వచ్చింది కదా మూషిక.
0: అవును సింధు, గణేశుడిని తలుచుకొని మొదలుపెట్టి ఇక పని అయ్యాక దాని ఫలితాన్ని కూడా దేవుడికే ఇచ్చేయాలి. అంతేకాని నేనే చేశాను, అందుకే ఇంత బాగా వచ్చింది అని అనుకోకూడదు.
2: అవును, నువ్వు చెప్పింది నిజమే మూషిక. కానీ ఇట్లాంటివి విన్నప్పుడు ఎట్లానైనా చెయ్యాలనిపిస్తుంది. ఇంటికి పోగానే అన్ని మర్చిపోతా. అప్పుడప్పుడు యాదకి వస్తుంది. కానీ ఎప్పుడు యాద పెట్టుకునేది ఎట్లన్నా సరే చెప్తావా మూషిక?
0: మనం మంచి పనులు చేయాలంటే మంచి ఆలోచనలు రావాలి. అంటే బుద్ధి పనిచేయాలి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మంచినే చేయాలి. అలాంటి బుద్ధిని ప్రసాదించి అన్ని పనులను సిద్ధింపచేసేవాడే గణేశుడు. అందుకే గణేశ చతుర్థి రోజు మాత్రమే కాకుండా రోజూ ప్రార్థన చెయ్యాలి. మా బుద్ధిలో ఉండి మమ్మల్ని నడిపించు స్వామి అని వేడుకోవాలి.
3: అలాగే మూషిక.
0: అబ్బా, ఆకలేస్తున్నాది. దర్శనంలో ఇచ్చిన ప్రసాదమే తిన్నాను. అటు ఇటు పరిగెట్టినందుకు అది కూడా అరిగిపోయింది.
1: అవును మూషిక, మా కూడా మస్తు ఆకలైతుంది.
2: వైష్ణవ అక్క వినాయక చవితని ఉండ్రాళ్ళు జిల్లడికాయలు కుడుములు చేసింది.
0: అన్ని గణేశుడికి నాకు ఇష్టమైనవే. వింటుంటేనే నోరూరుతున్నాది.
1: అవును, గణేశుడికి నైవేద్యం కూడా పెట్టింది. అదిగో మాటల్లోనే తెచ్చేసింది.
4: ఇదిగో పిల్లలు, ప్రసాదం తీసుకోండి. అందరూ ఉన్నారని ఇక్కడికే తెచ్చాను. హే, స్టూడియోలోకి వెళ్ళకొచ్చింది పిల్లలు. అలా చూస్తూ కూర్చున్నారేంటి, బయటికి తరమండి.
2: అక్క, అది మామూలు ఎలుక కాదు, గణేశుడి వాహనం మూషికం.
4: అవునా?
1: మూషికతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం.
4: మూషిక మాట్లాడుతుందా?
0: సైరం వైష్ణవి.
4: సైరం సైరం, చాలా వింతగా ఉందే.
1: గింత వరకు గణేశుడి గురించి ఎన్ని చెప్పిండో.
4: థ్యాంక్ యూ మూషిక.
0: థ్యాంక్స్. తర్వాత ముందు ప్రసాదాలు ఇవ్వు వైష్ణవి, ఆకలి దంచేస్తోంది.
4: సరే సరే, ఇందా తీసుకో మూషిక. సింధు, మీరు కూడా తీసుకొని తినండి.
0: అలాగే వైష్ణవి, తప్పకుండా తింటాను. రండి పిల్లలు, తిందాం.
3: సరే తిందాం మూషిక.
0: వైష్ణవి, మేం తింటుంటాం కాని ఇవెలా చేసావో చెప్పు. స్వామి వీటి గురించి ఎన్నో విషయాలు చెప్పారు కదా.
4: నేనే పిల్లలకి చెప్పాలనుకుంటున్నా మూషిక, ఇంతలోనే నువ్వే అడిగావు, తప్పకుండా చెప్తాను. స్వామి వినాయక చవితి పండగకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలందరితో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఈరోజు గణేశుడికి జరిపే పూజ, పెట్టే నైవేద్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని చెప్తారు స్వామి. ఈరోజు పిండి వంటలన్నీ నూనె లేకుండా ఆవిరి మీదే వండుతారు. పనసాకులతో బుట్టలు కుట్టి అందులో ఇడ్లీలు పెడతారు. వాటిని కుడుములు అంటారు. ఆ పనసాకులలో ఉడికినవి ఆరోగ్యానికి మంచిది. ఇంకా బియ్యపిండి, బెల్లం, నువ్వులు, కొబ్బరితో జిల్లేడికాయలు చేస్తారు. ఇవి కూడా ఆవిరి మీదే వండుతారు. ఇలా నూనె లేకుండా చేసే వంటలు మన గుండెకి ఎంతో ఆరోగ్యం. బెల్లం పైత్య కఫ సంబంధమైన వ్యాధులు రాకుండా చేస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది. నువ్వులు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఇంకా కంటి చూపు కూడా నువ్వులు చాలా మంచివి. ఇలా ఈరోజు మనం గణేశుడికి పెట్టేవన్నీ మంచి పౌష్టికాహారం. అందుకే నూనె నిండిన ఉప్మా బోండాల కన్నా ఇడ్లీ సులభంగా అరుగుతుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు స్వామి.
0: వైష్ణవి, నువ్వు ఇడ్లీ అంటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది.
4: అవునా? ఏంటది మూషిక?
0: స్వామి పిల్లలందరినీ ఎండాకాలం సెలవుల్లో కొడైకెనాల్ తీసుకువెళ్తారు కదా. అలా ఒకసారి కొడైలో స్వామి విద్యార్థులతో మాట్లాడుతూ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారని అడిగారు. పిల్లలందరూ ఏం తిన్నారో చెప్పారు. అప్పుడు స్వామి, అక్కడున్న ప్రతి విద్యార్థిని నీకే టిఫిన్ అంటే ఇష్టం, నీకేదిష్టం అని అడిగారు. ఒక్కొక్కరు ఏదిష్టమైతే అది, దోశ అని, పూరి అని, ఉప్మా అని ఇలా చెప్తున్నారు. అప్పుడు అక్కడే ఉన్న మన గణేష్ అన్న,
1: ఆగు మూషిక, ఏందది గణేష్ అన్ననా? మన రేడియో సాయి గణేష్ అన్ననా?
0: అవును, రేడియో సాయి గణేష్ అన్నే. చేయిపైకెత్తి, నాకు ఇడ్లీ అంటే ఇష్టం స్వామి అని అన్నారు. స్వామి వెంటనే వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు.
2: వావ్, అన్నెంత లక్కీనో కదా, స్వామి చేత వెరీ గుడ్ అని అనిపించుకోవడం అంత సులువు కాదు కదక్క.
4: అవును వినీత.
0: అదిగో పిల్లలు, వినాయకుడు వస్తున్నాడు.
1: అయ్యా, నిజంగానే వినాయకుడు వస్తుండు.
2: అవునోలు వచ్చేసిండు.
5: సాయిరాం పిల్లలు.
3: సాయిరాం వినాయక.
2: సాయిరాం సాయి. భక్తులందరూ నీ కోసమాడ ఎదురు చూస్తుంటే మా కోసం ఇడికొచ్చావా?
1: మేమెంత పుణ్యం చేసుకున్నామో, ఈ రోజు నీ దర్శనం అయ్యింది.
6: అయ్యా, వినాయకుడు నిలబడే ఉన్నాడు. వినాయక, ఇలా కూర్చో.
5: లేదు లేదు పిల్లలు, నేను హాస్టల్కి వెళ్లే తొందరలో ఉన్నాను. అక్కడ స్టూడెంట్స్ అంతా ఊరేగింపుకి రథాలు రెడీ చేస్తున్నారు. కానీ ప్రేమతో మీరు నన్ను తలుచుకున్నారు కదా, అందుకే దర్శనమిచ్చి వెళ్ళిపోదామని ఇలా వచ్చాను. ఇదే ప్రేమని అందరి యందు కలిగి ఉండండి, అప్పుడు అందరిలో ఉన్న నేను సంతోషిస్తాను. అదే నాకు చాలు. మరి నేను బయలుదేరుతాను పిల్లలు. ముషిక, పోదామా?
0: సరే గణేష.
3: థ్యాంక్ యూ వినాయక. థ్యాంక్ యూ ముషిక. సాయిరాం.
5: సాయిరాం పిల్లలు.

0: ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో ఇంతవరకు మీరు మూషికంతో ముచ్చట్లు నాటిక విన్నారు. పాల్గొన్నవారు కౌకూర్ బాలవికాస్ చిన్నారులు గురువులు సింధు, మేఘన, వినీత, మూషికగా శివాజీ, వైష్ణవి. ఇప్పుడు మీరు వినాయక చవితి అర్థం పరమార్థం అనే సంభాషణ కార్యక్రమాన్ని వింటారు. రేడియో సాహిత్య తెలుగు స్ట్రీమ్ కి ట్యూనై ఉండండి.
1: ప్రణవ్, ప్రణవ్, ఎక్కడున్నావురా? త్వరగా రా, మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు అన్నీ తెచ్చుకోవాలి పూజకి.
2: ఇక్కడే ఉన్నానమ్మా. ఫెస్టివల్ వస్తుందంటే చాలు, ఒకటే కంగారు నీకు. వెళ్దాంలే, ఎందుకంత హడావిడి?
1: హడావిడి అంటావేంట్రా? మరి వెళ్లి మనం గణేశాన్ని తెచ్చుకోవాలి, పత్రి తెచ్చుకోవాలి, పువ్వులు తెచ్చుకోవాలి, పళ్ళు తెచ్చుకోవాలి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలి. ఇన్ని కొనుక్కుని తెచ్చుకోవాలంటే కొంచెం త్వరగా వెళ్లాలి కదరా.
2: నాకు కూడా గణేష అంటే ఇష్టమే. అందరికీ ఇష్టమే కదమ్మా, ఎందుకంటావు?
1: ఎందుకంటే జీవితంలో మనకి ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ తొలగించి మనకి విజయాలను ప్రసాదించేవాడు వినాయకుడు. అందుకనే ఆయన్ని విఘ్నేశ్వరుడు అంటారు. ఎంతమంది దేవుళ్లున్నారు మనకి? అంతమంది దేవుళ్లున్నప్పటికీ మొట్టమొదటిగా పూజలు చేసేది గణేశాకే, పూజ అందుకునేది కూడా ఆయనే. అందుకనే ఆయన్ని ఆదిదేవుడు అంటారు. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాడ్ అని అర్థమన్నమాట. ఏనుగు తల ఉంటుంది కాబట్టి గజాననుడు అని, ఒక్కటే దంతం ఉంటుంది కాబట్టి ఏకదంతుడని, ఇలా ఎన్నో రకాలుగా కీర్తించబడుతున్నాడు. దేవగణాలకి ఆయన అధిపతి అంటారు. అందుకనే ఆయన్ని గణపతి అని కూడా అంటారు. ఇంతకీ నీకు అసలు గణపతి అంటే అర్థమేంటో తెలుసా?
2: ఏంటి?
1: సంస్కృతంలో గా అంటే బుద్ధి అని, నా అంటే జ్ఞానం అని అర్థాలున్నాయట. గణపతి అంటే బుద్ధిని, జ్ఞానాన్ని పుష్కలంగా ప్రసాదించేవాడు. బుద్ధికి, జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆయనే గణపతి అంటారు. ఆయనకి పూజ చేస్తే బుద్ధిని, జ్ఞానాన్ని కూడా పుష్కలంగా అనుగ్రహిస్తారట.
2: సరే, కాని నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు నాకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కూడా క్లియర్ మైండ్తో చేసుకుంటాను ఇయర్ పూజ.
1: క్వశ్చన్సా? సరే, ఏంటో అడుగు, నాకు తెలిసినంత మటుకులో చెప్పడానికి ట్రై చేస్తాను.
2: ఈ పండగ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ లోనే ఎందుకు వస్తుంది?
1: ఆగస్టు సెప్టెంబర్ కాదురా, ఈ పండగ మన తెలుగు నెలల్లో భాద్రపద మాసంలో వస్తుందన్నమాట. భాద్రపదంలో ప్రతి ఒక్క తిథి ప్రత్యేకమే. వినాయక చవితి ఒక్కటే కాదు, వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే భాద్రపద మాసం మొదలైన నాలుగో రోజు వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చే పంచమిని అంటే మన్నాటిని ఋషి పంచమి అని పిలుస్తారు. ఆ రోజున మనందరం సప్త ఋషుల్ని పూజిస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని నమ్మకం. ఆ తర్వాత సూర్యషష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి, ఇలా ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క పండగ. అన్ని పండగల్లో ఆ దేవతల్ని పూజిస్తారు. ఇలా ఒక్కొక్క తిథిని దాటుతూ వస్తే పరివర్తన ఏకాదశి వస్తుంది. ఏకాదశి అంటే 11వ రోజనమాట భాద్రపద మాసంలో. తొలి ఏకాదశి రోజు శేషతల్పం మీద నిద్రపోయే విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున ఇంకో పక్కకి తిరిగి పడుకుంటారట. అందుకనే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. కాని ఈ పేరు వెనకాల మనం అర్థం చేసుకుంటే బోల్డ్ అంత మీనింగ్ అనిపిస్తుంది. ఆ టైంకి ఆ ఋతువుల్లో వచ్చే మార్పుకి మనలో పరివర్తన రావాల్సిన అవసరాన్ని ఈ పరివర్తన ఏకాదశి సూచిస్తూ ఉంటుంది. ఇక ఈ ఏకాదశి అయిన మొన్నాడే వామన జయంతి వస్తుంది. వామనుడంటే ఎవరో తెలుసా?
2: ఎవరు?
1: విష్ణుమూర్తి యొక్క అవతారం రా వామనమూర్తి. ఆయన పుట్టినరోజు వామన జయంతిట. అంతేకాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ భాద్రపద మాసంలోనే అవతరించారని చెప్తారు. ఇది భాద్రపదంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు. చూసావా మరి, ఇంత విశేషమైన నెల కాబట్టే ఈ నెలలోనే మనం వినాయక చవితి కూడా చేసుకుంటాం.
2: మనకి బోలెడన్ని ఫెస్టివల్స్ అమ్మా, ప్రతి నెల ఒకటో రెండో ఫెస్టివల్స్ ఉంటాయి.
1: అది నిజమేరా, మన దేశంలో ప్రతిదీ పండగగానే జరుపుకుంటాం. కాని నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా ప్రణవ్, మనకి ఇన్ని స్టేట్స్ ఉన్నాయి మన దేశంలో, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం వాళ్లు ఒకే పండగని వాళ్ల వాళ్ల ఆచారాలకి అనుగుణంగా వాళ్ల వాళ్ల పద్ధతుల్లో జరుపుకుంటారు. అలాగే ఒకటే పండగని వేరే వేరే రోజుల్లో కూడా జరుపుకుంటారు.

0: చూడు, మనకి ఉగాది ఉంది, తెలుగు వాళ్ల ఉగాది, తమిళుల ఉగాది, అలాగే మలయాళీల ఉగాది విషు అంటారు, పంజాబీల ఉగాది లోది, ఇలా అన్ని నవ్ దివస్ అని అంటారు పార్సీల ఉగాది. అందరూ ఉగాది చేసుకుంటారు, కానీ వేరే వేరే రోజుల్లో వేరే వేరే పద్ధతుల్లో చేసుకుంటారు. కానీ వినాయక చవితి చూసావా, అందరూ దేశం మొత్తం ఒకటే రోజు చేసుకుంటారు ఆ పండుగని. అంతేకాదు, దాదాపుగా ఒకటే పద్ధతిలో కూడా చేసుకుంటారు. అంటే గణేశమూర్తిని తీసుకుని రావడం, ఆయన్ని ప్రతిష్ఠించుకోవడం, అలాగే ఆయనకి పత్రి పూజ చేసుకోవడం, పళ్ళు ఫలాలు మోదకాలు, ఎన్నో రకాల మోదకాలు చేసుకుని ఆయనకి నైవేద్యం పెట్టుకోవడం, ఆ తర్వాత నిమజ్జనం. అందరూ దాదాపుగా ఒకటే పద్ధతిలో చేసుకుంటారు దేశం మొత్తం ఈ పండుగని. అది నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేవో లేదో. ఇంకా మహారాష్ట్రలో అయితే ఎంత బాగా చేస్తారనుకుంటున్నావు, ఎంతో వైభవంగా చేసుకుంటారు. నువ్వు అన్నావు చూడు, ఒకటో రెండో పండుగలమ్మా ప్రతి నెల అని. మరి ఒకటో రెండో పండుగలకి ఒకటో రెండో లీవులు కూడా ఉంటాయి. కానీ మహారాష్ట్రలో వినాయక చవితికి వారం రోజుల పాటు లీవ్ ఇస్తారట తెలుసా.
1: మహారాష్ట్రలో ఎందుకు ఇంత ఫేమస్?
0: ఎందుకంటే ఏం చెప్తావమ్మా, అంటే మనకి మహారాష్ట్రలో వినాయకుడు 8 స్థలాల్లో స్వయంభూగా అవతరించి అష్ట వినాయకుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉంటున్నారు. అవేంటో తెలుసా?
1: తెలీదు.
0: అవి మోర్గాం అనే ప్రాంతంలో మయూరేశ్వరుడిగా, తేవూర్లో చింతామణి వినాయకుడిగా, రంజన్గాంలో మహాగణపతిగా, సిద్ధటెక్లో సిద్ధి వినాయకుడిగా, లేన్యాద్రిలో గిరిజాగణపతిగా, ఓజర్లో విఘ్నేశ్వరుడిగా, పాలీలో బల్లాలేశ్వరుడిగా, ఇంకా మహద్లో వరద వినాయకుడిగా, ఇలా 8 స్థలాల్లో అష్ట వినాయకుడిగా వెలిసి మహారాష్ట్ర రాష్ట్రాన్నే ఆయన పాలిస్తున్నాడు. అందుకనే కబోలు మహారాష్ట్రలో అంత బాగా చేసుకుంటారు.
1: గణేష చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంటారు, కానీ చాలా క్యూట్ గా ఉంటారనుకో. ఆయనకి ఏనుగు తల ఎందుకు వచ్చిందో మనకి స్టోరీలో చెప్తారు కదా.
0: స్టోరీలో అన్ని చెప్తారా, కానీ అది స్టోరీ కింద తీసుకుంటే మనకి వినటానికి బాగుంటుంది, కానీ దానిలోంచి మనం నేర్చుకునేదే ఉంటుంది. మన పురాణాల్లో గాని మన కథల్లో గాని చెప్పిన వాటికి ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. స్వామి తల అంత పెద్దదిగా ఉంటుంది చూడు, అంటే ఏంటి, అంత గొప్పగా ఆలోచించాలి, మన ఆలోచనలు అంత ఎక్స్పాండ్ అవ్వాలి. స్వామి అంటారు కదా, మన స్వామి ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అని చెప్పి, అలా ఎక్స్పాన్షన్ ఉండాలి అని. చిన్న చిన్న కళ్ళుంటాయి స్వామికి, వినాయకుడికి. అంటే ఏంటి, సూక్ష్మమైన దృష్టిని కలిగి ఉండాలి, ఏదైనా కూడా జాగ్రత్తగా చూసి ఆలోచించాలి అని. అలా ఎన్నో రకాలుగా అన్ని మనకి చెప్పినవన్నీ కూడా ఎంతో ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంటాయిరా.
1: అయితే చెప్పమ్మా, తొండం ఎందుకుంది?
0: మంచి ప్రశ్నే అడిగావు. తొండం ఎందుకుందంటే, ఎప్పుడైనా ఏనుగు తొండంతో ఘీంకారం చేస్తే విన్నావా? అది ఎలా ఉంటుంది చెప్పు. ఏనుగు ఎప్పుడు ఘీంకారం చేయదు, ఎప్పుడో ఒకసారి అవుతుంది. కానీ చేసినప్పుడు మటుకు అంటే పెద్ద శబ్దంతో ఘీంకారం చేస్తుంది. అంటే ఏంటి, మనకి గణేష ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక నాయకుడు అంటే అధిపతి అనేవాడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలట. ఎంతో ఆలోచించి ఆచితూచి ఎప్పుడో ఒక మాట మాట్లాడాలి, కానీ ఆ ఒక్క మాటే ఎంత క్లియర్గా ఉండాలంటే ఎదుటి వారికి స్పష్టంగా అర్థమవ్వాలి. అంతేకాకుండా ఒకసారి మాట్లాడడానికి ముందర బాగా ఆలోచించి ఆ మాట మాట్లాడాలి. ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేయడం కాదనమాట. మనం మాట్లాడే మాటలు అర్థవంతంగా ఉండాలి అని చెప్తున్నారు.
1: అంత పెద్ద పెద్ద చెవులు?
0: పెద్ద పెద్ద చెవులు ఎందుకుంటాయంటే, ఏదైనా సరే ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే అటెంటివ్ గా వినాలి అని. ఇప్పుడు మనకి చూడు, ఈ కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటన్నిటిలో లిసనింగ్ స్కిల్స్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. అంటే ఎందుకు వినాలి, వినటం అనేది ఎందుకు ఇంపార్టెంట్, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అనే విషయం వీళ్ళు మనకి చెప్తారనమాట. మరి మన గణేష మనకి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి నాకు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ చెప్పేది అటెంటివ్ గా జాగ్రత్తగా వినాలి, నథింగ్ ఈజ్ అన్ఇంపార్టెంట్. విని మనకి అవసరమైనది అర్థవంతమైనది మనం లోపలికి తీసుకోవాలి అని చెప్పి. ఎప్పుడైనా చూసావా, ఏనుగు చెవులు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, ఎప్పుడు స్టేషనరీగా అంటే ఆగిపోయి ఉండవు. ఎందుకు, విన్నదంతా విను, అంతా విను, జాగ్రత్తగా విను, కానీ అవసరమైంది మట్టుకే ఉంచుకుని మిగిలిందంతా వదిలేసేయి అని అలాగూ ఆ చెవులు కదుపుతూ చెప్తూ ఉంటుందన్నమాట. నిత్య జీవితంలో, డే టు డే లైఫ్ లో కూడా ఎదుటివారు చెప్పేది వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆలోచించు.
1: అవును, నువ్వు కూడా చెప్తూ ఉంటావు కదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలని.
0: అవునరా, ఎవరు మాట్లాడినా మనం జాగ్రత్తగా వినాలి. అది మనం వాళ్ళకిచ్చే గౌరవం అన్నమాట. పెద్దవాళ్లు గాని చిన్న నీకంటే చిన్నవాళ్లైనా సరే, ఎదుటివాళ్లు చెప్పేది మనం జాగ్రత్తగా వింటున్నట్టు తెలిస్తే వాళ్ళకి వాళ్ళు ఎంత సంతోషిస్తారు. చూసావా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఈ పిల్లవాడు ఏమీ వినిపించుకోకుండా కూర్చునున్నాడు, వాడు మొబైల్ వాడు చూసుకుంటున్నాడు అంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. ఎవరైనా నీతో మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవసరం కొద్దీ మాట్లాడతారు, లేదు వాళ్ళకి తెలిసింది చెప్పడం కోసం మాట్లాడతారు, అభిమానంతో మాట్లాడతారు. ఏ ఉద్దేశంతో మాట్లాడినా వింటూ వాళ్లకి ఆ గౌరవాన్ని అందించడం మన బాధ్యత అన్నమాట.
1: మరి రెండు దంతాల్లో ఒకటి సగమే ఎందుకు ఉంటుందంటావు?
0: దీని గురించి మనకి పురాణాల్లో అయితే బోల్డ్ అన్ని స్టోరీలున్నాయి, ఒక దంతం సహమే ఎందుకుంటుందని. కాని మనం కొద్దిగా ఆలోచించి చూస్తే ఆ రెండు దంతాలు రెండు గుణాలకి ప్రతీకలు అని చెప్తారు. సహం విరిగిపోయిన దంతం ఇంటలెక్ట్, అంటే మన బుద్ధికి చిహ్నం. ఇక పూర్తిగా ఉన్న దంతం మన నమ్మకానికి గుర్తుట, మన నమ్మకానికి చిహ్నం. అంటే ఏంటి, నీకు ఎంత తెలివితేటలున్నా ఆ తెలివితేటలు నిన్ను ఒక లెవెల్ దాకానే తీసుకెళ్లగలవు, ఆ తర్వాత నిన్ను ముందరికి తీసుకెళ్లాలంటే దానికి నీ నమ్మకమే ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది రిలీజియస్ కాదంటే ఒక పూజలు చెయ్యాలని రిచువల్స్ చెయ్యాలని ఇలా కాదు. నమ్మకం అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెన్స్ అంటారు స్వామి. ఆ సెల్ఫ్ అనేది మనలో ఉన్న సెల్ఫ్ అనేది భగవంతుడే. ఆ విషయాన్ని మనం గ్రహించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగిపోతే ఏదైనా పూర్తిగా మనం సాధించగలం అని ఆ పూర్తిగా ఉన్న దంతం మనకి నిరూపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే చూడు, ఏ పనైనా సరే మొదలు పెట్టే ముందర, ఏ కార్యక్రమం అయినా సరే ప్రారంభించే ముందర గణేశుడికి పూజ చేస్తాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ తో మనం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లగలము అనే విషయాన్ని మనకి చెప్పడం కోసం అన్నమాట.
1: అంత లావుపాటి గణేష ఇంత చిన్న ఎలుక మీద ఎందుకు వెళ్తారంటావు? చక్కగా ఏ హార్స్ మీదో చీతా మీదో వెళ్ళొచ్చు కదా.
0: వెళ్ళొచ్చురా. మరి దీని గురించి మన స్వామి అయితే చక్కగా వివరించి చెప్పారు. ఎలుక అనేది అజ్ఞానానికి సూచనట. అజ్ఞానానికి, కోరికలకి, వీటన్నిటికీ. ఎప్పుడైనా చూడు, ఎలుక ఎక్కడుంటుంది? ఎక్కడ చీకటిగా ఉంటే అక్కడ ఉంటుంది, డార్క్నెస్ లో ఉంటుంది. అలాగే అజ్ఞానం అనేది డార్క్నెస్. తమసోమా జ్యోతిర్గమయ, జ్ఞానంతో నన్ను వెలుగులోకి తీసుకెళ్లని మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా. అలాగే అజ్ఞానం అనేది చీకటికి గుర్తు. ఆ అజ్ఞానాన్ని తన కింద పెట్టుకుని గణేష దాని మీద కూర్చున్నారంటే నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను, తీసేస్తాను, జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాను అని చెప్తున్నారనమాట. ఇలా అని స్వామి చెప్పారు. మనం కూడా దాని గురించి కొద్దిగా ఆలోచించామనుకో, ఈ ఎలకనే దాని, నువ్వు ఎప్పుడైనా ఎలకను చూసావా? అది ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒక దగ్గర సైలెంట్ గా కూర్చుని ఉండడం చూసావా నువ్వు?
1: లేదు లేదు, చూడలే.
0: ఎప్పుడు కూడా అది అలా కదులుతూనే ఉంటుంది, చకచకచకచకచకమని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగే మన ఆలోచనలు కూడా ఎప్పుడు చెలిస్తూనే ఉంటాయట. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, అది అలా కదులుతూనే ఉంటుంది. ఆ ఆలోచన వెనకాలబడి మనం వెళ్ళిపోయామనుకో, ఎక్కడికి చేరతాం? ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన, దానికి అంతే ఉంది. సో అలాంటి ఆలోచనలన్నింటినీ వాటిని కంట్రోల్ చేయడం కష్టం. మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఎప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి కదులుతూనే ఉంటుంది మైండ్ అనేది. ఇక్కడ గణేష ఆ ఎలుక మీద కూర్చుని ఏం చెప్తున్నారంటే, నీ ఆలోచనలని నా దగ్గర సమర్పించు, నా దగ్గర సరెండర్ చేయి, దాన్ని కంట్రోల్ చేయడం నేను చూసుకుంటాను, నేను దాన్ని కంట్రోల్ చేస్తాను అని అనమాట. చూసావా మరి ఎన్ని విషయాలు మనకి ఇందులో నిగూఢంగా దాగి ఉన్నాయో. మనం ఆలోచించాలే గాని మనకి చాలా విషయాలు అర్థమవుతాయన్నమాట.
1: అమ్మా, గణేష ఎప్పుడు ఒక కాల్ కింద పెట్టి ఇంకొక కాల్ మడుచుకొని కూర్చుంటారు, దానికి కూడా ఏదైనా మీనింగ్ ఉందా?
0: ఉందిరా, చాలా మంచి అబ్జర్వేషన్, కరెక్ట్ గా చూసావు నువ్వు. ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి కూర్చుంటారు వినాయకుడు. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో బతికేటప్పుడు పూర్తిగా ప్రాపంచికమైన విషయాల్లో పడిపోకుండా, అంటే వరల్డ్లీ థింగ్స్ అన్నమాట, ఎప్పుడూ లౌకికంగానే ఆలోచిస్తూ ఉంటాం. నా ఉద్యోగం, నా చదువు, నా మార్కులు, నా ప్రమోషన్లు, నా ఇల్లు, నా పిల్లలు, అంతే. దీనిలోనే ఈ బంధాల్లో పడిపోతూ ఉన్నామన్నమాట, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇంకొక మనకి వేరే వైపు కూడా ఉంది. ఇంకొక వైపు చూస్తే మన స్పిరిచువల్ సైడ్, అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే అన్ని చెయ్యాలి కానీ వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు, ఎప్పుడు దానిలోనే పడిపోకూడదు అని చెప్పడానికి గణేష అలా ఒక కాలు పైనకి ఒక కాలు కిందకి పెట్టుకుని కూర్చుంటారనమాట. కింద ఉంచిన కాలు అంటే భూమి మీద ఉంచిన కాలు, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నన్ని రోజులు, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నన్ని రోజులు, ప్రాపంచికమైన విషయాలను కూడా నువ్వు ఎంత వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత మట్టుకే ఇస్తూ నీకు నీ రోల్ని నీ జీవితంలో నువ్వు బోల్డ్ అని రోల్స్ ప్లే చేస్తావు. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు ఒక కొడుకువి, అలాగే ఒక తమ్ముడివి, ఒక స్టూడెంట్వి, ఒక మనవడివి, ఇలా ఎన్నో రకాల రోల్స్ ప్లే చేస్తూ ఉంటావు. అలా ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు చెయ్యాల్సిన బాధ్యతలన్నీ కరెక్ట్గా చెయ్యి, సక్రమంగా చెయ్యి, కానీ వాటికి అటాచ్మెంట్ ఉండకూడదు, నువ్వు వాటితో బంధం పెంచుకోకు, కానీ దాన్ని ఇగ్నోర్ చెయ్యకు అని ఒక కాలుని స్థిరంగా భూమి మీద పెట్టి చూపిస్తున్నారు. అలాగే ఇంకో కాలుని పైకి మడుచుకుని కూర్చున్నారు. అదేంటంటే ఇది కేవలం సగభాగం మాత్రమే, ఇంకొక సగభాగం నీ ఆధ్యాత్మిక పురోగతి ఉన్నతిని గురించి ఆలోచించు. అక్కడ నువ్వు అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉంటే ఇక్కడ నువ్వు బాగా అభివృద్ధి చెందగలవు. ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. లైఫ్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలిరా. నేను స్పిరిచువల్ లైఫ్నే ప్రాక్టీస్ చేస్తాను, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, నాకు మిగిలిన వాటితో సంబంధం లేదు అని నీ ఫ్యామిలీని నీ బాధ్యతల్ని వదిలేస్తే భగవంతుడు సంతోషిస్తాడా? స్వామి ఇప్పుడు చెప్తారు కదా, నువ్వు నీ హెడ్ ఫారెస్ట్లో ఉండాలి, హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అంటారు స్వామి. అంటే నువ్వు ఫారెస్ట్లో కూర్చున్నా నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే దానివల్ల లాభం లేదు. అలాగే నువ్వు 10 మంది ఫ్యామిలీతో కలిసి ఉన్నా కూడా, 10 మంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉన్నా, నీకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా, మనసుకి అటాచ్మెంట్స్ లేకుండా ఉంటే నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతావు అని చెప్తారు. ఆ విషయాన్ని చాలా సటిల్గా గణేష ఇలా చెప్తున్నారన్నమాట.
1: ఇంకొక క్వశ్చన్, గణేష పూజలో ఆకులు అవి ఎందుకు యూజ్ చేస్తారు?
0: ఇది కూడా మంచి ప్రశ్న. వినాయకుడి పూజలో మనం వాడే పత్రిలో బోల్డ్ అన్ని రకాల ఆకులు, కాయలు, పళ్ళు, పూలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నింటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి, అంటే మెడిసినల్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. కేవలం వాటిని ముట్టుకున్నంత మాత్రంలో, అంటే ఓన్లీ విత్ ద టచ్, చాలా కొన్ని చిన్న చిన్న రుగ్మతలు, రోగాలు, స్కిన్ డిసీజెస్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయట వాటిని టచ్ చేసినంతలో. అందుకని ఆ సామాన్యమైన వ్యాధులన్నింటినీ నయం చేసే శక్తి వీటికి ఉంది కాబట్టి ఈ ఆకులతో పూజ చేయమని మన పెద్దవాళ్లు చెప్పారన్నమాట. మనకి మన పూర్వీకులకి వీటి గుణాలన్నీ తెలుసు. ఆ ఔషధాలన్నింటినీ మన ఇంటికి ఒక్కరోజైనా రప్పించడానికి చేసే ప్రయత్నం ఈ పూజ అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి భాద్రపద మాసంలోనే పత్రితో ఎందుకు పూజ చేయాలి అని అడగచ్చు. కృష్ణాష్టమికి ఎందుకు చేయకూడదు, శ్రీరామనవమికి ఎందుకు చేయకూడదు అంటే దానికి సమాధానం ఏంటంటే, మిగిలిన సందర్భాల సంగతి అలా ఉంచితే భాద్రపద మాసంలో మత్తుకు తప్పకుండా చేయాలి. ఎందుకంటే భాద్రపద మాసంలో వానలు పడుతూ ఉంటాయి, నీకు తెలుసు కదా, ఇప్పుడు మనకు కూడా వాన పడుతుంది, ఇప్పుడు కూడా అది రెయినీ సీజన్ స్టార్టింగ్ అనమాట. సో వాన పడుతూ ఉంటుంది, ఎక్కడికక్కడ బురద బురదగా ఉంటుంది, తడితడిగా ఉంటుంది, చిత్తడిగా ఉంటుంది, గుంటల్లో అన్నిట్లో నీళ్లు నిలిచిపోయి ఉంటాయి. దానివల్ల కొన్ని రకాలైన రోగాలు ఈ ప్రబలిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఆ సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా ఇవన్నీ ఎక్కువగా పెరుగుతాయి. సో ఇలాంటి సమయంలో ఇన్ని మెడిసినల్ క్వాలిటీస్ అంటే ఇన్ని ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల వాతావరణం అంతా బాగుండి అది బ్యాక్టీరియానంతటినీ నశింపజేస్తుందన్నమాట. అందుకని ఆ ఉద్దేశంతో ఎస్పెషల్లీ వినాయక చవితి సందర్భంలో పత్రితో పూజ చేయమని చెప్తారు స్వామి.
1: సో ఇంత ఇన్నర్ మీనింగ్ ఉందన్నమాట, చాలా బాగుందమ్మా. మరి గణేష్ అని ఇంటికి తీసుకువద్దామా?
0: వెళ్దాన్రా, ఇప్పుడే మనకి వాన కూడా తగ్గింది. మరి ఇన్ని విషయాలు మనం ఈ రోజు మళ్లీ నేను గుర్తు చేసుకున్నాను, నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ భాద్రపద మాసంలో మనం చేసుకోబోయే వినాయక చవితిలో సకల జీవరాశి భద్రంగా ఉండాలి అనే ప్రార్థనతో ఈ పూజను మనం మొదలుపెట్టి స్వామికి ప్రార్థిస్తూ ఫినిష్ చేసుకుందాం, సరేనా?
1: అవునవును, అందుకనే కదా స్వామి సమస్త లోక సుఖినో భవంతు అనమంటారు. సరే పద మరి వెళ్దాం.
0: పద మరి బయలుదేరదాం ఇంకా.

వాతాపి గణపతి అంటే కర్ణాటక సంగీతంలో వాతాపి గణపతిం భజే ఇప్పుడు మనం విన్న పాట అంటూ సాగే ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని వినని తెలుగువారు అరుదు. ఒకనొక సందర్భంలో ఏ సభ జరిగినా ఏ సమావేశం మొదలవుతాంటున్నా ఈ కీర్తనతోనే శుభారంభం చేసేవారు. ఇంతకీ ఈ వాతాపి గణపతి ఎవరు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కర్ణాటకలో బాదామి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఒకప్పుడు చాళక్యులు అనే రాజవంశపు ఏలుబడిలో ఉండేది. బాదామిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని పాలించారు కాబట్టి వీరికి బాదామి చాళక్యులు అన్న పేరు ఉంది. ఈ చాళక్యులకి పల్లవులకి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి వారిది పైచేయితే ఇంకొకసారి వీరిది పైచేయిగా ఉండేది. అలాంటి ఒక పోరులో పల్లవులది పైచేయి అయ్యింది. ఆ విజయానికి చిహ్నంగా వారు బాదామిలో ఉన్న గణపతిని తీసుకువెళ్లి తిరువారూర్ జిల్లాలోని తిరుచన్ కట్టండి అనే ప్రాంతంలో ప్రతిష్ఠించారు. బాదామికి పూర్వం వాతాపి అన్న పేరు ఉంది కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుచుకునేవారు. నిజానికి వాతాపి అంటే మరణమని, ప్రాణాలను హరించేవాడు అని అర్థం. మరి విఘ్ననాయకుడైన ఆ గణపతికి ఇలాంటి పేరేంటి, ఇలాంటి బిరుదేమిటా అని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఈ సందేహం అందరికీ కలుగుతుంది. పైగా ఈ కృతిలో సమస్త ఆత్మలు సేవించుకునే దైవంగా ఆ గణపతిని కీర్తిస్తున్నారు దీక్షితుల వారు. తనను నమ్మి సేవించేవారి మృత్యువును ఆయన కోరుకుంటాడా? మరి దీనికి అర్థమేంటి? అసలైన అర్థం మనం తెలుసుకోవాలి కదా. మామూలుగా పాడేటప్పుడు అర్థం తెలుసుకుని పాడితే ఇంకా దాని భావం మన మనసులో ఉండి మనం స్వామి వైపుకు ఇంకా దగ్గరవుతాం. అందుకు సమాధానంగా తొలి చరణంలోనే ఒక భావం కనిపిస్తుంది. మూలాధార చక్రంలో వసించు గణపతి అంటూ ఆయన స్తుతిస్తారు దీక్షితుల వారు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఈ మూలాధారం కుండలినిలోని తొలి చక్రం. మూలాధారంలో కనుక ఎరుక మొదలైతే మనిషిలో ఇహలోక వాంఛలు సన్నగిల్లిపోతాయి. భవబంధాల పట్ల మోహం నశిస్తుంది. కర్మలు దహించుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బతికి ఉండగానే భగవంతుణ్ణి చేరతాడు. అతనిలోని శాశ్వతమైన ఆత్మ ప్రకాశించడం మొదలు పెడుతుంది. అలాంటి స్థితిని సాధ్యం చేసేవాడు కాబట్టి గణపతికి వాతాపి అన్న పేరు వచ్చి ఉంటుంది. ఇక వాతాపి అన్న పేరు వెనుక మరో కథ కూడా స్ఫురిస్తుంది. పూర్వకాలంలో ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులుండేవారు. వారిరువురు ఘోర అరణ్యంలో సంచరిస్తూ అటువైపుగా ఎవరన్నా మానవులు రాకపోతారా అని కాపు కాసేవారు. ఎవరన్నా మనుషులు అటువైపు రాగానే ఇల్వలుడు వారి వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్లేవాడు. మా ఇంటికి వచ్చి అతిథి సత్కారాలను స్వీకరించమని ప్రార్థించేవాడు. సహజంగానే అంతటి నిర్జన అరణ్యంలో తమకు ఆతిథ్యాన్నిచ్చేవారిని చూడగానే మానవులకు పరమ సంతోషం కలిగేది. ఈలోగా వాతాపి తన కామరూప విద్య ద్వారా ఒక మేకరూపాన్ని పొందేవాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆ మేకను వండివర్చేవాడు ఇల్వలుడు. వచ్చిన అతిథులు ఆ మాంసాన్ని అలా భుజించారో లేదో తనకు వచ్చిన సంజీవిని మంత్రాన్ని తలుచుకుని వాతాపి బయటకురా అంటూ తన సోదరుడైన వాతాపిని పిలిచేవాడు ఇల్వలుడు. వెంటనే అతిథి శరీరాన్ని చీల్చుకుంటూ వాతాపి బయటకు వచ్చేసేవాడు. ఒకనాడు ఆ కీకారణ్యంలో అగస్త్య మహాముని ప్రవేశించాడు. యథాప్రకారం ఆయన వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు ఇల్వలుడు. కాని అగస్త్యుడు సామాన్యుడు కాదు కదా. ఇల్వలుడిని చూసి చూడగానే ఆయనకు విషయం బోధపడిపోయింది. సరే పదమంటూ ఆయన ఇల్వలుడిని అనుసరించాడు. అక్కడ ఎప్పటిలాగాని తన సోదరుడైన వాతాపిని భోజనం అందించాడు ఇల్వలుడు. కాని ఈసారి అతడి పథకం పూర్తిగా విడిసికొట్టింది.
భోజనం ముగించుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని తలుచుకోగాని వాతాపి కాస్త జీర్ణమైపోయాడు. ఆపై ఏ సంజీవిని మంత్రమూ పారలేదు. అలా వాతాపి జీర్ణం చేసుకున్న ప్రదేశమే వాతాపి అని, అక్కడ వెలసినవాడు కాబట్టి ఆయన వాతాపి గణపతి అయ్యాడని ఒక కథనం. అందుకు బలాన్ని చేకూరుస్తున్నట్లుగా ఈ కీర్తనలో అగస్త్యుని ప్రస్తావన కూడా కనిపిస్తుంది. కారణం ఏదైనా వాతాపి అన్న ప్రదేశంలో వెలసిన గణపతి కాబట్టి ఆయనను ముత్తుస్వాముల వారు వాతాపి గణపతిం భజే అంటూ కొలుచుకున్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు మరొక్క మారు తెలుపుకుంటూ స్వామివారి దివ్య ఆశీస్సులు, వినాయకుడి ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 25వ తేదీన వినాయక చవితి ప్రవదన సందర్భంగా రేడియో సాహిత్య తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటక దేహో దేవాలయ. ఈ నాటకాన్ని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు సాయి కుల్వన్ సభామండపంలో భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకం

0: ఓం శ్రీ సాయిరాం. సర్వహృదయవాసిని శ్రీ సాయి జగన్మాత, నీ తొలి మానసపుత్రికైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నీ పాదాల చెంత ప్రేమతో మోకరిల్లుతోంది. తన 57వ వార్షికోత్సవ శుభ సందర్భాన ఓ నాటక కుసుమాన్ని భక్తితో నీకు సమర్పిస్తోంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మోక్ష సాధనకై ఆరోగ్యవంతమైన శరీరం ఎంత అవసరమో నీవు ఏనాడో నొక్కి చెప్పావు. కాని నీ మాటలను విస్మరించిన మానవాళి గతితప్పిన తమ జీవన విధానంతో కష్టాలను చేజేతులా కొనితెచ్చుకుంటోంది. నీవు బోధించిన ఆధ్యాత్మిక తత్వాలు మరియు ఆరోగ్య సూత్రాల ఆధారంగా నిర్మితమైన దేహో దేవాలయః అను ఈ నాటకం ఆపత్సమయంలో మానవాళికొక మేల్కొలుపు కాగలదని ఆశిస్తున్నాం. దయతో ఈ నాటకాన్ని తిలకించి అందులోని సందేశాన్ని మా హృదయస్థం గావించి మమ్మాశీర్వదింప ప్రార్థన.
1: ఓం శ్రీ సాయిరాం. వి ద స్టాఫ్ ఆఫ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయం ఆఫర్ అవర్ హార్ట్ ఫెల్ట్ ప్రణామ్స్ at the lotus feet of our divine healer who frees man from the malady of endless birth and death. Human body is the vehicle to achieve the highest goal of life, the boat to sail across the bhava sagara. On the occasion of 57th anniversary of our hospital, we humbly present a drama entitled Deho Devalayaha as a wake-up call for man to patch his leaky boat and row swiftly to the shore of enlightenment. Jai Sai Ram.
2: Sai Ram Dr. Garu.
3: Sai Ram Subhash.
2: Sai Ram Sir.
3: Yem Rajesh, ela unnav? Kadupulo manta tagginda?
2: మీరిచ్చిన ట్రీట్మెంట్ తో ఇప్పుడు నా కడుపు కాశ్మీర్ హిమాలయాల్లా కూల్ గా ఉంది సార్.
3: చాలా సంతోషం.
2: అవును సార్, నిన్న రాత్రి 3 మిరపకాయ బజ్జీలు తిన్నా మంట పొడితే ఒట్టు.
3: అంటే నువ్వింకా నీ అలవాట్లు మార్చుకోలేదన్నమాట?
2: చేచే, అదేం లేదు సార్. సినిమా థియేటర్ లో ఏదో ఫ్రెండ్స్ కి కంపెనీ ఇద్దామని తిన్నాను.
3: నువ్వు సినిమాలు కూడా ఇంకా వదల్లేదన్నమాట?
2: బాగా తగ్గించాను సార్. ఏదో వారానికి ఒక్కటో రెండో మించి చూడట్లేదు.
3: అంతేనా?
2: మరేం చేస్తాం సార్, లైఫ్ లో అసలు తీరికన్నది దొరికితే కదా. ఉదయాన్నే జీమెయిల్, ఆఫీస్ బ్రేక్ లో ఆర్కుట్, సాయంత్రం ఫేస్బుక్, రాత్రి స్కైప్, ఇంకా మధ్య మధ్యలో ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్. అబ్బబ్బబ్బా, ఇన్ని పనుల మధ్య అసలు ఖాళీ దొరక్క బుర్ర వేడెక్కిపోతుంది సార్.
3: జంక్ ఫుడ్, సినిమా, ఇంటర్నెట్, మొబైల్, పరుగులు పెట్టే జీవన విధానం, యాంగ్జైటీ అండ్ టెన్షన్. ఆధునిక మానవుడిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది
4: సార్. తన లైఫ్ స్టైల్ మార్చుకోమని రాజేష్ కి ఎన్నో సార్లు చెప్పాను, ఎప్పటికప్పుడే దానిని తను వాయిదా వేస్తూ వచ్చాడు. ఈరోజు ఎలాగైనా మీరే తన్ని ఇన్స్పైర్ చేయాలి.
5: సాయిరామ్, డాక్టర్ విశ్వనాథం గారు.
3: ఓ డాక్టర్ గారా, స్వాగతం. వీరు సుభాష్, రాజేష్.
4: సాయిరామ్ సార్.
3: నా మిత్రుడు డాక్టర్ కామేశ్వరరావు చిరకాలంగా స్వామి భక్తులు. సాయి యువతకు వీరు ఎన్నో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించిన వారు. డాక్టర్ గారు, నేటి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు, వాటిని ఎలా అధిగమించాలో మీరే మన యంగ్ ఫ్రెండ్స్ కి హితబోధ చేయాలి.
5: ఫ్రెండ్స్, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణమేమిటో తెలుసా?
4: ఇల్లిటరసీ, పాలిటిక్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్,
5: ఇవేవీ కావు. అన్ని శారీరక, మానసిక, సామాజిక సమస్యలకి కారణం మనలో ఆధ్యాత్మిక దృక్పథం లోపించడమే.
2: ఒక కామన్ మ్యాన్ గా అటువంటి దృక్పథం అలవరుచుకోవడం కష్టం కదా సార్?
5: లేదు, అది చాలా తేలిక.
4: ఎలా?
5: నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది. నీ దేహాన్నే ఒక్కసారి శ్రద్ధగా గమనించు, అదే నీకు గురువు నడిపిస్తుంది.
2: ఇంకాస్త వివరంగా చెప్పండి.
5: స్వామి అన్నారు, ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి అని. పంచభూతాలతో నిర్మితమైన మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. జాగ్రత్తగా గమనిస్తే మన శరీరం మనకు బోధించని ఆధ్యాత్మిక తత్వం గాని ఆరోగ్య సూత్రం కాని లేవు. రండి, మన దేహం బోధించే నిగూఢమైన సత్యాలేంటో తెలుసుకుందాం. ఇది అందరం కాసేపు ఏకాగ్రతతో కూర్చుని దిశానిర్దేశం చేయమని స్వామిని ప్రార్థిద్దాం.

0: సుభాష్ సుభాష్ అటు చూడు అప్పా.
1: ఏ తేజస్సు, చూస్తుంటే మానవ మాతృనిలా అనిపించడం లేదు. ఏ దివ్య పురుషుడు కాదు కదా?
0: అతన్నే అడుగుదాం. అయ్యా, ఎవరు మీరు?
2: భగవత్ సృష్టిలోని అందాలని నిన్ను ఆస్వాదింపచేస్తూ నీ జీవితంలో వెలుగులు నింపే నీ కంటిని నేను.
0: కన్నా, యు మీన్ ఐ?
2: అవును.
0: సుభాష్, మనమేమి అలగనడం లేదు కదా? ఏది, ఓసారి నన్ను గిల్లు.
2: అవసరం లేదు, మీరు చూస్తున్నది వాస్తవమే. మానవ జాతిని జరగబోయే విపత్తు నుండి కాపాడడానికి భగవదాజ్ఞ మేరకు కొన్ని సందేశాలతో మీ ముందుకొచ్చాను.
1: సందేశమా?
2: అవును. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మనసులో ఏ ఆలోచనలున్నాయో కళ్ళు ఆ భావాలనే వ్యక్తపరుస్తాయి. స్వార్థం, స్వలాభం, కపటం, ఒత్తిడి వంటి అలచడులతో మనస్సు అల్లకల్లోలమవడం వల్ల ఆధునిక మానవుని కళ్ళు కాంతిహీనమైన గాజుబొమ్మలని తలపిస్తుంది. అసలు కళ్ళనేవి ఎలాగుండాలో తెలుసా? కరుణార్ద్రపూరితమైన స్వామి నేత్రకమలాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

0: భగవంతుడు నాకు అమోఘమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కాని ఈనాడు మీరు నన్ను అనేక విధాల దుర్వినియోగపరుస్తూ నిర్వీర్యుణ్ణి చేస్తున్నారు.
1: మేమా?
0: అవును, పవిత్రత లేని చూపు నాకు ఆయుక్షీణం కలిగిస్తుంది. ఈనాడు మీరు టీవీలని, సినిమాలని, మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని అనేక విధాలుగా నాకు కష్టం కలిగిస్తూ నన్ను శక్తిహీనుణ్ణి చేస్తున్నారు.
1: అయ్యా, టీవీ సినిమాలనైతే మేము ప్రయత్నం చేసి విడిచిపెట్టగలము, కానీ కంప్యూటర్ లేనిదే మాకు రోజు గడవదు.
0: రోజుకి 3 గంటలకు పైగా కంప్యూటర్ ముందు పనిచేస్తున్న వారిలో 90% మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతున్నారు. వైద్య మహాశయులారా, ఈ వ్యాధి నుండి నన్ను రక్షించే మార్గాన్ని నేటి తరానికి మీరే తెలియచేయాలి.
2: తప్పకుండా, అది మా కర్తవ్యం.
0: ఇక టెలివిజన్గా స్వామి వర్ణించే టీవీ ప్రతి ఇంట తిష్టవేసింది. ఈ టీవీ విష ప్రభావం వల్ల బాల్యం నుండే నా పతనం మొదలవుతోంది. పట్టుమని 10 ఏళ్లు కూడా రాకముందే కళ్లద్దాలకు పరిమితమయ్యే ముసలివాడినవుతున్నానయ్యా. ఈ పాపం టీవీ చూస్తున్న పిల్లలదా, లేక వారిని వారించని తల్లిదండ్రులదా? మీరే ఆలోచించండి.
2: మమ్మల్ని మన్నించండి. ఇకపైన ఈ టీవీ బారి నుండి మమ్మల్ని, మా పిల్లల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.
0: సహృదయులైన భక్తులారా, నవ నాగరికత పేరిట వేళ్లూనుకున్న ఈ టీవీ కంప్యూటర్ల విష సంస్కృతి నుండి నన్ను కాపాడండి. మరొక్క విషయం, ఈ విషంగా స్వామి వర్ణించే టీవీ ప్రతి ఇంట తిష్టవేసింది. ఈ టీవీ విష ప్రభావం వల్ల బాల్యం నుండే నా పతనం మొదలవుతోంది. పట్టుమని 10 ఏళ్లు

0: నాకు ప్రాణాధారం. క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, పాల పదార్థాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం తొక్కతీసిన ఒక క్యారెట్ను తినిపిస్తే భవిష్యత్తులో నాకు రేచీకటి, దృష్టిలోపాల వంటి సమస్యలు అస్సలు ఉండవు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. నన్ను శ్రద్ధగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారని స్వామి సమక్షంలో మిమ్మల్నందరినీ అర్థిస్తున్నాను.
1: తప్పకుండా చేస్తాం, అది మా విధి.
0: ధన్యవాదాలు. నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయంలో ఒక్కసారి పుడమినీలు ప్రభువైన మన బంగారు స్వామిని కీర్తించుదామా?

0: ఎంత అమూల్యమైన విషయాలను తెలుసుకున్నాం.
1: నిజంగా కళ్ళు తెరిపించిందిరా కన్ను.
0: ఇంకెవరో వస్తున్నారే.
1: అయ్యా, మీరెవరు?
2: శ్వాసకు ఆశ్రయమిస్తూ వాయువులో ఉన్న ప్రాణవాయువు ద్వారా మీ ప్రాణాన్ని నిలిపే ఊపిరితిత్తిని నేను.
1: అంటే లంగ్ అన్నమాట.
0: మీరు కూడా మాకేవైనా సందేశం తెచ్చారా?
2: అవును, నేను మీకు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను.
0: తప్పకుండా సార్.
2: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయం, నీవే దైవం. ఇదే సత్యాన్ని స్కోహం సోహం అనే నా శ్వాస ద్వారా రోజుకి 21,600 సార్లు మీకు బోధపరుస్తున్నాను. మీరు ఏ జప ధ్యానాలు చేయకపోయినా పర్వాలేదు, నిత్యం మీ

0: శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తే చాలు, మీ ఆధ్యాత్మిక పురోగతి అత్యంత వేగవంతంగా గమ్యం వైపు పయనిస్తుంది.
1: బ్రెత్ మాస్టరీ ఈజ్ సెల్ఫ్ మాస్టరీ అన్న నానుడిని మాకు గుర్తు చేశారు.
0: ఇక రెండో విషయం, శ్వాస ప్రక్రియలో భాగంగా మొత్తం గాలిని నేను ఒక్కటిగా పీల్చినా అందులో ప్రాణాధారమైన ఆక్సిజన్ను మాత్రమే స్వీకరించి తక్కిన గాలిని త్యజిస్తాను. అదేవిధంగా దృశ్యకల్పితమైన ఈ జగత్తులోన మీ ఆధ్యాత్మిక పురోగతికి పనికి వచ్చే వాటిని మాత్రమే స్వీకరించి మాయాకల్పితమౌ ఇంద్రియ భోగాలను విషయవాంఛలను త్యజించండి.
1: ఆజ్ఞ.
0: చివరగా, ఏ విధంగా నేను ఎప్పటికప్పుడే శరీరంలో తయారవుతున్న కార్బన్ డయాక్సైడ్ ను విసర్జిస్తానో అదేవిధంగా ఎప్పటికప్పుడే మీరు మదిలోని మాలిన్యాలను విసర్జించండి. తాత్సారం చేశారో, ఇంతింతై వటిడింతై అన్నట్టు ఆ దురాలోచనలు పెరిగి పెరిగి మీ ఆధ్యాత్మిక సౌధాన్ని నీలపాలు చేస్తాయి.
2: బ్యూటిఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: నాయనా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, కానీ మీ మానవజాతి విపరీతాల వల్ల నా మనుగడకే నేడు ముప్పు వాటిల్లింది. నా భర్త శత్రువును చేరదీసి అక్కున చేర్చుకున్న మీరు నా బ్రతుకుని మసిబార్చారు.
2: మీ శత్రువా? ఎవరు?

0: ఎవరు నువ్వు?
1: పదును దేరిన చాకు మీ గుండెల్లో పిడిబాకు, నాతో బహుపరాకు, నా పేరు పొగాకు.
0: యూ మీన్ టొబాకో?
1: అవును. ఓ ఊపిరి తిత్తి ఇక్కడే ఉన్నాడే.
0: నీ చూడా, నా నుండి దూరంగా పో.
1: తప్పు తప్పు, మనిషి నన్ను ఆహ్వానించి నెత్తిన పెట్టుకుని 2000 సంవత్సరాలు దాటింది. నా మత్తుకు చిత్తైన మనిషి ఇప్పుడు నా బానిస. నన్ను వెళ్ళగొట్టే దమ్మెవరిది?
0: నిన్న ఇంటికే కన్నం వేసే ధూర్తుడా. అమాయకంగా నీ పాలపడ్డ వారి ప్రాణాలతో చెలగాటమాడుకుంటావు. నీ వలన శరీరంలో చెడని అవయవం లేదు, రాని జబ్బు లేదు.
1: అన్నట్టు నీకీ విషయం తెలుసా? ప్రపంచంలో ఈనాడు 110 కోట్ల మంది ధూమపాన ప్రియులున్నారు.
0: వారిలో ఏటా 4 లక్షల మంది నీ వల్లనే మరణిస్తున్నారు.
1: దివిను, భూమండలంపై ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లు అమ్ముడవుతున్నాయి.
0: కాల్చిన ప్రతి సిగరెట్టుకి మనిషి ఆయుర్దాయంలో 6 నిమిషాలు ఆవిరవుతున్నాయి.
1: అన్నట్టు అబ్బి, నాకు మీ దేశం అంటే మహాగౌరవం. ఎందుకని అడగవే? ఏ విషయంలో ఎలాగున్నా పొగ తాగడంలో మాత్రం ప్రపంచంలో మీదే 3వ ర్యాంకు.
0: ప్రజలారా, భక్తులారా, భారతీయులారా, వేదభూమి అయిన భారతావనికి ఏలై ఈ దుస్థితి. ఇకనైనా మేల్కొనండి. పొగాకు, మద్యం వంటి దురలవాట్లకు దాసోహమైన మానవుడు దానవుడిగా మిగులుతాడే తప్ప ఏనాటికీ తనలోని దైవత్వాన్ని తెలుసుకోలేడు. ఈ దురలవాట్లని తక్షణమే వదిలేయండి. మనల్ని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన సాయి మన నుంచి ఏ పూజలు, పునస్కారాలు కోరలేదు. మంచితనం వైపుకు మనలో వచ్చే మార్పే మన స్వామికి మహానైవేద్యమయ్యా, స్వామికి మహానైవేద్యం.
2: ఊపిరితిత్తి చెప్పినంత పరమసత్యం.
3: అంతేకాదు, రోజుకి 15 సిగరెట్ల చొప్పున 20 ఏళ్లు కాలిస్తే అక్షరాల 1.5 కిలోల బరువైన తారు శ్వాసకోశాలలో పేరుకుపోతుంది.
4: నడు, నీ సంగతేటో ఇవాళ తేలాల్సిందే.
5: నువ్వు ఎయ్యి సెప్పు, లచ్చ సెప్పు, నాకే రోగం లేదనన్నా.
4: సి, నీ ఇలాంటి సోమరిపోతాడిని ఏడ చూసింది లేదు. అందుకే డాక్టర్ బాబు దగ్గరికి నిన్ను తెత్తన్నా, దెబ్బకు నువ్వు దెయ్యం వదిలిపోద్ది.
2: ఏం సుబ్బయ్య, ఏంటా హడావిడి? ఈడు నా కొడుకు చంద్రమయ్య.
4: వీడికి వల్లమాలిన బద్ధకం, 3 పూటల మేత, 3 పొద్దుల పడక, ఇది వీడి జీవితం. కూలిసేసి 4 డబ్బులు తేరా అంటే
5: ఇంతేనా?
2: చంద్రం, దీనికి నీ సమాధానమేంటి?
5: నేనే వట్టాటోణ్ణి కాదు సార్. ఇదిగో వచ్చే సంక్రాంతి నుండి చూడండి, పలుగు పారా అట్టుకొని పొలంలో బంగారం పండించేను.
4: ఆహా, మరి ఈ 3 నెలలు ఏడు చేస్తావు? దిష్టి బొమ్మల వాకిడే నిలుసుంటావా? డాక్టర్ బాబు, ఈడి బద్ధకం వదిలేలా మంచి మందు రాయండి.
5: సార్, మా నాన్నకి బీపీ అయిందానికి కాలిదానికి తోక తొక్కిన తాచులా రింగ్ అని పైకి లేస్తాడు. ముందు తన బీపీ తగ్గడానికే మందు రాయండి.
6: చంద్రం, వాడకుండా వదిలేసిన ఇనుము తుప్పు పట్టినట్లే పనిలేని శరీరం కూడా పనికి రాకుండా పోతుంది.
7: అవును, రెస్ట్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అని స్వామి చెప్పారు కదూ.
5: ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్.
2: సార్, మీరు
8: పగలు ఎనక రాత్రి ఎనక అలు పెరగక అలుసటనక గతి తప్పక విధి వీడక క్షణక్షణమూ స్పందించే నిత్య కర్మ యోగి నేను మీ అందరి గుండె నేను.
9: గుండె, ఓ ఆర్ స్వీట్ హార్ట్, మీరు రావడం మాకు చాలా సంతోషం.
8: చంద్రం,
10: దొరా,
8: నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలైన నా కర్మ నీ తుదిశ్వాస వరకు ఆగదు. శరీరంలో ఏ అవయవమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కాని నాకు విశ్రాంతి లేదు. కర్మలోనే నాకు శాంతి, కర్మే నా విశ్రాంతి. కాని నిన్ను చూస్తుంటే నాకు కూడా పనిమాని కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తోంది. ఏ కాసేపు ఆగమంటావా?
10: అయ్య బాబోయ్, వద్దురా, అంత పని చేయకండి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి నేను కూడా కష్టపడి పనిచేస్తాను.
8: చాలా సంతోషం. భక్తులారా, కర్మే మానవుని ధర్మము, కర్తవ్య పాలనే కైవల్య మార్గము. ప్రేమతో చేసే ఏ చిన్న పనైనా స్వామి పాదాలనలంకరించే పూజాకుసుమంగా మారుతుంది. కర్మలోని మర్మాన్ని గమనీయంగా మనకు ఆచరించి చూపిన స్వామిని గమనించండి. భక్తులకి దర్శనమొసగడం తమ విధిగా భావించిన స్వామి తమ అలసటని మరుగుపరచి చెరగని చిరునవ్వుతో దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. 106 డిగ్రీల జ్వరమైనా విరిగిన తుంటి ఎముకైనా స్వామి కర్తవ్య పాలనా దక్షత ముందు సిగ్గుతో తలవంచుకున్నాయి. స్వామికది ఎలా సాధ్యమో తెలుసా? జవాబు ఒక్కటే. స్వామి గుండె నిండుగా పొంగులు వారే చల్లని తీయని తేనెల ప్రేమ.

0: సుబ్బయ్య, నాదొక విన్నపం.
1: విన్నపం ఏడిదోరా? మీరు చెప్పాలా, మేము చేసి తీరాలా?
0: నీ ప్రాణం నిలిపేది నేనే అయినా నా బాగోగులు చూసుకోవాల్సింది నువ్వే.
1: దొరా!
0: అవును, అనవసరమైన భావోద్వేగాలు, ఎడతెగని ఆలోచనలు, నిన్న గురించి, నేటి గురించి, రేపటి గురించిన చింత, తప్పుడు ఆహారం, వీటన్నింటి వల్ల మీరు తెచ్చుకుంటున్న బీపీ జబ్బు నన్ను బలహీనం గావిస్తోంది. నా విన్నపం ఇదే, ప్రతిరోజు అరగంటైనా వాకింగ్ చెయ్యండి, ఆహారంలో ఉప్పుని తగ్గించండి, మానసిక ప్రశాంతత కొరకు నిత్యం 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి, వీలు చిక్కినప్పుడల్లా సాయినామస్మరణ చేయండి. తేలికైన ఈ కొద్దిపాటి చర్యల వలన నిండు 100 ఏళ్లు మీకు నేను సమర్థవంతంగా సేవలు చేయగలను.

0: నా పేరు ఉప్పు, నేను లేని వంటకు దక్కదు మెప్పు, నన్ను ఇష్టపడని వారెవరు చెప్పు.
1: నా పేరు తారం, నేనంటే ప్రజలకు అబ్బో మమకారం, ఆహారానికిస్తా సరైన ఆకారం.
0: నషాళానికి అంటే మషాళాని నేను, విశాల విశ్వంలో వీధి వీధిలో నున్నాను. పెళ్ళైనా పార్టీ అయినా విందైనా వినోదమైనా మొదలు నేను తుదిలో నేను.
2: నా పేరు మందు, శతనామాలు నాకు లోక మందు, సారాయను విస్కీయను కల్లుయను బీరుయను, పల్లెలనక పట్నమనక అన్నింటా దొరుకుతాను, తీయని మత్తుల మనిషిని నిలువెల్లా ముంచుతాను.
1: నన్నెరుగని వాడు లేడు, వైద్యంలో నేను రేడు, నొప్పి మాత్ర నా పేరు, నా అవసరం లేనిదెవరు.
2: నొప్పి మాత్ర నీ గురించి నాకు బాగా తెలుసు, నొప్పి తగ్గిస్తాననే మిషతో పొట్టలోకి చేరుతావు, కసితీరా కడుపంతా కొరికి కొరికి పెడతావు, నీ నిజస్వరూపం తెలియక నిన్ను తరచుగా మింగిన వారికి కడుపేమిటి, చివరికి కిడ్నీలను కూడా బలి తీసుకుంటావు.
0: ఆహా, మద్యమైన నువ్వా మరొకరికి నీతులు చెప్పేది? మందు తాగిన వాడికి రాని జబ్బంటూ లోకంలో ఉందా? టూకీగా చెప్పాలంటే ఈసోఫాగైటిస్, గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, పెంక్రియాటైటిస్, హెపటైటిస్సులతో ఆగక మయోపతి, న్యూరోపతి, ఇన్సెఫలోపతిలతో తృప్తి పడక లెక్కకు మిక్కిలి రకాలైన క్యాన్సర్లు తెచ్చి పెడతావు.
1: ఏంటి మసాలా అయినా మా బాగా నీతులు బోధించేది, నీ ఘనకార్యం ఎవరికి తెలియదు. ఈనాడు ప్రతి ముగ్గురిలో ఒకడు గ్యాస్ ట్రబుల్ తో గిలగిలలాడుతూ ఉన్నాడంటే అది తమై చలవే. నీ ఘాటుకి నూనె కూడా జతయిందా? ఇక జీవుణ్ణి దేవుడే కాపాడాలా.
3: ఆగాగు మిస్టర్ కారం, నాకు తెలుసు నువ్వు తెచ్చే వికారం.
0: కారం పొట్టలో వేసినా మండే ఎర్రని బొగ్గు పొట్టలో వేసినా ఒక్కటేనని తెలియని మొద్దు మానవులే నీ బారిన పడి అల్సర్లు తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చేస్తున్న ప్రజాసేవ కూడా లేకపోలేదులే. ఈనాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల ప్రాక్టీసు 3 జింటాక్లు 6 యాంటాసిడ్లుగా వర్ధిల్లుతోందంటే ఆ ఘనత నీదే కదా.
1: అయ్యయ్యో ఉప్పు, తప్పు తప్పు, కారాన్ని ఆడిపోసుకునే హక్కు నీకెక్కడిది? రుచి తెస్తాననే మాయమాటలతో తిండికి జతగా పొట్టలో దిగిన నువ్వు కపటంతో రక్తంలో చేరి రక్తపోటును పెంచుతావు, గుండెకే ఎసరు పెడతావు. ఈ రోజుల్లో రామాలయం లేని పల్లెనా కనపడచ్చేమో గాని రక్తపోటు లేని ఇల్లు మాత్రం కనపడదు.
2: శాంతి శాంతి శాంతి. ఐకమత్యం మహాబలం, మనమైదుగురం చేతికున్న 5 వేళ్ల వంటి వారం.
0: పోల్చి చూస్తే పంచ పాండవులంతటి వాళ్ళం.
1: మన మధ్య గొడవలొద్దు,
0: మూర్ఖ మానవుడు మనలో ఎవ్వరికీ అడ్డు చెప్పడు, కనుక అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.
1: అవును, మూకుమ్మడిగా కడుపు మీద దాడి చేద్దాం.
0: పదండి

0: duty is God, work is worship అన్న సత్యాన్ని హృదయంగా చెప్పింది కదూ హృదయం.
1: అవును స్వామి, మన కోసం ఇంకా ఏం వింతలు చూపనున్నారో అని నాకు కుతూహలంగా ఉంది.
0: తదాస్తు, అదిగో ఇంకెవరో వస్తున్నారు.
1: ఆయన వాలకం విచిత్రంగా ఉందే.
0: దేని గురించి భయపడుతున్నట్లున్నారు? మనం సహాయం చేయగలవేమో కనుక్కుందాం.
2: రక్షించండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్!
0: ఏయ్, అతన్ని వదలండి.
1: వదులుతారా లేదా?
0: అయ్యా, ఎవరు మీరు?
2: దీనుడిని, శక్తిహీనుడిని అయిన మీ కడుపుని నేను.
1: హా, స్టమక్! రండి సార్, రండి. మీరు మాకు ఏం చెప్తారా అని కుతూహలంగా ఉంది.
2: నాయనలారా, సహనానికి మారు పేరు నేను. వేళా పాలా లేక మీరు పొట్టలోకి ఏమేమి తోస్తున్నా కిమ్మనక అన్నిటినీ అరిగించుకుంటున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోతుంది. నియమం, నిష్ఠ లేని జీవన విధానం, అడ్డు అదుపు లేని ఆహారపుటలవాట్లు నా కొంప ముంచుతున్నాయి. పొట్టలోని రక్షణ పొర దినదినానికి కరిగిపోతోంది. ఏ అల్సరో, క్యాన్సరో వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనే భయంతో బిక్కుబిక్కుమంటున్నాను.
3: వేళా పాళా రెండూ లేవు, నిష్ఠానియమం అసలే లేవు.

0: మమ్మల్ని క్షమించండి, ఇకపై ఏం చెయ్యాలో చెప్తే అదే రీతిగా నడుచుకుంటాం.
1: మితాహారం హితాహారంలోనే నా క్షేమం ఇమిడి ఉంది. 4 ముద్దలు ఇంకా తినగలిగి ఉండగానే భోజనం ముగించడం ఉత్తమం. రోజుకి 3 సార్లు సాత్వికాహారం హాయిగా భుజించండి, తప్పు లేదు. అయితే వీటి మధ్యలో ఇంకా స్నాక్స్ అని టీ కాఫీలని నన్ను ఇబ్బంది పెట్టకండి. నాయనలారా, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. మీరు తినే ఆహారం రోజు నిర్ణీత సమయాల్లో ఉండేలా చూసుకోండి. స్వామి చెప్పిన హర్రీ వర్రీ కర్రీల త్రయం నా పాలిట యమభాషం అన్న సంగతి మరువద్దు.
2: ఇదిగో మన మిత్రుడు కడుపు ఇక్కడే ఉన్నాడు.
3: ఇందాక నీ ఆర్తనాదాలు విని భయపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం.
4: అంతా క్షేమమే కదా.
0: ఆహా, కన్ను ఊపిరితిత్తి హృదయం ఉదరం అందరూ ఒక్కచోటే చేరారే.
5: మీ సందేశాల ద్వారా మాకు కనువిప్పు కలిగించినందుకు సదా మీకు కృతజ్ఞులం.

0: ಸನಾತನ ನಿಕೇತನ ನಿರಂಜನ ನಿತ್ಯ ಶುದ್ಧ ಬುದ್ಧ ಮುಕ್ತ ನಿರ್ಮಲ ಸ್ವರೂಪಿಣಂ ನಮಾಮ್ಯಹಂ.
1: అడుగుతున్నందుకు క్షమించండి. ఎవరు మీరు?
2: బిడ్డలారా, నేను ఆత్మను.
3: ఆత్మ?
1: ప్రణామం ప్రభు.
2: సుఖీభవ చిరంజీవులారా, మానవ జన్మ దుర్లభం. పవిత్రమైన మానవ దేహంతోనే ఆధ్యాత్మికతలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశముంది. దేవతలు కూడా ఆశపడే సాధనం మానవ దేహం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్న ఆర్యోక్తి వినే ఉంటారు. ఇట్టి శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే లేక అష్టైశ్వర్యాలకు ప్రయోజనం లేదు. ఆరోగ్యమే లేక సాధనకు అవకాశమే లేదు. ఇట్టి దేహారోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం.
4: స్వామి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వైనం జగమెరిగిన అద్భుతం. ఏ సమయంలోనైనా తమ వయస్సుకి 20 ఏళ్లు తక్కువగానే కనపడేవారు మన స్వామి.
5: దీనికంతటికీ కారణం తమ దివ్యశక్తి కాదని, తమ చింతలలో చేతలలో ఉన్న పవిత్రతేనని స్వామి ఉద్ఘాటించారు.
2: మరొక విషయం కూడా ఉంది. ఒక రైలు పెట్టిని తీసుకుందాం. దానికి ఏసీ అని, ప్యానిట్రీ కార్ అని అన్ని వసతులు కల్పించినప్పటికీ ఆ రైలు కదలకుండా ఎప్పటికీ పట్టాలపైనే ఉంటే మనమర్చిన సౌకర్యాలు నిష్ప్రయోజనం. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కార మార్గంలో పయనించకపోతే శరీరం పట్ల నువ్వు చూపిన శ్రద్ధంతా బూడిదిలో పోసిన పన్నీరే.
6: దేహంతో వేల కర్మలు ఆచరిస్తూనే స్వామి తాము దేహం కాదని, దేహి అని నిరూపించారు. మానవాళి కర్మ పరిహారార్థం తమ దేహంపైకి బాధలను స్వీకరించిన తరుణంలో శరీరం పట్ల స్వామి చూపించిన డిటాచ్మెంట్ అనితర సాధ్యం అనుసరణీయం.
7: మరో విషయం కూడా తెలుసుకోండి. మాత్రలకు లొంగని రోగాలున్నాయేమో కాని మనోబలానికి లొంగని జబ్బంటూ లేదు. మానవ సంకల్పం దృఢంగా ఉన్నచోట సర్వ రోగాలకు పరమౌషధమైన దైవానుగ్రహం తప్పక ఉంటుంది.
2: బిడ్డలారా, ఈ సందేశాన్ని సదా స్మరించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోగాలకు విరవకండి. సాధనను విడవకండి. మీలో జీవాత్మగా ఉన్న నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు మీరే పరమాత్మగా మారుతారు.
3: మహాత్మా, మీకు వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
8: స్వామి, ఆధునికత పేరిట విజృంభిస్తున్న అనాగరిక జీవన శైలి నుండి మాకు విముక్తి ప్రసాదించండి. దేహారోగ్యం కాపాడుకునే ఆసక్తిని, దేహ భ్రాంతి నుండి విడిపడే వైరాగ్యాన్ని అనుగ్రహించండి.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన దేహో దేవాలయ నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

Jai Nandana Nandana Ananda Nandana Ananda Lala.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

0: ಆಶ ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ
1: ಶೂರದಾಸ ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ

Thank you.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి సంహారం, సీతాన్వేషణకు వానరసేన పయనం, హనుమంతుని సముద్రలంఘనం, సీతా సందర్శనం, రావణునికి హెచ్చరిక, లంకాదహనం, సీత జాడ శ్రీరామునికి నివేదన.
1: సదరికి అనుగ్రహించాడు, ఉత్తర దిశ ప్రయాణమై వెళుతున్నాడు. ఈ ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు. పైనుంచి సుగ్రీవుడు చూచాడు. చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారేమో అని భయపడి, హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు, అతనికి గొప్ప పేరు, శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని గురించి అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును, ఆరు శాస్త్రములు కూడా తెలుసు, మా తెలివితేటలు గలవాడు, అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు. హనుమానుకును ఒక బ్రాహ్మణ వేషమును ధరించి అతి వినయముగా రామలక్ష్మణ దగ్గరికి వెళ్లాడు. ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు. సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను, ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క రావ హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెస్సెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు. మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు, ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతుడికి తప్ప మరొకరికి తెలియదు. ఇప్పుడు రాముడు మిత భాషి లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా, తను ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు. అప్పుడు లక్ష్మణుడే హనుమంతునితో మాట్లాడుతున్నాడు, మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది, సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశానికి వచ్చాము, కానీ శబరి మీ దగ్గరికి వెళ్లమని చెప్పింది అని చెప్పేటప్పటికీ వారిద్దరినీ ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి, నడిచేటప్పటికీ ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది, అందువల్ల ఇరువురు కూడా తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు. ఒక్కసూరి ఎదిరాడు, ఋషిముఖ పర్వతంపై చేరాడు. చూచారు రామలక్ష్మణులు, సీతాన్వేషంలో ఇలాంటి వాడు చాలా అవసరమే, ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడా ఎవరైనా కూడా సహాయం చేయటంలో ఏ విధమైన వెనుకంజ వేయరు. సత్యాన్వేషణ జరుపుతున్నాడు శ్రీరాముడు, అందువల్ల ఆ సత్యమునకు ప్రపంచమే కూడా స్వాగతమిస్తుంది. అక్కడ వెళ్లిన తర్వాత సుగ్రీవుణ్ణి రాములకి పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఈ సీతను ఎవరో అపహరించినట్టుగా తెలిసింది, తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది. అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణుడు ముందు పెట్టాడు సుగ్రీవుడు. అది చూచాడు లక్ష్మణుడు, చూచాడు రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా నీ సీతమేనా చూడమని చెప్పాడు. లక్ష్మణుడు చూచాడు, కంటిటారలు కారుస్తున్నాడు. నాహం జానామి కేయూరే అన్నా, నేను చెప్పలేను, ఈ కంకణము ఎవరివో నేను చూడలేదు, ఇది సీతమో కాదో నేనెప్పుడు చూడలేదు, ఇంకా కుండలములు ఈ కుండలాలు కూడా నేనెప్పుడు చూడలేదు, కానీ ఈ కాళీ అందెలు మాత్రము సీతమ్మ వారివి అన్నాడు. ఇవి నీకెట్ట తెలుసునన్నాడు. నిత్యం పాదాభివందనం, ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక, అప్పుడు ఈ కాళీ అందెలు చూచానున్నాడు. చూచారా, రామాయణంలో ఉండినటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి యొక్క శీలతత్వాన్ని, గుణతత్వాన్ని ఎంత గొప్పగా గమనించడంలో మీరు చక్క విద్యార్థులైన వారు చక్కగా గమనించాలి. 13 నెలలు యువకులైనటువంటి రామలక్ష్మణ సీతలు ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు. ఒక్కనాడైనప్పుడు సీతాముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు, పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు. ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి. ఈ దృష్టిని మనం మరచుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది. నాహం జానామి కేయూరి, నేను ఈ కుండలాలను చూడలేదు, కంకణాలు చూడలేదు, జాయతి ఈ అందెలు మాత్రం చూచానన్నాడు. కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్ష్మణు యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు. ఆ క్షణక్షణము కూడాను లక్ష్మణుని యొక్క గుణగణములు మాత్రమే వర్ణించడమే రాములకు అది ఒక పెద్ద పరిగా ఉంచిపోయింది. లక్ష్మణ నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు. రామ నీవెక్కడ నేనెక్కడ, నీ కింకరుడను నేను, నీ కింకరుడను, నీ గుణములే నాకు చేశాయి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యుర్ అని, ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది. నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి, నీ కంపెనీ నీ నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చింది. అనుకునే ప్రతి మానవునికి సత్సంగం చాలా అవసరము. అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవులకు రాములకు మైత్రి జరిగింది. ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాముడు. మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం. కాబట్టి వాళ్ళని జయించాలంటే వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వాడి మైత్రి మన కలిగినప్పుడే వాళ్ళని జయించడానికి వీలవుతుంది. కనుక వారికి ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది. సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు. తమకు తెలిసినది తక్కువైనప్పటికీ ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు. అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి, దైవ విషయంలో ఒక వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు. దైవ విషయంలో ఒక ఇట్టిని అట్టిని నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు. అది ఎట్టిది ఇది ఎట్టిది అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిదిని నిర్ణయించే అధికారం ఎవరికి? దైవం ఏదైనా చేయవచ్చును, దీని చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు. ఎందుకంటే దైవ దృష్టిలో చెడ్డదే లేదు, ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుండాలి. ఈనాడు నీ ఫలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు. రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుంది, అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ దృష్టికి అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిదే. ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము, ఇది చెడ్డదెట్ట అవుతుంది. కనుకనే అన్ని మంచివే లోకములో, చెడ్డదనేటువంటిది ఏమాత్రమూ లేదు. నీ దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి. త్రేయో మార్గము అన్నారు, అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం. త్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు. ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది, మలము నీవు చెడ్డదంటున్నావు, కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే. నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది, అది నివృత్తి మార్గము. అందులో కూడా మంచి ఉంటుండాలి, మంచిలో చెడ్డ ఉండి చెడ్డలో మంచి ఉంటుండాలి. మంచిలో చెడ్డను చుట్టము ప్రవృత్తి మార్గము, చెడ్డలో కూడా మంచిని చుట్టము నివృత్తి మార్గము. కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది, నీ దృష్టికి అది ఇదిని భేదం ఉండవచ్చును. అర్థమేమిటి, నీ దృష్టి పరిమితమైనటువంటిది, భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది. అందువల్లనే అగమ్యము అగోచరము అప్రమాణము. నీ దృష్టికి నీ చేష్టలకు నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి, భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు. ఏది చెప్పినా అది రైటే, ఏది చేసినా అది రైటే. అనగా ఏమిటి, భగవంతుని ఎందుకు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంత స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి, స్వార్థరహితునికి ఈ భేదములే రావు. భేదం కలవానికి బాధలే ఉంటుంటాయి. కనుకనే జీవిత ధన్యము కావించుకోదలసినటువంటి వాడు రామ జీవితాన్ని అనుసరించాలి. ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి. కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి, ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలేదు అన్నాడు. హనుమంతుడు మంచి పదములతో వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని. రాముడు నవ్వాడు, ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే, ఈ సందేహాలు రావటం సహజమే. దీనికి కారణమేమిటి, కానీ అల్పత్వమే దీనికి కారణం. మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు. మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు. మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు. సందేహం ఉన్నటువంటి వాడికి అల్పులకే సందేహము, జీవితమే అల్పత్వము. కనుక ఈ సుగ్రీవుడు అల్పుడుగా కనిపిస్తున్నాడని నవ్వుకున్నాడు రాముడు. కాని అల్పుడు కాని అదుపుడు కాని ఈ సమయంలో నాకు అవసరమే. ప్రపంచంలో పనికి రాని వస్తువు ఒక్కటి లేదు. పనికొచ్చేటువంటి ఒక పొరక పుల్ల కూడాను పళ్ళు గుచ్చుకోవడానికి పనికొస్తుంది, కానీ ఇంక ప్రాణమున్న జీవి పనికిరాడా? కనుక ఈ అల్పుడు కూడాను ఇప్పుడు నాకు అవసరమే. ఎందుకనగా హనుమంతుడు వాని పక్షంలో ఉంటున్నాడు. హనుమంతుడు చాలా శక్తివంతుడు, కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుడి ఎందుకు ఏ శక్తులు ఉంటున్నాయో కనుక గుర్తించినప్పుడే దీన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. తప్పక నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు. ఐదు వృక్షములు నేటుగా ఉంటున్నాయి, సరిగా వరుసగా ఉంటున్నాయి. ఐదు వృక్షములు అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్ దాన్ని ఒక్కతూరి కొట్టమన్నాడు. ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా దాటినాయి. ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతలు వెళ్ళింది. అప్పుడు రాముల పాదం పైన పడి నన్ను క్షమించమని చెప్పి, నేను చాలా అల్పజ్ఞుడను, అనేక బాధలకు పడి నేను ఈ విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోయాను, నన్ను రక్షించమని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఇంకా నేను నీ యొక్క తండ్రి అన్నరాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు. న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుడిలో ఎట్టి దోషము లేదు. ఈ దోషమంతా కూడా నువ్వు వాలిది మిస్అండర్స్టాండింగ్, తప్పు అర్థం తీసుకున్నాడు. ఈ తప్పు అర్థంలో చేయటమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు. తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం, తమ్ముని భార్య కూడా బిడ్డతో సమానం. అలాంటి బిడ్డతో సమానమైనటువంటి తమ్ముని భార్యను తాను అపహరిస్తున్నాడు. ఈ పాపమును భరించడానికి వీలు కాదు. ఇలాంటి దుర్మార్గుడికి శిక్షించాల్సిందే. ఇది రామరాజ్యం లోపల ప్రధానమైనటువంటి యొక్క నీతి. ఈ నీతి నిజాయితీతో జీవించడమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం. ఇది రఘువంశమునకు తగినటువంటి యొక్క కీర్తి అని గుర్తించుకుని నేను తప్పక వారిని చంపుతానన్నాడు. చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు. మొదటి దినం వెళ్లాడు, కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు. ఈ విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు. రాము చంపేటువంటి వాడు ఎదురుగా పోయి ఎందుకు వారిని చంపకూడదు? చెట్టు చాటను ఇచ్చుకొని ఎందుకు చంపాలి? ఏదైనప్పటికీ భగవంతునకు అన్నీ తెలుసును. ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగడమో అక్కడే జరగాలి. వారికి భయపడతాను, చెట్టు చాటును దాగలేదు. ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు. నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు. ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే, ఈ యొక్క మృగవిహారార్థమై వెళ్లినటువంటి వారు చెట్టుచాటు నుంచి మృగమును చంపుతారు. కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టుచాటు నుంచి చంపడం న్యాయమే. ఇంకా రెండవది ఏమిటంటే, వాలికి ఒక వరం ఉంటుండాలి. ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్ధం చేస్తారో, ఎదురుగా యుద్ధం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వాలికి పోతుంది. వాళ్ళు ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు, అప్పుడు వాళ్ళని జయించడానికి వీలు కాకుండా పోవచ్చు. ఇది ఒక కారణము. ఇక మూడవ కారణము, వాలి కూడాను పరమ భక్తుడే. నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడవచ్చును, కోరవచ్చును. అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపో. ఈ విధంగా అనేక రకములైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు. ఈ సత్యాన్ని ప్రాణం ఇచ్చక పూర్వమే వారి గుర్తించాడు. అప్పుడు రాముని నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామా నీవు చేసినది నిజమే, నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు. నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను. నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్. అయితే నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే. అయితే నా తమ్ముడుకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చెయ్యాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు. ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యములకు సుగ్రీవుని రాజు చేశాడు. వర్షాకాలం ప్రారంభమైంది. ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవటానికి కూడా వీలు కాదు. ప్రవాహములంతా ఉంటుంటాయి, మీరెక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు. అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు, 2 నెలల కాలమును మాత్రం కోరాడు. తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగెప్పుతానని. ఈ 2 నెలలు జరిగింది, కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు. లక్ష్మణుని పంపించాడు, సుగ్రీవా నీ కార్యము తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా? తగ్గుతనైనటువంటి క్రూరుడవు నీవు. ఈ కార్యాన్ని నీవు సాధించుకున్నావు, కానీ నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు. ఇందుకోసం రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు, అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు. తూచా ఒక్కొక్క పదములు 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే ఉండాలి, కాని పట్టణంలో నివసించకూడదు. కనుకనే కిష్కింద పట్టణానికి పోవడానికి వీల్లేదు. అందువల్ల లక్ష్మణ్ణి పంపించాడు. కానీ అక్కడ సుగ్రీవుడు కూడా చాలా బాధపడుతున్నాడు. సుగ్రీవుడు చాలా గుణవంతుడే, కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు. కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు. రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేనెంతో మరవలేను అని మనసులోనే తలంచుకుంటూ ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులనంతా పంపించాడు. అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మినిగారు. 4 వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు. దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరూ దాటలేరు, ఎందుకంటే రావణుడే ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు. కనుక మీరు లంకకు పోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. లంకకు వెళ్లాడు, అక్కడ ఉండినటువంటి పరిస్థితినంతా చూచాడు. చాలా మండిపడ్డాడు హనుమంతుడు. ఎక్కడ వనములకు వెళ్ళినప్పటికీ ఈ సీతాన్వేషణ సీతాన్వేషణ సీతాన్వేషణ. బ్రహ్మచారి హనుమంతుడు, ఇతని మంత్రి స్థిర చిత్తుడు, అచంచల హృదయుడు. అతను సీతని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు. ఈ బెడ్రూములకు వెళ్ళక తప్పదు. ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు. కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడు కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలని దృష్టితో చూడలేదు. అన్ని వైపులా చూసేటప్పటికి రాక్షసులే తప్ప త్రాగి పడిపోయారు. వారి శరీరంలో వారి యొక్క స్వాధీనంలో లేవు. కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికీ ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి. చూచాడు ఈమె సీత కావచ్చు అనుకున్నాడు. తరుపది సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు. గుణగణమును చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు. అక్కడ ఒక విధమైన విరక్తి కలిగింది. కానీ సీత చిక్కలేదు, నిరాశకు గురి అయ్యాడు. హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు. గుట్టపైన శింసుక వృక్షం పైన ఎక్కాడు. విచారిస్తున్నాడు, నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తం తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రాములకు ఏమని జవాబు చెప్పాలి? సముద్రంలో పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు. ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు. ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నాననేటువంటి ఫీలింగే అది ఆత్మహత్యకు కారణమైంది. భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగే అతని ఆత్మహత్యకు కారణమైంది. చేయలేనటువంటి నా బ్రతుకు ఎందుకు? నేను జీవించి ఎవరి కోసం జీవించాలి? దైవప్రీతి కోసం నేను జీవించాలి. దైవప్రీతిని పొందలేకపోతే నా జీవితమే అవసరం లేదు. ఆ యొక్క దీని నుంచి చెట్టుపైన ఎక్కి చూచాడు. ఒక పెద్ద వనము కనిపించింది. నేను ఆ వనాన్ని చూడలేదే అన్నాడు. అక్కడి నుంచి మరీ పరిగెత్తి వెళ్లాడు. అశోకవనంలో ఒక వృక్షం కింద కూర్చుందాది పాపం. సముద్రంలో పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు. ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు. ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నాననేటువంటి

ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. ఆమె అశోకవనంలో ఉంటుండి 10 నెలలు కూడాను అన్నపానాదులు వదలపెట్టి వాని వశం కాకుండా మహాదుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది. రావణ శక్తి చిల్లర కాసుల వంటివి, కానీ సీత యొక్క శక్తి మహాదివ్య తేజస్సుతో కూడినటువంటి శక్తి. పతికి దూరమై పరితపించుతున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది. ఆ అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు. సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు. సీత ఈ తుచ్ఛమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు. ఆయన కేవలం రాక్షస భావాలు, కానీ ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు. కానీ ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాలి.

వినింది. ఎవర్రా ఈ లంక లోపల? నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది. కోతి ఏం అందమైనటువంటిది, అది చాలా వికారమైనటువంటిది, కానీ ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది. ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం. తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది. అప్పుడే చెప్పింది, అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందము. కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము. ఈ రామనామమే నాకు ఆనందము, ఈ ఆనందమే నా అందము. ఈ విధంగా కూడా రామాయణంలో అనేక విధమైనటువంటి యొక్క అందానందములు కూడా గురించి ప్రబోధిస్తూ వచ్చింది. రాముణ్ణి చూసినటువంటి వాడు లేక సీతను చూసినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు. సీత లంకలు చేరిన తర్వాతనే రాములతో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి. సీతను ఎప్పుడు హనుమాన్ చూడలేదు. కనుక ఈయన సీతను కాదో ఒక చెట్టెక్కి రామకథను గానం చేస్తూ వచ్చి ఒక్కతూరి సీత పైకి చూచింది. చూచి కంటిదారలు కారుస్తుండాలి. అప్పుడు ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలుసిన? రాక్షసులు ఉండడానికి వీలు కాదు. విభీషణి భార్య శరమ్మ ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి. ఇంకా విభీషణి బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు, అజట త్రజట. వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మీరు భయపడకండి, మా రాక్షసుల యొక్క గుణములు ఈనా ఇలాంటివే ఉంటుంటాయి. ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది. ఆమెను ధర్మస్వరూపుడు ధర్మమే జయిస్తుంది. సత్యమునకు విరుద్ధం కాదు. సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి. ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది. ఈ సమయాన్ని చూచుకున్నాడు రాముల దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు. ఆ ఉంగరమును సీత ముందు పడవేశాడు. చూచింది ఆ ఉంగరం, పట్టలేని ఆనందంతో మరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన, హనుమంత నీవు నిజంగా రాముని యొక్క బంటేనా, లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా? ధరించినటువంటి నేను ఎన్నో పర్యాలను చూచాను, కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను. ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండవచ్చు, నువ్వు కృత్రిమైనటువంటిగా నువ్వు నిరూపించవచ్చు, కానీ నాకు సాక్ష్యమేమిటి? నేనెప్పుడూ నిన్ను చూడలేదు, నీవెప్పుడూ నన్ను చూడలేదు అని చెప్పేటప్పటికీ, తల్లి నా హృదయం నందే ప్రతిష్ఠ అయినాడు రాముడు, నా హృదయాన్ని ఒక్కతూరి చూడమని చెప్పాడు. ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత. ఏమిటి ఆ యొక్క మహత్యము? ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు. ఈ ఆనందం చేత ఈమె సీతనే గుర్తించాడు. తిరిగి వెనుకకు వెళ్లాడు. అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండేటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తుంచి వేస్తున్నాడు. పరిగెత్తి వెళ్లేటప్పటికీ అక్కడ పట్టేశారు. ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్లాడు. రావణ దర్బారులో కూర్చున్నాడు. రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు. ఈ దుర్మార్గుడు, దుష్టుడు, దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను, సదాచారవంతులను, శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం

నాకు సాధ్యం కాదన్నాడు. తన తోకను పెంచాడు. రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్ లో తనపై కూర్చున్నాడు. రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు, కోతి జాతివి నీవు వనమెల్ల చిరచితివి, నిన్నెవడు పంపించరా, నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచధర నన్నంపెరా. హనుమంతుడు తక్కువ కాదు, నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపినయ రాచధర నన్నంపెరా. రావణుకు ఏ రాజులున్న నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా. ఎవరు నన్ను ఏమిరా అని ఒక పరివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీవు, నీకు నోరు మూపిస్తానన్నాడు. ఏ రాజును నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా. యక్షుడవు నీవు, బ్రహ్మాత్వాదుడవు నేను, రామస్వామి బంటురా. నిన్నెవరైనా నిన్ను రా అనలేదేమో, నేను రామస్వామి బంటు కనుక నిన్ను రా అనే పలకరిస్తున్నానన్నాడు. ఈ విధంగా రావణుడి పని ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు. రావణుడి లోపల ఒక విధమైన భయం ఏర్పడిపోయింది. ఒక కోతికే ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యములకంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది. తదుపరి ఇంకా రావణుడికి ఏమి చేతగాలేదు, చేతగాని వాళ్ళకి చేష్టలు చేస్తానంటాడు. అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాడు. ఆ తేలిపుకు కొంచెం కొసలోపల అగ్ని అంటించండి అన్నారు. రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు. ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకకంతా చుట్టారు. కానీ ఇది కూడా నువ్వు మంచిదే అనుకున్నాడు, కానీ నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతానో ఏమో అని తిరిగి విచారం చేశాడు. కానీ నా తోక నేను చల్లార్చుకోవాలి. ఎగిరాడు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగురు లేక అన్ని ఇండ్లు అంటుకున్నాయి. తాను సముద్రంలో పోయి దుమికాడు తోకను చల్లార్చుకోవటం కోసం. అక్కడ నుంచి చూస్తే అంతా కూడా మండిపోతుంటుండాలి. మరి యోచన చేశాడు, ఛీ, రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను. కానీ రావణు పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపు చేశాను, కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు. ఇంకొక క్షణమైనా కూడా నిలిచలేదు. అందుకే సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను. అన్వేషణ జరిగింది, సీతమ్మ వారు లంకలో ఉన్నారు. ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది వెళ్లాడు. ఈ మధురవనమును చేరిపోయారు. రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రము జలమును కూడా పుచ్చుకోనున్నా. పరిగెత్తి వెళ్లాడు.

0: చెరగే విల్లులలో పులనున్నా, చిలుక రీతి వణకుచు నిలుచున్నా, పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెలగి విల్లులలో పూలనున్నా, చెలగి విల్లులలో పూలనున్నా, చిలుక రీతి వణకుచు నీలుచున్నా, పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవీ వినుమా.
1: కానీ
0: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతూ ఉంటుండాలి. అలాంటి సీతను చూచాను అన్నాడు. ఇంక వినలేదు రాముడు. సీత ఇంత బాధలో ఉంటుండాదా అని హనుమంత ఇంక వెనుక తిరుగుదాం, తిరిగి లంకకు పోదామన్నారు. సుగ్రీవుడు శాంతపరిచాడు. స్వామి, నీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు, కానీ ఇది చాలా పొరపాటు. యుద్ధము చెయ్యాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి. నీవు ఏనాడు యుద్ధము చేసి ఎరుగవు. నీవు దయామయుడవు, ప్రేమస్వరూపుడవు. ధర్మమే నీ యొక్క స్వరూపము, సత్యమే నీ యొక్క స్వభావము. అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు. కొంతకాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు. ఈ రామ రావణుని యొక్క యుద్ధమే ఒక ఎత్తు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణలు, సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ. ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి. కనుకని ప్రేమస్వరూపుడైనటువంటి రాములు, శాంతస్వరూపమైనటువంటి సీత, కామస్వరూపుడైనటువంటి రావణుడు అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు. అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు. మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి. శాంతమును కూడా బోధిస్తుండాలి సీత. ఇంకా సత్యస్వరూపుడు, ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాములు ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు. కనుకనే రాముని ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ మీరు లాస్ట్ లో వనవాసం చేశారు, పంచవటి. అది ఏ అన్న కోసము, ప్రాణమయ కోసము, అనుమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. ఈ పంచకోసములే ఈ పంచవటి. ఇక్కడే ఉంటున్నారు సీతారాముడు. ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి యొక్క కాముడు. ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఒక చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితానికి వెళుతున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణం చక్కగా బోధపడుతుంది.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవుని ఉత్తేజపూరితునిగా ఉన్నత మానవునిగా తీర్చిదిద్దేది సేవ. నిర్మలత్వమే దివ్యత్వమును అందుకోగలుగుతుంది. కనుకనే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము. మానసిక శక్తిని, బుద్ధి యొక్క శక్తిని వికసింపజేసి ప్రకటింపజేయునదే ఈ నిస్వార్థ సేవ. అప్రయత్నముగా దైవత్వమును అనుభవింపచేస్తుంది ఈ సేవ. వజ్రము ప్రకాశించవరనన్న అనేక విధములుగా కోతలు కోయవలసి వస్తుంది. నీ సేవ ప్రపంచమునకేమాత్రమూ అవసరము లేదు. సేవలు చేయకపోతే ప్రపంచము నిలిచిపోయే స్థితిలో లేదు. కాని సేవలు దేనికోసం? మీ నిమిత్తమై మీరు సేవలు చేయాలి. మీ మానసిక పవిత్రత కోసము, నిర్మలత్వము కోసము సేవను ఆచరించాలి. ఈ సేవ అనేకత్వములోని ఏకత్వమును గుర్తింపజేస్తుంది, ఐకమత్యమును అభివృద్ధి గావిస్తుంది. ఈ ఐకమత్యమే నిర్మలత్వానికి మార్గమవుతుంది. సంకల్పములు ఉద్భవించిన వెంటనే విజ్ఞాన విచక్షణలతో వాటి మంచి చెడులను విచారించాలి. సంకల్పములు అనేక రకములుగా మనలో ఆవిర్భవిస్తూ ఉంటాయి. కాని వీరిని నిత్యానిత్య విషయ పరిశీలన చేతను, విజ్ఞాన విచక్షణల చేతను విచారణ సలిపి ఏది నా భవిష్యత్తుకు ఉత్తమమైనది, ఏది నా గౌరవ మర్యాదలను కాపాడేటటువంటిది, ఏది మానవత్వాన్ని నిలిపేది అని విచారణ సలిపి అనుకూలమైన సంకల్పములనే మనము అభివృద్ధిపరచుకోవాలి. ప్రతికూలమైన సంకల్పములను ప్రతిహితము చేయాలి, అనగా తరిపి కొట్టాలి. వాటిని దూరం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈ విధముగా కాకుండా మనము సంకల్పాలను గోప్యముగా దాచుకోవటానికి ప్రయత్నించినప్పుడు అవి మనల్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి గొరిపోతాయి. ప్రతి సంకల్పాన్ని హతము చేయటమో లేక నిర్మూలము చేయటమో లేక వచ్చిన సంకల్పానికి విరుద్ధమైన పవిత్ర సంకల్పాన్ని అభివృద్ధిపరచటమో మనం చేయవలసి వస్తుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రథమ ప్రపంచ సమ్మేళనంలో ఆఖరి రోజైన 18వ తేదీ ఉదయం స్వామి ఒక్కొక్క రాష్ట్రము నుంచి సమ్మేళనంకు వచ్చిన ప్రతినిధులతో వారి వారి ప్రత్యేక సమస్యలను గురించి విడివిడిగా సంభాషించి సంతృప్తిపరిచారు. స్వామి తమ దివ్యోపన్యాసములో మనస్సనే మదపుటేనుగును నామస్మరణమనే పగ్గముతో కట్టివేయవచ్చును, విచ్చలవిడిగా పరిగెత్తుచున్న చిత్తమును ధ్యానముతో నిరోధించవచ్చును, పంచమవేదమైన మహాభారతములో పంచ ప్రాణములైన పాండవ సోదరులు పరమాత్ముని అండదండగా భావించి ఆశ్రయించారు కాబట్టి వారికి సామ్రాజ్య పట్టాభిషేక భాగ్యము చేకూరినదని ఉన్నది. లోక కళ్యాణమును ఆత్మ కళ్యాణమును సాధించు నిమిత్తము మహర్షులు నిర్ణయించిన ధర్మ మార్గమును అనుసరించవలను అన్నారు స్వామి. పూర్ణతత్వమును తెలుసుకొనక ధర్మ నిర్ణయమునకు అధికారము కలుగదు, దానిని తెలిసిన వారే వర్ణాశ్రమ ధర్మమును రూపొందించారు. అట్టి ధర్మమును త్రోసివేసిన గొప్ప హాని కలుగుతుంది. ధర్మశాస్త్రముల పఠనము అత్యవసరము కాబట్టి సేవా సమితులు సంస్కృత విద్యను కూడా పోషించవలెను. అన్ని రాష్ట్రములు తమ తమ ప్రత్యేక భాషను ప్రోత్సహించి పిల్లలకు నేర్పిన అన్ని భాషలకు తల్లి అయిన సంస్కృతమును అలక్ష్యము చేయుట మంచిది కాదు అని తెలిపారు స్వామి. మానవులు 4 రకములవారు. ఏది జరిగినను ఎవ్వరిని చూచినను మంచి చెడ్డ రెండిటిని తప్పు ఒప్పు అనక అన్నింటినీ సమానముగా భావించేవారు మొదటి రకం. మంచిని మంచిగాను చెడ్డను చెడ్డనుగాను భావించేవారు రెండో రకం. చెడ్డనే గైకొని మంచిని నిరాకరించేవారు మూడో రకం. మంచిని కూడా చెడుగా మార్పు చేసి సంతృప్తి పడేవారు 4వ రకం. మొదటి రకం వారు ఉత్తములు, 2వ రకం వారు మధ్యములు, 3వ వారు అధములు, 4వ వారు అధమాధములు. మీరు ఉత్తమ గుణములను పెంచుకొని ప్రేమ దృష్టిని అభివృద్ధి చేసుకుని ఆనందాన్ని అనుభవించండి, అందరికీ ఆనందమును అందింతురుగాక అని స్వామి అందరినీ దీవించారు. సాయంత్రం 5 గంటలకు బ్రహ్మశ్రీ కొల్లూరి సోమశేఖర శాస్త్రి గారును, కుప్పా బైరాగి శాస్త్రి గారును సంస్కృత భాషలో స్వామి అవతార తత్వాన్ని గురించి ఉపన్యసించారు. గుజరాత్ దేశమందలి నవసారీ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ నానూభాయ్ శాస్త్రి గారు తాము రచించిన అష్టోత్తర సహస్ర శ్లోక పుష్పములను, శ్రీవారి చరిత్రను శ్రీవారి పాదపద్మములకు సమర్పించారు. ప్రతినిధుల తరపున శ్రీమతి అస్బోర్న్ గారు బొంబాయి సమితి ఏర్పాట్లు తృప్తికరముగా ఉన్నాయని, వాలంటీర్లు సమితి సభ్యులు వివేక విచక్షణ వినయములతో ప్రతినిధులకు సేవ చేయుచున్నారని తెలిపారు. తరువాత స్వామి, దేహమే తానని తలంచి మానవుడు నానా బాధలు పడుతున్నాడు, తాను దేహి అని తెలుసుకొనిన జీవిత ప్రయాణము సుఖమయమవుతుంది. ఒక కారును నడపాలన్నప్పుడు చక్రమును పట్టుకుని తిప్పాల్సిన అవసరం లేదు, లోపల ఉన్న స్టీరింగ్ను తిప్పితే చాలు. జీవిత రథము యొక్క విషయం కూడా ఇంతే. ఆత్మసాక్షాత్కారము అనెడు గమ్యమునకు ప్రయాణము సలుపువానికి దేహమే రథము, ధర్మార్థ కామమోక్షములే టైర్లు. ఆ టైర్లలో ఆత్మవిశ్వాసమును గాలిని నింపి బుద్ధి అను డ్రైవరు చేతికి మనస్సను స్టీరింగ్ చక్రమును ఇచ్చినట్లయితే ప్రయాణము విజయవంతమవుతుంది. చంద్రమండలమునకు విజయయాత్ర చేయనక్కర్లేదు, అది వ్యర్థమును విపత్కరమును కూడా. అయితే హృదయాకాశములో ప్రకాశించుచున్న మనస్సను చంద్రమండలములో ప్రవేశించి దాని నిజతత్వమును తెలుసుకొనిన మానవుడు మోహక్షయమును పొంది మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావచ్చును. అన్ని దేహములలోనూ చైతన్య స్వరూపముగా ఉండి వానిని ఆడించేది పాడించేది అంతా ఒక్క దైవతత్వమే,
ఉపాధులు బల్బుల వంటివి, కరెంటు ఒక్కటే. తనలో నివసించు ఆ పరమాత్మని గుర్తించి నిత్యానందమును పొందవలెనన్న నామస్మరణ అత్యవసరము.

బ్రహ్మ ముహూర్తములో మీమీ గ్రామ వీధులలో జట్టుగా మీరు కంఠమెత్తి నామ సంకీర్తనము చేసినా మీ అహంకారము తగ్గుతుంది. నిద్రించు వారిని శ్రావ్యమైన భగవన్నామముతో మేల్కొలిపిన పుణ్యము లభిస్తుంది. భజన కార్యక్రమమును ఆదివారము లేక గురువారములలో ఏ వారము పెట్టుకొనుట మంచిది అని కొందరు సందేహించారు. ఏ వారమైతే ఏమి, సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అని ఉన్నది కదా. ఆసక్తి కలవారలు చేరుటకు అవకాశము అనుకూలము కలిగిన స్థలమునందు కాలమందు భజనను ఆనందముగా చేసుకోండి. ప్రశాంతి నిలయంలో పాడినట్టి కీర్తనలే అని నిర్బంధమేమీ లేదు. మీకు ఆత్మానందము కలిగించు ఏ భగవన్నామమునైనను శ్రావ్యముగా హృదయావేదనతో ఉత్సాహముతో పాడండి. మరొకరి విశ్వాసమును దూషించక ఎవ్వరి హృదయమును బాధపెట్టక మెలుగుటయే భక్తుని లక్షణము. ప్రణవోచ్చారణతో భజనను మొదలుపెట్టి ప్రణవముతోనే ముగించిన పిమ్మట అదే చోటైనను లేక ప్రశాంతమైన ఇతర స్థలములలోనైనను కొంతసేపు ధ్యానము చేయవలెను. ఒక జ్యోతిని వెలిగించి ఉంచుకుని చక్కగా దానినే ధ్యానించి భ్రూమధ్యమునను పిమ్మట హృదయములోనికి దానిని ప్రవేశింపచేసినట్లును ఆ కమలము వికసించినట్లును లోని జ్యోతి ప్రకాశము వ్యాపించి అంధకారమును నశింపచేసినట్లును భావించాలి. ఆ జ్యోతిని సర్వాంగములకును వ్యాపింపచేసి పవిత్రము కావించాలి. జిహ్వపై జ్యోతిని వెలిగించినప్పుడు దుర్భాష అతిభాష చాడీలు అసత్యము మొదలైన గబ్బిలములు పారిపోవాలి. నయనములలో జ్యోతి వెలిగినప్పుడు చెడు దృష్టి నాశనమవ్వాలి. శ్రోత్రములలో వ్యాపించి చెడ్డ విషయములను విను వాంఛను నాశనము చేయాలి. ఇట్లే దేహములోపల బయట జ్యోతిని వ్యాపింపచేసి శత్రుమిత్రాది సర్వభేదములను తొలగించి వాసుదేవ సర్వమితి అను మహాసత్యమును సాక్షాత్కరింపచేసుకోవాలి. కావున భజనానంతరము ధ్యానము తప్పక చేయాలి అని స్వామి తెలిపారు. భజన తరువాత ఆధ్యాత్మిక గ్రంథ పఠనము మంచిదా కాదా అని కొంతమందికి సందేహము. గ్రంథ పఠనము వలన హృదయానందము కూడా భంగము కావచ్చును. అందరి అభిరుచులు ఒకే రీతిగా ఉండవు కదా. కాబట్టి తర్క వితర్కములు చేయక గ్రంథ పఠనమును మానుట మంచిది. ప్రసాదమును పంచిపెట్టు విషయమును కూడా కొందరు ప్రస్తావించారు. ఏ ప్రసాదము మంచిది అని సందేహించారు. నా ఆదేశమేమిటంటే నామప్రసాదమిచ్చిన చాలును, అదే మధుర ప్రసాదము అని సెలవిచ్చారు స్వామి. 18వ తేదీ రాత్రి బెంగుళూరు శ్రీ సుందరమూర్తి పార్టీ చేత కీలుగుర్రముల నృత్య కార్యక్రమము జరుపబడింది. ప్రతినిధులందరూ చూసి ఆనందించారు. 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రపంచ సమ్మేళన సమాప్తి సమావేశం జరిగింది. 75,000 మంది ప్రజలు చేరారు. సమ్మేళనంలో తీర్మానింపబడిన విషయములను స్వామి ఆజ్ఞ ప్రకారము ప్రజలకు శ్రీ ఇందులాల్ షా గారు తెలిపారు. శ్రీ సావంత్ గారు సమ్మేళనము సాధించిన మహోన్నతిని వివరించారు. శ్రీ గోకాక్ గారు సమ్మేళనములో ప్రతినిధులందరికీ శ్రీవారి దివ్య ప్రేమను అందుకొను అవకాశము లభించినది, దానిని హృదయ సంపుటిలో జాగ్రత్తగా భద్రపరుచుకుని తమ తమ స్వస్థానములకు వెళ్ళుచున్నాము. మన పూర్వీకులు ఆర్జించి మనకిచ్చిన ఆధ్యాత్మిక పెన్నిధి యొక్క విలువను స్వామి బోధ వలన తెలుసుకున్నాము. జాతి మత కులములు ఎట్టివైనను విద్యాధన బలములు ఎంత ఉండినను లేకపోయినను అందరికీ మానవత్వము నుంచి మాధవత్వమునకు ప్రయాణము చేయు అధికారము సమముగా ఉన్నదని, భగవదనుగ్రహము అందరిపై సమముగా ఉండుననియు, శ్రీ సత్యసాయి భగవానుల దివ్య చర్యల వలన మనకు దృఢ విశ్వాసము కలిగినది. స్వామి సర్వదేవతా స్వరూపము, సాయితత్వము సర్వమత సమ్మతము, సాయినామములో అన్ని నామములు లీనమయ్యున్నాయని తెలుసుకున్నాము అని తెలిపారు. మహారాష్ట్రపు లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారు శ్రీ బార్దే గారు శ్రీవారు ఈ భోగనగరమును యోగనగరముగా మార్చుచున్నారు. మీరు అమృతపుత్రులు, ఆనందస్వరూపులు, ప్రేమస్వరూపులు అని హెచ్చరించి
ప్రజలకు స్వస్వరూప జ్ఞానమును కలుగజేసి నిత్య సుఖశాంతులను అనుగ్రహించుచున్నారు అన్నారు. తరువాత స్వామి దివ్యబోధను అందించుచూ, ప్రజలలో భక్తి ప్రపత్తులు సహజముగా ఉండినను సరియైన నాయకత్వము లేక ప్రబోధ ప్రచారములు లేక విద్యాలయములలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పోషకమైన శిక్షణ లేక అశాంతికి విద్యార్థులు గురి అవుతున్నారని, నగర సంకీర్తనాదుల వలన కలుషితమైన వాతావరణము క్రమక్రమముగా పవిత్రమవుతుందని వేదశాస్త్రాది గ్రంథ ముఖ్యతత్వమును విద్యా సంస్థలలో బోధింపవలనని, లేత హృదయాలలో ప్రేమను సహనాన్ని సేవాకాంక్షను నాటవలనని స్వామి బోధించారు. మరియు ప్రపంచ సమ్మేళనం యొక్క ఆదర్శ ఆదేశముల ప్రయోజనములను సర్వులలోనూ ప్రేమ అంకురించి నిత్య నిర్మల సుఖశాంతులు లోకమునకు అందజేయుటయే అని స్వామి సెలవిచ్చి అందరినీ ఆశీర్వదించారు. 2 వారములు తమ మధ్య నివసించి తమకు ఆనందానుభూతిని, ధార్మిక జాగృతిని, తత్వబోధను అపార కరుణతో అనుగ్రహించిన స్వామికి హర్షాశ్రుపూర్ణ నయనములతో బొంబాయి పౌరులు హృదయపూర్వక నమోవాకములను అందించి ఘనమైన వీడ్కోలను అందించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు. విందామా.
1: ఓం శ్రీ సాయిరా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయస్ కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండరంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62, 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించాం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులకు నయం కాలేదు. వాళ్ళ ఇల్లు చెప్పారు, ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అవి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోను వాళ్ళతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అనింది, ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేసినాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల, సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరేనని ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకల్కు రావాలి, గుంటకల్ నుంచి ధర్మవరం దగ్గర హిందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం అయ్యాము, ఉదయం ట్రైన్కి ఎక్కాలని. రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంక ఏం చేయాలో వాళ్ళకు వంట చేసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుంటది కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తరఫు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, మేము ఏదో పుట్టపరిచి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల్లు పెట్టుకుని నిలుటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు, కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా. సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగానే అని చెప్పేసి ఉదయం చేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోన్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: ఆ బంధువులు వాళ్ళు ఉదయాన్నే ఏం చేశారు, అక్కయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతాం అనగానే మంచిది అన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరు.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా,
1: ఆయన తీసుకురాలేదు.
2: ఆయన తీసుకురా.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడ ఉండేవారు? మీరు
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయము సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపల పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రానియరు, దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు చీర తెచ్చుకున్న సామాన్లు అన్ని అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. ఇంకా తినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరు అందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు, మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వివిధ పొట్టలు అందరూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను 2 రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ. నాకేమో స్వామిని చూస్తూ ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైంది నాకు అర్థం కావడం లేదు, కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఎన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళేమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్దమ్మాయి కాంపుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాంపు అవుతుందని నర్స్ చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము నాకు. ఎప్పుడు పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగాడు అంటే నాకు బలిష్టం, ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధులు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఈయన సాధు అన్ని తెలియదు, దేవుడు అన్ని తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని డాక్టర్ డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టరు లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన మా అమ్మాయి కంపగలే
1: అనుకున్నారు,
2: 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీబిలి పొట్లకి ఇద్దామనుకుంటే ఈ అమ్మాయి కాంప అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఈమెకు అయినాక నేను పోదాంలో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయి కానిపోయింది. కానిపోయిన మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టింది. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు. కర్నూలు పోయినారు
1: ఆయన. కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ 6 మంది భక్తులు ఉండరు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావు అని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని
2: ఆయన 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపుది రాపించడం, బ్రషింగ్ ఇయ్యడం, అట్లా 3 రోజులు చేసి 3 రోజులు చెప్పినాక నీకు బాగా అవుతుంది, ఏం భయపడగాక ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్చికి వచ్చిండ్రు. నాకు అప్పుడు పుట్టపర్చి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులు అయినాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంత ఊరికనే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట డాక్టర్లు చెప్పారంట. సరే ఇంకా 3 రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మాంతులకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీధి ఇచ్చారు, చెప్పినారు 3 రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, ఇంకా నాకు 3 రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని ఏమో చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడంలా. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఇంకా ఏం తెలియదు, ఇంకెవరికి ఏం తెలియదు. ఇంకా సరే 3 రోజులు అయిన తర్వాత ఆయనకు డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువగా ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయొద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరు వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ పని ఉంది, 10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. ఆహా నేను రాను రాను అని కొంచెం మొండికేసుకున్నాడు. మొండికేసుకున్నాక నాకు చాలా బాధ వేసింది, ఏంది చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మొండికేసుకున్నాడే అని అనుకుంటూ విచారంగా ఉండి కొంతసేపు ఆయన దగ్గర నుండి యూతులకు వచ్చేసిన. యూతుల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సరే నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలో పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంతసేపటికి ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చెయ్యి వణికిపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా రా అంటున్నాడు ఊరికే. ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత ఏంటి రా అంటే తలుపు అట్లయితే సోస్తాను, నాకు తలుపు చేత కాదు, నాకు లేడని చేత కావడం లేదు, నాకు రావడం కదలని చేత కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకపోవడమేనా సరే అని మళ్ళీ పక్కన ఒక దారి ఉంది మాకు ఆ రూమ్ లేకపోవడానికి నేను ఆ దారి ఉండకపోయినా. దారి ఉండకపోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా ఇదంతా మాకు కలిగింది అంత భయపడిపోతున్నాడు ఇట్లా వణుకుతున్నాడు నోటి మాట రావటం లేదు అంత పెరాల్సి చూస్తుంది కదా ఆ మనిషి తయారైపోయాడు. నాకు భయం వేసింది ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి అంత అర్ధగంట టైం కూడా కాలేదు ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటా అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు ఇంట్లో గొడవ చేస్తారు అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది ఏం చెప్పా అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని పిలుచుకో ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు డాక్టర్కి చెప్పు అక్కడ నిన్ను అర్జెంటుగా రమ్మన్నది అని చెప్పు అని చెప్పిన. సరే అక్కడ పోతే డాక్టర్ లేడు మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను పోయినా పల్లె బాబు చెప్పరా అన్న పల్లెకి వచ్చేది అక్కడ లేడు వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇక మళ్ళీ ఏం చేయాలా బయట చెప్దామా ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు చెప్పకపోదామా ఈయనకేమో చెప్పు వచ్చింది ఏం చదువుకుంటాడా అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినా నువ్వు స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి సరే ఆయన వీపు తర్వాతం ఏమన్నా మళ్ళీ బాగా అవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లు వేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరామ్ సాయిరామ్ అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటుండు నేను కాదు ముందు నువ్వు అంటుండు నువ్వు సాయిరామ్ సాయిరామ్ నువ్వు అంటుండు నేను అంటుంటాను ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరామ్ చిన్నగా సాయిరామ్ సాయిరామ్ అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది నోరు వచ్చింది కానీ చేతులు కాళ్ళు రావాలి కదా సాయిరామ్ అంటుండు సాయిరామ్ అంటుండు నువ్వు అంటుండు అని అని నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది మళ్ళీ అంటావు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ వచ్చి రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం లేచి కూర్చోవడం కొంచెం లేయడము కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది మీ ఆయన చిన్న ఆయన బాగాలేదు అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగాలేదు ఆమె ఏదో అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు మీరు పోయి చూడండి అని చెప్పిండు. అంతలో వాళ్ళంతా వచ్చేసారు వాళ్ళందరూ వచ్చేసరికి ఈయనకేం బాగైంది కదా ఇంకా ఏం చెప్పాలి నేను మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ వచ్చి రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం

0: కాస్ట్ తక్కువ. అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
0: నాక 35 వయసు, 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసిన, ఇంకా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేది. మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళీ డాక్టర్ వచ్చాడు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది, ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలోనే ఇట్లా జరిగిపోయింది, నీకోసం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే అంత ఇంకా ఊరంతా ఒక ఇదే శబ్దం ఇది గర్వ చేస్తారు, అందుకని నేను ఎప్పుడు చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది, ఏం కాదులే అని అని చెప్పేసి, నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది, నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకుండ్రు. ఆయన మీటింగ్ ఉంది, రెండు సార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలి అంటే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను. సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుపరిచికి వచ్చినా 10 రోజులు ఉన్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన, ఆమె కొడుకు జబ్బు వచ్చింది అది, ఆమె అమ్మ నేను అమ్మొస్తాను, అది బాగండి కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను. పిలిచిపోయినాక ఉన్నట్టుండి, అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి ఇట్లా లైన్ లో తిరుగుతూ ఉంటే ఉరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామి ఏం చూసిన, ముందు ఆమెను పిలిచిండు. ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు, ఏం తెలియదు, ఊరికి ఏంటన్నా. అంతటి పక్క వాడు ఉండి, నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి, నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, ఇంకా కొంతమంది పిలుస్తారు, అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము, నాకు అసలు ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు, వాళ్ళు వచ్చేసినారు, మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది నాకు, స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులో అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్లోనే అందరు అయిపోయినాక లాస్ట్లో పిలిచారు. లాస్ట్లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావాలా అనుకున్నాడు. నాకేం కావాలో నాకు అర్థం కాలేదు అసలు. కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే, అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉంటా, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుంటాడు. నాకు నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేనేం అడగలే, ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించేటప్పుడు పొలం దగ్గర గెంచగడ్డలు వేపించినాం. కూలి వాళ్ళందరూ గెంచగడ్డలు వేపిస్తున్నారు, నేను చెట్టు కింద కూర్చోనున్నా. జొన్నలు కొర్రలు గెంచగడ్డలు టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం, అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గింజగడ్డలు పండిస్తే పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరం అన్నం తినేటప్పుడు వాళ్ళ టైర్లు కూర్చున్నాను, నేను కూర్చున్నా. టెంకాయ చెట్టు ఉంది, ఆ టెంకాయ చెట్టు మీరు నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పోయి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి ఎక్కడో బరువు అనిపిస్తుంది కానీ నాకు పాము అనిపించడంలే. ఎదురుకుండా కూలీలు అందరూ పరిగెత్తుకుని వెనక్కి పోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు, నేను అసలు అనుకోలే. నాకు ఈ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గరే ఉందని అనుకోలేదు. నేను ఎక్కడ ఇట్లా ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అటు వెళ్ళిపోయింది. మరి నా దగ్గర ఉంది, నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడకింద నేను చదువుకుంటా ఉంటే తొడకింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు.

0: పడుకుందా బామిచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్తయ్య చూసిన రాత్రి పూట ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లేయి అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాములు వచ్చినా కూడా నీకు ఈ చదువులు ఏంటి ఇదేమిటి ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఎన్ని చేసినా ఎప్పుడు పాండురంగా పాండురంగా, ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండురంగుని కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికీ సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. వాదించి వాది ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగబోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది, నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పదుకోళ్ళు ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని చూసినప్పుడు లేయమ్మ లేయమ్మ అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేనులేని ఈ వయసులో నేను రాలేను, ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను మీరు బోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానాక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి తప్పింగ్ ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామిని దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10:30 మంది స్టూడెంట్స్ 30 మంది అంటో అందరు 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికున్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నాడు. నేను గబకుని లేచినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసాను, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్తికి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టినారు, మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు, దాని మీద తడికేసినారు, ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు, ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. 4 నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే భర్తలేకి పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టకి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కార్లో పోదాంలే వద్దని అందరూ నన్ను నివారించు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా, పోతే అక్కడనే పుట్టపట్టిలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను, మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండి, నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చినా గానీ హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి బలము ఇదంతా ఎట్లా ఇచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు ఆయన. మరి ఎందుకు చేస్తున్నాడు, ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు, ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నిలుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
0: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
0: ఏం చేయరు. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదాను, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు. అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరూ అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు. అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదుల్లో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్ గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరిని వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి, వంట సామాగ్రి, వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని ఆ బస్సులు తీసుకుపోయి అన్ని ఊర్లు, చిన్న పల్లెటూళ్ళు, పెద్దటూళ్ళు, ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లె ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా, అట్ట ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి తెలిసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాడ్స్ ఇచ్చినారు, ఇచ్చినారు, మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తూ ఉంటే మాకు మాకేమి నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
0: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువులం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాళ్ళు రాసి అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి, స్వామి ద్వారా వచ్చిందే కదా. అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట, అవి అయిపోయి ఈ రెండు మాకు ఇచ్చారు అనమాట. అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు, అదంతా కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి, ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువుని ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, నిధులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి, అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు, మాత కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం, స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కావు, నాకేం భయం వేస్తుంది, ఆయన చూసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను తప్పు చేసినానేమో, నేను అవతలుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం, ఆ భయం తట్టులే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్ లేయడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోంచేస్తే మేము చుట్టూరు అందరం అటు ఆడు ఆడవాళ్ళం అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోంచేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నో సార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు. ప్రతి నేను వచ్చిన ఎన్ని 10 రోజులు ఉంటే 10 రోజులు ఏ లైన్లోనే కూర్చో ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడతారు. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకున్నా, అంతే అంత మాల తీసుకుంటా, మాలలో అప్పుడు ఏనియరు స్వామికి, అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా, పెట్టుకొని ఇట్లా దాచుకుంటా, దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చేవాళ్ళకి కూడా కనపడదు, తెలియదు. స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం, నేను స్వామి పాదాల మీద పెట్టడం, నన్ను ఇట్లా అనడం, నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
0: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాడ్జ్.
0: ఓపెన్ చేసి ఊరు ఊరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని, వాళ్ళకి సామాన్లు కూడా, వాళ్ళకి తిండి సామాన్లు, పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరకు రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికి ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజుగా ఉంటారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు సబ్బులు తీసుకుపోతాం పోయేటప్పుడు, మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలా, ఇంత శుభ్రంగా ఉండాలి, మీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, మీకు బాగా చదువులు వస్తాయి, మీరు మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, ధనవంతులు అవుతారు, స్వామి మీ కష్టాలు తీరుతాడు అని అట్లా అందరికి చెప్పి, పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊరు మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితిలు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరిని ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
0: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ, కూర్చున్నాక స్వామి మాకు అన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుని సేవించడము, ఆ శ్లోకాలు
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మ శ్రీ గురవీర్ణమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్నవదనం, ధ్యాయ సర్వ విజ్ఞప్తి, సరస్వతి నమస్తుభ్యం, వరే కామరూపిణి, విద్యారంభం, కరిష్యామి, సిద్ధి భోతిమే సదా, ఓంకారం, బిందు సంక్తం, నిత్యం, ధ్యాయంతి, యోగిన, కామదం, మోచితం, చేయవ, ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
0: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు, అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్ల వాళ్ళు ఉంటారు, ఆ గొల్ల వాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుని పెట్టుకుని పొద్దున్నే వాడు ఆ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి భద్రంగా, అంటే చీరల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకి పూలు ఏం దొరకవు, తంగిడి పూలు తీసుకొచ్చి ఇట్ట పెట్టేది. ఆ తర్వాత ఆ పాలన్నీ మళ్ళీ ఒంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉన్నాక వాడికి ఒకరోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడు, నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడు అని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉండే, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేశాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక చోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక ఏమరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు తాళ్ళు తాగినాడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తావు నువ్వు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నా నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్లు పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల ఎవరే అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొస్తున్నా, దేవుడు మరి తాగినాడు అని చెప్తావు, నువ్వు తాగే అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న ముందు తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చినాను తాగకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికి వేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి, నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికి పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికి కైవల్ని ఇచ్చిండు అని నేనే రాసిన కథ. ఆ కథ అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చేయించి బాల వికాస్ టీచర్లు అందరికి పిల్లలతో నాటికలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటికలు. ఈ కులసదర్శ అంటే కొంతమంది తగ్గుబడిని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్నవి పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటికలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కచ్చేసేట్లా నాటకం కూడా చేయాలా. ఆ నాటకం చేస్తేనే వాళ్ళకు అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పిన అబద్ధం చెప్పకూడదు అని సార్ చెప్తే, అది స్వామి చెప్పిన కథ మాకు, అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా అబద్ధం చెప్పకండి అని చెప్తాడు. మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్లే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమంటారు, మాకు అబద్ధం చెప్పకమని చెప్పి ఇల్లు అబద్ధాలు చెప్తున్నారు. ఇదేంటి, అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేమో చెప్పొద్దు అంటారు. ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరైనా నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటావు, ఏమిటిది నేను చెప్పను, నువ్వు చెప్పాక ఇంకా నేను చెప్పను అనేది వాడు అవతల చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉందే, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు, అప్పుడు వాళ్ళు కూడా మారిపోయింది, పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారు అన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
0: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం. ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఉండి సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగా లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మందిరమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని అయిపోయింది.
1: ఇది ఏ సంవత్సరం జరిగింది, నేను ఐడియా ఉందా,
0: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలు అండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మా ఊరి మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిత్తూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు, కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిత్తూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిద్దలూరులో పలాను చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా సరే అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు మేము కూడా పాదుకలు చేయించుకోవాలని అనుకున్నాం, అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని దర్శనం ఇయ్యాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు, స్వామి లైన్లోకి వచ్చినా కానీ అడగరు, ఊరికి అసలు నమస్కారం చేస్తారు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన, స్వామి అని అట్టపోతుడు స్వామి అన్నా, ఏమో అన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగినా. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పాడు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు, అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులందరికి చెప్పాలి కదా, నేను అన్నమాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది, స్వామి వస్తారంటే పక్క ఊళ్ళో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా, శివరాత్రి అప్పటికి ఎంతలో 3-4 రోజుల టైం ఉంది,
1: రోజులు అంతే.
0: అప్పుడు మేము ఒకళ్ళు ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఊరికి చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి వస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది, ఆలోచించి కొంచెం భయం వేసింది. అయితే నేను ఎవరితో చెప్పడే, ఇంకా సరే ఆ మాట ఊరికి వెళ్ళిపోయాం. ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామికి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టదలు తీసుకుని నివృత్తి చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేకాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్తున్నానంటే, బాల వికాస్ పిల్లలకు మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి, స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చోనండి, ఎవరైనా ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయిన ఎట్టుకున్నాడు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చిన వైపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోల మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్ గా కంపించలేదు. ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది, నేను మళ్ళీ అనుమానపడిన కదా, బాధపడిన కదా, అందువల్ల అదే కనపడలే. అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గాని లేదంటే పెళ్లి గాని?
0: స్వామి అన్న ప్రశ్న చేశారు, పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాల డిగ్రీ మా చిన్న అబ్బాయి చేశాడు. ఇప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అన్నీ చేయమని భాస్కర్కు అందించి మా అబ్బాయి పేరు భాస్కర్ ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము, కనిగిరి అక్కడల్లా విచ్చిపోయినాము, నంద్యాల అక్కడల్లా విచ్చిపోయినాం. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకాలు వేపించి, స్వామి నాటకాలు వేపించి అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి రెండు జిల్లాలు మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరి నేను అందరి దగ్గర సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లా ఉంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేసింది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న తర్వాత ఉదయాన్నే లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది, అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమె చెప్పినా, ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేం తెలియదమ్మా, స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చేయండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్ళీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే, నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటిసార్లు చేయాలా, కోటిసార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లా చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లల్లో మూడి అమ్మ అనే ఆమె ఉన్నది, ఆమె దగ్గర కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామిగా అనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామి దగ్గరికి పోతే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ముడి ఇది చెయ్యి, ఈ అక్షరం దశ చెయ్యి, ఆ రెండు చనిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద బట్టం ఇచ్చినది కోటిసార్లు చేశారా?
0: రోజు అదే అయిపోయింది కదా చేసుకుంటాం. నువ్వు కోటిసార్లు కాదు,
1: కోట్లు.
0: కోటి అన్నది కోటిసార్లు అయినా ఎక్కువయో అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు. కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లలు మూడమ్మ ఇద్దరు కలిసి చెరు కలిసి చెప్పి రెండు కలుపుకోమన్నారు. అది జరిగిందా? ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్న ఊరికే స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు. నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మను తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమెను పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది. అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు. ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి వచ్చా కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తలు అరిటాకులు ఇస్తలు వేసి ఇద్దరికి బొడ్డను చేసి ఇద్దరికి చింపించి చేసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది. అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది. అది అది చూపెట్టారు మీకు
0: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటే ఆయన ఏంటో ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకరా వస్తే వచ్చని పోయి ఇంక ఎట్లా పోయేవాళ్ళమే కదా, ఇంక మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అనుకుని మనసులో అనుకున్నా, నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
0: భాగాలు చేసినాడు అనమాట, పై పుట్టని తిన్నాడు. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపించలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి, ఇవి ఉండే మొక్కజొన్న కండీలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా చేసి ఇట్లా చేసి అట్ట చేసిండు, మళ్ళీ రెండు ఇట్లా కత్తిచ్చేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, ఉందేమో నాకు తెలియదు, కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదు నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపు వస్తుంది, అది ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
0: మరి ఇంకా ఏముంది, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి మేము ఇక్కడికి గురుభవనానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయాన్నే ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్లి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 3 అంతస్తుల మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని మా పెద్దమ్మాయిని, మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్ల పడింది, 3 అంతస్తుల నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని, ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలించే అందరు చూశారు. చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికి ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు, ఏమి లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేస్తున్నామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్లీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం. డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా గానీ నేను డాక్టర్లను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించాం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టర్, నిజమా ఇది, కాదా, అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాము, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం గానీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది, వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. అమ్మాయి పడింది, దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడు ఎక్కడ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడైనాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులైనారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట ఉండి మమ్మల్ని కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మమ్మల్ని రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు. బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయనే, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయనే.
2: ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పురాణ వైరాగ్యం గురించి చక్కగా తెలిపే పురాణం వైరాగ్యం అనే కథనిప్పుడు విందాం. ఒక వ్యాపారి నిత్యము పురాణ కాలక్షేపానికి పోయేవాడు. పౌరాణికుడు ఎక్కువగా త్యాగశీలతను గురించి చెప్తూ త్యాగభావాలను పెంచుకోమని బోధిస్తూ వచ్చాడు. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు పౌరాణికుడు సప్తాహదీక్షను ప్రారంభిస్తూ వ్యాపారితో, ఈ సప్తాహదీక్ష పూర్తి అయ్యేంత వరకు నీవు నిత్యమూ వచ్చి పురాణ శ్రవణం చేయాలి. దీక్షకు భంగము కలగకూడదు. దీక్షగా చేస్తే సత్ఫలితము తప్పక లభిస్తుంది అన్నాడు. వ్యాపారికి ఆ పౌరాణికుని మీద ఎంతో గురి. అందువలన ఎన్ని పనులున్నప్పటికీ ప్రతిరోజు పురాణ కాలక్షేపమునకు వెళ్లేవాడు. ఒకసారి తప్పనిసరిగా అతడు వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది. ఎట్లా, శాస్త్రులవారు పురాణ శ్రవణానికి భంగము కలుగకూడదు అని హెచ్చరించాడు కదా అనుకున్నాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన తట్టింది. ఆత్మావై పుత్రనామాసి అన్నట్లు తనకు తన పుత్రునికి ఎట్టిభేదమూ లేదు కనుక ఆ రోజు తన కుమారుని పురాణ శ్రవణమునకు పంపవచ్చును అని నిశ్చయించుకున్నాడు. కాని వెంటనే మరొక ఆలోచన తట్టింది. పురాణములో ఎక్కువగా త్యాగమును గురించి చెప్తాడు శాస్త్రులవారు. అవన్నీ విని నా కుమారుడు పెళ్లి చేసుకోకుండా వైరాగ్యముతో సన్యాసి అయిపోతాడేమో అని చింతించి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ కథ నుండి స్వామి ఏమి సందేశమునందిస్తున్నారు? తల్లిదండ్రులే వారి పిల్లలను పెడత్రోవు పట్టిస్తున్నారు. అంతేకాదు, పురాణములు విన్నంత మాత్రాన మనసు మారుతుందా? తాను 10 సంవత్సరాలు విన్నాడు. ఏమైనా మారాడా? ఇంకా అతని కుమారుడు ఒక్క దినములో మారగలడా? వ్యాపారి వంటి బుద్ధిలేని తండ్రులెందరో ఉన్నారు. వారికి తగినట్లే వారి పిల్లలు కూడా తాళము వేస్తూ ఉంటారు.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 25వ తేదీన వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

జయం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ఈనాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు జరుపుకునే వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ రేడియో సాయి తెలుగు బృందం అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో చక్కని అంశాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఈనాడు మనం మూషికంతో ముచ్చట్లు అనే చక్కని నాటికతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా?

0: అయ్యో ఎలక అమ్మో సాయిరాం సాయిరాం సాయిరాం.
1: అమ్మో స్టూడియోలోకి ఎలకొచ్చింది.
0: అవును ఎలక. అయ్యో ఎలక.
2: పిల్లలు పిల్లలు గాబరా పడకండి, నేను గణేశుడి వాహనం మూషికాన్ని, మిమ్మల్ని ఏమీ చేయను.
1: హే ఎలుక మాట్లాడుతుంది. సింధు మేఘన విన్నారా మీరు?
3: అవును అది గణేశుడి వాహనం మూషికమంట.
2: అయితే అది మననేమి చెయ్యదు, భయపడక్కర్లే.
3: అవును పిల్లలు నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, అసలు మీతో మాట్లాడటానికే ఇక్కడికొచ్చాను.
1: మాతో మాట్లాడడానిక?
3: అవును. ముందు మీరు కుర్చీలు టేబులు దిగి హాయిగా కూర్చోండి.
1: సరే సరే.
2: మూషిక నువ్విప్పుడు రేడియో సాయికి ఎలా వచ్చావు?
3: అదా ఇప్పుడే మీరందరూ గణేశుడిని ప్రార్థించారు కదా.
1: అవును గణేశుడి పండగని గణపతి అథర్వ శీర్షంతో ప్రారంభించాం.
3: గణేశుడు నేను ఇప్పటి వరకు కుల్లంత్ హాల్లోనే ఉన్నాం. దర్శనమైంది, భక్తులందరి హడావుడి. గణేశుడు చాలా బిజీగా ఉన్నాడు. ఇంతలో మీ ప్రార్థన విని ఇటు రేడియో సాయి వైపు వచ్చాం.
2: నీతో గణేశుడు కూడా వచ్చిందా? ఏడి
3: వచ్చాడు, అక్కడ బయట అందరితో మాట్లాడుతున్నాడు. మీతో ముచ్చటించటానికి ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు.
1: అవునా ముషిక, నువ్వెప్పుడు గణేశుని దగ్గరనే ఉంటావు కదా, గణేశుని గురించి నీకెన్నో తెలుస్తాయి, మాకు చెప్తావా?
3: అవన్నీ చెప్పడానికే నేను వచ్చాను. సరే కాని ముందు మీ పేర్లేంటో చెప్పండి.
1: సరే నా పేరు మేఘన.
2: నా పేరు సింధు.
1: నేను వినీత.
3: బావున్నాయి మీ పేర్లు, వాటి అర్థం తెలుసా మీకు?
2: ఆ తెలుసు, మేఘన అంటే మేఘం.
1: నా పేరు వినీత అంటే అర్థం నాకు తెలీదు ముషిక.
3: మీకెవరికైనా తెలుసా?
1: తెలీదు.
2: నువ్వే చెప్పు ముషిక.
3: వినీత అంటే వినయ విధేయతలు కలది అని అర్థం.
2: బావుంది. సింధు అంటే సముద్రం కదా?
3: అవును బాగా చెప్పారు. మన గణేశుని పేర్లు తెలుసా మీకు?
2: చాలా ఉన్నాయి. అందులో 12 ముఖ్యమైనవి బాల్వికాస్లో వైష్ణవక్క చెప్పింది.
3: అవేంటో చెప్తావా సింధు?
2: ఆ చెప్తా ముషిక. సుముఖ, ఏకదంత, కపిల, గజకర్ణక, లంబోదర, వికట, విఘ్ననాశ, వినాయక, వినాయక, ఇంకా
1: నాకు తెలుసు, ధూమ్రకేతు, గణాధ్యక్ష, పాలచంద్ర, గజానన.
2: అవును ముషిక ఇవే ఆ 12.
3: సరే ఇప్పుడు గణేశుని ద్వాదశ నామస్తోత్రం విందామా పిల్లలు?
1: సరే విందాం ముషిక.

0: మూషిక, నువ్వు మా పేర్లకున్నట్టే గణేషుడు పేర్లకు కూడా అర్థం ఉందా?
1: ఉంటుంది వినీత. వాటి గురించి తెలుసుకుంటే గణేషుని గురించి తెలుసుకున్నట్లే.
2: మూషిక, నువ్వెంత లక్కీనో, ఎప్పుడు గణేషుడి దగ్గరనే ఉంటావు. నాకు గణేషుడు అంటే చాలా ఇష్టం.
0: అవును, నాకు కూడా. నేను రోజు ఉదయాన్నే మొక్కుతా.
1: ఏమని మొక్కుతావు మీగనా?
0: నేనా, మంచిగా చదివి ఇంకా స్కూల్లో టీచర్ తిట్టకుండా చూడు అని.
2: నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని మొక్కుతా.
0: నేను మా అమ్మ నాన్న బాగుండాలని మొక్కుతా.
1: బాగున్నాయి మీ ప్రార్థనలు.
0: అంతేకాదు, ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు గణేషుడికే మొక్కుతారు కదా.
2: అన్ని భజనలు గణేషుడితోనే మొదలవుతాయి.
0: వేదం కూడా గణేషుడు ప్రార్థనతోనే షురూ అవుతుంది కదా మూషిక.
1: అవును పిల్లలు, గణేషుడు ప్రథమ పూజ్యుడు.
2: మూషిక, నాకు ఒక డౌట్.
1: ఏంటో అడుగు సింధు.
2: ఎంతో మంది దేవుళ్ళున్నారు కదా, కాని గణేషుడికే ఎందుకు ముందుగా మొక్కాలి?
1: మంచి ప్రశ్ననే అడిగావు సింధు. నీకు గణేషుని తల్లిదండ్రులు ఎవరో తెలుసా?
2: ఆ తెలుసు, పార్వతి శివుడే కదా.
1: అవును, మరి గణేషుని సోదరుడెవరు?
2: కుమారస్వామి.
1: హా, ఒకసారి వీరిద్దరికి ఒక పరీక్ష పెట్టారు.
0: అబ్బా, దేవుళ్ళ కూడా పరీక్షలేనా?
1: పరీక్షిస్తేనే కదా మన గురించి తెలిసేది. ఆ పరీక్ష ఏంటంటే వీరిద్దరిలో ఎవరు మూడు లోకాలు చుట్టి ముందుగా వస్తారో అని.
0: అయ్యో, బుజ్జ వినాయకుడు నీ మీద జల్దీ పోలాడు కదా, అయితే కుమారస్వామి గెలిచిండా మూషిక.
1: లేదు వినీత, పరీక్ష మొదలయ్యాక నెమలి వాహనం ఎక్కి వేగంగా బయలుదేరాడు కార్తికేయుడు. గణేషుడు మట్టుకు తన సూక్ష్మ బుద్ధికి పదును పెట్టి బాగా ఆలోచించాడు. ఏ లోకాలు జయించాలన్నా, ఎందులో విజయం పొందాలన్నా తల్లిదండ్రుల ఆశీస్సులు ముఖ్యమని గ్రహించాడు. వెంటనే శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి వారి అనుగ్రహం పొందాడు. కార్తికేయుడు ఏ లోకం వెళ్లినా అతని కన్నా ముందుగానే గణేషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అలా గణేషుడే విజయం పొందాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై గణేషుడిని ఆది పూజ్యుడిగా ఆశీర్వదించాడు. ఈ వాహనం ఎక్కి వేగంగా బయలుదేరాడు కార్తికేయుడు. గణేషుడు మట్టుకు తన సూక్ష్మ బుద్ధికి పదును పెట్టి బాగా ఆలోచించాడు. ఏ లోకాలు జయించ

0: పూజ్యుడిగా ఆశీర్వదించాడు.
1: చాలా బాగుంది మూషిక.
0: బాగుందని విని ఊరుకోకూడదు పిల్లలు. మీరు కూడా గణేశుడిలా మీ తల్లిదండ్రులను గౌరవించి వారిని సంతోష పెట్టాలి. అది మీ బాధ్యత.
1: సరే మూషిక.
2: నేను పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుండి ఆటోలో వస్తున్నప్పుడు చూసా స్వామి కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్ అన్నిటి ముందు గణేశుడే ఉండు.
0: అవును సింధు, స్వామి ఒకసారి స్టూడెంట్స్ తో మాట్లాడుతూ మీకు ఏది కావాలన్నా గణేశుడిని ప్రార్థించండి, సిద్ధి బుద్ధి ప్రదాత గణేశుడే అని చెప్పారు. పిల్లలందరికీ గణేశుడు మంచి దోస్తు కదా.
1: దేవుడు మనకు దోస్తు ఎట్లయితాడు?
0: మన దోస్తులు మనకేం చేస్తారు?
1: అన్ని వాళ్లతో షేర్ చేసుకుంటాం. మనం హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా వాళ్ళు తోడుగా మనతో ఉంటారు.
0: అలా అన్ని సమయాల్లో మనతో దేవుడే ఉంటాడు. ఈ దోస్తులు మారిపోయినా దేవుడు మాత్రం మనతో ఎప్పుడూ ఉంటాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి పిల్లలు. పుట్టపర్తిలో స్టూడెంట్ అయినా రామేశ్వర్ పుష్టికి జరిగిన అనుభవం చెప్తాను, వినండి, మీకే అర్థమవుతుంది.
1: సరే ముషిక.
0: ఒకరోజు కాలేజీకి వెళ్లేటప్పుడు హాస్టల్ ముందున్న గణేశుడి దగ్గర కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి నన్నొక్కడిని హాస్టల్లో వదిలేసి ఎందుకు మీరందరూ వెళ్లిపోతారు అని గణేశుడి మాటలు వినిపించాయి. అయితే నువ్వు కూడా నాతో కాలేజీకి రావచ్చు కదా అని అన్నాడు. అప్పుడు గణేశుడు సంతోషించి విగ్రహంలోంచి బయటికొచ్చి రామేశ్వర్తో నడుస్తూ వెళ్తున్నాడు.
3: అయ్యా, గణేశుడు కనిపించిందా?
1: నువ్వు గణేశుడి వాహనం కదా, అప్పుడు నువ్వేం చేశావు మూషిక?
0: నేను కూడా బయటికొచ్చి గణేశుడి వెనకాలే పరిగెత్తాను. మంచి పసుపు ఆకుపచ్చ పట్టుబట్టల్లో ఆ రోజు గణేశుడు ఎంత అందంగా మెరిసిపోయాడో. చాలా రోజులకి గణేశుడితో అలా బయట నడుస్తూ వెళ్లటం నాకు చాలా ఆనందం అనిపించింది. దారిలో అంతా తన పుట్టుక గురించి, ఏనుగు ముఖం గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు గణేశుడు. మధ్యలో అబ్బాయి తప్పు చెప్తుంటే తొండంతో కొడుతూ సరిచేశాడు కూడా. రోడ్డు మీద బళ్ళొస్తుంటే గణేశుడిని అవి గుద్దుతాయేమోనని భయపడ్డాడు. అప్పుడు గణేశుడు, నాకేమీ అవ్వదు, ఏవి నన్ను ఏమీ చేయలేవు, అయినా నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ కనబడను అని చెప్పాడు. కాలేజీకి చేరాక గణేశుడు అక్కడ అందరి ప్రార్థనలు అందుకుంటూ ఉన్నాడు. రామేశ్వర్ గణేశుడికి ప్రదక్షిణం చేసి క్లాస్కు వెళ్లి లంచ్ టైంకి బయటికొచ్చాడు. మళ్లీ గణేశుడు అతనితో నడుస్తూ హాస్టల్కి కూడా వచ్చాడు. అయ్యో, గణేశుడి భోజనం ఎలా అని ఆలోచిస్తున్నాడు రామేశ్వర్. అప్పుడు గణేశుడు, నేను భోజనం చెయ్యను, మీరు బాగా చదువుకుని పొందే విద్య జ్ఞానమే నా ఆకలిని తీరుస్తాయి, నువ్వు వెళ్లి తినేసిరా అని అన్నాడు. అలా భోజనం అయ్యాక మళ్లీ క్లాసులు అయ్యాక గణేశుడు రామేశ్వర్తో నడుస్తూ వచ్చాడు. ఈసారి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నడవమని అతనితో అన్నాడు. ఇలా అబ్బాయితో లైబ్రరీకి కూడా చాలాసార్లు వెళ్లాడు. ఇలా చాలా రోజులు రామేశ్వర్ పుష్టికి కనిపించి అతనితో పాటు తిరిగాడు. గణేశుడే తన బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఎంతో సంతోషించాడు.
1: దేవుడే మన ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుంది కదా. ఆ అన్న చాలా లక్కీ. నాకు కూడా గణేశుడే కనబడి మాట్లాడితే ఎంత బాగుండో.
3: అబ్బా ఆశ, అది జరగని పని వినిత. మనమేమో చిన్న పోరలం, గంత పెద్ద దేవుడు మనకు కనిపిస్తాడా ఏంది?
0: సింధు, దేవుడు కనబడటానికి పెద్ద చిన్న అని లేదు. భక్తితో ఎవరు ప్రార్థిస్తే వారికి దర్శనమిస్తాడు.
1: మాలాంటి చిన్నళ్ళు కూడానా?
0: తప్పకుండా దర్శనమిస్తాడు, కాని అంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయాలి. మన వేదనారాయణ గారు చెప్పింది వినండి, మీకే అర్థమవుతుంది.
1: సరే ముషిక.
4: సాయిరామ్, మీకందరికీ ఈరోజు నేను ఒక స్వామి దగ్గర జరిగిన విషయం గురించి ఒక మంచి కథ మీకు అందరికీ చెప్తాను.

0: ఎన్నో సంవత్సరం సన్యాసవృత్తి తీసుకుని తిరువణ్ణామలైలో రమణాశ్రములో ఒక స్వామివారు ఉండేవాడు, అమృతానందస్వామి. ఆయన రమణ మహర్షికి చాలా ప్రియమైన ఒక శిష్యుడు. రమణ మహర్షి ఎప్పుడు కూడానో అమృతం అమృతం అని ప్రేమతో ఆయన పిలిచేవాడు. ఆ మహానుభావుడి సమాధి తర్వాత అమృతానందస్వామి మన బాబా గురించి, సత్యసాయి బాబా గురించి అవతార పురుషుడు అని ఎవరో చెప్పారని స్వామి దర్శనానికోసం వచ్చారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి ఆయన కోరిక గదిలో పిలిచి, రమణ మహర్షి ఎట్లా పిలుస్తారో అదే స్వరంతో ప్రేమతో ఆయన అమృతం అని పిలిచినప్పుడు ఆయనకి తెలుసు, ఇది భగవాన్ రమణ మహర్షియే మా ముందు ఉన్నారు, మా గురు, మా దైవం మా ముందర ఉన్నారు అని స్వామి పాదాలు పడారు. తర్వాత స్వామి ఆయనకి ఒక ప్రశ్న అడిగారు, నీవు చిన్నప్పుడు ఒక గణపతి హోమం చేశావు కదా? అవును స్వామి, నేను చేశాను. శరీ, ఏమిటది, నాకు విశదంగా చెప్పు. స్వామి, 21 రోజు గణపతి హోమం చాలా నిష్ఠతో చేయాలి. ప్రతిరోజు 100 కొబ్బరికాయ ఈ బీజమంత్రంతో ఈ అగ్నిలో విఘ్నేశ్వరునికి సమర్పించాలి. ప్రతిరోజు 21 రోజు అట్లా చేయాలి. శరీ, 21 రోజు చేస్తే దానికి ఫలితం ఏమన్నారు? స్వామి, ఫలితం వచ్చి కడపటి రోజు విఘ్నేశ్వరుడే స్వర్ణమయంగా తేజోమయంగా అగ్నిలో ప్రత్యక్షమై స్వయం ఆహుతి పూర్ణాహుతి తీసుకుంటారు అని ఫలశ్రుతి. నీకు ఆ దర్శన భాగ్యం దొరికిందా అని అడిగారు స్వామి. లేదు స్వామి అన్నారు. లేదా, ఎందుకు దొరకలేదు అని అడిగారు స్వామి. లేదు స్వామి, అప్పుడు నాకు 7 సంవత్సరం, మా ఏదైనా నా పొరపాటు చేసి ఉంటాను. ఈ అమృతానంద స్వామి వచ్చి కేరళవాసి. అప్పుడు మా ఇల్లంలో, వాళ్ళు నంబూదిరి బ్రాహ్మిన్స్, మా ఇల్లంలో ఏదైనా నేను పొరపాటు చేసి ఉంటాను స్వామి, దానికోసమే దానికి చెప్పినట్టు ఫలితం లేకుండా పోయింది. స్వామి అన్నారు, ఎప్పుడు కుదరదు లేదు బంగారు, ఏదైనా మనం చేస్తే, మంత్రాలు చేస్తే తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అట్లాంటి ఏదు వ్యత్యాసం కూడా దీనిలో ఉండదు. దానికోసమే నేను నిన్న ఇక్కడ తెప్పించాను ఈరోజు అన్నారు. ఈయనకి ఇంకా అర్థం కాలేదు. స్వామి ప్రేమతో నన్ను ఇప్పుడు చూడు అన్నారు. ఆ చూసిన సమయంలో అక్కడ స్వామి లేదు, సాక్షాద్ విఘ్నేశ్వరు, కోటి సూర్య సమప్రభ, కోటి సూర్య కాంతితో ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమాయి ఆయనకి దర్శనభాగ్యం అప్పుడు అమృతానంద స్వామికిచ్చారు. ఆయన ఆనందం ఉత్పొంగిపోయింది, స్పృహ తప్పి పడిపోయారు అమృతానంద స్వామి. స్వామి విభూతి తీసుకొని ఆయన పైన రాసి కస్తూరి గారు మిగతా ఇద్దరిని పిలిపించి ఆయన రూమ్కు తీసుకుని వెళ్లమని అన్నారు. 3 రోజు అమృతానంద స్వామి ఆ తన్మయత్వ భావముల్లోనే మునిగిపోయి ఏమి తీసుకోకుండా 3 రోజులు ఆ రూములో ఉన్న తర్వాత మళ్లీ స్వామి ప్రసాదమిచ్చి ఆయన పంపించారు. చూశారా, చిన్నవాడు పెద్దవాడు ఇట్లే ఏమి వ్యత్యాసం లేకుండా ఎవ్వరు హృదయపూర్వం మంత్రం చేస్తారో తప్పకుండా దానికి ఫలితం అందరూ పొందవచ్చు అని స్వామి నిరూపించారు మనకు.
1: సర్ ఎంత బాగా చెప్పారో కదా. మరి ముషిక, గణేశుడి యొక్క దంతం ఎలా విరిగిపోయింది? ఎందుకేకదంతుడయ్యాడో చెప్తావా?
2: పిల్లలందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఒకసారి వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయాలి అనుకున్నాడు. తాను ఆపకుండా చెప్తుంటే దాన్ని అర్థం చేసుకుని అదే వేగంతో ఎవరు రాయగలరు? అంత తెలివైన వారు ఎవరా అని అనుకున్నాడు. మన గణేశుడు గజముఖుడు కదా. అన్ని జీవులలోకి ఏనుగు చాలా సూక్ష్మ బుద్ధి కలది, తెలివైంది కూడా. అందుకే తెలివికి ప్రతీకగా గణేశుడు ఏనుగు ముఖం కలిగి ఉంటాడు. అప్పుడు వ్యాసుడు తాను ఆపకుండా చెప్తుంటే అర్థం చేసుకుని రాయగలడని గణేశుడిని ఎంచుకున్నాడు. అలా ఒకసారి రాస్తుంటే గణేశుడి రాసే గంటం విరిగిపోయింది.
1: అయ్యా, మరేం చేసిండు? ఆపకుండా రాయాలి కదా.
2: అందుకే వెంటనే తన దంతాన్ని విరిపి దాంతో రాశాడు. ఎలాంటి ఆటంకం రాకుండా చేశాడు. అందుకే విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఇంకా ఒకే దంతం ఉంది కాబట్టి ఏకదంతుడు అంటారు. మనందరం గణేశుడిని చూసి అదే నేర్చుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా చివరి వరకు శ్రద్ధతో పూర్తి చేయాలి. అప్పుడు అన్నింట్లో విజయం సాధిస్తాం. శ్రద్ధావాన్ లపతే జ్ఞానం అని అందుకే అన్నారు మన పెద్దలు.
3: చాలా మంచి విషయం చెప్పావు ముషిక.
2: సరే పిల్లలు, ఇప్పుడు ఒక మంచి పాట విందామా?

0: ముషిక, నువ్వు స్వామి పంపించినట్లు వచ్చి మాకు మంచి మంచివి చెప్తున్నావు.
1: స్వామి పంపించినట్లు అంటావేంటి వినీత? స్వామే మీతో ముచ్చట్లు చెప్పమని పంపించారు. స్వామి పంపించడం అంటే నాకు పాత విషయం ఒకటి గుర్తొస్తోంది పిల్లలు.
0: అదేందో చెప్పు ముషిక.
1: 40 సంవత్సరాల క్రితం అప్పట్లో బృందావన్ విద్యార్థులు గణేశుడి విగ్రహం వాళ్లే తయారు చేసి పూజ చేసేవారు. కాని ఆసారి మట్టి తెచ్చి విగ్రహం చేస్తుంటే అన్ని పగుళ్ళొచ్చాయి. అందుకు హాస్టల్ వార్డెన్ ఈసారికి గణేశుడి విగ్రహం కొనేద్దాం అని పిల్లలకు చెప్పారు. మధ్యలో పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి వార్డెన్ గారిని విగ్రహం గురించి అడిగారు. ఆయన జరిగిందంతా చెప్పారు. అప్పుడు స్వామి, పిల్లలు మట్టితో వినాయకుడి విగ్రహం చేసి పూజ చేయటమే మంచిది, ఈసారి కూడా అలాగే చేయండి, నేను చూసుకుంటాను, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి పంపించారు. బృందావన్ హాస్టల్ దగ్గర 4 ఇటుకలు పెట్టి, 1 చెక్కబల్ల పెట్టి

0: జై అని వారు విగ్రహం చేయటానికి దాని మీద మట్టి ముద్ద పెట్టేసరికి ఒక ఎలుక ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బల్ల కింద దూరింది. అదంతా కదిపి లాగి చెయ్యటమెందుకని ఊరుకున్నారు.
1: అది నువ్వేనా ముషిక?
0: అవును నేనే, స్వామే పంపించారు. వాళ్ళు విగ్రహం చేసేంత వరకు అక్కడే ఉన్నాను. విగ్రహం చేయటం పూర్తయ్యాక

0: అని వారు గణేశుడిని పూజకి తీసుకువెళ్లటానికి పైకెత్తగానే నేను బల్ల కింద నుండి బయటకొచ్చేశాను. 2 రోజుల తర్వాత స్వామి బృందావన్ వచ్చారు. కారు దిగుతూనే, వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? ఎలుకను పంపించాను, వచ్చిందా అని అడిగారు. విద్యార్థులందరూ స్వామి ప్రేమకి పొంగిపోయారు.
1: ఏ పని చేసే ముందైనా స్వామినే తలుచుకొని మొదలు పెట్టాలని బాల్వికాస్లో అక్క చెప్పింది. అలా చేశారు కాబట్టే విగ్రహం పగులు లేకుండా వచ్చింది కదా మూషిక.
0: అవును సింధు, గణేశుడిని తలుచుకొని మొదలుపెట్టి ఇక పని అయ్యాక దాన్ని ఫలితాన్ని కూడా దేవుడికే ఇచ్చేయాలి. అంతేకాని నేనే చేశాను, అందుకే ఇంత బాగా వచ్చింది అని అనుకోకూడదు.
2: అవును, నువ్వు చెప్పింది నిజమే మూషిక. కానీ ఇట్లాంటివి విన్నప్పుడు ఎట్లానైనా చేయాలనిపిస్తుంది. ఇంటికి పోగానే అన్నీ మర్చిపోతా. అప్పుడప్పుడు యాదకి వస్తుంది. కానీ ఎప్పుడు యాద పెట్టుకునేది? ఎట్లన్నా సరే చెప్తావా మూషిక?
0: మనం మంచి పనులు చేయాలంటే మంచి ఆలోచనలు రావాలి. అంటే బుద్ధి పనిచేయాలి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మంచినే చేయాలి. అలాంటి బుద్ధిని ప్రసాదించి అన్ని పనులను సిద్ధింపచేసేవాడే గణేశుడు. అందుకే ఈ గణేష చతుర్థి రోజు మాత్రమే కాకుండా రోజూ ప్రార్థన చెయ్యాలి. మా బుద్ధిలో ఉండి మమ్మల్ని నడిపించు స్వామి అని వేడుకోవాలి.
3: అలాగే మూషిక.
0: అబ్బా, ఆకలేస్తున్నాది. దర్శనంలో ఇచ్చిన ప్రసాదమే తిన్నాను. అటు ఇటు పరిగెట్టినందుకు అది కూడా అరిగిపోయింది.
1: అవును మూషిక, మాకూడా మస్త్ ఆకలేతుంది.
2: వైష్ణవ అక్క వినాయక చవితని ఉండ్రాళ్ళు జిల్లడికాయలు కుడుములు చేసింది.
0: అన్ని గణేశుడికి నాకు ఇష్టమైనవే. వింటుంటేనే నోరూరుతున్నాది.
1: అవును, గణేశుడికి నైవేద్యం కూడా పెట్టింది. అదిగో మాటల్లోనే తెచ్చేసింది.
4: ఇదిగో పిల్లలు, ప్రసాదం తీసుకోండి. అందరూ ఉన్నారని ఇక్కడికే తెచ్చాను. హే, స్టూడియోలోకి ఎలకొచ్చింది పిల్లలు? అలా చూస్తూ కూర్చున్నారేంటి? బయటికి తరమండి.
2: అక్క, అది మామూలు ఎలక కాదు, గణేశుడి వాహనం మూషికం.
4: అవునా?
1: మూషికతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం.
4: మూషిక మాట్లాడుతుందా?
0: సైరం వైష్ణవి.
4: సైరం సైరం, చాలా వింతగా ఉందే.
1: గింత వరకు గణేశుడి గురించి ఎన్ని చెప్పిండో.
4: థ్యాంక్ యూ మూషిక.
0: థ్యాంక్స్. తర్వాత ముందు ప్రసాదాలు ఇవ్వు వైష్ణవి, ఆకలి దంచేస్తోంది.
4: సరే సరే, ఇందా తీసుకో మూషిక. సింధు, మీరు కూడా తీసుకొని తినండి.
0: అలాగే వైష్ణవి, తప్పకుండా తింటాను. రండి పిల్లలు, తిందాం.
3: సరే తిందాం మూషిక.
0: వైష్ణవి, మేం తింటుంటాం కానీ ఇవి ఎలా చేసావో చెప్పు. స్వామి వీటి గురించి ఎన్నో విషయాలు చెప్పారు కదా.
4: నేనే పిల్లలకి చెప్పాలనుకుంటున్నా మూషిక, ఇంతలోనే నువ్వే అడిగావు, తప్పకుండా చెప్తాను. స్వామి వినాయక చవితి పండగకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలందరితో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఈరోజు గణేశుడికి జరిపే పూజ, పెట్టే నైవేద్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని చెప్తారు స్వామి. ఈరోజు పిండి వంటలన్నీ నూనె లేకుండా ఆవిరి మీదే వండుతారు. పనసాకులతో బుట్టలు కుట్టి అందులో ఇడ్లీలు పెడతారు. వాటిని కుడుములు అంటారు. ఆ పనసాకులలో ఉడికినవి ఆరోగ్యానికి మంచిది. ఇంకా బియ్యపిండి, బెల్లం, నువ్వులు, కొబ్బరితో జిల్లేడికాయలు చేస్తారు. ఇవి కూడా ఆవిరి మీదే వండుతారు. ఇలా నూనె లేకుండా చేసే వంటలు మన గుండెకి ఎంతో ఆరోగ్యం. బెల్లం పైత్య కఫ సంబంధమైన వ్యాధులు రాకుండా చేస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది. నువ్వులు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఇంకా కంటి చూపు కూడా నువ్వులు చాలా మంచివి. ఇలా ఈరోజు మనం గణేశుడికి పెట్టేవన్నీ మంచి పౌష్టికాహారం. అందుకే నూనె నిండిన ఉప్మా బోండాల కన్నా ఇడ్లీ సులభంగా అరుగుతుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు స్వామి.
0: వైష్ణవి, నువ్వు ఇడ్లీ అంటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది.
4: అవునా? ఏంటది మూషిక?
0: స్వామి పిల్లలందరినీ ఎండాకాలం సెలవుల్లో కొడైకెనాల్ తీసుకువెళ్తారు కదా. అలా ఒకసారి కొడైలో స్వామి విద్యార్థులతో మాట్లాడుతూ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారని అడిగారు. పిల్లలందరూ ఏం తిన్నారో చెప్పారు. అప్పుడు స్వామి, అక్కడున్న ప్రతి విద్యార్థిని నీకే టిఫిన్ అంటే ఇష్టం, నీకేదిష్టం అని అడిగారు. ఒక్కొక్కరు ఏదిష్టమైతే అది, దోశ అని, పూరి అని, ఉప్మా అని ఇలా చెప్తున్నారు. అప్పుడు అక్కడే ఉన్న మన గణేష్ అన్న,
1: ఆగుమూషిక, ఏందది గణేష్ అన్ననా? మన రేడియో సాయి గణేష్ అన్ననా?
0: అవును, రేడియో సాయి గణేష్ అన్నే. చేయి పైకెత్తి, నాకు ఇడ్లీ అంటే ఇష్టం స్వామి అని అన్నారు. స్వామి వెంటనే వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు.
2: వావ్, అన్నెంత లక్కీనో కదా, స్వామి చేత వెరీ గుడ్ అని అనిపించుకోవడం అంత సులువు కాదు కదక్క.
4: అవును వినీత.
0: అదిగో పిల్లలు, వినాయకుడు వస్తున్నాడు.
1: అయ్యా, నిజంగానే వినాయకుడు వస్తుండు?
2: అవునోలు వచ్చేసిండు.
5: సాయిరాం పిల్లలు.
3: సాయిరాం వినాయక.
2: సాయిరాం సాయి. భక్తులందరూ నీకోసమాడ ఎదురు చూస్తుంటే మా కోసం ఇడికొచ్చావా?
1: మేమెంత పుణ్యం చేసుకున్నామో, ఈ రోజు దర్శనం అయ్యింది.
6: అయ్యా, వినాయకు నిలబడే ఉన్నాడు. వినాయక ఇలా కూర్చో.
5: లేదు లేదు పిల్లలు, నేను హాస్టల్కి వెళ్లే తొందరలో ఉన్నాను. అక్కడ స్టూడెంట్స్ అంతా ఊరేగింపుకి రథాలు రెడీ చేస్తున్నారు. కాని ప్రేమతో మీరు నన్ను తలుచుకున్నారు కదా, అందుకే దర్శనం ఇచ్చి వెళ్ళిపోదామని ఇలా వచ్చాను. ఇదే ప్రేమని అందరి అందు కలిగి ఉండండి, అప్పుడు అందరిలో ఉన్న నేను సంతోషిస్తాను. అదే నాకు చాలు. మరి నేను బయలుదేరుతాను పిల్లలు. ముషిక, పోదామా?
0: సరే గణేష.
3: థ్యాంక్ యూ వినాయక. థ్యాంక్ యూ ముషిక. సాయిరాం.
5: సాయిరాం పిల్లలు.

0: ఈనాటి ప్రత్యేక ప్రతీక్ష ప్రసారంలో ఇంతవరకు మీరు మూషికంతో ముచ్చట్లు నాటిక విన్నారు. పాల్గొన్నవారు కౌకూర్ బాలవికాస్ చిన్నారులు గురువులు సింధు, మేఘన, వినీత, మూషికగా శివాజీ, వైష్ణవి. ఇప్పుడు మీరు వినాయక చవితి అర్థం పరమార్థం అనే సంభాషణ కార్యక్రమాన్ని వింటారు. రేడియో సాయికి తెలుగు స్ట్రీమ్ కి ట్యూనై ఉండండి.
1: ప్రణవ్, ప్రణవ్, ఎక్కడున్నావురా? త్వరగా రా, మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు అన్ని తెచ్చుకోవాలి పూజకి.
2: ఇక్కడే ఉన్నానమ్మా. ఫెస్టివల్ వస్తుందంటే చాలు, ఒకటే కంగారు నీకు. వెళ్దాంలే, ఎందుకంత హడావిడి?
1: హడావిడి అంటావేంట్రా? మరి వెళ్లి మనం గణేశాన్ని తెచ్చుకోవాలి, పత్రి తెచ్చుకోవాలి, పువ్వులు తెచ్చుకోవాలి, పళ్ళు తెచ్చుకోవాలి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలి. ఇన్ని కొనుక్కుని తెచ్చుకోవాలంటే కొంచెం త్వరగా వెళ్లాలి కదరా.
2: నాకు కూడా గణేష అంటే ఇష్టమే. అందరికీ ఇష్టమే కదమ్మా, ఎందుకంటావు?
1: ఎందుకంటే జీవితంలో మనకి ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ తొలగించి మనకి విజయాలను ప్రసాదించేవాడు వినాయకుడు. అందుకనే ఆయన్ని విఘ్నేశ్వరుడు అంటారు. ఎంతమంది దేవుళ్లున్నారు మనకి? అంతమంది దేవుళ్లున్నప్పటికీ మొట్టమొదటిగా పూజలు చేసేది గణేశాకే, పూజ అందుకునేది కూడా ఆయనే. అందుకనే ఆయన్ని ఆదిదేవుడు అంటారు. అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గాడ్ అని అర్థమన్నమాట. ఏనుగు తల ఉంటుంది కాబట్టి గజాననుడు అని, ఒక్కటే దంతం ఉంటుంది కాబట్టి ఏకదంతుడని, ఇలా ఎన్నో రకాలుగా కీర్తించబడుతున్నాడు. దేవగణాలకి ఆయన అధిపతి అంటారు. అందుకనే ఆయన్ని గణపతి అని కూడా అంటారు. ఇంతకీ నీకు అసలు గణపతి అంటే అర్థమేంటో తెలుసా?
2: ఏంటి?
1: సంస్కృతంలో గ అంటే బుద్ధి అని, నా అంటే జ్ఞానం అని అర్థాలున్నాయట. గణపతి అంటే బుద్ధిని, జ్ఞానాన్ని పుష్కలంగా ప్రసాదించేవాడు. బుద్ధికి, జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆయనే గణపతి అంటారు. ఆయనకి పూజ చేస్తే బుద్ధిని, జ్ఞానాన్ని కూడా పుష్కలంగా అనుగ్రహిస్తారట.
2: సరే, కాని నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు నాకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కూడా క్లియర్ మైండ్ తో చేసుకుంటాను ఇయర్ పూజ.
1: క్వశ్చన్సా? సరే, ఏంటో అడుగు, నాకు తెలిసినంత మటుకులో చెప్పడానికి ట్రై చేస్తాను.
2: ఈ పండగ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ లోనే ఎందుకు వస్తుంది?
1: ఆగస్టు సెప్టెంబర్ కాదురా, ఈ పండగ మన తెలుగు నెలల్లో భాద్రపద మాసంలో వస్తుందన్నమాట. భాద్రపదంలో ప్రతి ఒక్క తిథి ప్రత్యేకమే. వినాయక చవితి ఒక్కటే కాదు, వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే భాద్రపద మాసం మొదలైన నాలుగో రోజు వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చే పంచమిని అంటే మన్నాటిని ఋషి పంచమి అని పిలుస్తారు. ఆ రోజున మనందరం సప్త ఋషుల్ని పూజిస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని నమ్మకం. ఆ తర్వాత సూర్యషష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి, ఇలా ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క పండగ. అన్ని పండగల్లో ఆ దేవతల్ని పూజిస్తారు. ఇలా ఒక్కొక్క తిథిని దాటుతూ వస్తే పరివర్తన ఏకాదశి వస్తుంది. ఏకాదశి అంటే 11వ రోజనమాట భాద్రపద మాసంలో. తొలి ఏకాదశి రోజు శేషతల్పం మీద నిద్రపోయే విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున ఇంకో పక్కకి తిరిగి పడుకుంటారట. అందుకనే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. కానీ ఈ పేరు వెనకాల మనం అర్థం చేసుకుంటే బోల్డ్ అంత మీనింగ్ అనిపిస్తుంది. ఆ టైంకి ఆ ఋతువుల్లో వచ్చే మార్పుకి మనలో పరివర్తన రావాల్సిన అవసరాన్ని ఈ పరివర్తన ఏకాదశి సూచిస్తూ ఉంటుంది. ఇక ఈ ఏకాదశి అయిన మొన్నాడే వామన జయంతి వస్తుంది. వామనుడంటే ఎవరో తెలుసా?
2: ఎవరు?
1: విష్ణుమూర్తి యొక్క అవతారం రా వామనమూర్తి. ఆయన పుట్టినరోజు వామన జయంతిట. అంతేకాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ భాద్రపద మాసంలోనే అవతరించారని చెప్తారు. ఇది భాద్రపదంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు. చూసావా మరి, ఇంత విశేషమైన నెల కాబట్టే ఈ నెలలోనే మనం వినాయక చవితి కూడా చేసుకుంటాం.
2: మనకి బోలెడన్ని ఫెస్టివల్స్ అమ్మా, ప్రతి నెల ఒకటో రెండో ఫెస్టివల్స్ ఉంటాయి.
1: అది నిజమేరా, మన దేశంలో ప్రతిదీ పండగగానే జరుపుకుంటాం. కాని నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా ప్రణవ్, మనకి ఇన్ని స్టేట్స్ ఉన్నాయి మన దేశంలో, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం వాళ్లు ఒకే పండగని వాళ్ల వాళ్ల ఆచారాలకి అనుగుణంగా వాళ్ల వాళ్ల పద్ధతుల్లో జరుపుకుంటారు. అలాగే ఒకటే పండగని వేరే వేరే రోజుల్లో కూడా జరుపుకుంటారు. ఇప్పుడు చూడు, మనకి ఉగాది ఉంది, తెలుగు వాళ్ల ఉగాది, తమిళుల ఉగాది, అలాగే మలయాళీల ఉగాది విషు అంటారు, ఆ పంజాబీల ఉగాది లోది, ఇలా అన్ని నవ్ దివస్ అని అంటారు పార్సీల ఉగాది. అందరూ ఉగాది చేసుకుంటారు, కానీ వేరే వేరే రోజుల్లో వేరే వేరే పద్ధతుల్లో చేసుకుంటారు. కానీ వినాయక చవితి చూసావా, అందరూ దేశం మొత్తం ఒకటే రోజు చేసుకుంటారు ఆ పండగని. అంతేకాదు దాదాపుగా ఒకటే పద్ధతిలో కూడా చేసుకుంటారు. అంటే గణేశమూర్తిని తీసుకుని రావడం, ఆయన్ని ప్రతిష్ఠించుకోవడం, అలాగే ఆయనకి పత్రి పూజ చేసుకోవడం, పళ్ళు ఫలాలు మోదకాలు ఎన్నో రకాల మోదకాలు చేసుకుని ఆయనకి నైవేద్యం పెట్టుకోవడం, ఆ తర్వాత నిమజ్జనం. అందరూ దాదాపుగా ఒకటే పద్ధతిలో చేసుకుంటారు దేశం మొత్తం ఈ పండగని. అది నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేవో లేదు. ఇంకా మహారాష్ట్రలో అయితే ఎంత బాగా చేస్తారనుకుంటున్నావు, ఎంతో వైభవంగా చేసుకుంటారు. నువ్వు అన్నావు చూడు, ఒకటో రెండో పండుగలమ్మా ప్రతి నెల అని. మరి ఒకటో రెండో పండుగలకి ఒకటో రెండో లీవులు కూడా ఉంటాయి. కానీ మహారాష్ట్రలో వినాయక చవితికి వారం రోజుల పాటు లీవ్ ఇస్తారట తెలుసా.
2: మహారాష్ట్రలో ఎందుకు ఇంత ఫేమస్?
1: ఎందుకంటే ఏం చెప్తామమ్మా, అంటే మనకి మహారాష్ట్రలో వినాయకుడు 8 స్థలాల్లో స్వయంభూగా అవతరించి అష్ట వినాయకుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉంటున్నారు. అవేంటో తెలుసా?
2: తెలీదు.
1: అవి మోర్గాం అనే ప్రాంతంలో మయూరేశ్వరుడిగా, తేవూర్లో చింతామణి వినాయకుడిగా, రంజన్గాంలో మహాగణపతిగా, సిద్ధటెక్లో సిద్ధి వినాయకుడిగా, లేన్యాద్రిలో గిరిజా గణపతిగా, ఓజర్లో విఘ్నేశ్వరుడిగా, పాలీలో బల్లాలేశ్వరుడిగా, ఇంకా మహద్లో వరద వినాయకుడిగా, ఇలా 8 స్థలాల్లో అష్ట వినాయకుడుగా వెలిసి మహారాష్ట్ర రాష్ట్రాన్నే ఆయన పాలిస్తున్నాడు. అందుకనేగా బోలు మహారాష్ట్రలో అంత బాగా చేసుకుంటారు.
2: గణేష చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంటారు, కానీ చాలా క్యూట్ గా ఉంటారనుకో. ఆయనకి ఏనుగు తల ఎందుకు వచ్చిందో మనకి స్టోరీలో చెప్తారు కదా.
1: స్టోరీలో అన్ని చెప్తారా, కానీ అది స్టోరీ కింద తీసుకుంటే మనకి వినటానికి బాగుంటుంది. కానీ దానిలోంచి మనం నేర్చుకునేదే ఉంటుంది. మన పురాణాల్లో గాని మన కథల్లో గాని చెప్పిన వాటి ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. స్వామి తల అంత పెద్దదిగా ఉంటుంది చూడు, అంటే ఏంటి, అంత గొప్పగా ఆలోచించాలి. మన ఆలోచనలు అంత ఎక్స్పాండ్ అవ్వాలి. స్వామి అంటారు కదా, మన స్వామి ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అని చెప్పి, అలా ఎక్స్పాన్షన్ ఉండాలి అని. చిన్న చిన్న కళ్ళుంటాయి స్వామికి వినాయకుడికి. అంటే ఏంటి, సూక్ష్మమైన దృష్టిని కలిగి ఉండాలి, ఏదైనా కూడా జాగ్రత్తగా చూసి ఆలోచించాలి అని. అలా ఎన్నో రకాలుగా అన్ని మనకి చెప్పినవన్నీ కూడా ఎంతో ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంటాయిరా.
2: అయితే చెప్పమ్మా, తొండం ఎందుకుంది?
1: మంచి ప్రశ్నే అడిగావు. తొండం ఎందుకుందంటే, ఎప్పుడైనా ఏనుగు తొండంతో ఘీంకారం చేస్తే విన్నావా? అది ఎలా ఉంటుంది చెప్పు. ఏనుగు ఎప్పుడు ఘీంకారం చేయదు, ఎప్పుడో ఒకసారి అవుతుంది. కానీ చేసినప్పుడు మటుకు అంటే పెద్ద శబ్దంతో ఘీంకారం చేస్తుంది. అంటే ఏంటి, మనకి గణేష ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక నాయకుడు అంటే అధిపతి అనేవాడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలట. ఎంతో ఆలోచించి ఆచితూచి ఎప్పుడో ఒక మాట మాట్లాడాలి. కానీ ఆ ఒక్క మాటే ఎంత క్లియర్గా ఉండాలంటే ఎదుటి వారికి స్పష్టంగా అర్థమవ్వాలి. అంతేకాకుండా ఒకసారి మాట్లాడడానికి ముందర బాగా ఆలోచించి ఆ మాట మాట్లాడాలి. ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేయడం కాదనమాట. మనం మాట్లాడే మాటలు అర్థవంతంగా ఉండాలి అని చెప్తున్నారు.
2: అంత పెద్ద పెద్ద చెవులు?
1: పెద్ద పెద్ద చెవులు ఎందుకుంటాయంటే, ఏదైనా సరే ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే అటెంటివ్ గా వినాలి అని. ఇప్పుడు మనకి చూడు, ఈ కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటన్నిటిలో లిసనింగ్ స్కిల్స్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. అంటే ఎందుకు వినాలి, వినటం అనేది ఎందుకు ఇంపార్టెంట్, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అనే విషయం వీళ్ళు మనకు చెప్తారనమాట. మరి మన గణేష మనకి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద చెవులున్నాయి నాకు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ చెప్పేది అటెంటివ్ గా జాగ్రత్తగా వినాలి. నథింగ్ ఈజ్ అన్ఇంపార్టెంట్. విని మనకి అవసరమైనది అర్థవంతమైనది మనం లోపలికి తీసుకోవాలి అని చెప్పి. ఎప్పుడైనా చూసావా ఏనుగు చెవులు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, ఎప్పుడు స్టేషనరీగా అంటే ఆగిపోయి ఉండవు. ఎందుకు, విన్నదంతా విను, అంతా విను, జాగ్రత్తగా విను, కానీ అవసరమైంది మట్టుకే ఉంచుకుని మిగిలిందంతా వదిలేసేయి అని అలాగూ ఆ చెవులు కదుపుతూ చెప్తూ ఉంటుందన్నమాట. నిత్య జీవితంలో డే టు డే లైఫ్ లో కూడా ఎదుటివారు చెప్పేది వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆలోచించు.
2: అవును, నువ్వు కూడా చెప్తూ ఉంటావు కదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలని.
1: అవునరా, ఎవరు మాట్లాడినా మనం జాగ్రత్తగా వినాలి. అది మనం వాళ్ళకిచ్చే గౌరవం అన్నమాట. పెద్దవాళ్లు గాని చిన్న నీకంటే చిన్నవాళ్లైనా సరే ఎదుటివాళ్లు చెప్పేది మనం జాగ్రత్తగా వింటున్నట్టు తెలిస్తే వాళ్ళకి వాళ్ళు ఎంత సంతోషిస్తారు. చూసావా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఈ పిల్లవాడు ఏమి వినిపించుకోకుండా కూర్చునున్నాడు, వాడు మొబైల్ వాడు చూసుకుంటున్నాడు అంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. ఎవరైనా నీతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు అవసరం కొద్దీ మాట్లాడతారు, లేదు వాళ్ళకి తెలిసింది చెప్పడం కోసం మాట్లాడతారు, అభిమానంతో మాట్లాడతారు. ఏ ఉద్దేశంతో మాట్లాడినా వింటూ వాళ్లకి ఆ గౌరవాన్ని అందించడం మన బాధ్యత అన్నమాట.
2: మరి రెండు దంతాల్లో ఒకటి సగమే ఎందుకుంటుందంటావు?
1: దీని గురించి మనకి పురాణాల్లో అయితే బోల్డ్ అన్ని స్టోరీలున్నాయి, ఒక దంతం సహమే ఎందుకుంటుందని. కాని మనం కొద్దిగా ఆలోచించి చూస్తే ఆ రెండు దంతాలు రెండు గుణాలకి ప్రతీకలు అని చెప్తారు. సహం విరిగిపోయిన దంతం ఇంటలెక్ట్ అంటే మన బుద్ధికి చిహ్నం, ఇక పూర్తిగా ఉన్న దంతం మన నమ్మకానికి గుర్తుట, మన నమ్మకానికి చిహ్నం. అంటే ఏంటి, నీకు ఎంత తెలివితేటలున్నా ఆ తెలివితేటలు నిన్ను ఒక లెవెల్ దాకానే తీసుకెళ్లగలవు, ఆ తర్వాత నిన్ను ముందరకి తీసుకెళ్లాలంటే దానికి నీ నమ్మకమే ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది రిలీజియస్ కాదంటే ఒక పూజలు చేయాలని రిచువల్స్ చేయాలని ఇలా కాదు. నమ్మకం అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెన్స్ అంటారు స్వామి. ఆ సెల్ఫ్ అనేది మనలో ఉన్న సెల్ఫ్ అనేది భగవంతుడే. ఆ విషయాన్ని మనం గ్రహించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగిపోతే ఏదైనా పూర్తిగా మనం సాధించగలం అని ఆ పూర్తిగా ఉన్న దంతం మనకి నిరూపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే చూడు, ఏ పనైనా సరే మొదలు పెట్టే ముందర, ఏ కార్యక్రమం అయినా సరే ప్రారంభించే ముందర గణేశుడికి పూజ చేస్తాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ తో మనం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లగలము అనే విషయాన్ని మనకి చెప్పడం కోసం అన్నమాట.
2: అంత లావుపాటి గణేష ఇంత చిన్న ఎలుక మీద ఎందుకు వెళ్తారంటావు? చక్కగా ఏ హార్స్ మీదో చీతా మీదో వెళ్ళొచ్చు కదా.
1: వెళ్ళొచ్చురా. మరి దీని గురించి మన స్వామి అయితే చక్కగా వివరించి చెప్పారు. ఎలుక అనేది అజ్ఞానానికి సూచనట. అజ్ఞానానికి, కోరికలకి, వీటన్నిటికి. ఎప్పుడైనా చూడు, ఎలుక ఎక్కడుంటుంది? ఎక్కడ చీకటిగా ఉంటే అక్కడ ఉంటుంది, డార్క్నెస్ లో ఉంటుంది. అలాగే అజ్ఞానం అనేది డార్క్నెస్. తమసోమా జ్యోతిర్గమయ, జ్ఞానంతో నన్ను వెలుగులోకి తీసుకెళ్ళని మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా. అలాగే అజ్ఞానం అనేది చీకటికి గుర్తు. ఆ అజ్ఞానాన్ని తన కింద పెట్టుకుని గణేష దాని మీద కూర్చున్నారంటే నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను, తీసేస్తాను, జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాను అని చెప్తున్నారనమాట. ఇలా అని స్వామి చెప్పారు. మనం కూడా దాని గురించి కొద్దిగా ఆలోచించామనుకో. ఈ ఎలకనే దాన్ని, నువ్వు ఎప్పుడైనా ఎలకని చూసావా? అది ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒక దగ్గర సైలెంట్ గా కూర్చుని ఉండడం చూసావా నువ్వు?
2: లేదు లేదు, చూడలే.
1: ఎప్పుడు కూడా అది అలా కదులుతూనే ఉంటుంది, చకచకచకచకచకమని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగే మన ఆలోచనలు కూడా ఎప్పుడు చెలిస్తూనే ఉంటాయట. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, అది అలా కదులుతూనే ఉంటుంది. ఆ ఆలోచన వెనకాలబడి మనం వెళ్ళిపోయామనుకో, ఎక్కడికి చేరతాం? ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన, దానికి అంతే ఉంది. సో అలాంటి ఆలోచనలన్నింటినీ వాటిని కంట్రోల్ చేయడం కష్టం. మన మైండ్ అని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఎప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి కదులుతూనే ఉంటుంది మైండ్ అనేది. ఇక్కడ గణేష ఆ ఎలుక మీద కూర్చుని ఏం చెప్తున్నారంటే, నీ ఆలోచనలని నా దగ్గర సమర్పించు, నా దగ్గర సరెండర్ చేయి, దాన్ని కంట్రోల్ చేయడం నేను చూసుకుంటాను, నేను దాన్ని కంట్రోల్ చేస్తాను అని అనమాట. చూసావా మరి ఎన్ని విషయాలు మనకి ఇందులో నిగూఢంగా దాగి ఉన్నాయో. మనం ఆలోచించాలే గాని మనకి చాలా విషయాలు అర్థమవుతాయన్నమాట.
2: అమ్మా, గణేష ఎప్పుడు ఒక కాల్ కింద పెట్టి ఇంకొక కాల్ మడుచుకొని కూర్చుంటారు, దానికి కూడా ఏదైనా మీనింగ్ ఉందా?
1: ఉందిరా, చాలా మంచి అబ్జర్వేషన్, కరెక్ట్ గా చూసావు నువ్వు. ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి కూర్చుంటారు వినాయకుడు. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో బతికేటప్పుడు పూర్తిగా ప్రాపంచికమైన విషయాల్లో పడిపోకుండా, అంటే వరల్డ్లీ థింగ్స్ అన్నమాట, ఎప్పుడూ లౌకికంగానే ఆలోచిస్తూ ఉంటాం. నా ఉద్యోగం, నా చదువు, నా మార్కులు, నా ప్రమోషన్లు, నా ఇల్లు, నా పిల్లలు, అంతే. దీనిలోనే ఈ బంధాల్లో పడిపోతూ ఉన్నామన్నమాట, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇంకొక మనకి వేరే వైపు కూడా ఉంది. ఇంకొక వైపు చూస్తే మన స్పిరిచువల్ సైడ్, అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే అన్నీ చెయ్యాలి కానీ వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు, ఎప్పుడు దానిలోనే పడిపోకూడదు అని చెప్పడానికి గణేష అలా ఒక కాలు పైనకి ఒక కాలు కిందకి పెట్టుకుని కూర్చుంటారనమాట. కింద ఉంచిన కాలు అంటే భూమి మీద ఉంచిన కాలు ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నన్ని రోజులు, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నన్ని రోజులు, ప్రాపంచికమైన విషయాలను కూడా నువ్వు ఎంత వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతమట్టికే ఇస్తూ నీకు నీ రోల్ని, నీ జీవితంలో నువ్వు బోల్డ్ అని రోల్స్ ప్లే చేస్తావు. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు ఒక కొడుకువి, అలాగే ఒక తమ్ముడివి, ఒక స్టూడెంట్వి, ఒక మనవడివి, ఇలా ఎన్నో రకాల రోల్స్ ప్లే చేస్తూ ఉంటావు. అలా ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు చెయ్యాల్సిన బాధ్యతలన్నీ కరెక్ట్గా చెయ్యి, సక్రమంగా చెయ్యి, కానీ వాటికి అటాచ్మెంట్ ఉండకూడదు, నువ్వు వాటితో బంధం పెంచుకోకు, కానీ దాన్ని ఇగ్నోర్ చెయ్యకు అని ఒక కాలుని స్థిరంగా భూమి మీద పెట్టి చూపిస్తున్నారు. అలాగే ఇంకో కాలుని పైకి మడుచుకుని కూర్చున్నారు. అదేంటంటే ఇది కేవలం సగభాగం మాత్రమే, ఇంకొక సగభాగం నీ ఆధ్యాత్మిక పురోగతి, ఉన్నతిని గురించి ఆలోచించు. అక్కడ నువ్వు అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉంటే ఇక్కడ నువ్వు బాగా అభివృద్ధి చెందగలవు. ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. లైఫ్లో ఎప్పుడూ బ్యాలెన్స్ ఉండాలిరా. నేను స్పిరిచువల్ లైఫ్నే ప్రాక్టీస్ చేస్తాను, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, నాకు మిగిలిన వాటితో సంబంధం లేదు అని నీ ఫ్యామిలీని, నీ బాధ్యతల్ని వదిలేస్తే భగవంతుడు సంతోషిస్తాడా? స్వామి ఇప్పుడు చెప్తారు కదా, నువ్వు నీ హెడ్ ఫారెస్ట్లో ఉండాలి, హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అంటారు స్వామి. అంటే నువ్వు ఫారెస్ట్లో కూర్చున్నా నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే దానివల్ల లాభం లేదు. అలాగే నువ్వు 10 మంది ఫ్యామిలీతో కలిసి ఉన్నా కూడా, 10 మంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉన్నా, నీకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా, మనసుకి అటాచ్మెంట్స్ లేకుండా ఉంటే నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతావు అని చెప్తారు. ఆ విషయాన్ని చాలా సటిల్గా గణేష ఇలా చెప్తున్నారన్నమాట.
2: ఇంకొక క్వశ్చన్, గణేష పూజలో ఆకులు అవి ఎందుకు యూజ్ చేస్తారు?
1: ఇది కూడా మంచి ప్రశ్న. వినాయకుడి పూజలో మనం వాడే పత్రిలో బోల్డ్ అన్ని రకాల ఆకులు, కాయలు, పళ్ళు, పూలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నింటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి, అంటే మెడిసినల్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. కేవలం వాటిని ముట్టుకున్నంత మాత్రంలో, అంటే ఓన్లీ విత్ ద టచ్, చాలా కొన్ని చిన్న చిన్న రుగ్మతలు, రోగాలు, స్కిన్ డిసీజెస్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయిట వాటిని టచ్ చేసినంతలో. అందుకని ఆ సామాన్యమైన వ్యాధులన్నింటినీ నయం చేసే శక్తి వీటికి ఉంది కాబట్టి ఈ ఆకులతో పూజ చేయమని మన పెద్దవాళ్లు చెప్పారన్నమాట. మనకి, మన పూర్వీకులకి వీటి గుణాలన్నీ తెలుసు. ఆ ఔషధాలన్నింటినీ మన ఇంటికి ఒక్కరోజైన రప్పించడానికి చేసే ప్రయత్నం ఈ పూజ అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి భాద్రపద మాసంలోనే పత్రితో ఎందుకు పూజ చేయాలి అని అడగచ్చు. కృష్ణాష్టమికి ఎందుకు చేయకూడదు, శ్రీరామనవమికి ఎందుకు చేయకూడదు అంటే దానికి సమాధానం ఏంటంటే, మిగిలిన సందర్భాల సంగతి అలా ఉంచితే భాద్రపద మాసంలో మట్టుకు తప్పకుండా చేయాలి. ఎందుకంటే భాద్రపద మాసంలో వానలు పడుతూ ఉంటాయి, నీకు తెలుసు కదా, ఇప్పుడు మనకు కూడా వాన పడుతుంది. ఇప్పుడు కూడా అది రెయినీ సీజన్ స్టార్టింగ్ అన్నమాట. సో వాన పడుతూ ఉంటుంది, ఎక్కడికక్కడ బురద బురదగా ఉంటుంది, తడితడిగా ఉంటుంది, చిత్తడిగా ఉంటుంది, గుంటల్లో అన్నిట్లో నీళ్లు నిలిచిపోయి ఉంటాయి. దానివల్ల కొన్ని రకాలైన రోగాలు ఈ ప్రబలిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఆ సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా ఇవన్నీ ఎక్కువగా పెరుగుతాయి. సో ఇలాంటి సమయంలో ఇన్ని మెడిసినల్ క్వాలిటీస్, అంటే ఇన్ని ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల వాతావరణం అంతా బాగుండి అది బ్యాక్టీరియానంతటినీ నశింపజేస్తుందన్నమాట. అందుకని ఆ ఉద్దేశంతో ఎస్పెషల్లీ వినాయక చవితి సందర్భంలో పత్రితో పూజ చేయమని చెప్తారు స్వామి.
2: సో ఇంత ఇన్నర్ మీనింగ్ ఉందన్నమాట, చాలా బాగుందమ్మా. మరి గణేష్ అని ఇంటికి తీసుకువద్దామా?
1: వెళ్దాంరా, ఇప్పుడే మనకి వాన కూడా తగ్గింది. మరి ఇన్ని విషయాలు మనం ఈ రోజు మళ్లీ నేను గుర్తు చేసుకున్నాను, నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ భాద్రపద మాసంలో మనం చేసుకోబోయే వినాయక చవితిలో సకల జీవరాశి భద్రంగా ఉండాలి అనే ప్రార్థనతో ఈ పూజను మనం మొదలుపెట్టి స్వామికి ప్రార్థిస్తూ ఫినిష్ చేసుకుందాం, సరేనా?
2: అవునవును, అందుకనే కదా స్వామి సమస్త లోక సుఖినో భవంతు అనమంటారు. సరే పద మరి వెళ్దాం.
1: పద మరి బయలుదేరదాం ఇంకా.

వాతాపి గణపతి అంటే కర్ణాటక సంగీతంలో వాతాపి గణపతిం భజే ఇప్పుడు మనం విన్న పాట అంటూ సాగే ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని వినని తెలుగువారు అరుదు. ఒకనొక సందర్భంలో ఏ సభ జరిగినా ఏ సమావేశం మొదలవుతున్నా ఈ కీర్తనతోనే శుభారంభం చేసేవారు. ఇంతకీ ఈ వాతాపి గణపతి ఎవరు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కర్ణాటకలో బాదామి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఒకప్పుడు చాళుక్యులు అనే రాజవంశపు ఏలుబడిలో ఉండేది. బాదామిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని పాలించారు కాబట్టి వీరికి బాదామి చాళుక్యులు అన్న పేరు ఉంది. ఈ చాళుక్యులకి పల్లవులకి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి వారిది పైచేయి అయితే ఇంకొకసారి వీరిది పైచేయిగా ఉండేది. అలాంటి ఒక పోరులో పల్లవులది పైచేయి అయ్యింది. ఆ విజయానికి చిహ్నంగా వారు బాదామిలో ఉన్న గణపతిని తీసుకువెళ్లి తిరువారూర్ జిల్లాలోని తిరుచన్ కట్టండి అనే ప్రాంతంలో ప్రతిష్ఠించారు. బాదామికి పూర్వం వాతాపి అన్న పేరు ఉంది కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుచుకునేవారు. నిజానికి వాతాపి అంటే మరణమని, ప్రాణాలను హరించేవాడు అని అర్థం. మరి విఘ్ననాయకుడైన ఆ గణపతికి ఇలాంటి పేరేంటి, ఇలాంటి పేరుదేమిటా అని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఈ సందేహం అందరికీ కలుగుతుంది. పైగా ఈ కృతిలో సమస్త ఆత్మలు సేవించుకునే దైవంగా ఆ గణపతిని కీర్తిస్తున్నారు దీక్షితుల వారు. తనను నమ్మి సేవించేవారి మృత్యువును ఆయన కోరుకుంటాడా? మరి దీనికి అర్థమేంటి? అసలైన అర్థం మనం తెలుసుకోవాలి కదా. మామూలుగా పాడేటప్పుడు అర్థం తెలుసుకుని పాడితే ఇంకా దాని భావం మన మనసులో ఉండి మనం స్వామి వైపుకు ఇంకా దగ్గరవుతాం. అందుకు సమాధానంగా తొలి చరణంలోనే ఒక భావం కనిపిస్తుంది. మూలాధార చక్రంలో వసించు గణపతి అంటూ ఆయన స్తుతిస్తారు దీక్షితుల వారు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఈ మూలాధారం కుండలినిలోని తొలి చక్రం. మూలాధారంలో కనుక ఎరుక మొదలైతే మనిషిలో ఇహలోక వాంఛలు సన్నగిల్లిపోతాయి. భవబంధాల పట్ల మోహం నశిస్తుంది. కర్మలు దహించుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బతికి ఉండగానే భగవంతుణ్ణి చేరతాడు. అతనిలోని శాశ్వతమైన ఆత్మ ప్రకాశించడం మొదలు పెడుతుంది. అలాంటి స్థితిని సాధ్యం చేసేవాడు కాబట్టి గణపతికి వాతాపి అన్న పేరు వచ్చి ఉంటుంది. ఇక వాతాపి అన్న పేరు వెనుక మరో కథ కూడా స్ఫురిస్తుంది. పూర్వకాలంలో ఇల్వలుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసులుండేవారు. వారిరువురు ఘోర అరణ్యంలో సంచరిస్తూ అటువైపుగా ఎవరన్నా మానవులు రాకపోతారా అని కాపు కాసేవారు. ఎవరన్నా మనుషులు అటువైపు రాగానే ఇల్వలుడు వారి వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్లేవాడు. మా ఇంటికి వచ్చి అతిథి సత్కారాలను స్వీకరించమని ప్రార్థించేవాడు. సహజంగానే అంతటి నిర్జన అరణ్యంలో తమకు ఆతిథ్యాన్నిచ్చేవారిని చూడగానే మానవులకు పరమ సంతోషం కలిగేది. ఈలోగా వాతాపి తన కామరూప విద్య ద్వారా ఒక మేకరూపాన్ని పొందేవాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆ మేకను వండివర్చేవాడు ఇల్వలుడు. వచ్చిన అతిథులు ఆ మాంసాన్ని అలా భుజించారో లేదో తనకు వచ్చిన సంజీవిని మంత్రాన్ని తలుచుకుని వాతాపి బయటకురా అంటూ తన సోదరుడైన వాతాపిని పిలిచేవాడు ఇల్వలుడు. వెంటనే

అతిథి శరీరాన్ని చీల్చుకుంటూ వాతాపి బయటకు వచ్చేసేవాడు. ఒకనాడు ఆ కీకారణ్యంలో అగస్త్య మహాముని ప్రవేశించాడు. యథాప్రకారం ఆయన వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు ఇల్వలుడు. కాని అగస్త్యుడు సామాన్యుడు కాదు కదా. ఇల్వలుడిని చూసి చూడగానే ఆయనకు విషయం బోధపడిపోయింది. సరే పదమంటూ ఆయన ఇల్వలుడిని అనుసరించాడు. అక్కడ ఎప్పటిలాగాని తన సోదరుడైన వాతాపిని భోజనం అందించాడు ఇల్వలుడు. కాని ఈసారి అతడి పథకం పూర్తిగా విడిసికొట్టింది. భోజనం ముగించుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని తలుచుకోగానే వాతాపి కాస్త జీర్ణమైపోయాడు. ఆపై ఏ సంజీవిని మంత్రమూ పారలేదు. అలా వాతాపి జీర్ణం చేసుకున్న ప్రదేశమే వాతాపి అని, అక్కడ వెలసినవాడు కాబట్టి ఆయన వాతాపి గణపతి అయ్యాడని ఒక కథనం. అందుకు బలాన్ని చేకూరుస్తున్నట్లుగా ఈ కీర్తనలో అగస్త్యుని ప్రస్తావన కూడా కనిపిస్తుంది. కారణం ఏదైనా వాతాపి అన్న ప్రదేశంలో వెలసిన గణపతి కాబట్టి ఆయనను ముత్తుస్వాముల వారు వాతాపి గణపతిం భజే అంటూ కొలుచుకున్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు మరొక్కమారు తెలుపుకుంటూ స్వామివారి దివ్య ఆశీస్సులు, వినాయకుడి ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 25వ తేదీన వినాయక చవితి ప్రవదన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. 2020 గురు పూర్ణిమ సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక కార్యక్రమం దారిచూపే దైవం. ఈ కార్యక్రమాన్ని 3 భాగాలుగా శ్రోతలకు పునఃప్రసారం చేస్తున్నాం. మానవ జన్మను కర్మల ద్వారా సార్థకం చేసుకోవచ్చని, ఆ కర్మలను నడిపించే ఆలోచనలను సక్రమంగా ఎలా పెట్టుకోవాలో స్వామి అందించిన పాట ఆధారంగా ముందు 2 భాగాల్లో చర్చ ద్వారా తెలుసుకున్నాం. ముఖ్యంగా వివేకము విచారణ వల్లనే బంధవిముక్తి అని తెలియచేసే స్వామి పాట ఆధారంగా ఈనాటి చర్చాగోష్ఠిని మీకు అందిస్తున్నవారు శ్రీ గణేష్, శ్రీమతి లలితాసాయి దగ్గుపాటి, శ్రీమతి స్వప్న. వినండి దారిచూపే దైవం పునఃప్రసార 3వ ఆఖరి భాగం.
1: మరి ఈ పాటలోని 3వ, యాక్చువల్గా చాలా పాట చాలా పెద్దది, మనం దాన్ని కొంచెం కన్సైజ్ చేసుకుని మొదటి చరణాలు మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ దానికి వెళ్దాము. లోకముకై దిగులొందక మీరు లోకేశుని సేవించండి, వర్ణాశ్రమ ధర్మంబులు వదలక ఓపికతో సాధించండి. మరి దీనికి లలితక్క మీరేం చెప్పాలనుకుంటున్నారు?
2: అంటే స్వామి ఎంత చక్కగా క్లియర్ గా చెప్పారు కదా, లోకం కోసం ప్రాకులాడకుండా లోకేశునితో కలిసి ఉండడానికి ప్రయత్నించండి, ఆయనకి దగ్గరవడానికి ప్రయత్నించండి. అలాగే లోకంలో ఉన్నంతసేపు మనకి విధించిన విధుల్ని మటుకు కరెక్ట్ గా నిర్వర్తించాలి. మన వర్ణాశ్రమ విధులన్నీ మర్చిపోకుండా వాటిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో చెయ్యగలగాలి. చేసి ఆ ఫలితాన్ని స్వామికి సమర్పించాలి, కానీ వాటిని తప్పించుకుని స్వామి దగ్గరికి వెళ్దామనే ప్రయత్నం చేయకండి. మన బాధ్యతల్ని మనం తప్పకుండా పూర్తి చేసుకోవాలి అని చెప్తారనమాట. అది ఇది వింటుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తోంది స్వప్న.
3: చెప్పండి.
2: బహుశా 1960s లో అనుకుంటాను, ఆ టైంలో ఒకసారి స్వామి దర్శనం కోసం ఒక సన్యాసి వచ్చారట. ఆయన చాలా యంగ్ అనమాట, చాలా మంచి యుక్త వయసులో ఉన్నారు ఆయన. కానీ సన్యాసం తీసుకున్నారు, స్వామి దర్శనం చేసుకున్నారు. చేసుకుని స్వామిని ప్రార్థించారట, స్వామి నా ఆధ్యాత్మిక సాధన ముందుకు వెళ్లట్లేదు, మీరు నాకు ఏదో ఒక ఉపదేశం చేయాలి, నాకు సహకరించండి, సహాయం చేయండి, నేను త్వరగా పురోగతిని సాధించడానికి అని. అంటే అప్పుడు స్వామి అన్నారట, సన్యాసం కాదు నాయన, నువ్వు ముందు మీ ఊరు వెళ్లి మీ ఇంటికి వెళ్లి మీ అమ్మని చూసుకో అని చెప్పారట. చెప్తే ఆ సన్యాసి చాలా ఆశ్చర్యపోయారట, అదేంటి స్వామి నన్ను ఇప్పుడు ఇంటికి ఊరికి వెళ్ళమంటున్నారు, ఒక్కసారి కాషాయం వేసుకున్నాక ఇంకా భవబంధాలతో మనకి ఏమీ సంబంధం లేదు కదా, ఇల్లు ఊరు తల్లి తండ్రి వీటన్నింటినీ వదిలేసుకున్నాకే కదా నేను సన్యాసం స్వీకరించాను, ఇప్పుడు మళ్లీ వాటిల్లో పడమంటారు వెళ్లి, అది ఎలా కుదురుతుంది, ఈ మళ్లీ వెనక్కి వెళ్లడం జరగదు కదా సన్యాసం నుంచి. అంటే అప్పుడు స్వామి అని మళ్లీ ఆయన అడుగుతారట, స్వామి నేను ఆధ్యాత్మికంగా నా సాధన ముందుకు సాగడానికి మీరు నాకు ఏం చేయాలో చెప్పండి. అంటే స్వామి అన్నారట, అక్కడ నీ తల్లి కష్టపడుతోంది, నువ్వు ఎంత సాధన చేసి ఏం ప్రయోజనమే, ఇక్కడ ఆ సాధన ఫలితం అంతా ఆమె కన్నీళ్లలో కొట్టుకుపోతోంది. అక్కడ నువ్వు నీ తల్లిని వదిలేసి వచ్చావు, నీ తండ్రి చనిపోయాడు, పెద్ద వయసులో చూసుకోవటానికి ఎవరూ లేక ఆధారపడే మనిషి లేక ఆవిడ అక్కడా ఇక్కడా పనిచేసుకుంటూ బాధపడుతూ జీవితాన్ని సాగతీస్తోంది, భగవంతుణ్ణి తలుచుకుని ప్రతి క్షణం దుఃఖిస్తోంది, నాకు ఇలాంటి కష్టం వచ్చింది అని. మరి అటువంటప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సిన బిడ్డగా నీ బాధ్యతను నిర్వర్తించకుండా సన్యాసం తీసుకుని ఈ వయసులో నువ్వు సాధన చేస్తానంటే పరమాత్ముడు ఒప్పుకుంటాడా, సంతోషిస్తాడా, నిన్ను ముందుకు సాగనిస్తాడా అని అడిగారట స్వామి. అడిగితే అతనికి అప్పుడు ఆ విషయం గ్రహింపుకొచ్చి ఎంతో పశ్చాత్తాపపడి స్వామి దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్లీ తన ఇంటికి తన ఊరికి తిరిగి వెళ్లాడు. స్వామి ఆ విధంగా అతన్ని అతని తల్లిని ఇద్దరిని కూడా రక్షించారు. తల్లినేమో కష్టపడకుండా జీవితం సౌకర్యవంతంగా జాగ్రత్తగా సాగిపోవడానికి, ఇతనికేమో ఆధ్యాత్మిక సాధనలో ఇంకా ముందుకు వెళ్లాలంటే కాషాయం వేసుకునేవలసిన అవసరమే, అదే ఒకటే మార్గం కాదు, నీ బాధ్యతలు నువ్వు ఎక్కడున్నా కూడా కరెక్ట్ గా నిర్వహిస్తే భగవంతుడే నిన్ను ముందుకు తీసుకెళ్తాడు అనే సందేశాన్ని అతనితో పాటు మనందరికీ కూడా స్వామి ఇచ్చారు అని చెప్తారనమాట. అలాగే ఒక భక్తుడు ఒకసారి అడిగారట స్వామిని, స్వామి ఇలా గృహస్థాశ్రమం నుంచి మనం వానప్రస్థానికి ఎందుకు వెళ్ళడం, సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ గా, అంటే స్వామి దానికి సమాధానం చెప్తూ చెప్పారట. అదెలా కుదురుతుంది? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని నాలుగు ఆశ్రమాల్ని విధించినప్పుడు నువ్వు ఒకదానిలో ప్రవేశిస్తే నాలుగింటిలోనూ సమానంగా వెళ్ళాలి అని స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పారట. చూడు, నువ్వు ఒక ట్రైన్ ఎక్కావు. ట్రైన్లో ప్రయాణించడానికి థర్డ్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటుంది. నీ స్థోమతిని, నీ స్థాయిని బట్టి నువ్వు ఏ టికెట్ కొనుక్కోగలిగితే అది కొనుక్కుని ఆ కంపార్ట్మెంట్ లో ఎక్కుతావు. కంపార్ట్మెంట్ సౌకర్యంగా ఉంటుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ నువ్వు విజయవాడ నుంచి పుట్టపర్తి రావాలంటే అన్ని స్టేషన్లు దాటుకునే రావాలి. నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాను కదా, నేను విజయవాడ తర్వాత నెక్స్ట్ స్టేషన్ పుట్టపర్తిలో దిగిపోతాను, మధ్యలో స్టేషన్లతో నాకు సంబంధం లేదంటే కుదరదు. ట్రైన్ ఒకటే దారిలో వెళ్తుంది. సో అలాగే ఇది కూడా, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం తీసుకున్నాకే సన్యాసాశ్రమానికి అర్హత ఉంటుంది అని చెప్తూ స్వామి చాలా సార్లు స్వామి దీన్ని రీఇటరేట్ చేశారట. మీరు ఏ జీవితంలో ఏ పొజిషన్ లో ఉన్నా, ఏ స్టేజ్ లో ఉన్నా, దాన్ని త్రికరణ శుద్ధితో నిర్వహించండి చాలు, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంతేగాని ఇది వదిలేసి నేను ఏదో సాధిస్తాను, ముందుకు వెళ్తాను అంటే అది కుదరదు అని చెప్తారు.
3: చాలా బాగుంది అక్క. ఇదే విషయాన్ని షిర్డీ బాబా కూడా తన దగ్గరకు వచ్చిన ఒక భక్తుడికి చెప్తారన్నమాట. ఒకసారి ఒక అతను దేశం అంతా తిరిగి, ఆయన కృష్ణ భక్తుడు అన్నమాట, షిర్డీ బాబా దగ్గరికి వస్తారనమాట. వచ్చి బాబా వైపు కూడా చూడకుండా పక్కకెటో చూసుకుంటూ ఆయన ఆవేదన, కోపం అన్ని వ్యక్తపరుస్తుంటాడు. నేను ఇన్ని సంవత్సరాలు అన్ని విడిచిపెట్టి కృష్ణుడి కోసం తిరిగాను, అటు హిమాలయాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు మొత్తం దేశమంతా తిరిగి వెతికాను కృష్ణ కృష్ణ కృష్ణ అని, నా కృష్ణుడి దర్శనమే అవ్వలేదు అని అనేసంటే, అప్పుడు బాబా అంటారట, అని నువ్వు భార్య పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి వాళ్ళకి తినడానికి కూడా లేదు, నీ బాధ్యతలు నిర్వర్తించవలసినవి అక్కడ మానేసి కృష్ణ కృష్ణ అంటూ నువ్వు ఎన్ని దేశాలు తిరిగితే కృష్ణుడు నీకు ఎక్కడ కనిపిస్తాడు? నీ బాధ్యతలోని, నీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే నువ్వు కృష్ణుడు చూడలేని వాడివి, వేరే ఇంకెక్కడో కృష్ణుడు నీకు ఎలా కనిపిస్తాడు? వాళ్ళల్లోనే నువ్వు చూడలేపావు అంటే అని బాబా గారి దగ్గర ఉన్న కర్రని ఇలా కొట్టి ఇలా చూడు అని తీక్షణంగా అంటారన్నమాట. అంతవరకు బాబా వైపు చూడరు అతను. షిర్డీ బాబా వైపు చూసినప్పటికీ షిర్డీ బాబా మురళీకృష్ణుడిగా ఆయనకి ఒక రెండు నిమిషాల పాటు దర్శనమిస్తారనమాట. అంటే పాప ఈయనకి తాపత్రయం భగవంతుని చేరుకోవాలని ఉంది, అందుకే ఆ కృష్ణ దర్శనం కూడా ఆయనకి అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఆయన చాలా ఆనందపడతాడు, నేను ఇంత తిరిగాను ఎక్కడా నాకు దర్శనం అవ్వలేదు, ఇప్పుడు ఈ రెండు క్షణాల పాటు నాకు ఈ దర్శనం అయింది, కానీ నీకేమిటి కర్మ కృష్ణ, ఈ పాడుపడిపోయిన మసీదులోని చిరిగిపోయిన బట్టలతోటి వీళ్ల మధ్యలో ఉండడానికి అంటే, అప్పుడు బాబా గారు నవ్వుతారట, అటు భోగభాగ్యాలు అనుభవించాలన్నా ఇలా ఉండాలన్నా నాకు రెండూ సమానమేను, నాకెందులోని అది గొప్పది ఇది చెడ్డది అని ఏం లేదు, నా భక్తుల కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అప్పుడు చెప్తానమాట. నీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ధర్మాన్ని నువ్వు కరెక్ట్ గా నిర్వర్తించాలి, అందులో భగవంతుని చూసుకుంటూ ముందుకు వెళ్తే ఫస్ట్ ఆకారంలో ఉన్న నీ భార్య పిల్లలు నువ్వు కృష్ణుని చూడలేపావు, ఆ నిరాకార పరబ్రహ్మతత్వం నీకు ఎక్కడ అర్థమవుతుంది అని అంటారు. అంటే స్వామి కూడా చెప్తూ ఉంటారు కదక్క, మనం ఏంటంటే అడవులకు వెళ్ళిపోయో లేకపోతే ఏదో ఆశ్రమం, చాలా మంది అంటారు ఈ కష్టాలు భరించలేకపోతుండీ ఏదైనా ఆశ్రమంకి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అంటే అనిపిస్తుంది, ఆశ్రమంకి వెళ్ళినా అక్కడ మనుషులే ఉంటారు, అక్కడ అదే తిండి తినాలి, అక్కడ అవే పనులు చెయ్యాలి. సో మనం ప్లేసులు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు, మన ఆలోచనల్లోని మనం శాంతంగా అంటే ఆ బ్యాలెన్స్డ్ ఇది తెచ్చుకోవాలి తప్పించి ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తే అక్కడ బాగుంటుంది అనుకోవడం భ్రమని స్వామి చెప్తూ ఉంటారు.
1: ఇక్కడ స్వామి విద్యార్థులకి, అవుట్ గోయింగ్ బ్యాచెస్ కి ఒక స్టూడెంట్ కి చెప్పినటువంటి అద్భుతమైన విషయం గుర్తొస్తుంది అక్క. ఏమన్నారంటే, ఇంతవరకు నువ్వు ప్రశాంతంలో ఉండి నీ జీవితాన్ని సాగించావు, ఇప్పుడు నువ్వు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు కాబట్టి నీ మనసులో ఆ ప్రశాంతి నిలయాన్ని స్థాపితం చేసుకుని నువ్వు బయటికి వెళ్ళి బంగారు అన్నారంట. అంటే ఎంత ఎంత మంచి సూచన స్వామి మనకి అందించారో అర్థమవుతుంది. మరి మనం
2: చాలా బాగుంది స్వామి చెప్పేవన్నీ కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్పినా అవి మనసుకు హత్తుకుపోతాయి. ఎందుకంటే బహుశా స్వామి చెప్పినట్టుగా ఇంకెవ్వరు అంత విడమర్చి చక్కగా అర్థమయ్యేలా చెప్పలేరేమో కదా స్వప్న. మరి ఈ పాటలో ముందు ఇంకా తర్వాత స్వామి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామా?
3: తప్పకుండా.
2: మనసుకు లోనై మరి మాట్లాడక, స్మరణము చేయండి, మన్మమెరింగిన మరునిమిషములో మనసే వారికి గురువండి. ఎంత బాగా చెప్పారో కదా. అంటే మనకి మన మనసు అనేది ఒక ఒక డిస్కోర్స్ లో స్వామి చెప్పారు గణేష్, మొన్ననే నేను 2 రోజుల క్రితమో ఎప్పుడో డిస్కోర్స్ వింటూ ఉంటే ఈ భాగం చాలా గుర్తుండిపోయింది అనమాట. స్వామి అంటున్నారు, మనిషి మనసుని మైండ్ ఇస్ అ మ్యాడ్ మంకీ అంటూ ఉంటారు. పిచ్చి కోతి లాంటిది మనసు, దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటారు. నిజానికి ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాడ్ మంకీ, స్వామి చెప్తున్నారు అనమాట, ఇట్ ఈస్ మ్యాన్ కైండ్ అన్నారు. అంటే ఆ ఎప్పుడైతే మనం మన మనసు, వెన్ యువర్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్, దాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు, ఇట్స్ నాట్ ఎ మ్యాడ్ మంకీ ఎనీమోర్ అని. దాన్ని అలా మార్చుకోగలగడం నీ చేతుల్లో ఉంది. మనసు చెప్పింది విని నువ్వు మారతావా, మనసుకి నచ్చ చెప్పి దాన్ని మార్చుకుని నువ్వు నీ దారిలోకి తెచ్చుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంది. దానికి సులువైన మార్గం మళ్ళీ నామస్మరణం అంటూ స్వామి మళ్ళీ నామస్మరణ దగ్గరికి తీసుకెళ్తారు. అలా ఎప్పుడైతే మన ఇంకో విషయం కూడా స్వప్న, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం హౌ టు కంట్రోల్ మైండ్, మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మా చెంచెల్లకి మన కృష్ణ అని అర్జునుడు అంతటి వాడు కృష్ణ పరమాత్మ దగ్గర మొరపెట్టుకున్నాడంటే మనం ఎంతటి వాళ్ళం. మరి మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే బహుశా మన పని మనస్సును కంట్రోల్ చేసుకోవడం కాదేమో అనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు చూడండి, షిరిడి బాబా భక్తునికి ఇంత చక్కటి సందేశం చెప్పారని. అలాగే షిరిడి సాయి అవతారంలో ఇంకొక సంఘటనలో స్వామి చెప్తారు, మనస్సు పని ఏంటంటే ఆలోచించడంట. భగవంతుడు ఎవరి పని వాడికి ఇచ్చారు. కళ్ళ పని ఏంటంటే చూడటం, నోటి పని ఏంటంటే మాట్లాడడం, రుచి చూడటం. అలాగే మనసు పని ఆలోచించడం. దాని పని అది నిరవధికంగా నిరంతరాయంగా చేస్తూనే ఉంటుంది. సో నువ్వు వెళ్లి దాని పనిలో అడ్డుపెట్టకు. కాకపోతే నువ్వు ఏం చేయగలవంటే ఏది ఆలోచిస్తోందో ఆ సబ్జెక్ట్ ని నువ్వు చేంజ్ చేయొచ్చు,
3: మరల్చాలి.
2: దేని గురించి ఆలోచించాలి అనేది నువ్వు నిర్ణయించుకో, ఆలోచించడం దాని గురించి పెట్టి అంటారనమాట. సో ఎప్పుడైతే మనం నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇవ్వరు, నాకు ఒంట్లో బాగలేదు, నాకు హెల్త్ బాగలేదు, ప్రపంచంలో పరిస్థితి ఇవాళ ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటామో, మనసు దాని గురించే ఆలోచిస్తుంది 24 గంటల సేపు, 365 రోజులు దానికి శ్రమే లేదనమాట. అలా కాకుండా ఎప్పుడైతే పరిస్థితి ఇలా ఉంది, నిజమే అన్ని కరెక్టే, కానీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు స్వామి అన్ని చూసుకుంటున్నారు, స్వామి అందరినీ జాగ్రత్తగా చూస్తారు, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ అనే ధైర్యం ఎప్పుడు వస్తుందో మనసు దాని గురించి ఆలోచిస్తుంది. సో మనసుకి ఆలోచించడానికి సబ్జెక్ట్ మ్యాటర్ నువ్వు ఇవ్వు, సబ్జెక్ట్ నువ్వు ఇవ్వు, మ్యాటర్ చూసుకుని ఆ సబ్జెక్ట్ మటుకు మీరు సెలెక్ట్ చేసుకోండి. డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ మైండ్, ట్రై టు కన్విన్స్ యువర్ మైండ్.
1: సో ఆ కన్విన్స్
3: అంతవరకు ఆలోచించాలి, అంతవరకు ఇబ్బంది పెట్టిన మనసే మనకు స్వాంతన చేకూరుస్తుంది, మనని శాంతంగా ఆలోచించేటట్టు కూడా చేస్తుంది.
2: అవును, అది అప్పుడు ఆ మనసుని నువ్వు గురువుగా కూడా గ్రహించవచ్చు. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటుందో, మనసుకి ఈ విషయం అర్థమవుతుందో, ఏంటి నేను చేసే పని ఒక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఒక జీవితాన్ని నిర్ణయిస్తుంది అనే విషయం తెలుసుకుంటుందో అది ఎప్పుడు మంచి చేయడానికే చూస్తుంది. అటువంటి మనస్సును నువ్వు గురువుగా అంగీకరించవచ్చు అని చెప్తూ స్వామి ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్పారట. ఒక బిందె నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ బిందెని నువ్వు పట్టుకుని నడుస్తూ ఉంటే నీళ్లు అటు ఇటు తొణుకుతూ ఉంటాయి. అంటే ఒక భక్తుడు అన్నట్టు, స్వామి మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి స్వామి, ఎంత ట్రై చేసుకున్నా స్వామి మీద నిలవడం లేదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు స్వామి చెప్పారట, ఆ బిందెలో నీళ్లు నడిచెళ్తున్నప్పుడు తొణుకుతాయి. ఏవి తొణుకుతాయి? పైన ఉన్న నీళ్లు తొణికిపోతాయి, కింద ఉన్న నీళ్లు పైనకు వచ్చి తొణుకో కదా, పైన ఉన్న నీళ్లు మటుకే తొణుకుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ బిందెని తీసుకెళ్లి దాని కింద అగ్ని పెట్టి మంట పెట్టి దాన్ని వేడి చేశారనుకోండి, ఇక్కడ బింద మనిషి దేహం అయితే అందులో ఉన్న నీరు మనిషి మనస్సు లాంటిది, అందులో ఉండే మలినాలన్నీ ప్రాపంచికమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, నీ సాధనలో అంతరాయం కలిగించే ఆలోచనలు ఇవన్నీ. ఎప్పుడైతే నామస్మరణ అనే అగ్నిని అంటించి ఆ నీటిని వేడి చేస్తావో అందులో ఉన్న మలినాలన్నీ ఆవిరైపోయి బయటికి వచ్చేస్తాయి. అప్పుడు చివరికి కిందగా ఏం మిగులుతుంది, నిర్మలమైన నీరు మిగులుతుంది. అంటే ఇదే మనసు రహస్యం అని చెప్పారట స్వామి. నీ మనస్సుని అంత నిర్మలంగా మార్చుకోవడానికి నామస్మరణ అనే అగ్నిని అంటించండి, ఆ నిర్మలమైన మనస్సే నీకు దారి చూపిస్తుంది.
1: యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అన్ని కూడా మనకి మానవ మాత్రంలో కాబట్టి ఈ ప్రాసెస్ అన్ని కూడా మనకి ఇంకా కష్టంగానే అనిపిస్తాయి. సో దానికి స్వామి ఇంకా సింపుల్ ఆన్సర్ ఇచ్చారు. అదేమిటంటే ఒకసారి మన సీనియర్ అనిల్ కుమార్ సార్ అని ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ గా వర్క్ చేశారు. స్వామి ఆయనతో స్వామితో పాటు ఆయన ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుంటుండగా ఆయన ఒక ప్రాబ్లం ని వ్యక్తపరిచారు స్వామికి. స్వామి, నేను మైండ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాను స్వామి, నన్ను చాలా బాధ పెడుతుంది అంటే స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు, బంగారు మైండ్ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా నీకు, లేకపోతే నువ్వు మైండ్ వెనకాతలు పరిగెడుతున్నావా అని అడిగారంట. ఆయన ఒక్క నిమిషం మాట్లాడడం మానేశారు, ఆగిపోయారు. ఆలోచన అప్పుడు మొదలైందనమాట. ఆయన చెప్పి, ఆలోచనలు వచ్చినప్పుడు నీ మనసు యాక్చువల్ గా నిర్మలమైనటువంటి ఒక సరోవరం, మానస సరోవరం అని దాన్ని అంటారు అని చెప్తూ స్వామి పక్కనున్న హ్యాండ్ కర్చీఫ్ ని ఇలా తీసి చూపించి, మనసు ఇంత నిర్మలంగా ఉంటుంది బంగారు అని ఆ వైట్ హ్యాండ్ కర్చీఫ్ ని చూపించారు. అప్పట్లో స్వామి పాన్ వేసుకునేవారనమాట. స్వామి ఆ మూతికి చివరినున్న ఆ రెడ్ మార్క్ ని ఇలా తుడుచుకుని, నువ్వు ఎప్పుడైతే ఆ మనసును వాడటం మొదలు పెడతావో అది నీకు ఇలా మలినాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఆ పాన్ తో క్రియేట్ అయిన ఆ మార్క్ ని స్వామి ఆ హ్యాండ్ కర్చీఫ్ మీద చూశారు. సో ఈయనకి పాపం ఏం తోచలేదు, ఏం చేయాలి స్వామి అంటే, మరి ఈ హ్యాండ్ కర్చీఫ్ పాడైతే నువ్వేం చేస్తావు అంటే, స్వామి పాడైతే నేను దోబీకిస్తాను స్వామి అన్నారట. అప్పుడు స్వామి, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు టీచ్ ద లెసన్ అని చెప్పి, మరి ఆ దోబీ నేనేరా అని చెప్పి నీ మనసును నాకు ఇచ్చేయి అన్నారంట. అంటే ఇంత దాన్ని నేను ఎలా వాష్ చేయాలో, ఎలా క్లీన్ చేయాలో అది నేను చూసుకుంటాను. అంటే మన మనసు ఒక యాంకర్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ యాంకర్ ఎప్పుడైతే మనం భగవంతుడిని పట్టుకుంటామో ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ దాన్ని సప్రెస్ చేయకుండా రీడైరెక్ట్ చేస్తాయన్నమాట. సో ఇది దీంతో పాటు స్వామి ఇంకొక అక్క మీరు ఇందాక చెప్పారు కదా, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది మనసు అని. సో దానికి స్వామి ఒక చక్కని ఉపనిషత్తు లాంటి మంత్రం ఒకటి ఇచ్చారు. ఇది 1999 కాన్వకేషన్ డ్రామా టైంలో పాండవులు సీన్ జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడు పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో వచ్చి వాళ్ళని అడుగుతాడు, మీరు ఎలా ఉన్నారు, అంతా జాగ్రత్తగానే జరుగుతుందా అని వాళ్ళ బాగోగులు అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడనమాట, కృష్ణ మేము చాలా కష్టంలో ఉన్నాము, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు అలా వస్తూనే ఉన్నాయని చాలా చింతపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వారు చాలా చిలిపిగా నవ్వి, ఎందుకంటే స్వామి స్వయంగా ఈ డైలాగు ఆ స్క్రిప్ట్ లో ఇంక్లూడ్ చేశారు. అయితే నేను మీకు మంత్రం చెప్తాను అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెట్టు నుండి ఒక ఆకును తీసి ఆ హెయిర్ పిన్ ఏదైతే ఉందో దాంతో ఒక మంత్రం రాస్తారు. రాసి దాన్ని చుట్టి ఒక దీంట్లో పెట్టి ధర్మరాజుకి ఇస్తారనమాట. ఇచ్చి, ఇది నీ మంత్రం ధర్మరాజా, నీకెప్పుడైతే కష్టం వస్తుందో ఇది ఓపెన్ చేసి ఈ మంత్రాన్ని చదువు, నీ కష్టం తీరిపోతుంది అన్న. ఓహ్, ఇంతకన్నా మంచి ఉపాయం మనకి ఇంకెక్కడ దొరుకుతుంది, సాక్షాత్ శ్రీకృష్ణుడే మనకు ఉపాయం చెప్పేశాడు అనుకుని అనుకున్నారు శ్రీకృష్ణుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తనకి నెక్స్ట్ ఒక కష్టం వచ్చినప్పుడు అసలు ఏం కృష్ణుల వారు ఏం చెప్పారని చెప్పి అది ఓపెన్ చేస్తే ఆ స్వామి చెప్పినటువంటి ఆ సెంటెన్స్, దిస్ టూ షల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది. అంటే అన్ని కదిలే మేఘాల వంటివి. అంటే ఇంతకన్నా స్వాంతన కలిగించేటటువంటి ఒక మంత్రం ఇంకెక్కడ మనకు దొరుకుతుంది చెప్పండి. అంటే అంత సింపుల్. అంటే మన మనసుని ఫస్ట్ థింగ్ స్వామి పాదాలకి విడిచిపెట్టాలి, స్వామి అధీనం చేయాలి అనమాట. రెండవది, ఎప్పుడైతే మన మనసు చింతపడుతుందో ఇది కూడా వెళ్ళిపోతుంది అన్న ఆలోచన మనం పెంపొందించుకోవాలని చెప్తారు స్వామి.
3: అదే నెక్స్ట్ లైన్ లో స్వామి ఎంతో చక్కగా చెప్తున్నారు, భక్తి జ్ఞాన వైరాగ్యముల వలన మాకు శక్తి చాలదని అనకండి, నామస్మరణతో కూడినవి నయ భయ విశ్వాసము లేనండి. అంటే మనం చెయ్యలేము, నాకు వైరాగ్యం ఎక్కడ వస్తుంది, నాకు భక్తే లేదు, నాకు జ్ఞానం ఎలా కలుగుతుంది, మాకు శక్తి చాలదు అనుకోకండి. ఎందుకంటే ఈ నామస్మరణ చేస్తూ ఉంటే ఇందాక లక్క చెప్పినట్టు ఆ శక్తి కూడా స్వామి ఆటోమేటిక్ గా ఇస్తారు. స్వామి ఆ విశ్వాసాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటేనే నామస్మరణతో పాటు మనం ముందుకు వెళ్లగలమని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వైరాగ్యం అంటే ఏది శాశ్వతం కాదు, వీటిని విడిచిపెట్టాలని ఇందాక నుంచి అనుకుంటున్నాం కదక్క, కానీ మనకు చాలా కష్టం. ఏదైనా మనం అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించడం సులభంగానే, ఆలోచించకుండా ఉండడం చాలా కష్టం. ఏదైనా సుఖమైన కష్టానైనా దాన్ని క్యారీ చేయడం చాలా చేస్తూ ఉంటాం, కానీ విడిచిపెట్టడం కష్టం. కానీ స్వామి ఒక విద్యార్థి చెప్పారనమాట, తను చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే మనందరికీ తెలిసిన విషయం స్వామికి ఎక్కువగా మాట్లాడడం నచ్చదు. సో పిల్లలందరికీ ఆ విద్యార్థి దశలో అంటే స్వామి ఒక మాటలు అంటే ఫిజికల్ గా నోటితో మాట్లాడిందే కాదు, స్వామి మాటలు అంటే మన ఆలోచనలు కూడా సంకేతిస్తూ ఉంటారు ఎప్పుడూ. సో మాటలు తగ్గించండి అంటే ఆలోచనలు తగ్గించండి అని అర్థం, అనవసరంగా మాట్లాడకండి అంటే అనవసరమైన ఆలోచనలు చేయకండి అని అర్థం. అబ్బాయికి ఎంత ప్రయత్నిస్తున్నా మాట్లాడటం తగ్గించుకోలేకపోతున్నాడు అనమాట. ఓ రోజు తను వరండాలో కూర్చున్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోంచి వచ్చారు. ఈ అబ్బాయి లోపల అనుకుంటున్నాడు, స్వామి ఎంత ప్రయత్నం చేసినా నేను మాటలు తగ్గించుకోలేకపోతున్నాను, ఏం చెయ్యాలని. స్వామి తన చేతిలో ఉన్న ఖర్చీఫ్ అలా నడుస్తూ తెస్తూ విడిచిపెడతారు కిందకనమాట. వెంటనే అది కింద పడిపోతుంది. స్వామి కళ్లతో సైగ చేస్తారు. వెంటనే అబ్బాయికి ఆ లోపల స్ఫురణ కలుగుతుంది. అంటే స్వామి ఎప్పుడు చెప్తారు, ఆ హ్యాండ్ కర్చీఫ్ నేను క్యారీ చేయాలంటే అమ్మో పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చెయ్యాలి, అదే విడిచిపెట్టాలి అంటే 2 సెకండ్లో ఇలా అనగానే అది కింద పడిపోతుంది. స్వామి ఒకసారి ఉపన్యాసం చెప్తూ కూడా అదే చెప్పారు, ఈ ఒక స్పూన్ గాని మీరు ఏదైనా పట్టుకుంటే దాన్ని పడకుండా ఉండాలి అంటే ఎంతో జాగ్రత్త వహించాలి, ఎంతో బాధ్యత వహించాలి, ఎంతో శక్తితో కూడుకున్న పని అది. అదే మీరు విడిచిపెట్టేయాలంటే ఎంత సులభం, ఇలా అనగానే అలా పడిపోతుంది కిందకది. అలాగే మీ ఆలోచనలు, మీ బాధలు, మీ ఏవైతే మీరు చాలా కష్టం అనుకుంటున్నారో వాటి పట్టుకోవడం వల్లే మీ కష్టం, పట్టుకోవడానికి కూడా కష్టం, విడిచిపెట్టడమే సులభం అని చెప్తున్నారు అనమాట.
1: ఇంత అద్భుతంగా చెప్పారు. మరి చాలా సమయం అవుతుంది కానీ దీని ఎసెన్స్ అంతా మనం స్టార్టింగ్ సాయిరామా సాయిరామా అంటూ అని నామస్మరణతో ప్రారంభించామక్క. మరి ఈ జర్నీని మనం ముగించే ముందు కూడా స్వామి ఈ నామస్మరణ గురించి మనకి ఏ విధమైనటువంటి సూచన ఇచ్చారో మనం చెప్పుకుందాము. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి కొంతమంది పెద్దల్ని తనతో పాటు తీసుకుని వెళ్లారనమాట. వారిలో కామావధాని గారు, మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా పనిచేసినటువంటి నంజుండయ్య గారు కూడా ఉన్నారనమాట. సో అందరికీ విడిది ఒకే బంగ్లాలో ఇచ్చారు. స్వామి ఎప్పుడైతే స్నానానికి వెళ్తూ ఉంటారో లోపలికి, కామావధాని గారికి ఒక అదృష్టం చిక్కిందనమాట. స్వామి రూమ్ బయట కూర్చుని నమకం రుద్రం చెప్తూ అరుణ ప్రశ్నం కూడా చెప్పే అవకాశం దొరికింది. ఆయన మహాపండితుడు, ఆయన స్వామి అనుగ్రహాన్ని పొందిన మహావిద్వాంసులు. మరి ఆయన ఇలా చెప్తూ ఉంటే ప్రతిరోజు నంజుండయ్య గారు వచ్చి, అరే ఇంత వేద పాండిత్యం ఉన్న ఈయనకి ఇంత చక్కని అదృష్టం లభించింది, నాకు ఒక్క ముక్క వేదం కూడా రాదు, స్వామిని ఈ విధంగా కొలవటానికి నాకు అవకాశం లేదే అని చాలా చింతపడుతూ ఉండేవారు అనమాట. సో మరి ఒకరోజు అలాగే ఆయన చాంట్ చేస్తున్నారు, ఈయన పక్క నుండి వింటున్నారనమాట. స్వామి ఆ రోజు స్నానం ముగించుకొని రెడీ అయ్యి అప్పుడే రూమ్ లోంచి బయటకు వస్తూ, అంటే ప్రతి మనసులో వెళ్లే ఆలోచన కూడా స్వామికి అందుతుంది. మరి ఆ ఆలోచన ఆ సంశయాన్ని మరి పటాపంచలు చేయడానికి స్వామి ఏం చేశారంటే, వచ్చి కామావధాని గారి వైపు చూసి, కామావధాని భగవంతుడి అనుగ్రహం పొందటానికి వేదాలు చదవాలనా అని అడిగారంట. అదే కాకుండా మరి అన్నిటికన్నా పవర్ఫుల్ మంత్రం వేదమా శ్రీరుద్రమా అని అడిగారంట. అంటే కామావధాని గారు ఎంత వినయ విధేయతలతో సమాధానం చెప్పారంటే, స్వామి వేదాలు ఏమీ చదవనక్కర్లేదు, భగవతి అనుగ్రహం పొందాలంటే అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ మంత్రం సాయిరాం మంత్రం, సాయిరాం అని ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్తే చాలు అది మీ దగ్గరికి తీసుకొని వస్తుంది అని చెప్పి ఇలా దణం పెట్టుకున్నారంట. స్వామి చిరునవ్వుతో ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి నంజుండయ్య గారి వైపు చూసి ఒక నవ్వు నవ్వి అలా వెళ్లిపోయారనమాట. అంటే ఎంత భరోసా స్వామి ఇస్తారు, ఆ నామం సాయిరాం అన్న నామం ఇంత చిన్నదైనా సరే ఎంత పొటెంట్, మనల్ని భవసాగరాన్ని దాటించగలదు అన్న భావన భక్తుని హృదయంలో భగవంతుడు క్రియేట్ చేస్తాడనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. మరి
2: చాలా బాగుంది గణేష్.
1: ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే గురు పూర్ణమి ఒకరోజు కూడా సరిపోదు, మనకి ఆ సాక్షాత్తు భగవంతుడు మనందరికీ జగద్గురు,
3: దారి చూపే దైవం మన దగ్గర ఉన్నారు, ఇలా ఇంత చక్కగా దారి చూపిస్తున్నారు, ఎలా నడుచుకోవాలని గురువుగా అన్ని రకాలుగా మనకి దారి చూపిస్తున్నారు.
1: మరి ఈ పరమ పవిత్రమైన రోజు గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా స్వామి మనందరికీ ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని స్వామి గురించి ఆలోచించి స్వామి అనుభవాన్ని మదిలో మరొకసారి నెమరు వేసుకుని ఆ ఆలోచనలో మునిగి తేరడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ సత్యసాయి నాథుడికి మనసారా కృతజ్ఞతాభివందనాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దారి చూపే దైవాన్ని ముగిద్దామా.
3: స్వామి మనందరికీ కూడా నిరంతరం ఆ నామస్మరణలోనే ఓలలాడి స్వామితో నిరంతరం ఉండి ఆ తరించే భాగ్యాన్ని కూడా కల్పించమని ఆశీర్వదించమని కోరుకుందాం. సమస్త లోకా సుఖినో భవంతు.
2: రేడియో సాయి శ్రోతలందరితో కలిసి స్వామి గురుతత్వాన్ని, అలాగే ఎంత ప్రేమతో మన స్వామి గురువుగా కూడా ఎంత ప్రేమతో నేర్పిస్తారు అనే విషయాల్ని ఈ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ కథల ద్వారా తెలుసుకున్న మరొకసారి గుర్తు చేసుకున్నందుకు, అందరితో పంచుకోగలిగే అవకాశాన్ని మన ముగ్గురికి స్వామి ఈరోజు ఇచ్చినందుకు, మన సద్గురువుకి, మన జగద్గురువుకి, మన స్వామికి, ఆయన పాదపద్మాలకి శతకోటి ప్రణామాలతో ఈ కార్యక్రమాన్ని స్వామికి సమర్పించుకుందాం. సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు శ్రోతలు 2020 గురుపూర్ణిమ సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక కార్యక్రమం దారిచూపే దైవం పునఃప్రసారంలో 3వ ఆఖరి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను listener@radiosai.org గాని 9393258258 వాట్సాప్ కి గాని రాసి పంపమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు ఈ విశేషాలన్నీ రేడియో సాయి తెలుగు బృందం మీకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందించనుంది. ఇక విందామా. ముందుగా 2017 జూన్ 3 తేదీ సాయంకాలం ప్రకాశం జిల్లా సాయి భక్తులు బాల వికాస్ చిన్నారుడు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటకను స్వామికి సమర్పించారు. ఆ నాటక బృందం నుండి కొంతమంది సభ్యులతో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత 2 రోజులుగా ప్రకాశం జిల్లా సాయి భక్తులందరూ ప్రశాంతిలయానికి విచ్చేసి వారి పవిత్ర పర్తియాత్రను జరుపుకున్నారు. మొట్టమొదటి రోజు గురువే దైవం అనే చక్కని నాటికను వారు స్వామివారి పాదపద్మాల చెంత ప్రదర్శించారు. అదేవిధంగా తరువాతి రోజు అంటే నిన్న ఆదివారం రోజు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటికను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత పూజాపుష్పంగా సమర్పించారు. మరి ఈనాడు మన రేడియో సాయి స్టూడియోకి ఆ టీం వాళ్లు విచ్చేసి వాళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి ఉన్నారు. వారితో కొంచెం ముచ్చటించి ఆ చిన్నారి కృష్ణుడు, యశోదమ్మ చేసిన ఆ రోల్స్ ని, ఏ విధంగా వాళ్లు ఆ అభినయాన్ని స్వామికి ప్రదర్శించారు, దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సాయిరాం.
1: సాయిరాం అంకుల్.
0: నీ పేరు?
1: ప్రణవి.
0: ప్రణవి, సో నువ్వు డ్రామాలో ఏ రోల్ చేశావు?
1: కృష్ణుడుగా.
0: కృష్ణుడుగా. కృష్ణుడుగా నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు నీకేమనిపించింది?
1: చాలా బాగా సంతోషం వేసింది.
0: సంతోషం వేసిందా? సో ఏంటి ఏం చేసావు ఆ డ్రామాలో? ఏంటి నీ క్యారెక్టర్?
1: డాన్స్, గేమ్స్.
0: నువ్వు చేసిన డ్రామాలో పాట గుర్తుందా? పాట పాడతావా మాకు? పాడు.
1: గూపెమ్మలు చెప్పిన కల్లరని నమ్మావు, చిన్నవాడినని ఎంచుక ఎన్ని అటలన్నావు,

0: బాగుంది, చాలా బాగా పాడావు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా పుట్టుబర్త్కి?
1: సెకండ్ టైం.
0: సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు?
1: బాబా ఉన్నప్పుడే వచ్చా.
0: ఏ ఇయర్ లో?
1: 2009
0: లో. అప్పుడు నీకు ఎన్నేళ్ళు?
1: నేను 2008 లో పుట్టా.
0: అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుంది నీకు. సో ఏం చేసావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?
1: ఫస్ట్ ఏడ్చా, స్వామి రాలేనని. ఎంతసేపటికి స్వామి వచ్చిన మరి
0: కామ్గా ఉన్నావా? ఏమి అల్లరి చేయాలి కదా స్వామి వస్తే. సరే, నువ్వు స్వామి దగ్గర ఈ డ్రామా వేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు?
1: చాలా బాగా, చాలా చాలా బాగా అనిపించింది.
0: భయమే లేదా నీకు? మరి అప్పుడు సైలెంట్ గా ఉండిపోయి స్వామి వచ్చినప్పుడు? ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావని డ్రామా. నేను చూడలేదు.
1: సీడీ తీసుకోండి.
0: తప్పకుండా తీసుకుంటాను. సరే, సాయిరామ్ మీ పేరేంటి?
2: ప్రణతి.
0: ప్రణతి, మీరు యశోదగా యాక్ట్ చేశారు కదా?
2: అవును.
0: సో మీరు ఫస్ట్ టైం స్వామి దగ్గర డ్రామా చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?
2: ఇంతకు ముందు ఒకసారి చేశాను, సమత. అది 11 ఇయర్స్ బ్యాక్ చేశాను.
0: 11 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి. అప్పుడు సమత చేసిన డ్రామాలో మీ క్యారెక్టర్ ఏంటి, అప్పుడు స్వామి తాలూక రియాక్షన్స్ ఏంటి, ఆ అనుభవం చెప్పండి.
2: సమతలో నేను ఒక డాన్స్ లో ఒక అమ్మాయి, ఒక గ్రూప్ డాన్స్ లో ఒక మెంబర్ ని. ఇప్పుడు నాది మెయిన్ రోల్. ఇందులో రెండు హ్యాపీగానే ఉంది.
0: సో ఆ ఎక్స్పీరియన్స్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గాని, స్వామి డ్రామా అయిన తర్వాత మీతో ఇంటరాక్షన్ గాని, ఆ విషయాలు కొంచెం పంచుకోండి. 11 ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది సమత.
2: అప్పుడు చిన్నదాన్ని పెద్ద గుర్తులేదు.
0: సో ఈసారి ఫిజికల్ గా స్వామి మన దగ్గర లేరు, ఎదురుగుండా లేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగైంది మీకు?
2: చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఛాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
0: ఎట్లాగొచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ?
2: అంటే యాక్చువల్లీ డ్రామాలో చిన్నపిల్లలకే ఛాన్స్ వస్తుంది కదా, కానీ నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. కానీ అనుకోకుండా ఫోటో పంపించారు సెలెక్షన్స్ కి, అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది.
0: వెరీ గుడ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు ఈ డ్రామాకి?
2: 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా జరిగేది ప్రాక్టీస్.
0: ఓకే. ఇంకా ఫర్దర్ గా కూడా మీరు స్వామి దగ్గరికి వచ్చి చేద్దాం అనుకుంటున్నారా?
2: ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తాను.
0: మీరేమైనా పాడతారా ఈ డ్రామాలో? అది పాడండి.

0: సరే, మీరు ఇన్నేళ్లుగా స్వామిజీ దగ్గరికి వస్తున్నారు కదా, స్వామితో మీకున్న మోస్ట్ మెమరబుల్ అనుభవం ఏంటో మాతో పంచుకోండి.
1: అలా అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని స్వామి ఇచ్చినవే కదా.
0: మీకు నచ్చినది ఒకటి మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరూ వింటారు.
1: అంటే స్టూడెంట్ గా నా బిహేవియర్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి బాలైకాస్కి వెళ్ళడం వల్ల నాకు వచ్చింది అది. సో దట్ వాస్ వన్.
0: ఇంకా
1: అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం సీరియస్ హెల్త్ ప్రాబ్లమే. చాలా రోజులు బాగా టెన్షన్ పడ్డారు, అది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. కానీ స్వామి అనుగ్రహం వల్ల నాకు అది ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
0: వెరీ గుడ్. సాయిరామండి.
2: సాయిరామండి.
0: మీ పేరండి?
2: అపర్ణ లక్ష్మి.
0: సో మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్ లో?
2: యూత్ లీడర్ అండి.
0: యూత్ లీడర్. సో ఈ కృష్ణం వందే జగద్గురు డ్రామాకి ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాకు చెప్తారా కొంచెం?
2: తప్పకుండా సాయిరామ్. ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాష్ రావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విన్నప్పుడు మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. సో ఆ దాంతో మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్కగా చేస్తుంది డాన్స్ మా టీమ్ లో బాల్ వికాస్ చిల్డ్రన్స్ లో. సో ఆ పాపనే కృష్ణుడిగా పెడదాము అనుకున్నాము. అంటే కొంచెం కలర్ తక్కువ ఉంది అని మా డీపీకి తెలియజేస్తే కూడా అది బ్లూ రంగు వేస్తారు కదా సరిపోతుంది అనుకున్నాము. అలా అమ్మాయితో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు బాగానే నేర్చేసుకున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మా డీపీ గారు ప్రకాష్ రావు అంకుల్ మేము రిహార్సల్స్ చేస్తున్న దగ్గరకు వచ్చారు. వచ్చాక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ లో చూస్తూ ఆ కృష్ణుడు కొంచెం సన్నగా ఉంది అయితే ఆ పాప. కానీ అది వీళ్ళు 40 మినిట్స్ అప్పుడు వచ్చి రిహార్సల్స్ లో జరుగుతున్నంతసేపు అంకుల్ ఇప్పుడు చేసిన ఈ కృష్ణుడు వంకే చూస్తున్నారంట. నేనైతే తిరిగి నా ప్రోగ్రామ్ వైపే నేను తిరిగి చూసుకుంటున్నాను, నేను అదే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు పిల్లలని. కానీ అంకుల్ ఈ పాపను చూస్తున్నారు. అంతా అయిపోయాక పిలిచి ఇప్పుడు ప్రణవి అని పాప చేసింది, ఆ పాపను అంకుల్ దగ్గరికి పిలిచి ఈ అమ్మాయిని పెట్టుకుంటే ఏమ్మా అని అడిగారు కృష్ణుడిగా. ఒక డివైన్ పవర్ అమ్మా అది. స్వామి అంకుల్ కి పిలిచి చెప్పారంట ఒక ప్రోగ్రామ్ ఏదో జరిగినప్పుడు. కృష్ణుడి రాముడి పోర్షన్ అంట చేసినప్పుడు పిలిచి దగ్గరికి. అది అంత పెద్ద రోల్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉండేవాళ్ళు దొరకలేదా మీకు అన్నారంట అంకుల్ కి. అది అలా గుర్తుండిపోయింది అంకుల్. ఆ రోజు ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. మేమన్నా మీ పాప అంత డాన్స్ చేయలేదేమో సార్ అంటేను, లేదమ్మా డాన్స్ రోల్ ని కొంచెం తగ్గించైనా పర్లేదు కృష్ణుడు ఈ అమ్మాయి అన్నారు. సరే అంకుల్ అలా అనేసారు. సరే అని అనుకున్నాం. అంకుల్ వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉన్నారు ఈ అమ్మాయి అని చెప్పారు వెళ్ళిపోయారు. కానీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ తర్వాత ఉంది కరెక్ట్ 10 డేస్ ఉందో అంతే. మేము పర్త్కి ఫస్ట్ కి వచ్చేసాము. సో 21st 22nd ఇది జరిగింది. ఈ పాపను పెట్టాక ఆ రోజు నైట్ ఇదంతా అయిపోయింది. తర్వాత రోజు పొద్దున ఏమైనా తీసుకొచ్చి రిహార్సల్ స్టార్ట్ చేస్తే తను ఫస్ట్ నుంచి చేసేస్తుంది అంతా. ఈ 1 వీక్ చూడడం వల్ల నాకు తెలీదు స్వామి తనని ప్రకాష్ రావు అంకుల్ దగ్గరికి పిలిచి ఆమె జుట్టు నెమరి ఇంత ఇచ్చి మరి ఆ శక్తి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఆ పాప నెక్స్ట్ డే నుంచి ఎంత చక్కగా చేస్తుందంటే, తర్వాత డాన్స్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారు సార్ మాత్రం. ఆ సార్ కి చాలా థ్యాంక్స్ మేము నిజంగా గురువులందరము. ఆ సార్ ఒక 3 డేస్ ఉన్నారు ఆ తర్వాత వచ్చి, ఏది చెప్తే అది ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ 5 మినిట్స్ లో మళ్ళీ అది చేసేసి ఉంటది. సో ఎంత ఈజీగా నేర్చేసుకుందంటే ఇది మాత్రం స్వామి అనుగ్రహం నిజంగా. ఆ అమ్మాయిని అలా ప్రకాష్ రావు అంకుల్ రావడం మార్చడం నిజంగా.
0: మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ప్రకాశం జిల్లా వాళ్ళు భర్తీయాత్ర చేశారు, అది కూడా డ్రామా చేశారు స్వామి ముందర, ఆ ఫీలింగ్ ఎట్లా కనిపించింది మీకు?
2: అది మాటల్లో చెప్పలేమేమో. చాలా చాలా చాలా ఆనందం వేసింది. అసలు నాకు ప్రోగ్రామ్ రాత్రి కులవంతాల్లో జరుగుతున్నప్పుడు కూర్చొని చూస్తూ ఉంటే అదే భగవంతుడికి అంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు అని అంటారు ఆయన శక్తి.
0: సో మీ అనుభవాలు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలండి. సాయిరాం.
2: సాయిరాం.
0: సాయిరాం. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ విఐపి గ్రామం నుంచి పత్తియాత్రకు విచ్చేసిన నందిని మనతో మాట్లాడుతూ తమ అనుభవాన్ని పంచుకుంటుంది. సాయిరాం.
3: సాయిరాం.
0: మీ పేరండి?
3: నందిని.
0: మీరు ఏం చదువుతున్నారు?
3: 10th క్లాస్.
0: ఏ ఊరు నుంచి?
3: కార్మాన్పల్లి.
0: ప్రకాశం జిల్లా?
3: ప్రకాశం.
0: మరి మీ గురించి మేము చాలా విన్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్ గా? ఎస్ఎస్ఎస్ విఐపి విలేజ్ నుంచేనా? అది ఎట్లా మొదలైందో కొంచెం చెప్తారా?
3: అది ఫస్ట్ సార్ వాళ్ళు వచ్చారు, ప్రతి సండే వచ్చి కొన్ని సాంగ్స్ ఇది శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు. వాటిలో మేము బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నాం. అని అలా నేర్చుకుంటా ఉంటే మేము బాగా చెప్పానని ఎక్కువ, అందుకని నన్ను టీచర్ గా చేశారు.
0: సో బాల వికాస్ మీరు పిల్లలందరినీ చేరదీసి అంత చిన్న వయసులోనే మీరు అందరికి పిల్లలకి బాల వికాస్ ఎట్లా నేర్పి, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా కలిగింది?
3: అంటే నాకంటే కొంచెం వచ్చు కాబట్టి ఇంప్రూవ్ అయ్యా కదా, వాళ్ళకి తెలివైన ఏమైనా ఉంటాయేమో అని చెప్పాలని అనిపించి స్వామి గురించి అలా చెప్దామని నేను అనుకున్నా.
0: అసలు మొట్టమొదట మీకు స్వామి గురించి ఎలా తెలిసింది?
3: ఈ సార్ వాళ్ళు వచ్చి చెప్పాను.
0: ఏ సార్ వాళ్ళు?
3: రవి సార్ వాళ్ళు, రామకృష్ణ సార్ వాళ్ళు, రామరెడ్డి సార్ వాళ్ళు.
0: ఏం చెప్పేవారు స్వామి గురించి?
3: ఎంతో మేలు చేశారని, ప్రజలకి వాటర్ లాంటివి అందించారని, ఇంకా పిల్లలకి బాల వికాస్ స్వామి గురించి చెప్పడం, ఆయన పాడిన సాంగ్స్ గురించి, శ్లోకాల గురించి, ఆ సాంగ్స్ అర్థాల గురించి అన్ని బాగా చెప్పడం.
0: మీకు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కలిగించాయి. సో మరి ఎట్లాగ మీరు పిల్లలందరినీ చేరదీసి ఏమేమి నేర్పించేవారు?
3: శ్లోకాలు, సాంగ్స్.
0: మీకు బాల వికాస్ లో నేర్పించినటువంటి, మీరు నేర్పిస్తున్నటువంటి పాఠాల్లోని మీకు స్వామి చెప్పిన దాంట్లో నచ్చింది ఏముంది?
3: అంటే ఎక్కువగా మాకు ఇంకా తెలియదు ఇంకా, కానీ కొంచెం లైట్ గా తెలిసినంత.
0: మీకు తెలిసిన దాంట్లో ఏది స్వామి చెప్పిన దాంట్లో ఇష్టం?
3: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: అది మీరు ఎట్లాగా ప్రాక్టీస్ చేస్తున్నారు?
3: ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా వాళ్ళు చెప్పింది ఏదైనా గానీ అనుకుండా చేయడం అని.
0: మరి మీరు బాల వికాస్ మొదలు పెట్టారు, అది చూసి మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవికుమార్ అన్న వీళ్ళందరూ వచ్చి ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేశారు. మరి ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి?
3: ఆ తర్వాత ఇంకా పిల్లలు పెరగడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పిల్లలు వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళాలి కదా నేర్చుకోవాలి అని అలా రావడం. ఈ సార్ వాళ్ళు కూడా ఇలా వస్తే మీరు నేర్చుకుంటే ఇలా ఇంటర్వ్యూ ఇస్తాం మేము బ్యాగ్స్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల పిల్లలు కూడా బాగా వచ్చి ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటారు.
0: వెరీ గుడ్. మరి మీరు ఎప్పుడన్నా స్వామిని చూసారా ఫిజికల్ గాని?
3: చూడలేదు.
0: చూడలేదు. మరి స్వామి గురించి చెప్తుంటే మీకు స్వామి ఎట్లా ఉంటారు అని ఏమనిపించింది మీకు మనసులోని? ఎప్పుడన్నా చూడాలి స్వామిని అని అనిపించిందా?
3: చూసింటే బాగుండు, నాకు అదృష్టం అది చూడడానికి లేదు కదా అని.
0: మరి మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రశాంత లీనం రావటమా? మరి ఆ ఫీలింగ్ మీకు ఎట్లా, మీకు ఫస్ట్ టైం మీరు ప్రశాంత లీనం వెళ్తున్నారు అని మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
3: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామికి థాంక్స్.
0: మరి ఇప్పుడు గత 2 రోజులుగా చక్కని ప్రోగ్రామ్స్ అయ్యాయి మందిరంలోని. ఓకే, గురువే దైవం అనే ఒక నాటకం జరిగింది, ఎంతో పెద్దవాళ్లు మాట్లాడారు అక్కడ. ఆ తర్వాత నిన్న కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం జరిగింది. ఈ నాటకాల్లోంచి మీరు మంచి మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నారు?
3: అంటే గురువుకు మించిన దైవం లేదు, గురువుని మనము ఎంతో ప్రేమగా ప్రేమించాలి, అదే గాని ఎదురు చెప్పకుండా ఏమనకుండా వాళ్ళు చెప్పింది ఏదైనా కాదనకుండా చేస్తేనే గురువు విలువ మనకు తెలుస్తుంది.
0: ఇప్పుడు మీరు తిరిగి ఈరోజు ప్రయాణం అవుతున్నారు ప్రకాశం జిల్లాకి, మీ బ్యాక్ హోమ్. మరి వెళ్లిన తర్వాత మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు?
3: అదే ఇంకా మనం వెళ్లిన తర్వాత మనం ఇక్కడ చూసిన విషయాలన్నీ పిల్లలకి చెప్తాం, వాళ్ళు రాలేదు కదా, రాని వాళ్ళకి ఇలా చూసాము, మీరు ఎంతో బాగా నేర్చుకుంటే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి, అప్పుడు మీరు కూడా అక్కడ చెప్పొచ్చు.
0: సో మళ్ళీ మళ్ళీ మీరు స్వామి దగ్గరికి రావాలనుకుంటున్నారు?
3: ఖచ్చితంగా.
0: మరి మీకు నచ్చిన శ్లోకాల్లో గాని భజనలో గాని ఏదైనా మంచి పాట గాని ఏదైనా ఉంటే పాడండి.

0: ఇప్పుడు ప్రకాశం జిల్లా సాయి సంస్థలలో సేవ చేసే ఆఫీస్ బేరర్స్ వారి అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవల గురించి ఒక చర్చను విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
4: సాయిరామ్.
1: ఇవాళ రేడియో సాయికి ఎంతో అదృష్టం రోజుకున్న రోజు. ఈరోజు మా స్టూడియోలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నారు. సుమారు 5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో సత్యసాయి సంస్థలు నెలకొని స్వామివారు చూపిన ప్రేమ సేవ అనే లక్ష్యాలను అనుసరణీయంగా తీసుకుని తమ జీవితాలను ఈ దిశగా ధన్యం చేసుకుంటున్న వీరి నలుగురితోటి మనం సంభాషిద్దాం. వీరిలో మొదట ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థ అధ్యక్షులు రవికుమార్ ఉన్నారు. రెండో వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ పదవిని చక్కగా ఎంతో సమర్థవంతంగా నడిపిన శ్రీ రామ్మూర్తి గారున్నారు. మూడో వ్యక్తి ఉమామహేశ్వరరావు గారు. వీరు సాధనా క్యాంప్ కోఆర్డినేటర్గా స్వామి సేవలో స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా ఎంతో చక్కగా 10 మందికి బోధపరిచి 10 మందికి స్వామి తత్వాన్ని అందించిన వ్యక్తి. నాలుగో వ్యక్తి రామరెడ్డి గారు. వీరి గొప్పతనం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా సేవాదళ్గా ఎప్పుడు పట్టిసేవ పడ్డ తన ప్రెజెన్స్ని చూపెట్టుకుంటూ స్వామి సేవలో తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి. అయితే ఈ నలుగురు ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో సాయి సంస్థలు ఏ విధమైన సేవలు చేస్తున్నాయి, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఈ కార్యక్రమాలు ముందు ముందుకి ఏ విధంగా ఇంకా ప్రజలకి అందుబాటుగా అనువుగా ఉపయోగపడేట్టు చేద్దామన్న విషయాన్ని చర్చిస్తారు. అయితే ఈ చర్చని మొదలుపెట్టమని జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారిని కోరుతున్నాను.
4: సాయిరామ్, ప్రకాశం జిల్లాలో సత్యసాయి సంస్థలు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఎంతో కృషి చేశారు. వారి జీవితాలని దాదాపు స్వామివారి సేవకే అంకితం చేసుకుంటూ వచ్చారు. ఒకరు మన మంత్రి శ్రీరామ్మూర్తి గారు. వారు చక్కటి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులుగా, అట్లాగే ఉమామహేశ్వరరావు గారు చక్కటి కర్మాచరణ, స్వామి చెప్పినట్టు ఆచరించే విధంగా, అలాగే మన రామిరెడ్డి గారు చక్కటి సేవాభావంతో భక్తి సేవలను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ వచ్చారు. మొదటగా శ్రీరామ్మూర్తి గారిని, స్వామి ఎలా తెలిసారు మీకు, మీ తల్లిదండ్రులు ఎవరు, స్వామి మీ ఈ మార్గంలోకి రావడానికి ఏమేమి జరిగాయి, మీకు ఎప్పుడు చూశారు, ఈ విషయాలన్నీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం.
2: సాయిరామ్, మాది ఒంగోలు దగ్గర దేవరంపాడైన కుగ్రామం. మా నాన్నగారి పేరు మంత్రి గోపాలకృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు కమలమ్మ. వాళ్ళకి 8 మంది పుత్రులు, 3 కూతుర్లు. అయితే నేను 4వ వాణ్ణి అబ్బాయిల్లో. మా ఊర్లో 5వ తరగతి వరకే చదువు ఉండటం వల్ల మా పెద్దన్న మంత్రి పానకలరావు గారు పేరాల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కారణంగా 5వ తరగతి అయిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్లి చదువుకోవటం అందరికీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా అట్లా చేశాం. ఆయన కూడా మా అందరికీ అట్లా పెంచి పెద్ద చేశారు మా అన్నయ్య గారు. అక్కడ ఉంటున్న టైంలో నేను 2nd ఫారం చదువుతున్నప్పుడు టైంలో 1962 అట్లా పేరాల హైస్కూల్లో చదువుకుంటున్న టైంలో మా ఇంట్లో టేబుల్ మీద షిర్డీ సాయిబాబా విగ్రహం ఉండేది. మా పెద్ద వదిన కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ పెద్ద తండ్రి ఇచ్చాడని ప్రజెంటేషన్గా అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఎవరికి అవగాహన లేదు. ఏదో సాయిబులాగా ఓ పకీర్లాగానే ఉండేవాడు. ఎవరు ఒక పుష్పమాల కూడా అక్కడ పెట్టేవాళ్ళు కాదు అవగాహన లేని కారణంగా. ఒక అలంకార ప్రాయంగా టేబుల్ మీద ఉండేది. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒక రోజున మా అన్నయ్య గారు మార్కెట్కి వెళ్తే ఆదివారం, ఆయన చిన్నప్పటి స్నేహితుడు మా అన్నయ్యతో పాటు ఇద్దరు పిచ్చాపాటికి మాట్లాడుకుంటూ ఆనందంగా ఆయన ఇంటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నేను వాళ్ళు అక్కడ క్రింద కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుంటూ వీళ్ళు మాట్లాడడం వీళ్ళ మాటలని నేను వింటూ ఉన్నాను. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన బాబా గారి యొక్క మహిమలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అద్భుతాలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బాబా అనేటప్పటికీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ షిర్డీ సాయిబాబా బాబా అంటారు కనుక ఆయనే అనే భావంతో నేను వింటున్నాను. బహుశా ఆయన సత్యసాయి అని చెప్పుంటారు, అది నాకు బాగా స్ఫురణకు లేదు. ఈ పదం మాత్రం బాబా అనేది మాత్రం నాకు గుర్తున్నది. ఒక భక్తిభావం కలిగింది ఈ లీలలు వినటం వల్ల. ఆ తర్వాత నేను రోజు బడికి వెళ్లేటప్పుడు అంతముందు అసలు ఏమీ పట్టించుకుని వాణ్ణి, ఆ షిర్డీ సాయిబాబా విగ్రహానికి ఒక దండం పెట్టుకుని వెళ్లటం మొదలుపెట్టాను. భక్తి కలిగింది కనుక. కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు ఒక స్వప్నం, నేను మా సొంత ఊర్లో ఉన్నట్టుగా, మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, పురాతనమైన ఇల్లు, ప్రహరిగోడ అవతల నేనున్నాను. మా అక్కయ్య, మా చిన్న అక్కయ్య కూడా అప్పుడు మ్యారేజ్ కలిగి ఉన్నది, విజయలక్ష్మి అని ఉంటే, ఎదురుగ్గా ఒక కానిస్టేబుల్ రిక్షా తొక్కుంటూ వస్తున్నారు. మా ఊర్లో యాక్చువల్గా రిక్షాలు ఉండవు కానీ కలలో అట్లా జరుగుతుంది. ఆ రిక్షాలో ఒక వ్యక్తి కాషాయ అంగీ వేసుకుని పెద్ద జుట్టు పెట్టుకుని ఎర్రటి పెదాలతో నవ్వుతూ కూర్చొని ఉన్నారు. ఆయన కనబడ్డారు. ఆయన చూస్తే నేను భయం వేసింది నాకు. మా అక్కయ్య నుండి మా చిన్న అక్కయ్యని, నువ్వు లోపలికి వెళ్ళిపో ఎవరో వస్తున్నారని చెప్పి ఆయన లోపలికి పంపించాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరే ఆగి మా నాన్నగారు కారణంగా పనిచేస్తుంటారు గ్రామ కారణంగా, ఆయన డెస్క్ పెట్టుకుని రాసుకుంటూ కూర్చొని ఉంటే ఈయన నేరుగా వెళ్లి మా నాన్న ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ కలొచ్చింది. మరుసటి అంతవరకు కలొచ్చేసింది, అయితే మర్చిపోలేకపోయాను. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, రాత్రి భయంకరంగా కలొచ్చింది, అతను భయంకరంగా కనబడ్డాడేటో జుట్టు అని చెప్పింది. ఎవరికి అర్థం కాలేదు. వాస్తవంగా ఆ టైంలో సత్యసాయిబాబా అనే పేరు కూడా ఎక్కడ విన్నట్టు కాని ఫోటో గాని ఎక్కడ కనబడిన దాఖలాలు ఏం లేవు.
4: ఇది ఏ సంవత్సరంలో జరిగిండొచ్చు?
2: 1962లో. ఆ తర్వాత నేనేం చేశాను, నేను మా తమ్ముడు సెలవులకి ఇంటికి వెళ్ళాను. సెలవులకి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో బ్యాగులు పెట్టి చూస్తే గోడ మీద ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఉన్నాయని నా కళ్ళో కనబడ్డారు అని చెప్పి, ఆ టైంలో మా నాన్నగారు లేరు, ఊరికి వెళ్ళి ఉన్నారు, మా అమ్మగారు దొడ్లో పని చేసుకుంటున్నది, గిన్నెలు తోముకోవటం అట్లా ఉంటుంది. ఆ పటం ఊడదీసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి చూపించి ఎవరు ఈ ఫోటో అని అడిగాను. అడిగితే మా అమ్మాయి గారు చెప్పారు, మీ నాన్నగారు స్నేహితుడు సీతారామయ్య అని ఆయన లెటర్ రాశారు రాజమండ్రికి రమణమని, ఇట్లా బాబా గారు సత్యసాయి బాబా గారట, ఆయన వస్తున్నారు, నువ్వు రావాల్సిందని లెటర్ రాశారు, అందుకని మీ నాన్నగారు, నాకు పిల్లలు వీళ్ళందరూ బాధ్యతలున్నాయి కనుక మీ నాయనమ్మని తీసుకుని వెళ్ళారు మీ నాన్న ఆయన చెప్పేసి అని చెప్పారు. అక్కడ బాబాను చూసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు ఉంటే ఈ ఫోటో కొనుక్కొచ్చారు, ఈయన పేరు సత్యసాయి బాబా అని చెప్పారు. అంటే ఒక ఇంత పెద్ద విశ్వంలో ఒక టౌన్లో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి నాకు బాబా గారు దర్శనం ఇవ్వటం అంటే అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది అనిపించింది. నాకు ఆ పటం చూసిన ఫోటో చూసిన దగ్గర నుంచి ఇది ఎప్పుడైతే ట్యాలీ అయిందో నాకు ఫోటో కావాలని తపన కూడా బాగా ఏర్పడింది. తిరిగి మళ్ళీ సెలవులైపోయిన తర్వాత చీరాలకు వచ్చిన తర్వాత చీరాల పేరాలు రెండు ఇమ్మడమిడి ఎక్కడ ఫోటోలు కనబడితే అక్కడ ఎదగటం మొదలుపెట్టాను స్వామిని గురించి. స్వామి ఫోటో దొరుకుతుందేమోనని ఎక్కడా లేదు, ఎక్కడ దొరకలేదు. ఒకసారి మా స్కూల్ పిల్లకలందరికీ కన్సెషన్ టికెట్ మీద రుణానుబంధం అని సినిమా టికెట్లు సగం రేటుకే అంటే ఆ రోజున బేడ పావులైతే బేడ ఆ టికెట్కి తీసుకుని వెళ్లేటువంటి అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్టా మీద ఒక పెద్ద ఆయన చిన్న చిన్న ఫోటోలన్నీ పేర్చుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ ఎదిగితే స్వామి యొక్క ఫోటో కనబడింది. దాన్ని చేసి పెద్ద చేసి ఆ ఫ్రేమ్ కట్టించుకొని రోజు ప్రార్థన చేసుకుంటూ అట్లా మా నాన్నగారి ద్వారా ఒక విశేషం ఏంటంటే ఒకటే టైంలో మా నాన్నగారు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. అదే టైంలో నాకు కలలు స్వప్న దర్శనం స్వామి ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది స్వామి యొక్క డివోషన్.
4: బాగుందండి. తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మీరు మొదట ఎప్పుడు స్వామిని చూశారు, అవన్నీ విషయాలు తెలియపరచండి.
3: ఓం శ్రీ సాయిరాం. అది 1961 డిసెంబర్ నెల. తర్వాత నేను పుస్తకాల నుంచి గ్రహించిన తేదీ ప్రకారం 2వ తేదీ బాబావారు రేపల్లో షిరిడి సాయి విగ్రహ ప్రతిష్టకొచ్చారు. అప్పుడు నేను హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాబావారి బహుశా బ్లెస్సింగ్ వల్లనేమో మా కుటుంబం మొత్తం మేము వెళ్లడం జరిగింది. మా గ్రామం రేపల్లకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేపల్ల పక్క ఉన్న గ్రామంలో మా పెద్దమ్మగారు ఉండేవారు. మా పెద్దమ్మగారింటికి వెళ్లి అక్కడి నుంచి మేము రేపల్ల వెళ్లడం జరిగింది. అయితే నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే అక్కడ బాబావారు ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్న బిల్డింగ్ లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో బాబావారికి ఒక నెమలి సింహాసనం లాంటి సింహాసనం ఏర్పాటు చేశారు. ఇది 3వ తారీఖు సాయంత్రం జరిగింది సమావేశం. నాకు 10 ఏళ్లు నిండలేదు. ఏం చెప్పారో తెలియదు గాని నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే ఆ పట్టణంత జనం వచ్చారు. నేనెక్కడో ఒక మూలన అలా నిలబడి వారెంక చూశాను. అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే ఈయన్ని ఫోటో తీస్తే పడడంట ఫోటోలు అని అనుకుంటూ ఉండేవారు. ఆ మాట బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నది నాకు. అయితే మా అమ్మగారు ఆ రోజుని బాబావారి ఫోటో ఒకటి కొన్నారు. కొని మా ఇంట్లో మిగతా దేవుళ్ళ ఫోటోలతో పాటు 1961 డిసెంబర్ నుంచి కూడా మేము అందరికీ దేవుళ్ళకి పెట్టినట్టే పూలు పెట్టడం గాని చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత 65లో కూడా ఒకసారి బాబావారు రేపల్లు వచ్చారు. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. బాగా గుర్తున్న విషయం దేవుడు వచ్చాడు వెళ్లి చూడండి అని స్కూల్కి సెలవిచ్చారు. సో ఈసారి కూడా మేము రేపల్లు వెళ్లాం. బాగా పగలు. అప్పుడు కూడా పాతూరి బ్రహ్మయ్య గారని వారింటికి వచ్చినట్టున్నారు. వారింట్లో బాబావారి వీడిది. ముందు చాలా పెద్ద ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. నేను నిక్కర్లు వేసుకుంటూ ఉన్నవాడిని కదా, పెద్ద సిగ్గుపడకుండా బాబావారి కోసంగా కట్టిన వేదిక దగ్గరికి కాళ్ల సందుల్లో నుంచి దూరి కూడా వెళ్లాను. నేను దగ్గరగా చూద్దామన్న ఒక తపనతో ఎటు ఇంట్లో స్వామి ఫోటో ఉంది మాకు. అయితే ఎంత భయపడ్డానంటే ఆ కాళ్ల కిందేసి తొక్కేస్తారేమో అని అంత భయపడ్డా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే తెలుగులో ఒక మాట ఉన్నది, ఇసుకేస్తే రాలనంత జనం అనే మాట ఒకటి ఉంది. దాన్ని ప్రత్యక్షంగా చూసినవాణ్ణి నేను. నన్ను ఆ కాళ్ల కింద వేసి తొక్కేస్తారేమోనంత భయం వేసి నేను మళ్లీ అలాగే వెనక్కి వచ్చి సుమారుగా ఒక 300-400 అడుగుల దూరంలో రోడ్డుంటే, బస్సులు వెళ్లే రోడ్డు ఉంటే రోడ్డు మీద నిలబడ్డా నేను. బాబావారు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ప్రజల్లో ఒక రకమైన అలజడి. అది గమనించి ఏం చేశారంటే తొక్కేసలాట అవుతుందేమోనని మెట్లెక్కి మేడ మీదకి వెళ్లారు స్వామి. సో అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ బాబావారి దర్శనం దొరికింది. ఆ విధంగా నేను 61లో 65లో 2 సార్లు బాబావారి దర్శనానికి నోచుకున్నాం మా కుటుంబం. అయితే ఆ తర్వాత ఇంకంతకంటే బాబావారిని ఎప్పుడూ నేను రావాలని అనుకోలేదు. నాకు 74లో వివాహం అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన బంధువర్గం ద్వారా నేను 74లో మొట్టమొదటిసారి పుట్టపర్తి వచ్చాను. నేను ఆ బంధువులు చెప్పారు బాబావారికి ఏదైనా వ్రాసుకునిస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. ప్రత్యేకించి కోరికలేమీ లేదు, పెళ్లయింది ఇంకా కాపురం పెట్టలేదు, అయినా ఏదో వ్రాసుకోవాలి. ఏం రాసుకోవాలి తెలియదు, ఏదో ఆలోచన. స్వామి ప్రేరణ వల్లనే అనుకుంటాను ఒకే వాక్యం రాశాను, సంసార జీవితం ప్రారంభించే నాకు మీరిచ్చే సలహా ఏమిటని రాశాను. నాకు 22 ఏళ్ల వయసు అది. 74 జూలై నేను ఇక్కడ 5, 6, 7 తేదీల్లో ఉన్నాను. నేను అప్పుడు ఎక్కువ మంది లేరు, ఈస్ట్ ప్రశాంత్ ఉంది, కొద్దిగానే ఉంది, ఈస్ట్ ప్రశాంత్ కూడా మొత్తం లేదు. పూర్ణచంద్ర అప్పుడే వచ్చిందని చెప్పారు. ఈ క్యాంటీన్లు కానీ ఇవన్నీ లేవు, అలాగే మందిరం కూడా ఇలా లేదు ఆ రోజుల్లోనూ. ఇవాళ జెంట్స్ సైడ్ ఒక డెకరేటెడ్ కిట్ విండో ఉంది కదా, ఆ రోజు అది పెడుతున్నారు. నేను ఉన్నాను అక్కడ. అప్పుడు స్వామి పనిచేసే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారనమాట. సో ఆ విధంగా నేను పుట్టపర్తి రావటం 74లో జరిగింది. 75లో మాకు మొదటిసారి సంతానం కలిగినప్పుడు బాబావారి పేరు పెట్టుకున్నాం సాయికృష్ణ అని చెప్పేసి.
4: సంతోషం, బాగుంది. అట్లాగే ఇప్పుడు మనకి రామిరెడ్డి గారు వారి పరిచయం ఎలా అనే విషయాలు తెలియపరుస్తారు.
5: సాయిరామండి, 1985 సంవత్సరం నేను ఒక చిన్న గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాను పశు వైద్యునిగా. ఆ చేస్తున్న టైంలో అంత రైతులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఈ పశువులను పట్టుకొని వైద్యం కోసం. ఆ సందర్భంలో వాళ్లలో కొంతమంది ఈ పశు వైద్యానికి వస్తూ వస్తూ చాలా టైం అవుతుందని ఒక చిన్న పుస్తకాలు తీసుకొచ్చుకొని కూర్చుంటుండేవాళ్ళు. ఏయో భక్తి పుస్తకాలు కొందరు, పద్యాలు, డ్రామా అవి అట్లా అవన్నీ వాళ్ళు చేసుకుంటుంటే నేను వైద్యం చేసుకుంటుండేవాణ్ణి. అది కుగ్రామము, నాకు కూడా టైం ఉండేది. ఒక మహనీయుడు, ఆయన ఆవును బాగా వైద్యం చేసినందుకు నాకు గిఫ్ట్గా శ్రీ పరమ రామకృష్ణ పరమహంస బోధామృతము అనే పుస్తకం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని తెరవలేదండి చాలా రోజులు. తెరవకుంటే అది అభ్యరోగం మీద పెట్టాను. ఇంకా నాకు దాన్ని ఆ టైం చదవాలి అనే చింతన లేదు. భగవంతుని ఎందు భక్తి ఉన్నది కానీ ఈ బుక్కులు చదివే టైం ఎందుకో లేదు. ఒకసారి ఏదో ఈ ఎండలకు ఎక్కువగా పశువులకు వైద్యం చేసి ఎండలలో సైకిల్ మీద తిరిగేవాడిని పల్లెలు. జాండీస్ వచ్చాయి, డాక్టర్ గారు రెస్ట్ తీసుకొని, ఆయన మందుల కంటే రెస్ట్ ముఖ్యం అన్నాడు. ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ పుస్తకం యొక్క అట్ట రెపరెపలాడుతుంది. పల్లెటూరు అది, ఆ పేపర్ కూడా రాదు, ఈ దినపత్రికలు కూడా వచ్చే ఊరు కాదు. ఈ రోజు రేపు వస్తుంది. ఆ పుస్తకం ఇస్తే తెరవకుంటే అది అభ్యరోగం మీద పెట్టాను. ఇంకా నాకు దాన్ని ఆ టైం చదవాలి అనే చింతన లేదు. భగవంతుని ఎందు భక్తి ఉన్నది.

వచ్చే ఊరు కాదు, ఈ రోజు రేపు వస్తుంది. ఆ పుస్తకం ఇస్తే చదువుతాను, అదేదో అట్ట ఇట్లా అంటుంది పొద్దు పోవడం లేదని ఆమె చెప్పా. ఆమె ఆ బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పొద్దుపోక తీసుకున్న పుస్తకమే. తీసుకుంటే ఆ బుక్కు చిన్నగా చదువుతూ ఆ 5 రోజులు కాలం గడిపితే చిట్ట చివరిలో రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు. భగవత్తత్వం భావన తపన ఎవరికైతే బాగా దాని గురించి పెరుగుతుందో, భగవత్తత్వాన్ని గురించి ఆ ఉనికిని తెలుసుకోవాలనే తపన ఏ వ్యక్తికైతే పెరుగుతుందో, తప్పిపోయిన బాలుడు తన తల్లి కోసం ఎలా తప్పించి ఏడుస్తాడో, ఆ స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడు లేదా సద్గురువు రూపంలో నీ దగ్గరికి రావడమా, నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవడమా, ఇది జరుగుతుంది. మీరు ఎక్కడ వెతకాల్సిన పని లేదు, సన్మార్గంలో జీవించండి అని ఆయన రెండు లైన్లు ఇచ్చాడు. అప్పటి వరకు నేను వాస్తవంగా భగవంతుని ఉనికిని తెలుసుకోవడం ఎలా అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకుంటూ ఉండేవాడిని. నాకు 32 సంవత్సరాల వయసులో అవి అప్పుడప్పుడు ఎందుకో వస్తుండేవి. ఎన్నొచ్చినా చిలిపితనము దుడుకుతనము కూడా ఉండేది. భక్తి తత్వము ఎంత ఉందో ఈ తత్వాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండిటకు పొంతన ఉండేది కాదు. భగవంతుని ఎందు తపన అవి ఉండేవి, ఈ దుడుకుతనం కూడా ఉండేది. సరే, ఆ విధంగా కాలం గడుస్తున్నప్పుడు ఒక ఆయన ఏమండి ఈ బుక్ చదవండి అని ఒక ఆయన ఇచ్చాడు. అది సనాతన సారథి. ఆయన పాపము ఇది ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా చదవండి అని 3 సార్లు చెప్పాడు. ఆయన బాధ పడలేక నేను ఆ బుక్ తీసుకొని అది ఆ బ్యూరో మీద వేశా. అది ఒక్కరోజు చదివా. ఆ ఒక్కరోజు చదివేటప్పుడు స్వామి బొమ్మ ఉంది ఫస్ట్ పేజీ తిప్పగానే. నాకెందుకో స్వామి వారంటే ఎందుకో, నాకు చిన్న వయసులో ఒక సినిమాలో స్వామిని గురించి సరిగా వేరే విధంగా చూపించారు. అప్పటి నుంచి స్వామి అంటే నాకు ఆ ఫోటో చూస్తే అదే మతికొస్తుంది. చిన్న వయసులో 16 ఏళ్లప్పుడు పడినటువంటి నాకు ఆ బీజము. తర్వాత సరే ఆయన ఫోటోతో మనకేం పని, ఏం చెప్పాడో చూద్దామని మొదలుపెట్టా. 16 పేజీలు సనాతన సారథి. మొదలు పెట్టిన పేజీ నుంచి 16వ పేజీ అయిపోయేంత వరకు నాకు మతికిలేదు, చదువుతూనే ఉన్నాను. అంతే అయిపోయింది. ఈ 2 పుస్తకాలు అయిపోయి నా పనిలో నేను ఉన్నాను. 1-2 సంవత్సరాల తర్వాత నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మా నాయనమ్మ గారు పరమపదించటం, ఆమె కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, అందరూ చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఏదో వస్త్రాలు ఇచ్చి ఎందుకో 2:30 నుంచి మధ్యాహ్నం నూరా ఇంక లెయ్యి కదులు కదులు అనేది ఎవరో నాకు నన్ను ఎవరో కదిలిస్తున్నట్లుగా లోపల నుంచి వస్తా ఉంది. నేను ఎక్కడ కూర్చున్నా కూర్చోలేకపోతున్నా. నేను ఏది నన్ను ఎవరు పిలుస్తున్నారు, చిన్న వయసు ఏం కాదు, నేనేదో వేరే విధంగా ఫీల్ అవుతున్నానంటానికి. అప్పటికి 2 పిల్లలు, నాకు ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎక్కడ కూర్చున్నా కూర్చోడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా. సంచి తీసుకో, బయలుదేరని ఎవరో పిలుపు. ఇది ఎక్కడి నుంచి పిలుపు ఏంటి అని, అది ఇది ఏంటో లేమని మళ్ళా రామాలయం దగ్గరికి పోయి కూర్చున్నా. ఫ్రెండ్స్ ఉంటారు ఏదో మాట్లాడుతుంటే తప్ప ఈ ఉదాహరణ ఇది పోతుందని. అక్కడికి పోతే వాళ్ళు అక్కడ నాకు ఎవరితో మాట్లాడబుద్దిగాక సైలెంట్గా ఉంటే, ఎందుకు నాయన మీ నాయనమ్మ 80 ఏండ్లు కదా చనిపోయింది, ఎందుకురా దిగులు అన్నారు. అది కాదురా, నా నాయనమ్మది కాదు, ఏదో నాకు ఏదో లోపల దడదడగా ఉంది అంటే. ఇంక వాళ్ళు ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడలే, నేను మాట్లాడి ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకున్నా. నాకేదో అర్థమవుతా ఉంది, ఏదో జరుగుతూ ఉంది లోపల అని. ఆ బుక్లో అనంతపూర్ నుంచి ధర్మవరం, ధర్మవరం నుంచి పుట్టపర్తి, ఆ రాస్తా రాసి ఉన్నారు ఒకరు ఆ బుక్లో, నేను తీసుకున్న బుక్లో. జన్మదినం 23 నవంబర్ నాకు ఇచ్చిన బుక్లో ఇది నేను 2 సార్లు చదువుకున్నా అప్పట్లో, 2 ఏళ్ల కిందట. అప్పుడు నాకు వస్తా ఉంది, ఓహో పుట్టపర్తి అంటే అది వస్తా ఉంది ఆరాటం. ఇంకా ఏం మాట్లాడకుండా 2 జతల బట్టలు పెట్టుకుని అప్పుడు 25 రూపాయలు పెద్ద ధోరణాల నుంచి ధర్మవరం బస్ శ్రీశైలం నుంచి వేశారు. అప్పట్లో శ్రీశైలం ధోరణాలు మా ఊరి నుంచి రావాలి. బ్యాగ్ పట్టుకొని ఇంట్లో ఆమెకు చెప్పా వెళ్తున్నాను అని. పోకూడదు ఈరోజు, మన ఇంట్లో కర్మ, రాత్రిళ్ళు అదేదో అయ్యగారు వచ్చి ఏదో చేస్తారు, అప్పుడు కానీ వెళ్లాలా, పొలిమేర దాటకూడదు అని అన్నదా. ఒరే ఈమెకు చెప్పాను, మళ్ళా బ్యాగ్ పెట్టిన. బ్యాగ్ పెట్టి కూర్చుంటే నా తరం కావడం లేదు, ఇది వరకు కంటే స్పీడ్ పెరిగింది.

0: లేదని ఆమె చెప్పకుండా వెళ్లి ఆ రెండు దత్తల బట్టల బ్యాగ్ తీసుకుని వెనక సందు వాకిట్లో నుంచి వెళ్ళిపోయాయి. 2:50 శ్రీశైలం నుంచి 3 గంటలకు బస్సు వస్తుంది నటరాజ్ సెంటర్కు. అనంతపూర్ బస్ అని పెద్ద అక్షరాలతో, అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు, దేవస్థానం బస్సు. వెంటనే ఎక్కా, అంతే, అనంతపూర్ టు అనంతపూర్లో దిగా. ఆడ అనంతపూర్లో భజన జరుగుతుంది రాత్రి 1 గంటకు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బర్త్డేకి వెళ్తున్నారు. అప్పుడు నాకు తోడు దొరికింది, వీళ్ళు ఉన్నారని. అట్లా స్వామి దగ్గరికి వెళ్లాను. స్వామి దగ్గరికి వెళ్లగానే శంకర దయాళ శర్మ గారు ఉదయం 6 గంటలకు, అప్పుడు కుల్వంత్ లేదండి, పూర్ణచంద్రలో కార్యక్రమం జరుగుతుంది. ఎస్పీ చవాన్ గారు, శంకర దయాళ శర్మ గారు మోకాళ్ళు వంగక స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నారు. నేను కొత్తగా వెళ్లాను కాబట్టి రూల్స్ తెలియక సంచి అట్టనే తగిలించుకొని ముందు వరుసలో కూర్చున్నామని తొందర చేస్తున్నా. కార్యకర్తలు వచ్చిన ఆయన, ఇప్పుడే వచ్చావా, అదిగో స్థలం అక్కడ అని వాళ్ళు నన్ను పట్టకపోయి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత భగవంతుని చూశాను. అందరూ నమస్కరించుకున్న తర్వాత స్వామి ఉపన్యాసము మొదలు పెట్టాడు. రామనామ మధు మిఠాయిదిగో రండి భక్తులారా అని మొదలైంది. ఆ విధంగా మొదలైంది ఉపన్యాసము. 1 అవర్ లోపల నా యొక్క తత్వమును నేను నా చేతుల్లో లేను. ఆ విధంగా భగవాను యొక్క దర్శనం కావడం 1987 నవంబర్ 23 ఉదయం ఇది జరిగింది. భగవంతుడు తన బిడ్డను తాను ఒళ్ళేకి తీసుకున్నాడు. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి ఆయన దీవెనలతో జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్గా సేవలు చేస్తూ ప్రశాంతి నిలయంలో నేను ప్రతి అనువనువు చూసుకొని ఆనందపడుతూ జీవిస్తున్నాను సార్. సాయిరాం.
1: ప్రకాశం జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలు ఈ 4-5 ఏళ్లలో చేశారని, అందరూ చక్కగా సేవలు అవుతూ ఉన్నాయని, మీ దాంట్లో మీ భూమిక ఏంటి, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు, దాని గురించి తెలియపరచండి శ్రీరామూర్తి గారు.
2: సాయిరాం. ప్రకాశం జిల్లాలో 81 నుంచి నేను సేవల్లో ఉంటూ ఉన్నాను, రెగ్యులర్గా సేవల్లో. ఆర్గనైజేషన్లో కూడా బాధ్యతలు తీసుకొని, ముందు బాల వికాస్గా, తర్వాత సేవాదల కోఆర్డినేటర్గా, తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా, 2000 నుంచి జిల్లా అధ్యక్షుడిగా చేసుకుంటూ వస్తున్నాను. మన ఆర్గనైజేషన్లో స్వామి చెప్పినటువంటి విధంగా అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి అనే ఒక లక్ష్యంతో మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూరు రోడ్లో, అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, అక్కడ స్లమ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, శివప్రసాద్ కాలనీ అని, యానాది కాలనీ అని, మిలిటరీ కాలనీ అని, ఇట్లా చాలా మంది ఉన్నాయి. పిల్లకాయలందరూ కూడా ఆ రోడ్ల మీద ఎవరు పట్టించుకోకుండా తిరుగుతుంటారు. ఆ సమయంలో మన సభ్యుడైనటువంటి ధరణికోట గోపాలకృష్ణమూర్తి గారు అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడున్న పిల్లకాయలు బజార్లో కూడా అనవసరం తిరిగి పిల్లకాయలందరినీ చేర్చి వాళ్ళకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ఏరియాలోని మనం మందిరం ప్రాంగణం అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ సత్యసాయి బాల వికాస్ స్కూల్ అని ఒక షెడ్ వేసి పిల్లకాయల్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిమంది పిల్లలతో అట్లా స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు మందిరం కూడా కట్టలేదు, చిన్న షెడ్గా ఉండేది. ఆ తర్వాత స్కూల్ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆదూరు శ్రీనివాసరావు గారు 3 జిల్లాలకి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకి కోఆర్డినేటర్గా ఉండేవారు. అంధ విద్యార్థుల ఆత్మీయత దినోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆయన బ్లైండ్ పిల్లలకి మన మంచి మాట, మనమిచ్చేటువంటి మంచి రుచికరమైన భోజనం వాళ్ళు అనుభవిస్తారు అని మంచి విషయాలు చెప్పి మంచి భోజనం ఏర్పాటు చేస్తే, అదంతా అయిన తర్వాత పిల్లకాయలు, బ్లైండ్ పిల్లలు వచ్చేసి, మేము ఎక్కడైనా చదువుకుంటూ ఉంటాము బ్లైండ్ పిల్లలుగా, కానీ మాకు ఉండటానికి వసతి లేదు, మీరు వసతి ఏర్పాటు చేస్తే మేము ఉండి చక్కగా చదువుకుంటామని వాళ్ళ జేబులో ఉన్న పైసలు డబ్బులు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టారు డొనేషన్ గా. ఇది స్వామి నడిపిస్తున్నారు అని చెప్పేసి అని అనుకుని ఆదర్శ శ్రీనివాసరావు గారు ఇంకెక్కడో ఎందుకు మన ప్రాంగణం చాలా ఉంది కదా ఇక్కడే ఏర్పాటు చేయండి అన్న తర్వాత అంధ పేద విద్యార్థుల కేవలం అంధ పిల్లలతోనే కాదు వాళ్లకు తోడుగా మామూలు పిల్లలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అంధ పేద విద్యార్థుల ఒక పాఠశాలని సత్యసాయి దానికి ఏంటంటే అది నిర్వహణ అనేది మనం సేవా కార్యక్రమం చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ స్కూల్ అన్నప్పుడు దానికి ఒక సిలబస్ ఒక పీరియడ్ టార్గెట్ పరీక్షలు దానికి ప్రిపేర్ చేయటం ఇవన్నీ ఉంటాయి అందుకని దీనికి సపరేట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పేసి శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం అనే పేరుతో సొసైటీ రిజిస్టర్ చేసి ఊర్లో మనకు బాబా భక్తులు కొన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ అందులో కమిటీలో చేశాం. వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోత్సాహంగా చక్కగా ఆ ప్రాంగణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గది ఒక్కొక్క గది నేను ఒక గది ఇస్తాను నేను ఒక గది ఇస్తాను అనుకుని గదులు కట్టేసి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేసుకుని పిల్లకాయలందరినీ చేర్చుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మొత్తం దగ్గర దగ్గర 12 మంది పిల్లకాయలు అంధపిల్లల్ని తీసుకోవటం బ్లైండ్ టీచర్ని తీసుకోవటం ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాల్లో అంటే ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్తున్నాను ఇందులో బాబా అనుగ్రహంతో మనం తీసుకున్న 12 మంది పిల్లకాయలకి కూడా ఒక్క పిల్లవాడు మినహాయిస్తే 11 మంది పిల్లలకి కండ్లు వచ్చినాయి అద్భుతమైన చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఒక్కొక్క పిల్లవాడిని చూపు వచ్చిన పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు ఒక పిల్లవాడిని మాత్రం వాళ్ళు వేరే చోటకి తీసుకుని పోయి ఈ క్రిస్టియన్స్ నిర్వహించేటువంటి దాంట్లోకి స్కూల్లో చేర్పించడం జరిగింది. సరే మన తదనంతరం మన బీద పిల్లకాయల్ని మనం తీసుకుందామని కూలినాలు చేసుకునే పిల్లకాయలకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం చదువు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు 2-స్టేర్ బిల్డింగ్ 20 మంది స్టాఫ్ 307 మంది పిల్లలు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వారు అద్భుతంగా పాఠశాలలు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లకాయలు 1st క్లాస్ లో పాస్ అవుతున్నారు. ఇది ఒక శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో 2వ శాశ్వత కార్యక్రమం ఏంటంటే దీన జనోద్ధరణ పథకం. స్వామి యొక్క స్ఫూర్తితో దీన జనోద్ధరణ యూత్ కోఆర్డినేటర్ గా అప్పుడు రవికుమార్ ఉండేవాడు జిల్లా మొత్తం పర్యటించేసి మన రామిరెడ్డి వీళ్ళందరూ సహకారం తీసుకుని తల్లిదండ్రులు తల్లి లేక తండ్రి లేనటువంటి మగపిల్లకాయల్ని 11 సంవత్సరాల లోపు పిల్లకాయలందరినీ సెలెక్ట్ చేసుకుని ఒంగోలు తీసుకురావడం జరిగింది. అట్లా 2015లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున 21 మంది పిల్లలతో చాలా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం కూడా శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈరోజు పిల్లకాయలు ప్రతిరోజు నిత్యం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనం చేస్తున్నారు వేదం చెబుతున్నారు స్కూల్స్ లో కూడా మంచి ప్రోగ్రెస్ లో ఉంటున్నారు అదొక చక్కగా జరుగుతున్నది. మరొకటి ఏంటంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. ఆ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు అటెండెన్స్ కి భోజనం ఉండదు. వాళ్ళు సడన్ గా అనారోగ్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు సరిగ్గా సర్దుకొని కూడా రాలేరు చాలా అవస్థలు పట్టం గమనించాము. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళకి ఏదైనా సహాయం చేయకూడదా అని చెప్పేసి అడిగారు. రిమ్స్ డైరెక్టర్ గారిని మీకు సంప్రదిస్తే ఆమె పూర్తి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మన గైడ్ లైన్స్ గా అప్పట్లో మన రాష్ట సేవదాల కోఆర్డినేటర్ ఆర్ లక్ష్మణరావు గారు బాగా ప్రోత్సహించి గైడ్ చేశారు. ఆ రోజు నుంచి 2015లోనే మనం అక్టోబర్ డిసెంబర్ 27న ప్రారంభిస్తే రోజుకు 300 మంది పైన పేషెంట్ పక్కన వచ్చిన అటెండెన్స్ కి రోజు ఒక పచ్చడి కూర సాంబారు మజ్జిగ అన్నంతో అద్భుతంగా జరుగుతున్నది. అనేక లీలలు కూడా జరుగుతున్నాయి. స్వామి యొక్క లీలలు మనం ఎవరికి స్వామి ఫోటో విభూతి ఇవ్వం అక్కడ పెడతాము. ఈ రోజుకి దగ్గర 16,000 ఫోటోలు ఆ విధంగా ఖర్చు అయిన విభూతి ప్యాకెట్స్ అదొకటి జరుగుతున్నది. ఇంకొక కార్యక్రమం శాశ్వత కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్నది ఏంటంటే ఆర్టీసీ డిపోలో నిత్యం చలివేంద్రం ఈ ఎండాకాలంలో అయితే రోజుకి మినరల్ వాటర్ ఇస్తున్నాము 100 క్యాన్స్ పైన ఖర్చు అవుతున్నది రోజు. అక్కడ కూడా స్వామి ఫోటో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇప్పటికి రోజుకు 10,000 మంది దాకా లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ హాస్కూల్లో రిమ్స్ హాస్పిటల్లో 300 నుంచి 370 వరకు లబ్ధి పొందుతున్నారు ప్రతిరోజు. ఆ విధంగా మన డీజేపీ పిల్లలేమో 21 మంది ఈ రోజున వచ్చారు, మన ఫోక్ గ్రౌండ్ కూడా వచ్చారు. అంతేకాకుండా మన పూలవారిపాలెం చిన్నగంజకన్న పూలవారిపాలెంలో రూరల్ కమ్యూనిటీ సెంటర్ ను పెట్టి 14 గ్రామాలకి అక్కడ ప్రతి నెల 2 సార్లు మెడికల్ క్యాంప్ జరుపుతూ వాళ్ళకి నెలకి 350 మంది, 2 సార్లు అంటే నెలకి 700 మంది అక్కడ లబ్ది పొందుతున్నారు. అట్లాగే తర్లుపాడు దగ్గర కారుమానుపల్లిని మనం సమగ్ర ఎస్ఎస్ఎస్ విఐపి అంటారు, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం కింద ఆ గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామానికి లేనటువంటి పాఠశాలలో పిల్లలకి అనేక వసతులు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం, బాల వికాస నిర్వహించడం, అనేక సేవా కార్యక్రమాలు. ఈ రోజున పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సేవలన్నీ పుట్టపర్తి సేవలకు కూడా ప్రతిసారి కారుమానపల్లి నుంచి సేవాదలు వస్తున్నారు. ఈ విధంగా ఇంతే కాకుండా మన జిల్లాలో రెండు ముఖ్యమైన పనులు చెప్పాల్సి ఉన్నది. శాశ్వత కార్యక్రమాల కింద మనకు చాలా రిమోట్ గా ఉన్నటువంటి కొమరోలు మండలం గుంతపల్లి అనే గ్రామంలో అక్కడ లోయలో ఉండేది పెద్ద కొండ దాటితే గాని ఆ గ్రామం కనబడతావు. అక్కడ అన్ని పురుగొడుసులు ప్రతి ఎండాకాలంలో అగ్ని ప్రమాదం గురవుతుంటారు. అటువంటి గ్రామాన్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించి 67 పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. మన సేవ చూసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొండ మీద నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లకాయలు చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. దస్తగిరి అనే ఒక అబ్బాయి, ఆ గ్రామానికి సంబంధించిన అబ్బాయి మన జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ విధంగా అక్కడ జరిగింది సాయిరామ్.
3: రవికిరణ్ గారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామి తమ హస్తం చూపించిన అంశాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనం సేవ చేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు మనం సేవ చేస్తున్నాం అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి స్వామి తాలూకా ఆ ఉనికిని మనం గుర్తించడం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు స్వామి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి స్వామి హస్తం ఉన్న కొన్ని సన్నివేశాలు మాకు చెప్తారా?
1: ప్రతి కార్యక్రమానికి, ప్రతి సేవా కార్యక్రమానికి కూడా అన్ని స్వామే ప్రేరణిస్తున్నారు. కానీ ఆ ప్రేరణతోటి మనకి, మేమంతా ఆర్డినరీ పీపుల్, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చేపిస్తూ ఉన్నారు స్వామి. ఎలాగా అంటే ఒక అద్భుతమైన లీల చూపిస్తారు. ఓ స్వామి ఉన్నారు, స్వామి చేపిస్తారు అనే భావన మాలో కలిగించి ముందుకు నడిపిస్తున్నారు. ఒక్కొక్క విషయం వచ్చేలేకే మనకి దీనజనార్దన పథకం అనుకున్నప్పుడు ఒక అద్భుతం. చాలా మంది కూడా మన సమితిలో వాళ్ళు ఇవి ఎలాగ మనం వర్కౌట్ చేయలేము, కష్టమవుతుందేమో, మనకేమో బయటకెళ్లి అడిగే ఇది లేదు స్వామి దాంట్లో అని అనుకున్నప్పుడు, కానీ మేము యూత్ తరఫున, అప్పుడు యూత్ కోఆర్డినేటర్ గా ఉండేవాడిని, యూత్ తరఫున జిల్లా అంతా లిస్ట్ వచ్చింది. ఒక 47 మంది లిస్టు నా చేతిలో ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లలని. వీళ్ళకి సర్వే కూడా చేశాము. దగ్గర నుండి వాళ్ళ ఘోరమైన పరిస్థితులు, వాళ్ళు పడే బాధలు అవన్నీ చూసాం అనమాట దగ్గరగా వెళ్లి. అందుకని నేను స్వామిని ప్రార్థన చేశాను, స్వామి పిల్లల్ని చూపించావు, అలా పిల్లలన్నా చూపించకుండా ఉంటే పర్లేదు, నేను ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ పిల్లల్ని చూపించావు, కానీ నేనేం డబ్బులు అనేది నాతో అవ్వదు అప్పుడు, ఎలాగా స్వామి అని నేను బాగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలాగైనా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటూ ఉంటే, సరే నేను రామలింగ స్వామి గారని ఒంగోలులో ఉన్నారు, భూమిశెట్టి రామలింగ స్వామి గారని, నాకేమంటే ఎదురొస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి స్వామి అంటే, స్వామి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే భావన నాకు లోపల కలుగుతుంది,
3: ఫీలింగ్ వస్తుంది, మంచి
1: ఫీలింగ్ వస్తుంది. సరే రామలింగ స్వామిని కలిసా మార్చిలో, అంటే 2 సంవత్సరాల క్రితం, మార్చి 2015. రామలింగ స్వామి గారు, మీరు సౌమ్యులు, ప్రేమగా ఉంటారు, మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుని దీని యొక్క నిర్వహణ బాధ్యత అంతా మీరు తీసుకుంటే బాగుంటుందేమోనని నేను అడిగా. ఆయన అడగంగానే నాతో ఒక మంచి విషయాలు చెప్పారు. రవి, కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం ఇట్లానే సీతాలక్ష్మి గారు నన్ను చీరాలు పిలిచి, నువ్వు బాల వికాస్ రన్ చేస్తున్నావయ్యా, నువ్వు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ గా బాధ్యత తీసుకో అని అన్నది. నాకప్పుడు కాలు కొంత ఇనాక్టివ్ గా ఉండి కొంచెం ఏదో కాలు ప్రాబ్లంగా ఉంది, నేను జిల్లా అంతా తిరగలేను, అమ్మా నేను నాకు కాలు ప్రాబ్లం ఉందని చెప్తే సీతాలక్ష్మి గారు నీ కాలు నొప్పి తీసేయడానికే స్వామి ఇది ఇస్తున్నారు, నువ్వు స్వామి పనిచేసావంటే ఆ కాలు నొప్పి స్వామి చూసుకోరా అని అడిగారు. కానీ ఈయన ఆ ధైర్యం చేయలేక నేను ఉండలేనని చెప్పారన్నమాట. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు నేను మంచంలోనే ఉన్నాను. ఈ కాలంతా డ్యామేజ్ అయిపోయి ఫుల్ బ్లాక్ అయిపోయి నేను మంచంలోనే ఉన్నాను. 1 సంవత్సరం నుంచి మళ్లీ రికవర్ అయ్యి కొంచెం వ్యాపారం చేసుకుంటున్నాను అని అన్నాడు. మళ్లీ నువ్వు ఇన్నాళ్ళకు వచ్చి నువ్వు అడిగావు అంటే నిన్ను స్వామే పంపించారు కాబట్టి నేను ఖచ్చితంగా నా కాలు ఎలాగున్నా ఈ కార్యక్రమం నేను చేస్తాను అని నాతో అన్నారు. సరే మార్చిలో అయిపోయింది, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్లో ఆరాధనకి అప్పుడు ఆయన పరిస్థితి ఏంది అంటే అపోలో హాస్పిటల్లో చెన్నైలో చూపించుకుంటే 1.25 లక్షల రూపాయల డబ్బులు మీరు తెచ్చిచ్చినట్లయితే మీ కాలు కట్ చేయకుండా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాము, గ్యారంటీ ఏం లేదు అని అన్నారు. సరే ఈ విషయాలు దీనజనోదన పథకం కోఆర్డినేటర్గా తీసుకోవాలి బాధ్యత అని వారు అనుకోవడం, స్వామికాడికి ఆరాధనకి రావడం, స్వామికాడు లెటర్ పెట్టుకోవడం, తర్వాత మళ్లీ ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన రాయవేలూరు వెళ్లి చూపించుకుందాము అని రాయవేలూరు వెళ్లారు. ఈ కాలంతా పూర్తి నల్లగా ఉంటది, అక్కడ చూపించుకుంటే అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. చేస్తే మీకేమీ ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకు మీరు కలర్ ఎందుకు వచ్చిందో తెలియదు, మీరు బాగా గీక్కొని ఉంటారేమో, మీకైతే కాలు ప్రాబ్లం ఏం లేదన్న. ఈయన ఆశ్చర్యపోయాడు, లేదమ్మా నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను, రిపోర్ట్లు ఎన్ని ఇస్తే లేదండి, ఇప్పుడు మీరు చెప్పించే రిపోర్ట్కి దీనికి సంబంధం లేదన్న. సరే ఈ మెడిసిన్ వాడుతున్నాను అందుకోవాలి, సరే ఒక పని చేయండి మీరు 10-15 డేస్ మెడిసిన్ ఆపేసి మళ్లీ రండి అన్న. ఈయన అట్లాగే మెడిసిన్ ఆపేసి మళ్లీ హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇప్పుడు మెడిసిన్ ఆపేశారు, రిపోర్ట్లన్నీ ఏమి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఏమి జబ్బు లేదు, వెళ్ళండి అన్నాడు. ఆయన ఆనంద బాష్పాలతో మాకు ఈ విషయాన్ని తెలియపరిచి నేను దీనజోదన కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్నాడు. ఈ కార్యక్రమం అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా స్వామి పంపించినట్టు ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక హౌస్ తీసుకుని అంతా అయింది.
3: మరి ఉమామహేశ్వర గారు, ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మీరు కొంచెం చెప్తారా మాకు?
4: మనం సత్యసాయి సేవా సంస్థలో ఉంటాం, పేరులో సేవ ఉంది కాబట్టి ఇందులో సేవే ఉంది అని అనుకుంటారేమో. ఏ సేవా కార్యక్రమానికైనా ఆధ్యాత్మిక పునాది లేకపోతే అది ఇవ్వవలసిన ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంచేతని సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగం ఉన్నది, బాల వికాస్ విభాగం ఉన్నది, సేవా విభాగం ఉన్నది. ఆధ్యాత్మిక విభాగం అసలు అన్నీ కూడా మొట్టమొదట భజన మండళ్లుగా ప్రారంభమైనవి. భజన మండళ్లు అంటే అప్పట్లో గురువారం ఆదివారం ఈ రెండు సాయంత్రం పూట భజన చేయడం, గురువారం నాడు నగర సంకీర్తన చేయటం. అయితే కాలక్రమంలో ప్రకాశం జిల్లాలో అనేక సేవా సంస్థలు వచ్చినాయి, సుమారుగా దగ్గర 100 సమితులు గాని భజన మండళ్లు గాని ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో ప్రతి నిత్యం ఉదయం నగర సంకీర్తనం జరుగుతోంది. ఇప్పుడు మన ముందు చెప్పిన రవికుమార్ గారు చెప్పిన ఈ దీన జనోద్ధరణ పథకం ఉన్నది కదా, ఆ పిల్లలు ప్రతి నిత్యం నగర సంకీర్తనం చేస్తున్నారు. వాళ్ళ ఆ 23 మంది పిల్లలకు తోడుగా మరొక కొంతమంది పెద్దలు కూడా ఉండి వాళ్ళు చేస్తున్నారు. పిల్లలందరూ వేదం చెప్తున్నారు. అలాగే చీరాల్లో దీనజనోద్ధరణ ప్రారంభించినప్పుడు కూడాను ఇలాగే మేము పిల్లలకి భజన చేయించడం, నగరోత్సవాలు చేయించడం అన్ని కూడా నేర్పించాం. కొన్ని చోట్ల నిత్య భజనలు జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల బాబావారి ఎన్నో జన్మదినోత్సవం వస్తుందో దాన్ని పురస్కరించుకుని అన్ని రోజులు వరుసగా నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, నామ సంకీర్తనలో భాగంగానే సత్సంగము, సుమారుగా 1.5 గంటల కార్యక్రమం. ఇలా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసందర్భం కాదు అనుకుంటే మరొక మాట కూడా చెప్తాను నేను. చీరాల్లో 2007లో మేము దీన జనోద్ధరణ ప్రారంభించాం. దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు గోలి ఉమాశంకర్ అనే ఒక కుర్రవాడిని మేము తీసుకోవడం జరిగింది. ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఆ పిల్లవాడిని 7వ తరగతిలో తీసుకున్నాము. ఆ పిల్లవాడు 7 నుంచి 10 దాకా చదువుకున్నాడు ఒక స్కూల్లో, తర్వాత ఇంటర్ ఒక జూనియర్ కాలేజీలో చదువుకున్నాడు, తర్వాత 2013లో భగవాన్ బాబా అదృష్టం ఆశీస్సులతో ఆ పిల్లవాడు స్వామి కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రెమిసెస్ లో ఆ కురవాడు డిగ్రీ బీఎస్సీ డిగ్రీకి వచ్చాడు. అక్టోబర్ లో దసరా అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చారు పిల్లవాడికి. పిల్లవాడికి సెలవులు ఇచ్చిన తర్వాత మేము ఆ అబ్బాయిని సమితిలో మాట్లాడమని ఆహ్వానించాం. మాట్లాడమని ఆహ్వానిస్తే అబ్బాయి చెప్పిన ఒక సంఘటన మాకు నిజంగా చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను 7వ తరగతిలో సత్యసాయి దిన జనోద్ధరణలో చేరిన తర్వాత కొన్ని రోజులు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బాబావారు ఒక యువకుడిని తీసుకుని ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ వాలీబాల్ గ్రౌండ్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి చూపెట్టారు. ఆ కళ అక్కడ ఆగిపోయింది. ఆ కుర్రవాడు ఉన్నాడు, యూత్ మంచి కుర్రాడు, 17-18 కుర్రాడు ఉన్నాడు, స్వామి కనపడ్డారు, అంతే. ఆ పిల్లాడు ఆనాడు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. నేను వైట్ ఫీల్డ్ లో కాలేజీలో చేరిన తర్వాత నేను ఆ స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ గా నాకు ఆ గ్రౌండే స్వామి చూపెట్టారు ఆ రోజుని. కరెక్ట్ గా ఆ కుర్రవాడు నేనేను, ఇవాళ ఆ యూత్ లాగా నేనున్నాను. నన్నే నాకు స్వామి 6 సంవత్సరాల 7 సంవత్సరాల ముందు నాకు నేను ఎలా ఉంటానో, ఏ గ్రౌండ్ లో ఆడతానో చూపెట్టారు స్వామి అన్నాడు. స్వామి అదృశ్య హస్తం అని మీరు అన్నారు కదా, అమృత హస్తం ఎలా కనిపిస్తుందంటే ఈ సంఘటనలో ఆ కుర్రవాడు 7 సంవత్సరాల తర్వాత చెబితేనే గాని మనకు తెలియలే. 7వ తరగతిలో జరిగే కుర్రాడికి కళలు రావచ్చు, కానీ అవి గుర్తుపెట్టుకోవటం, మళ్లీ వాటిని ప్రజెంట్ చేయటం అనేది స్వామి లేలే కదా.
3: తప్పకుండా
4: ఇది ఇలాగా సత్యసాయి సంస్థల్లో గురు పూర్ణమికి, స్వామి జన్మదినోత్సవాలకి, ముఖ్యంగా రథోత్సవాలు గాని పల్లకి ఉత్సవాలు గాని కూడా జరుగుతూ ఉంటాయి. సాధనా క్యాంపులు అనేవి అరుదుగా అయినా సరే అక్కడక్కడ డివిజన్ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సమితి స్థాయిలో, భజన మండలి స్థాయిలో జరగదు. ముఖ్యంగా ఎంచుకునే అంశం కూడాను స్వామి సత్యసాయి సేవా సంస్థలకు ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద బులుసు సాంబమూర్తి గారని ఖమ్మంలో ఉన్నారు, దాన్ని బాగా ఇలాబరేట్ చేసి డెలాంగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయించడం అటు కందుకూరులోను అలాగే ఇలా చీరాల్లో కూడా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఈ 92 ఇప్పుడు ప్రస్తుతానికి 92 భజనలు చీరాల్లో అయితే మొన్న మే 31 పూర్తయిపోయినాయి. మే 1వ తారీఖున స్వామి సన్నిధిలో ఉన్నాము. అలాగే 92 భజనలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలతో కార్యక్రమాలు అనేవి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సాయిరాం.
3: ఉమామేశ్వర్ గారు, మరి మనం ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కదా, బయట వాళ్లు ఎవరైతే స్వామి ఆవరణలోకి రాని వాళ్లు ఈ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తిని చెంది మన ఆర్గనైజేషన్ వైపు వచ్చి స్వామి గురించి తెలుసుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
4: కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు, పాతవాళ్లు పెద్దవాళ్లు అయిపోయారు. కాలక్రమంలో జరిగేయన్ని జరిగిపోయినా కూడా సత్యసాయి సేవా సంస్థల్లో బాల వికాస్ రూపేణా కానివ్వండి, అలాగే యువజన విభాగం రూపేణా కానివ్వండి, అధ్యయన మండలి రూపంలో కానివ్వండి, అలాగే మహిళా విభాగ రూపంలో కానివ్వండి, కొత్త వాళ్లు ప్రభావితమై వస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు నిత్యనూతనంగా జరుగుతూనే ఉన్నాయి. వాటిని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని కుంకుమ పూజలని, కొన్ని తపోవనం పారాయణాలని, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణాలని ఇలా చేయడం వలన అనేక సంస్థలో సభ్యులు కాని వాళ్లు కూడా చాలా మంది పాల్గొని ప్రభావితమై వచ్చారు. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే, ఇప్పుడు జరిగిన పత్తి యాత్రలో చీరాల నుంచి పక్కన రామస్తూపంలో ఒక సమాజం ఉంది, వాళ్లు ఈ కార్యక్రమంలో 27 మంది వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో వాళ్లు సంపూర్ణంగా పాల్గొన్నారు. అంటే ఇది అలాంటి దానికి, మీరు అడిగిన దానికి
3: చాలా
4: సరిపోయిన ఉదాహరణ నేను అనుకుంటున్నాను.
3: బాగుంది.
1: రామిరెడ్డి గారు, మీరు 8 ఏళ్ల నుంచి పుట్టపర్తి సేవలే ప్రాణంగా బతుకుతున్నారు, మరి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి సేవలు, ఇక్కడ విషయాలన్నీ మీ జీవితంతో అనుసంధానం చేసి చెప్పండి.
0: మనకు ప్రశాంతి సేవల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎప్పుడు కూడా 365 రోజులు సేవలు జరుగుతూ ఉంటాయి. మన ప్రశాంతి సేవలకు ఎప్పుడు కూడా 700 నుంచి 800 మంది పురుషులు సేవాదల్, 700 నుంచి 800 మంది మహిళా సేవాదల్ అవసరం ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఒక 100 నుంచి 150 మంది సేవాదల్ ఎప్పుడూ అవసరం. తర్వాత మన యొక్క ప్రశాంతి నిలయంలో మొత్తం గణేష్ గేట్ నుంచి కల్వర్ట్ గేట్ వరకు మొత్తం ఉన్న 3 క్యాంటీన్స్కు, జనరల్ హాస్పిటల్కు, ఇలా ప్రతి పాయింట్కు సుమారుగా అవసరం. కనుక మన జిల్లా నుంచి మనకిచ్చినటువంటి కోట ఏప్రిల్ సేవలు, జనవరి సేవలు, పుట్టు పండుగ సేవలు, నవంబర్ సేవలు, దసరాకు ఆరాధన సేవలు, ఈ సేవలన్నిటికు మన జిల్లాకు ప్రతిసారి 50 మంది మహిళలు, 50 మంది పురుషులు సేవలకు రావాల్సి ఉంటుంది. భగవంతుని దయవలన ఇప్పటి వరకు ఈ సేవలలో మన జిల్లా నలుమూలల నుంచి అన్ని సమితిలు, భజన మండల్స్ నుంచి సేవదలు వచ్చి సేవ చేసుకుని ఈ యొక్క ప్రశాంతి సేవలు చక్కగా ఇప్పటి వరకు ఏ కొరవ లేకుండా జరుగుతూ ఉన్నది. లోకల్ సేవలు అక్కడ మనకు ప్రశాంతి నిలయంలోనే కాకుండా కృష్ణా పుష్కరాల టైంలో శ్రీశైలం నందు, విజయవాడ నందు, తర్వాత ఎక్కడన్నా రామాలయాలు, ఇతర దేవాలయాలు ప్రతిష్టలప్పుడు ఆ యొక్క కమిటీ వాళ్లు మనల్ని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ప్రతిష్ట టైంలో భోజనాలకు వేల మంది వస్తారు. అది క్రమశిక్షణతో చేయవలసిన కార్యక్రమము. మంచినీరు కానీ, చిన్నపిల్లలు తప్పిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని ఎందుకో సత్యసాయి సంస్థలైతే బాగుంటుంది అనేది మన జిల్లాలో అందరికీ, పెద్దలందరికీ ఎందుకో తలంపున్నది. అందుకోసమే మనల్ని పిలుస్తారు. సత్యసాయి సంస్థ ఎక్కడుందో వారిని పిలిస్తే ఒక 20 మంది వచ్చినా గాని 500 మందికి భోజనాలు పెట్టగలరు, క్రమశిక్షణతో నడపగలరు అని మనల్ని ఆహ్వానిస్తుంటారు. అందువలన మన జిల్లాలో ఎక్కడ దేవాలయాలు ప్రతిష్టలైనా ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని అడుగుతారు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి భజన మండల్స్ సమితిల నుంచి 20 నుంచి 50 మంది వెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తున్నారు. సేవా కార్యక్రమే కాకుండా భజన్స్, సత్సంగాలు కూడా ఉమామహేశ్వర సార్ లాంటి వాళ్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి ఆ గ్రామాల వాళ్లను ఆనందపరుస్తారు.
3: సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే సేవదళ్ళకి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సేవదళ సభ్యులుగా పనిచేస్తున్నారు. స్వామి చెప్పినటువంటి ఈ డిసిప్లిన్ అనేది కొత్త వాళ్ళకి మీరు ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తారు, అది కొంచెం చెప్తారా?
0: వాస్తవంగా స్వామివారు సేవాదల శిక్షణా శిబిరాలు పెట్టారు. పూర్వం స్వామివారే ఆ శిక్షణా శిబిరాలు ప్రారంభము, తర్వాత చివరిలో కూడా ఉపన్యసించేవారు. తర్వాత మహానీయులను ఈ సేవలకు శిక్షకులుగా పంపేవారు. ఆ టైంలో ఆ పూర్వము ఆ సేవాదలంతా భగవంతుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో, సేవే కాకుండా స్పిరిచువల్ వింగ్ కానివ్వండి, ఇతరత్ర అన్ని వింగ్స్లో కూడా వారు ఎంతో ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు, ఈ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉండటం వలన పూర్వమంతా కమిట్మెంట్ కొద్దిగా తగ్గింది. లేదని కాదు, కాకపోతే అప్పుడు 100% ఉండేది. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగం కనుక కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది అనుకుంటున్నాము. ఈ కమిట్మెంట్ ను మళ్ళా పరిపూర్తిగా చేయడం కోసము శిక్షణా శిబిరాలు పెడుతున్నాము, తర్వాత యువత సమావేశాలు పెడుతున్నాము, తర్వాత మహానీయులు చాలామంది ప్రకాశరావు లాంటి వారిని జిల్లాకు తీసుకుని వచ్చి కాలేజీలకు తీసుకుని వెళ్లి సేవాభావాన్ని గురించి ఇంకా ఇతరత్ర అన్ని విషయాల గురించి స్వామి ఏం చెప్పారో యువతకు, నా ప్రియమైన విద్యార్థులారా అని స్వామి ఒక 3 సంపుటాలు స్వామివారు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఉండేటువంటి ఆ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేసి వాళ్లల్లో చైతన్యాన్ని కలగజేయటం వలన ఈ మధ్య యువత కూడా సేవకు వస్తున్నారు. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
3: చాలా బాగుందండి. ఇప్పుడు రవికుమార్ గారు, ఈ జిల్లాలో జరిగినటువంటి ఈ సేవా కార్యక్రమాల గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు గత 2 రోజులుగా మీరు చేసినటువంటి ఈ భర్తీ యాత్ర గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్తారా?
1: మన సంస్థలో జరిగే ప్రతి పని కూడా దైవ నిర్ణయం. ఇప్పుడు స్వామి రచించిన దాంట్లో మనం తెలియకుండా నడుస్తూ ఉంటాం. మేము ఒకసారి శ్రీరామూర్తి గారిని డిస్కషన్ చేసుకుంటూ, మనం కొంతమంది టీచర్లని పుట్టపర్తి తీసుకెళ్తే బాగుంటుంది, అక్కడ సెమినార్స్ అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఎమ్మడే 2వ రోజు చలంగారు ఫోన్ చేశారు, మీకు ఆగస్టులో భర్తీ యాత్ర ఉంది అని అన్నారు. నేను వెంటనే, సార్ నిన్ననే అనుకున్నాము, మీరు ఇవాళ ఫోన్ చేశారు, మాకు దయ ఉంచి మాకు జూన్లో ఏర్పాటు చేయండి, మేము ఎక్కువ మంది సెలవులు ఉంటాయి టీచర్లకి, ఎక్కువ మందిని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు వారు ఎమ్మడే సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఫస్ట్ సాటర్డే సండే అని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది, అందరికి తెలియపరిచాము. పద్యాత్ర ఇదివరకు 4 జరిగాయి, ఇది 5వది, అందరికీ అవగాహన ఉన్నది. కానీ మనం ఏం చేయాలి కొత్తగా? స్వామి పద్యాత్ర లక్ష్యం ఏంటంటే, మన వాళ్ళు పెద్దవారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొత్త వారిని ఈ పద్యాత్ర ద్వారా తీసుకెళ్లాలి. ఎవరిని తీసుకెళ్లాము? బాల వికాస్ పిల్లలు, బాల వికాస్ పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్లాము. తర్వాత గ్రామస్తుల్ని, ఎక్కువ మందిని తీసుకెళ్లాము. అలాగే టీచర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈ టీచర్ల కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాము. అక్కడ మనం స్వామిని చూడడం, స్వామి అవతారం అంతా కూడా పిల్లలు, స్కూల్స్ వీటి వ్యవహారంలోనే తిరిగింది కాబట్టి అవి చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చెప్పే స్కూల్స్ లో పిల్లల మీద పడుతుందని మాకు అభిప్రాయం. ఈ అన్నప్పుడు అందరు చక్కగా అవుతా ఉంది. ఈ పత్యాత్ర సందర్భంగా సుమారు 1,000 మంది టీచర్లను మనం కలవడం జరిగింది. కానీ మేము ఏప్రిల్ 23 స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంక మనకు అవకాశాలు లేవు అని మేము అనుకున్నాం. కొద్ది మందినే కలిసాం, సరిగా చేయలేకపోయామని ఒక డిసప్పాయింట్ అయ్యాం మేము. కానీ పేపర్లు రుద్దడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100 మంది గ్యాదర్ కావడం, మాకు ఆ విషయాలు తెలిసి ఎంబడే అక్కడికి వెళ్ళివడం, అలాగే వాళ్ళకి సమ్మర్ అయినా కూడా జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ పెట్టడం, 100 మంది ఉంటారు. అట్లా 8,000 మందిని కలవడానికి స్వామి ఒక అవకాశం. అంతమంది రాలేకపోయినా మేము భావించింది ఏంటంటే, స్వామి గురించి 8,000 మందికి చెప్పగలిగాం
3: చాలా బాగుంది
1: అని అనిపించింది. మనకి 150 మంది వచ్చారు. వీళ్ళందరికి కూడా అకామిడేషన్, ఫుడ్ అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఓన్లీ ఛార్జెస్ మాత్రం పెట్టుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము వీటిలో ఇక్కడ చెప్పే విషయాలు, ఇక్కడ చూసే విషయాలు మాకు తెలియనే తెలియవు, చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే మొదటి రోజు అనిల్ కుమార్ గారి ఉపన్యాసం, 2వ రోజు ఉదయం అంటే 2nd జరిగింది, 3rd మార్నింగ్ విద్యావాహిని వాళ్ళ ఎగ్జిబిషన్, వారే సత్యజిత్ గారు వచ్చి చెప్పడం, వారి అనుభవాన్ని కలిపి చెప్పారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత నిన్న మున్ని మేడం గారు ప్రైమరీ స్కూల్ చూపించి పిల్లల్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నామని చూపించారు. వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడిపోయారు, ఈ విధంగా పిల్లల్ని చూస్తారా ఇక్కడని, మేము చాలా మార్చుకుంటాము మా దృక్పథాన్ని అని కూడా చెప్పిన వారు ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ రేడియో సాయి జగన్నాథరావు గారితో చక్కగా జరిగింది. ఈ విధంగా ఎక్కువ మంది తీసుకురావడం, దీంట్లో ఏమి గమనించామంటే, భజనలు పాడిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలండి, మొత్తం కొత్త పిల్లలే, 1 or 2 ఉన్నారు ఓల్డ్ వాళ్ళు. అలాగే డ్రామా వేసిన వాళ్ళందరూ కొత్త యూత్, ఇంతకు ముందు ఎప్పుడు పార్టిసిపేషన్ లేదు. ఎక్కువ మంది 60% టీచర్లు, 60% అందరూ కొత్త వాళ్లే వచ్చారు. ఇది స్వామిదే అని మేము అనుకుంటున్నాం. దీనికోసం ఎంతో మంది బాగా కృషి చేశారు. తర్వాత మన ఇక్కడ అకామిడేషన్, ఫుడ్, మేము ఇదివరకు పత్యాత్రలకు ఉన్నమాట మనం తెలుసుకోవాలి కాబట్టి, పత్యాత్ర అంటే భయం, అకామిడేషన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, మనం భక్తులు తిట్టుకోవాలి, ఇవన్నీ ఉండే మెయింటైన్ చేసి. కానీ ఈసారి మాత్రం మన ఆశ్రమ అథారిటీస్ అన్ని అద్భుతంగా మాకు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది మాకందరికి.
2: చాలా మంది టీచర్స్ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కొద్ది మంది మేము రాగలిగాము, ఈ విధమైన సమావేశాలు మనకు జిల్లాలో ఇటు గెద్దలూరు, మార్కాపురం, కంభం ఆ ఏరియాలో ఒకచోట, ఈ కోస్టల్ బెల్ట్లో ఒకచోట అప్పుడప్పుడు పెట్టిస్తే కొన్ని వేల మంది టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవి గ్రహించడానికి, దీనివల్ల సమాజం బాగుపడటానికి, మాలో కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చెయ్యండి అని అడిగారు, తప్పనిసరిగా అని కూడా చెప్పడం జరిగింది.
3: సో చాలా బాగుందండి ఈ చర్చలో పాల్గొని ఇన్ని విషయాలు మా శ్రోతలందరితో మీరు పంచుకున్నారు. మీ అందరికీ మా రేడియో సాయి బృందం తరపున, మా రేడియో సాయి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మళ్లీ మళ్లీ రేడియో సాయికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. సాయిరాం.
4: థ్యాంక్ యూ.

0: సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు, విందామా?
1: ఓం శ్రీ సాయిరా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయసు కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించడం, కర్నూలు హాస్పిటల్లో. అది 8 రోజులకు నయం కాలేదు. వాళ్ళు ఇల్లు చెప్పారు, ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అయ్యి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోను వాళ్లతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. చెప్పడం వల్ల సరే నేనే ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకల్కు రావాలి, గుంటకల్ నుంచి ధర్మవరం దగ్గర హిందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్నీ చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం అయ్యాము, ఉదయం ట్రైన్కి ఎక్కాలని. రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంకేం చేయరా, వాళ్ళకు వంట తీసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుండదు కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తలుపు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, నేనేదో పుట్టపర్తి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల పెట్టుకుని నిలువటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు, కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా. సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగానే అని చెప్పేసి ఉదయం చేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోన్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: బంధువులు వాళ్ళు ఉదయం ఏం చేశారు, అక్కయ్య మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతామనగానే మంచిదన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరునే.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరునే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా.
1: ఆయన తీసుకురాలేదు?
2: ఆయన తీసుకుపోదా.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరం వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడ ఉండేవారు?
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయము సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపలికి పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రానియరు, దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు తీర్చుకున్న సామాన్లన్నీ అయిపోయినాయి, ఇంకా మాకు సామాన్లు లేవు. వచ్చినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగు పడ్డాను. విసుగు పడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరు అందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు. మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సాలు అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వివిధి పొట్టలు అంతా ఇస్తూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను 2 రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ. నాకేమో స్వామిని చూస్తూ ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైంది నాకు అర్థం కావడం లేదు, కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఇన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళిరండి ఊరికి వెళ్ళిరండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్దమ్మాయి కాన్పుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాన్పు అవుతుందని నర్సు చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ భయపడుతూ ఇంటికి పోయాను.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము. నాకు ఎప్పుడు పాండురంగ పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగడు అంటే నాకు బలి ఇష్టము. ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధులు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఇలా సాధు అయింది తెలియదు, దేవుడైంది తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు. ఆయన డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టర్ లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన మా అమ్మాయి కంపగలే 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీపరి పొట్లలు ఇద్దాం అనుకుంటే ఈ అమ్మాయి కాన్పు అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాక నేను పోదాంలే, ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయి కాన్పోయింది. కాన్పోయితే మళ్ళీ వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు.
1: కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ ఒక 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావుని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది. స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని?
2: ఆయన మూడు రోజులు ఉన్నాడు. మూడు రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపుది రాపించడం, బ్రషింగ్ ఇయ్యడం, అట్లా మూడు రోజులు చేసి మూడు రోజులు చెప్పినాక నీకు బాగవుతుంది, ఇంకేం భయపడగా ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపరిచికొచ్చారు. నాకు అప్పుడు పుట్టపరిచి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులైనాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంతా ఊరికనే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట. డాక్టర్లు చెప్పారంట, సరే ఇంకా మూడు రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మా అంతలోకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీపది ఇచ్చారు, చెప్పినారు మూడు రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, ఇంకా నాకు మూడు రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడం లే. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా, అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఇంకా ఏం తెలియదు, ఇంకెవరికి ఏం తెలియదు. ఇంకా సరే మూడు రోజులు అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువగా ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది, నేను మా తమ్ముడు. మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయేద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరూ వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ 12-10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. నే రాను రాను అని కొంచెం మొండికేసుకున్నాడు. మొండికేసుకున్నాక నాకు చాలా బాగా వేసింది, ఏంటి చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మొండికేసుకున్నాడే అని అనుకుంటూ విచారంగా ఉండి కొంతసేపు ఆయన దగ్గర నుంచి యువతలకు వచ్చేసిన. యువతల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సరే నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలో పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంచెంకే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణుకుపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా రా అంటున్నాడు ఊరికే. ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా ఇంతదో, ఏంటి రా అంటే తలుపు అట్లయితే చూస్తాను, నాకు తలుపు నుంచి చెత్త కాదు, నాకు లేడని చెత్త కావడం లేదు, నాకు రావడం కదలని చెత్త కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకూడదని సరే నేను మళ్ళీ పక్కన ఓ దారి ఉంది మాకు ఆ రూమ్ లేకపోవడానికి, నేను ఆ దారి ఉండకపోయినా. దారి ఉండకపోతే ఒళ్ళంత వేడి టీ పోసుకున్నాడు కదా, ఇదంతా బాగా కలిగింది, అంత భయపడిపోతున్నాడు, ఇట్లా వణుకుతున్నాడు, నోట మాట రావటం లేదు, అంత తెరాల్సి చూస్తుంది కదా, ఆ మాది తయారైపోయాడు. నాకు భయం వేసింది, ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి, అంత అర్ధగంట టైం కూడా కలలేదు, ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటో అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు, ఇంట్లో గడవ చేస్తారు, అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, ఇంకేం చెప్పని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను, నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని పిలుచుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు, డాక్టర్కి చెప్పు, అక్కడ నిన్ను అర్జెంటుగా రమ్మన్నది అని చెప్పు అని చెప్పిన. సరే అక్కడ పోతే డాక్టర్ లేడు, మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను, పోయిన పల్లెకి పోయి చెప్పరా అన్న, పల్లెకి పోతే అక్కడ లేడు వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలా, ఇంకా బయట చెప్దామా, ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు, చెప్పకపోదామా, ఈయనకేమో చెప్పొచ్చింది. ఏం చదువుకుంటాడో అని నాకు అంతవరకు కూడా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. ఇంకేం చెప్ప అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను, నువ్వు మా రంగారెడ్డి దగ్గర పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు.

0: ఏం చదువుకుంటున్నా అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినాను స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ, పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి, సరే ఆయన వీపు తర్వాద్దాం, ఏమన్నా మళ్ళీ బాగవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లేసి మొహానికి రాసి, చేతులకు రాసి, కాళ్ళకు రాసి, ఓ సాయిరాం సాయిరాం అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటుండు, నేను కాదు, ముందు నువ్వు అంటుండు, నువ్వు సాయిరాం సాయిరాం నువ్వు అంటుండు, నేను అంటుంటాను, ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరాం చిన్నగా సాయిరాం సాయిరాం అనుకుంటా అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది, నోరు వచ్చింది. కానీ చేతులు కాళ్ళు రావాలి కదా, సాయిరాం అంటుండు సాయిరాం అంటుండు నువ్వు అంటుండు అని ఆయన నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి, ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది. మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం, లేచి కూర్చోవడం, కొంచెం లేయడము, కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది, మీ ఆయన చిన్న ఆయన బాగలేదు, అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగలేదు, ఆమె అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పిండు. అంతలో వాళ్ళంతా వచ్చేసాడు. వాళ్ళంతా వచ్చేసరికి నాకేం బాగైంది కదా, ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్ళకు, నేను సాయిరాము అని చెప్ప, వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ, అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
0: నాక 35 వయసు, 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసినా, ఇంకా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేరు. మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళా డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది, ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలో ఇట్లా జరిగిపోయింది, నీకోసం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే ఎంత ఊరంతా ఒక ఇదే శబ్దం ఇదే గడబడి చేస్తారు, అందుకని నేను ఎవరు చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది, ఏం కాదులే అని అని చెప్పేసి, నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది, నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకున్నారు. ఆయన మీటింగ్ ఉంది, రెండుసార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలి అంటేనే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుపడిచికి వచ్చినా 10 రోజులున్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది, అది ఆమె అమ్మ నేను వస్తాను, అది బాగైంది కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను. పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి ఇట్లా లైన్లో తిరుగుతూ ఉంటే ఊరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామి ఏం చూసిన ముందు ఆమెను పిలిచిండు. ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు, ఏం తెలియదు ఊరికి ఏంటన్నా. అందరు పక్క వాడు ఉండి నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి, నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, అంగా కొంతమంది పిలుస్తారు, అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు, ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు వాళ్ళు, వచ్చేసినారు మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది నాకు, స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులో అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు. లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావడా అని కోరినాడు. నాకేం కావాలో నాకు అర్థం కాలేదు అసలు, కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే. అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అసలు నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉంటా, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పంటాడు. నాకు నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేను ఏం అడగలే, ఏం చెప్పాలి.

0: ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంట అంటా ఉంటా నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమో చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ వేపించున్నాం. కూలి వాళ్ళందరూ గెంచగడ వేపిస్తున్నారు, నేను చెట్టు కింద కూర్చున్నా. జొన్నలు, కొర్రలు, గెంచగడ్డలు, టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం. అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిస్తే పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళు అట్లా ఎదురు కూర్చున్నా, నేను కూర్చున్నా. టెంకాయ చెట్టు ఉంది, ఆ టెంకాయ చెట్టు మీద నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము, ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పోయి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి, ఎక్కడో బరువు అనిపిస్తుంది కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురుకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కిపోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు, నేను అసలు అనుకోలే. నాకు ఆ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గరే ఉందని అనుకోలే. నేను ఎక్కడ ఇట్లా ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అట్లా వెళ్ళిపోయింది. ఓ మరి నా దగ్గర ఉంది, నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడ కింద నేను చదువుకుంటా ఉంటే తొడ కింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడకుండా పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్త ఏమిచ్చింది, రాత్రి పూట ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లే అన్నం తిందామని అన్నది అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాములు వచ్చినా కూడా నీకు ఈ చదువులు ఏంటి, ఇదేమిటి, ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండరంగా పాండరంగా, ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండరంగుడి కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. వాదించి వాది ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగబోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది, నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పదుకోడు ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని చూసినప్పుడు లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను, ఈ వయసులో నేను రాలేను, ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను, మీరు పోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానంక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి తప్పించి ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామికి దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10-30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరు 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు, ఏంటికి ఉన్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచిన, లేచినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసాను, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్తికి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు రెండు ఎదురుగట్టలు ఇట్లా రెండు చెప్పి ఇట్లా పెట్టినారు, మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు, దాని మీద తడికేసినారు, ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు, ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. 4 నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే బర్త్డేకి పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కార్లో పోదాంలే వద్దని అందరూ నన్ను నివారించు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా. పోతే అక్కడ పుట్టపుట్టలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను. మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండి, నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆ ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినాగానే హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి ఈ బలం ఇదంతా ఎట్లు ఇచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు. ఆయన మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు. ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నడుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
0: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
0: ఏం చేయరు. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదనో, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు. అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరు అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు. అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు, ఒంగోలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి వంట సామాగ్రి వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సులను తీసుకుపోయి అన్ని ఊర్లు చిన్న పల్లెటూళ్ళు పెద్దటూళ్ళు ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లి ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్ట ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాట్స్ ఇచ్చినారు, అవి ఇచ్చినారు. మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తా ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
0: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాదు అయితే అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు కదా అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి స్వామి ద్వారా వచ్చిందే కదా. ఆయన అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయి అంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట. అవి అయిపోయి ఈ 2 మాకు ఇచ్చారన్నమాట, అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు, అది కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువులను ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, మిత్రులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి. అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు, మాతో కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం. స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కదా, నాకేం భయం వేస్తుంది. ఆయన నాసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను తప్పు చేసినానేమో, నేను అవతాలుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం. ఆ భయం తట్టులే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్లు ఇవ్వడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోజనం చేస్తే మేము చుట్టూ అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోజనం చేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు. ప్రతి నేను వచ్చిన ఎన్ని 10 రోజులు ఉంటే 10 రోజులు ఏ లైన్లోనే కూర్చో ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడతాడు. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకున్నా, అంతే అంత మాల తీసుకుంటా. మాలలో అప్పుడు ఏనియరు స్వామికి, అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా, పెట్టుకొని ఇట్లా దాచుకుంటా, దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చేవాళ్ళకి కూడా కనపడదు, తెలియదు. స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం, నేను స్వామి పాదాల మీద పెట్టడం, నన్ను ఇట్లా అనడం, నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
0: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాడ్జ్.
0: ఓపెన్ చేసి ఊరూరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని, వాళ్ళకి సామాన్లు కూడా వాళ్ళకు తిండి సామాన్లు పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికీ ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం, పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, మీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, నీకు బాగా చదువులు వస్తాయి, నీకు మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, ధనవంతులు అవుతారు, స్వామి నీ కష్టాలు తీరుస్తాడు అని అట్లా అందరికి చెప్పి పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊర మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
0: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ, కూర్చున్నాక స్వామి మాకు అన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుణ్ణి సేవించడము, ఆ శ్లోకాలు
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు విన్నమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతి, సరస్వతి నమస్తుభ్యం, హృదయ కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతి సదా, ఓంకారం బిందు సంక్తం, నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ, ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
0: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు, అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు, ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దునే వాడు ఆ నదిలో స్నానం చేసి ఆయన అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి బాధ్యం కావు. అంటే చీలల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు, తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్ని మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉండగా వాడికి ఒకరోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడైన నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడని అనుకున్నాడు, అందుకని ఆ పాలు అట్లే ఉన్నాయి, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేశాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక జనరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు పాలు తాగినాడు అని చెప్పాడు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తావు నువ్వు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నా నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్లు పెట్టిండు, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండాడు కదా, తగలే రాలే. వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల నువ్వురే అబద్దాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్దాలు చెప్పొచ్చున్నా, దేవుడు మరి తాగినాడని చెప్తావు, నువ్వు తాగే అబద్దాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది. భయం వేసి నువ్వు నిన్న ముందు తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చినాను తాకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికి వేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి, నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికి కైవల్ని ఇచ్చిండు అని నేనే రాసిన కథ. ఆ కథ అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చేయించి బాల వికాస్ టీచర్లు అందరికి పిల్లలతో నాటకాలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటకాలు. ఈ కులస్వరస అంటే కొంతమంది తగ్గువాడని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండి దూరంగా ఉండి అని అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్న పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటకాలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కథ చేస్తే ఎట్లా నాటకం కూడా చేయాలా, ఆ నాటకం చేస్తేనే వాళ్ళకి అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పాను, అబద్ధం చెప్పకూడదు అని సారి చెప్తే అది స్వామి చెప్పిన కథ మాకు. అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా, అబద్ధం చెప్పకండి అని చెప్తారు. మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమన్నా మాకు అబద్ధం చెప్పకని చెప్పి ఇల్లు అబద్ధాలు చెప్తున్నారు. ఇదేంటి, అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు, ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరో నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటావు, ఏమిటిది నేను చెప్పను, నువ్వు చెప్పాక నేను చెప్పను అనేది వాడు అబద్ధాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉంది, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
0: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం, ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఏమన్నా సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగి లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని ఆగిపోయింది.
1: ఇది ఏ సంవత్సరం జరిగింది, ఐడియా ఉందా?
0: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మా ఊరి మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిద్దలూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు, కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిద్దలూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా, వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం, అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని బ్రషింగ్ ఇవ్వాలి కదా, అదొకటి, ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని, ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు, స్వామి లైన్లోకి వచ్చినా కానీ అడగరు, ఊరికే నమస్కారం చేస్తాడు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా ఏమన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకో తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పట్టు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులు ఎందుకు చెప్పాలి కదా, నేను అన్న మాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది. స్వామి వస్తారంటే పక్క ఊర్లలో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంతలో 3-4 రోజులు టైం
1: రోజులు అంతే.
0: అప్పుడు మేము ఒక ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఎవరితో చెప్పకుండా స్వామి అన్నాను. స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి ఇస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచించి కొంచెం భయం వేసింది. అయితే నేను ఎవరితో చెప్పడా ఇంకా సరే ఆ మాట. ఊరికి వెళ్ళిపోయాం. ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామికి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టజాలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేకాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్పినానంటే బాల వికాస్ పిల్లలకు, మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి. స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చొని ఉండి ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయిన ఎట్టుకున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చినా పోయిపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా పంపించలేదు. ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది నేను మళ్ళీ అనుమానపడ కదా, బాధపడ కదా, అందువల్ల అదే కనపడ అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గాని లేదంటే పెళ్లి గాని,
0: స్వామి అన్న ప్రశ్న చేశారు పిల్లలకు, సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మా చిన్నబ్బాయి చేశాడు. అప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికి ఏమేమి కావాలనో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అన్నీ చేయమని భాస్కర్కు అందించి మా అబ్బాయి పేరు భాస్కర్, ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము, కనిగిరి అక్కడల్లా దృష్టిపోయినాము, నంద్యాల అక్కడల్లా దృష్టిపోయినాం. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకలు వేపించి, స్వామి నాటకలు వేపించి అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి 2 జిల్లాలు మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరితో సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లా ఉంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేసింది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న తర్వాత ఉదయం లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమె చెప్పిన, ఇట్లా స్వామి చెప్పినారు. మీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేమి తెలియదమ్మా, స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చెయ్యండి, లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్లీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే, నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటి సార్లు చేయాలా, కోటి సార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లే చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లెల్లో మూడి అమ్మనే ఆమె ఉన్నది, ఆమె దగ్గర కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామిగా అనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామి దగ్గర ఇవ్వతే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఇది చెయ్యి, ఈ అక్షరం దశ చెయ్యి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద బట్ట ఇచ్చినది కోటి సార్లు చేశారా?
0: రోజు అదే పనిగా చేసుకుంటాం. నువ్వు కోటి సార్లు కాదు,
1: కోట్లు.
0: కోటి అన్నది కోటి సార్లు అయినా ఎక్కువనే అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు. కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లెల మూడమ్మ ఇద్దరు కలిసి చిరకర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు. అది జరిగిపోయిందా? ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా ఊరికే, స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు. నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మను తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో, ఆలోచన వచ్చింది అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు. ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తారు అరిటాకులు ఇస్తారు వేసి ఇద్దరికి వడ్డన చేసి ఇద్దరికి తినిపించి చేసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది. అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది, అది అది చూపెట్టారు మీకు
0: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటే ఆయన ఏమిటో ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకరా వస్తే వచ్చని పోయి ఇంక ఎట్లా పోయేవాళ్ళమే కదా, ఇంకా మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అని మనసులో అనుకున్నా. నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
0: భాగాలు చేసినాడు అనమాట, పై పొట్టం కింద. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపించలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి ఇవి ఉండే మొక్కజొన్న కండెలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా తీసి అట్టేసిండు. మళ్ళీ రెండు ఇట్లా కరిపించేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపుని వస్తున్నది, ఇంకెప్పుడు అడిగారు
1: నొప్పి కూడా లేదు. మరి
0: మరి ఇంకా ఏమంది, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురిపోవడానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథరామరెడ్డి రూమ్ అంటే మూడు అంతస్తుల మేడలో దశరథరామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు. వారి దగ్గర వాళ్ళు మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని మా పెద్దమ్మాయిని మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్డ పడింది. 3 అంతస్తుల నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలింటేనే అందరు చూశారు. చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు. నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికనే ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు ఏమీ లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేసినామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్ళీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం. డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్లను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టర్, నిజమా ఇది, కాదా, అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాం, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం గాని అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. ఆ అమ్మాయి పడింది, దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడెక్కడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడు అయినాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులు అయినారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట వండి మమ్మల్ని కాపాడుతూ మా కుటుంబాన్ని కాపాడుతూ మమ్మల్ని రక్షిస్తూ మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు, బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయని, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయని. సాయిరాం
1: సాయిరాం
0: సాయిరాం.

ఇంతవరకు ప్రకాశం జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు, సాయి భక్తుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటిక దేహో దేవాలయ. ఈ నాటకాన్ని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు సాయి కుల్వన్ సభామండపంలో భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా? వినండి దేహో దేవాలయ నాటకం.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వహృదయవాసిని శ్రీ సాయి జగన్మాత, నీ తొలి మానసపుత్రికైన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నీ పాదాల చెంత ప్రేమతో మోకరిల్లుతోంది. తన 57వ వార్షికోత్సవ శుభ సందర్భాన ఓ నాటక కుసుమాన్ని భక్తితో నీకు సమర్పిస్తోంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, మోక్ష సాధనకై ఆరోగ్యవంతమైన శరీరం ఎంత అవసరమో నీవు ఏనాడో నొక్కి చెప్పావు. కాని నీ మాటలను విస్మరించిన మానవాళి గతితప్పిన తమ జీవన విధానంతో కష్టాలను చేజేతులా కొనితెచ్చుకుంటోంది. నీవు బోధించిన ఆధ్యాత్మిక తత్వాలు మరియు ఆరోగ్య సూత్రాల ఆధారంగా నిర్మితమైన దేహో దేవాలయ అను ఈ నాటకం ఆపత్ సమయంలో మానవాళికొక మేల్కొలుపు కాగలదని ఆశిస్తున్నాం. దయతో ఈ నాటకాన్ని తిలకించి అందులోని సందేశాన్ని మా హృదయస్థం గావించి మమ్మాశీర్వదింప ప్రార్థన.
2: ఓం శ్రీ సాయిరాం. వి ద స్టాఫ్ ఆఫ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయం ఆఫర్ అవర్ హార్ట్ ఫెల్ట్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ డివైన్ హీలర్ హూ ఫ్రీస్ మ్యాన్ ఫ్రమ్ ద మ్యాలడీ ఆఫ్ ఎండ్లెస్ బర్త్ అండ్ డెత్. హ్యూమన్ బాడీ ఈజ్ ద వెహికల్ టు అచీవ్ ది హైయెస్ట్ గోల్ ఆఫ్ లైఫ్, ద బోట్ టు సెయిల్ అక్రాస్ ది భవసాగర. On the occasion of 57th anniversary of our hospital, we humbly present a drama entitled Deho Devalayaha as a wake-up call for man to patch his leaky boat and row swiftly to the shore of enlightenment. Jai Sai Ram.
3: సాయిరాం డాక్టర్ గారు.
4: సాయిరాం సుభాష్.
3: సాయిరాం సార్.
4: ఏం రాజేష్, ఎలా ఉన్నావు? కడుపులో మంట తగ్గిందా?
3: మీరిచ్చిన ట్రీట్మెంట్ తో ఇప్పుడు నా కడుపు కాశ్మీర్ హిమాలయాల్లా కూల్ గా ఉంది సార్.
4: చాలా సంతోషం.
3: అవును సార్, నిన్న రాత్రి 3 మిరపకాయ బజ్జీలు తిన్నా మంట పుడితే ఒట్టు.
4: అంటే నువ్వింకా నీ అలవాట్లు మార్చుకోలేదన్నమాట?
3: చేచే, అదేం లేదు సార్. సినిమా థియేటర్ లో ఏదో ఫ్రెండ్స్ కి కంపెనీ ఇద్దామని తిన్నాను.
4: నువ్వు సినిమాలు కూడా ఇంకా వదల్లేదన్నమాట?
3: బాగా తగ్గించాను సార్. ఏదో వారానికి ఒకటో రెండో మించి చూడట్లేదు.
4: అంతేనా?
3: మరేం చేస్తాం సార్, లైఫ్ లో అసలు తీరికన్నది దొరికితే కదా. ఉదయాన్నే జీమెయిల్, ఆఫీస్ బ్రేక్ లో ఆర్కుట్, సాయంత్రం ఫేస్బుక్, రాత్రి స్కైప్, ఇంకా మధ్య మధ్యలో ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్, అబ్బబ్బబ్బా, ఇన్ని పనుల మధ్య అసలు ఖాళీ దొరక్క బుర్ర వేడెక్కిపోతుంది సార్.
4: జంక్ ఫుడ్, సినిమా, ఇంటర్నెట్, మొబైల్, పరుగులు పెట్టే జీవన విధానం, యాంగ్జైటీ అండ్ టెన్షన్. ఆధునిక మానవుడిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది
3: సార్. తన లైఫ్ స్టైల్ మార్చుకోమని రాజేష్ కి ఎన్నో సార్లు చెప్పాను, ఎప్పటికప్పుడే దానిని తను వాయిదా వేస్తూ వచ్చాడు. ఈరోజు ఎలాగైనా మీరే తన్ని ఇన్స్పైర్ చెయ్యాలి.
5: సాయిరాం, డాక్టర్ విశ్వనాథం గారు.
4: ఓ డాక్టర్ గారా, స్వాగతం. వీరు సుభాష్, రాజేష్.
3: సాయిరాం సార్.
4: నా మిత్రుడు డాక్టర్ కామేశ్వరరావు చిరకాలంగా స్వామి భక్తులు. సాయి యువతకు వీరు ఎన్నో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించిన వారు. డాక్టర్ గారు, నీటి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు, వాటిని ఎలా అధిగమించాలో మీరే మన యంగ్ ఫ్రెండ్స్ కి హితబోధ చేయాలి.
5: ఫ్రెండ్స్, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకి కారణమేమిటో తెలుసా?
3: ఇల్లిటరసీ, పాలిటిక్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్,
5: ఇవేవీ కావు. అన్ని శారీరక, మానసిక, సామాజిక సమస్యలకి కారణం మనలో ఆధ్యాత్మిక దృక్పథం లోపించడమే.
3: ఒక కామన్ మ్యాన్ గా అటువంటి దృక్పథం అలవరుచుకోవడం కష్టం కదా సార్?
5: లేదు, అది చాలా తేలిక.
6: ఎలా?
5: నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది. నీ దేహాన్నే ఒక్కసారి శ్రద్ధగా గమనించు, అదే నీకు గురువై నడిపిస్తుంది.
3: ఇంకాస్త వివరంగా చెప్పండి.
5: స్వామి అన్నారు, ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి అని. పంచభూతాలతో నిర్మితమైన మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే. జాగ్రత్తగా గమనిస్తే మన శరీరం మనకు బోధించని ఆధ్యాత్మిక తత్వం గాని ఆరోగ్య సూత్రం కాని లేవు. రండి, మన దేహం బోధించే నిగూఢమైన సత్యాలేంటో తెలుసుకుందాం. ఇది అందరం కాసేపు ఏకాగ్రతతో కూర్చుని దిశానిర్దేశం చేయమని స్వామిని ప్రార్థిద్దాం.

0: సుభాష్, సుభాష్ అటు చూడు అప్పా.
1: ఏం తేజస్సు, చూస్తుంటే మానవ మాతృనిలా అనిపించడం లేదు. ఏ దివ్య పురుషుడో కాదు కదా?
0: అతన్నే అడుగుదాం. అయ్యా, ఎవరు మీరు?
2: భగవత్ సృష్టిలోని అందాలని నిన్ను ఆస్వాదింపచేస్తూ నీ జీవితంలో వెలుగులు నింపే నీ కంటిని నేను.
0: కన్నా, యు మీన్ ఐ?
2: అవును.
0: సుభాష్, మనమేమీ అలగనడం లేదు కదా? ఏది, ఓసారి నన్ను గిల్లు.
2: అవసరం లేదు, మీరు చూస్తున్నది వాస్తవమే. మానవ జాతిని జరగబోయే విపత్తు నుండి కాపాడడానికి భగవదాజ్ఞ మేరకు కొన్ని సందేశాలతో మీ ముందుకొచ్చాను.
1: సందేశమా?
2: అవును. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మనసులో ఏ ఆలోచనలున్నాయో కళ్ళు ఆ భావాలనే వ్యక్తపరుస్తాయి. స్వార్థం, స్వలాభం, కపటం, ఒత్తిడి వంటి అలజడులతో మనస్సు అల్ల కల్లోలమవడం వల్ల ఆధునిక మానవుని కళ్ళు కాంతిహీనమైన గాజుబొమ్మలని తలపిస్తుంది. అసలు కళ్ళనేవి ఎలాగుండాలో తెలుసా?
3: కరుణార్ద్రపూరితమైన స్వామి నేత్రకమలాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

0: భగవంతుడు నాకు అమోఘమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కాని ఈనాడు మీరు నన్ను అనేక విధాల దుర్వినియోగపరుస్తూ నిర్వీర్యుణ్ణి చేస్తున్నారు.
1: నేమా?
0: అవును, పవిత్రత లేని చూపు నాకు ఆయుక్షీణం కలిగిస్తుంది. ఈనాడు మీరు టీవీలని, సినిమాలని, మొబైల్స్ అని, కంప్యూటర్స్ అని అనేక విధాలుగా నాకు కష్టం కలిగిస్తూ నన్ను శక్తిహీనుణ్ణి చేస్తున్నారు.
1: అయ్యా, టీవీ సినిమాలనైతే మేము ప్రయత్నం చేసి విడిచిపెట్టగలము, కాని కంప్యూటర్ లేనిదే మాకు రోజు గడవదు.
0: రోజుకి 3 గంటలకు పైగా కంప్యూటర్ ముందు పనిచేస్తున్న వారిలో 90% మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి గురవుతున్నారు. వైద్య మహాశయులారా, ఈ వ్యాధి నుండి నన్ను రక్షించే మార్గాన్ని నేటి తరానికి మీరే తెలియచేయాలి.
2: తప్పకుండా, అది మా కర్తవ్యం.
0: ఇక టెలివిజన్గా స్వామి వర్ణించే టీవీ ప్రతి ఇంటా తిష్టవేసింది. ఈ టీవీ విష ప్రభావం వల్ల బాల్యం నుండే నా పతనం మొదలవుతోంది. పట్టుమని 10 ఏళ్లు కూడా రాకముందే కళ్లద్దాలకు పరిమితమయ్యే ముసలివాడినవుతున్నానయ్యా. ఈ పాపం టీవీ చూస్తున్న పిల్లలదా, లేక వారిని వారించని తల్లిదండ్రులదా? మీరే ఆలోచించండి.
2: మమ్మల్ని మన్నించండి. ఇకపైన ఈ టీవీ బారి నుండి మమ్మల్ని, మా పిల్లల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.
0: సహృదయులైన భక్తులారా, నవ నాగరికత పేరిట వేళ్లూనుకున్న ఈ టీవీ కంప్యూటర్ల విష సంస్కృతి నుండి నన్ను కాపాడండి. మరొక్క విషయం, నేను శక్తివంతంగా ఉండాలంటే నాకు సరైన ఆహారం కూడా అందించాలి. విటమిన్ ఏ నాకు ప్రాణాధారం. క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, పాల పదార్థాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం తొక్కతీసిన ఒక క్యారెట్ను తినిపిస్తే భవిష్యత్తులో నాకు రేచీకటి, దృష్టిలోపాల వంటి సమస్యలు అస్సలు ఉండవు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. నన్ను శ్రద్ధగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారని స్వామి సమక్షంలో మిమ్మల్నందరినీ అర్థిస్తున్నాను.
1: తప్పకుండా చేస్తాం, అది మా విధి.
0: ధన్యవాదాలు. నాకిప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయంలో ఒక్కసారి పుడమినేలు ప్రభువైన మన బంగారు స్వామిని కీర్తించుదామా?

0: ఇంకెవరో వస్తున్నారే.
1: అయ్యా, మీరెవరు?
2: శ్వాసకు ఆశ్రయమిస్తూ వాయువులో ఉన్న ప్రాణవాయువు ద్వారా మీ ప్రాణాన్ని నిలిపే ఊపిరితిత్తిని నేను.
1: అంటే లంగ్ అన్నమాట.
0: మీరు కూడా మాకేవైనా సందేశం తెచ్చారా?
2: అవును, నేను మీకు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను.
0: తప్పకుండా సార్.
2: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహమే దేవాలయం, నీవే దైవం. ఇదే సత్యాన్ని స్కోహం సోహం అనే నా శ్వాస ద్వారా రోజుకి 21,600 సార్లు మీకు బోధపరుస్తున్నాను. మీరు ఏ జప ధ్యానాలు చేయకపోయినా పర్వాలేదు, నిత్యం మీ శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తే చాలు, మీ ఆధ్యాత్మిక పురోగతి అత్యంత వేగవంతంగా గమ్యం వైపు పయనిస్తుంది.
0: బ్రెత్ మాస్టరీ ఈ సెల్ఫ్ మాస్టరీ అన్న నానుడిని మాకు గుర్తు చేశారు.
2: ఇక రెండో విషయం, శ్వాస ప్రక్రియలో భాగంగా మొత్తం గాలిని నేను ఒక్కటిగా పీల్చినా అందులో ప్రాణాధారమైన ఆక్సిజన్ను మాత్రమే స్వీకరించి తక్కిన గాలిని త్యజిస్తాను. అదేవిధంగా దృశ్యకల్పితమైన ఈ జగత్తులోన మీ ఆధ్యాత్మిక పురోగతికి పనికి వచ్చే వాటిని మాత్రమే స్వీకరించి మాయాకల్పితమౌ ఇంద్రియ భోగాలను విషయవాంఛలను త్యజించండి.
0: ఆజ్ఞ.
2: చివరగా, ఏ విధంగా నేను ఎప్పటికప్పుడే శరీరంలో తయారవుతున్న కార్బన్ డయాక్సైడ్ను విసర్జిస్తానో అదే విధంగా ఎప్పటికప్పుడే మీరు మదిలోని మాలిన్యాలను విసర్జించండి. తాత్సారం చేశారో, ఇంతింతై వటిడింతై అన్నట్టు ఆ దురాలోచనలు పెరిగి పెరిగి మీ ఆధ్యాత్మిక సౌధాన్ని నీలపాలు చేస్తాయి.
1: బ్యూటిఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: నాయనా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, కానీ మీ మానవజాతి విపరీతాల వల్ల నా మనుగడకే నేడు ముప్పు వాటిల్లింది. నా భర్త శత్రువును చేరదీసి అక్కున చేర్చుకున్న మీరు నా బ్రతుకుని మసిబార్చారు.
1: మీ శత్రువా? ఎవరు?

0: ఎవరు నువ్వు?
1: పదును దేరిన చాకు మీ గుండెల్లో పిడిబాకు, నాతో బహుపరాకు, నా పేరు పొగాకు.
0: యు మీన్ టొబాకో?
1: అవును. ఓ ఊపిరి తిత్తి ఇక్కడే ఉన్నాడే.
0: నీ చూడా, నా నుండి దూరంగా పో.
1: తప్పు తప్పు, మనిషి నన్ను ఆహ్వానించి నెత్తిన పెట్టుకుని 2000 సంవత్సరాలు దాటింది. నా మత్తుకు చిత్తైన మనిషి ఇప్పుడు నా బానిస. నన్ను వెళ్ళగొట్టే దమ్మెవరిది?
0: చిన్న ఇంటికే కన్నం వేసే ధూర్తుడా, అమాయకంగా నీ పాలపడ్డవారి ప్రాణాలతో చెలగాటమాడుకుంటావు. నీ వలన శరీరంలో చెడని అవయవం లేదు, రాని జబ్బు లేదు
1: అన్నట్టు నీకీ విషయం తెలుసా? ప్రపంచంలో ఈనాడు 110 కోట్ల మంది ధూమపాన ప్రియులున్నారు.
0: వారిలో ఏటా 4 లక్షల మంది నీ వల్లనే మరణిస్తున్నారు.
1: దివిను, భూమండలంపై ప్రతి నిమిషానికి 1 కోటి సిగరెట్లు అమ్ముడవుతున్నాయి.
0: కాల్చిన ప్రతి సిగరెట్టుకి మనిషి ఆయుర్దాయంలో 6 నిమిషాలు ఆవిరవుతున్నాయి
1: అన్నట్టు అబ్బి, నాకు మీ దేశమంటే మహాగౌరవం. ఎందుకని అడగవే? ఏ విషయంలో ఎలాగున్నా పొగ తాగడంలో మాత్రం ప్రపంచంలో మీదే 3వ ర్యాంకు.
0: ప్రజలారా, భక్తులారా, భారతీయులారా, వేదభూమి అయిన భారతావనికి ఏలయ్యి దుస్థితి.

0: ఇకనైనా మేల్కొనండి. పొగాకు మద్యం వంటి దురలవాట్లకు దాసోహమైన మానవుడు దానవుడిగా మిగులుతాడే తప్ప ఏనాటికీ తనలోని దైవత్వాన్ని తెలుసుకోలేడు. ఈ దురలవాట్లని తక్షణమే వదిలేయండి. మనల్ని ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన సాయి మన నుంచి ఏ పూజలు పునస్కారాలు కోరలేదు. మంచితనం వైపుకు మనలో వచ్చే మార్పే మన స్వామికి మహానైవేద్యమయ్యా. స్వామికి మహానైవేద్యం.
1: ఊపిరితిత్తి చెప్పినంత పరమసత్యం.
2: అంతేకాదు, రోజుకి 15 సిగరెట్ల చొప్పున 20 ఏళ్లు కాలిస్తే అక్షరాల 1.5 కిలోల బరువైన తారు శ్వాసకోశాలలో పేరుకుపోతుంది.
3: నడు, నీ సంగతేటో ఇవాళ తేలాల్సిందే.
4: నువ్వు ఎయ్యిసేపు లచ్చసేపు నాకే రోగం లేదన్నా.
3: సి, నీ ఇలాంటి సోమరిపోతాడిని ఏడ చూసింది లేదు. అందుకే డాక్టర్ బాబు దగ్గరికి నిన్ను తెత్తన్నా, దెబ్బకు నువ్వు దెయ్యం వదిలిపోద్ది.
1: ఏం సుబ్బయ్య, ఏంటా హడావిడి?
5: వీడు నా కొడుకు చంద్రమయ్యా.
3: వీడికి వల్లమాలిన బద్ధకం, 3 పూటల మేత, 3 పొద్దుల పడక, ఇది వీడి జీవితం. కూలిసేసి 4 డబ్బులు తేరా అంటే
4: ఇంతేనా?
1: చంద్రం, దీనికి నీ సమాధానమేంటి?
4: నేనే వట్టాటోణ్ణి కాదు సార్. ఇదిగో వచ్చే సంక్రాంతి నుండి చూడండి, పలుగు పారా అట్టుకొని పొలంలో బంగారం పండించేను.
3: ఆహా, మరి ఈ 3 నెలలు ఏడు చేస్తావు? దిష్టి బొమ్మల వాకిడి నిల్చుంటావా? డాక్టర్ బాబు, ఈడి బద్ధకం వదిలేలా మంచి మందు రాయండి.
4: సార్, మా నాన్నకే బీపి అయిందానికి కానిదానికి తోక తొక్కిన తాచులా రింగ్ అని పైకి లేస్తాడు. ముందు తన బీపీ తగ్గడానికే మందు రాయండి.
2: చంద్రం, వాడకుండా వదిలేసిన ఇనుము తుప్పు పట్టినట్లే పనిలేని శరీరం కూడా పనికి రాకుండా పోతుంది.
6: అవును, రెస్ట్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అని స్వామి చెప్పారు కదూ.
4: ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్.
7: సార్, మీరు పగలు ఎనక రాత్రి ఎనక అలు పెరగక అలుసటనక గతి తప్పక విధి వీడక క్షణక్షణము స్పందించే నిత్యకర్మ యోగి నేను, మీ అందరి గుండె నేను.
8: గుండె? ఓ, ఆ స్వీట్ హార్ట్, మీరు రావడం మాకు చాలా సంతోషం.
7: చంద్రం,
4: దొరా,
7: నువ్వు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలైన నా కర్మ నీ తుదిశ్వాస వరకు ఆగదు. శరీరంలో ఏ అవయవమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కాని నాకు విశ్రాంతి లేదు. కర్మలోనే నాకు శాంతి, కర్మే నా విశ్రాంతి. కాని నిన్ను చూస్తుంటే నాకు కూడా పనిమాని కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనిపిస్తోంది. ఏ, కాసేపు ఆగమంటావా?
4: అయ్యో బాబోయ్, వద్దురా, అంత పని చేయకండి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి నేను కూడా కష్టపడి పనిచేస్తాను.
7: చాలా సంతోషం. భక్తులారా, కర్మే మానవుని ధర్మము, కర్తవ్యపాలనే కైవల్య మార్గము. ప్రేమతో చేసే ఏ చిన్న పనైనా స్వామి పాదాలనలంకరించే పూజాకుసుమంగా మారుతుంది. కర్మలోని మర్మాన్ని కమనీయంగా మనకు ఆచరించి చూపిన స్వామిని గమనించండి. భక్తులకి దర్శనమొసగడం తమ విధిగా భావించిన స్వామి తమ అలసటని మరుగుపరచి చెరగని చిరునవ్వుతో దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. 106 డిగ్రీల జ్వరమైన, విరిగిన తుంటి ఎముకైనా స్వామి కర్తవ్య పాలనా దక్షత ముందు సిగ్గుతో తలవంచుకున్నాయి. స్వామికది ఎలా సాధ్యమో తెలుసా? జవాబు ఒక్కటే, స్వామి గుండె నిండుగా పొంగులు వారే చల్లని తీయని తేనెల ప్రేమ.
9: ప్రేమా.

0: సుబ్బయ్య, నాదొక విన్నపం.
1: విన్నపం ఏంటి ద్వారా?
2: మీరు చెప్పాలా, మేము చేసి తీరాలా?
0: నీ ప్రాణం నిలిపేది నేనే అయినా నా బాగోగులు చూసుకోవాల్సింది నువ్వే.
1: ద్వారా?
0: అవును. అనవసరమైన భావోద్వేగాలు, ఎడతెగని ఆలోచనలు, నిన్న గురించి, నేటి గురించి, రేపటి గురించిన చింత, తప్పుడు ఆహారం, వీటన్నింటి వల్ల మీరు తెచ్చుకుంటున్న బీపీ జబ్బు నన్ను బలహీనం గావిస్తోంది. నా విన్నపం ఇదే, ప్రతిరోజు అరగంటైనా వాకింగ్ చెయ్యండి, ఆహారంలో ఉప్పుని తగ్గించండి, మానసిక ప్రశాంతత కొరకు నిత్యం 15 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి, వీలు చిక్కినప్పుడల్లా సాయినామస్మరణ చేయండి. తేలికైన ఈ కొద్దిపాటి చర్యల వలన నిండు 100 ఏళ్లు మీకు నేను సమర్థవంతంగా సేవలు చేయగలను.

0: నా పేరు ఉప్పు, నేను లేని వంటకు దక్కదు మెప్పు, నన్ను ఇష్టపడని వారెవరు చెప్పు.
1: నా పేరు కారం, నేనంటే ప్రజలకు అబ్బో మమకారం, ఆహారానికిస్తా సరైన ఆకారం.
2: నశాళానికి అంటే మషాళాని నేను, విశాల విశ్వంలో వీధి వీధిలో నున్నాను. పెళ్లైనా పార్టీ అయినా విందైనా వినోదమైనా మొదలు నేను తుదిలో నేను.
3: నా పేరు మందు, శతనామాలు నాకు లోక మందు, సారాయను విస్కీయను కళ్ళుయను బీరుయను, పల్లెలనక పట్నమనక అన్నింటా దొరుకుతాను, తీయని మత్తుల మనిషిని నిలువెల్లా ముంచుతాను.
4: నన్నెరుగని వాడు లేడు, వైద్యంలో నేను రేడు, నొప్పి మాత్ర నా పేరు, నా అవసరం లేనిదెవరు.
3: నొప్పి మాత్ర నీ గురించి నాకు బాగా తెలుసు, నొప్పి తగ్గిస్తాననే మిషతో పొట్టలోకి చేరుతావు, కసితీరా కడుపంతా కొరికి కొరికి పెడతావు. నీ నిజస్వరూపం తెలియక నిన్ను తరచుగా మింగిన వారికి కడుపేమిటి, చివరికి కిడ్నీలను కూడా బలి తీసుకుంటావు.
2: ఆహా, మద్యమైన నువ్వా మరొకరికి నీతులు చెప్పేది? మందు తాగిన వాడికి రాని జబ్బంటూ లోకంలో ఉందా? టూకీగా చెప్పాలంటే ఈసోఫాగైటిస్, గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, పెంక్రియాటైటిస్, హెపటైటిస్సులతో ఆగక మయోపతి, న్యూరోపతి, ఎన్సెఫలోపతిలతో తృప్తి పడక లెక్కకు మిక్కిలి రకాలైన క్యాన్సర్లు తెచ్చిపెడతావు.
5: ఏంటి మసాలా అయినా మా బాగా నీతులు బోధించేది, నీ ఘనకార్యం ఎవరికి తెలియదు. ఈనాడు ప్రతి ముగ్గురిలో ఒకడు గ్యాస్ ట్రబుల్ తో గిలగిలలాడుతూ ఉన్నాడంటే అది తమరి చలవే. నీ ఘాటుకి నూనె కూడా జతయిందా? ఇక జీవుణ్ణి దేవుడే కాపాడాలా.
0: ఆగాగు మిస్టర్ కారం, నాకు తెలుసు నువ్వు తెచ్చే వికారం. కారం పొట్టలో వేసినా మండే ఎర్రని బొగ్గు పొట్టలో వేసినా ఒక్కటేనని తెలియని మొద్దు మానవులే నీ బారిన పడి అల్సర్లు తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చేస్తున్న ప్రజాసేవ కూడా లేకపోలేదులే. ఈనాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల ప్రాక్టీసు 3 జింటాక్లు 6 యాంటాసిడ్లుగా వర్ధిల్లుతోందంటే ఆ ఘనత నీదే కదా.
4: అయ్యయ్యో ఉప్పు, తప్పు తప్పు, కారాన్ని ఆడిపోసుకునే హక్కు నీకెక్కడిది? రుచి తెస్తాననే మాయ మాటలతో తిండికి జతగా పొట్టలో దిగిన నువ్వు కపటంతో రక్తంలో చేరి రక్తపోటును పెంచుతావు, గుండెకే ఎసరు పెడతావు. ఈ రోజుల్లో రామాలయం లేని పల్లెనా కనపడచ్చేమో గాని రక్తపోటు లేని ఇల్లు మాత్రం కనపడదు.
3: శాంతి శాంతి శాంతి. ఐకమత్యం మహాబలం, మనమైదుగురం చేతికున్న 5 వేళ్ల వంటి వారం.
2: పోల్చి చూస్తే పంచ పాండవులంతటి వాళ్ళం.
5: మన మధ్య గొడవలొద్దు,
0: మూర్ఖ మానవుడు మనలో ఎవ్వరికీ అడ్డు చెప్పడు కనుక అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.
4: అవును, మూకుమ్మడిగా కడుపు మీద దాడి చేద్దాం.
2: పదండి.
6: డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సత్యాన్ని హృదయంగా చెప్పింది కదూ హృదయం.
7: అవును స్వామి, మన కోసం ఇంకా ఏం వింతలు చూపనున్నారో అని నాకు కుతూహలంగా ఉంది.
6: తదాస్తు, అదిగో ఇంకెవరో వస్తున్నారు.
7: ఆయన వాలకం విచిత్రంగా ఉందే.
6: దేని గురించో భయపడుతున్నట్లున్నారు, మనం సహాయం చేయగలవేమో కనుక్కుందాం.
8: రక్షించండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్.
9: ఏయ్, అతన్ని వదలండి.
7: వదులుతారా లేదా?
6: అయ్యా, ఎవరు మీరు?
8: దీనుడిని, శక్తిహీనుడిని అయిన మీ కడుపుని నేను.
7: హా, స్టమక్. రండి సార్, రండి. మీరు మాకు ఏం చెప్తారా అని కుతూహలంగా ఉంది.
8: నాయనలారా, సహనానికి మారు పేరు నేను. వేళా పాలా లేక మీరు పొట్టలోకి ఏమేమి తోస్తున్నా కిమ్మనక అన్నిటినీ అరిగించుకుంటున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోతుంది. నియమం, నిష్ఠ లేని జీవన విధానం, అడ్డు అదుపు లేని ఆహారపుటలవాట్లు నా కొంప ముంచుతున్నాయి. పొట్టలోని రక్షణ పొర దినదినానికి కరిగిపోతోంది. ఏ అల్సరో క్యాన్సరో వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనే భయంతో బిక్కుబిక్కుమంటున్నాను.
10: వేళా పాళా రెండూ లేవు, నిష్ఠా నియమం అసలే లేవు.

0: మమ్మల్ని క్షమించండి, ఇకపై ఏం చెయ్యాలో చెప్తే అదే రీతిగా నడుచుకుంటాం.
1: మితాహారం హితాహారంలోనే నా క్షేమం ఇమిడి ఉంది. 4 ముద్దలు ఇంకా తినగలిగి ఉండగానే భోజనం ముగించడం ఉత్తమం. రోజుకి 3 సార్లు సాత్వికాహారం హాయిగా భుజించండి, తప్పులేదు. అయితే వీటి మధ్యలో ఇంకా స్నాక్స్ అని టీ కాఫీలని నన్ను ఇబ్బంది పెట్టకండి. నాయనలారా, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. మీరు తినే ఆహారం రోజు నిర్ణీత సమయాల్లో ఉండేలా చూసుకోండి. స్వామి చెప్పిన హర్రీ వర్రీ కర్రీల త్రయం నా పాలిట యమభాషం అన్న సంగతి మరువద్దు.
2: ఇదిగో మన మిత్రుడు కడుపు ఇక్కడే ఉన్నాడు.
3: ఇందాక నీ ఆర్తనాదాలు విని భయపడి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం.
4: అంతా క్షేమమే కదా.
0: ఆహా, కన్ను ఊపిరితిత్తి హృదయం ఉదరం అందరూ ఒక్కచోట చేరారే.
5: మీ సందేశాల ద్వారా మాకు కనువిప్పు కలిగించినందుకు సదా మీకు కృతజ్ఞులం.

0: ಸನಾತನ ನಿಕೇತನ ನಿರಂಜನ ನಿತ್ಯ ಶುದ್ಧ ಬುದ್ಧ ಮುಕ್ತ ನಿರ್ಮಲ ಸ್ವರೂಪಿಣಂ ನಮಾಮ್ಯಹಂ.
1: అడుగుతున్నందుకు క్షమించండి. ఎవరు మీరు?
2: బిడ్డలారా, నేను ఆత్మను.
3: ఆత్మ?
1: ప్రణామం ప్రభు.
2: సుఖీభవ చిరంజీవులారా, మానవ జన్మ దుర్లభం. పవిత్రమైన మానవ దేహంతోనే ఆధ్యాత్మికతలో అత్యున్నత శిఖరాలను చేరుకునే అవకాశముంది. దేవతలు కూడా ఆశపడే సాధనం మానవ దేహం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్న ఆర్యోక్తి వినే ఉంటారు. ఇట్టి శరీరానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే లేక అష్టైశ్వర్యాలకు ప్రయోజనం లేదు. ఆరోగ్యమే లేక సాధనకు అవకాశమే లేదు. ఇట్టి దేహారోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుని ప్రథమ కర్తవ్యం.
4: స్వామి తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వైనం జగమెరిగిన అద్భుతం. ఏ సమయంలోనైనా తమ వయస్సుకి 20 ఏళ్లు తక్కువగానే కనపడేవారు మన స్వామి.
5: దీనికంతటికీ కారణం తమ దివ్యశక్తి కాదని, తమ చింతలలో చేతలలో ఉన్న పవిత్రతేనని స్వామి ఉద్ఘాటించారు.
2: మరొక విషయం కూడా ఉంది. ఒక రైలు పెట్టిని తీసుకుందాం. దానికి ఏసీ అని, ప్యానిట్రీ కార్ అని అన్ని వసతులు కల్పించినప్పటికీ ఆ రైలు కదలకుండా ఎప్పటికీ పట్టాలపైనే ఉంటే మనమర్చిన సౌకర్యాలు నిష్ప్రయోజనం. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కార మార్గంలో పయనించకపోతే శరీరం పట్ల నువ్వు చూపిన శ్రద్ధంతా బూడిదిలో పోసిన పన్నీరే.
6: దేహంతో వేల కర్మలు ఆచరిస్తూనే స్వామి తాము దేహం కాదని, దేని అని నిరూపించారు. మానవాళి కర్మ పరిహారార్థం తమ దేహంపైకి బాధలను స్వీకరించిన తరుణంలో శరీరం పట్ల స్వామి చూపించిన డిటాచ్మెంట్ అనితర సాధ్యం అనుసరణీయం.
7: మరో విషయం కూడా తెలుసుకోండి. మాత్రలకు లొంగని రోగాలున్నాయేమో కాని మనోబలానికి లొంగని జబ్బంటూ లేదు. మానవ సంకల్పం దృఢంగా ఉన్నచోట సర్వ రోగాలకు పరమౌషధమైన దైవానుగ్రహం తప్పక ఉంటుంది.
2: బిడ్డలారా, ఈ సందేశాన్ని సదా స్మరించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోగాలకు విరవకండి. సాధనను విడవకండి. మీలో జీవాత్మగా ఉన్న నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు మీరే పరమాత్మగా మారుతారు.
3: మహాత్మా, మీకు వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
8: స్వామి, ఆధునికత పేరిట విజృంభిస్తున్న అనాగరిక జీవన శైలి నుండి మాకు విముక్తి ప్రసాదించండి. దేహారోగ్యం కాపాడుకునే ఆసక్తిని, దేహ భ్రాంతి నుండి విడిపడే వైరాగ్యాన్ని అనుగ్రహించండి.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన దేహో దేవాలయ నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.